ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రభాత ప్రసారానికి స్వాగతం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 12వ రోజు క్రీస్తు శకం 2026 జులై నెల 3వ తారీఖు శుక్రవారం వింటున్న మా ప్రియ శ్రోతలకు శుభోదయం.

చరిత్ర పుటల్లో ఈరోజు మనం వన్ మహోత్సవ్ వీక్ అనేది భారతదేశంలో పర్యావరణ పరిరక్షణ కోసం జరుపుకుంటున్నాం. దీన్ని అటవీ సంపదను పెంపొందించడానికి ప్రతి సంవత్సరం జూలై 1 నుంచి 7 వరకు జరుపుకునే వార్షిక ఉత్సవం. దీనిని అడవుల పండుగ, ఫెస్టివల్ ఆఫ్ ట్రీస్ అని కూడా పిలుస్తారు. 1950లో అప్పటి కేంద్ర వ్యవసాయ ఆహార శాఖ మంత్రి కన్నయ్యలాల్ మాణిక్యలాల్ మున్షి ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. ప్రజల్లో అడవుల సంరక్షణపై అవగాహన పెంచడం, చెట్లను నాటడం మరియు పర్యావరణ సమతుల్యతను కాపాడడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ వారం రోజుల పాటు పాఠశాలలు, ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు మరియు సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాలను నిర్వహిస్తారు. పర్యావరణంలో చెట్ల పాత్రను మరియు దాని నాటే ఉద్దేశాన్ని కూడా, భవిష్యత్తులో భూపతాన్ని ఎలాగ తగ్గిస్తాయో కూడా దీన్ని వివరిస్తారు. ఇది జీవన వైవిధ్యాన్ని అంటే బయోవయాసిటీ అండ్ కాపాడడంలో ఇది ఎంతగానో సహాయపడుతుందని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: మీరింతవరకు అర్చనలు, దేవీ భక్తి గీతాలు మరియు నాటకీ కాలం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సూక్తి సుధ కార్యక్రమం వింటారు. వ్యాఖ్యాత సయ్యద్ అబూబకర్.
1: బిస్మిల్లాహి రహమాన్ రహీమ్. అస్సలాం అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. సర్వ లోకాల సృష్టికర్త అయిన అల్లా దివ్య ఖురాన్ లో ఇలా ఆజ్ఞాపించున్నాడు, వఖజా రబ్బుక ఇలా తఅబుదు వ ఇల్లా ఇయాహు వ బిల్ వాలిదైన ఇహ్సానా ఇమ్మా యబ్లుగన్న ఇందక అల్ కిబర్ అహదుహుమా ఔ కిలాహుమా ఫలా తఖుల్ లహుమా ఉఫిమ్ వలా తన్హరుహుమా వఖుల్ లహుమా ఖౌలన్ కరీమా. అనగా, మరియు నీ ప్రభువు తనను తప్ప ఇతరులను ఆరాధించకూడదని మరియు తల్లిదండ్రులతో మంచితనంతో వ్యవహరించాలని ఆజ్ఞాపించున్నాడు. ఒకవేళ వారిలో ఏ ఒక్కరు గాని లేదా వారు ఇరువురు గాని ముసలివారైతే వారితో విసుక్కుంటూ ఛీ అని కూడా అనకు. మరి వారిని గద్దించకు మరియు వారితో మర్యాదగా మాట్లాడు. ఒక వ్యక్తి మహాప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇలా అడిగాడు, యా రసూలుల్లాహ్, నేను నా తల్లిని 7 సార్లు హజ్ యాత్రకు తీసుకెళ్లాను. ఆమెను నా భుజాలపై మోస్తూ కాబా ప్రదక్షిణలు చేపించాను. దీని ద్వారా నాకు జన్మనిచ్చిన నా తల్లి రుణం తీరిపి ఉంటుందా? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానం ఇచ్చారు, నీవు నీ తల్లి గర్భంలో ఉండగా నీవు గర్భంలో కదులటం వలన ఆమెకు ఒక్కసారి కలిగిన నొప్పి బాధ రుణం కూడా తీరలేదు. ఆ విధంగా నువ్వు ఎన్నిసార్లు కదిలావో, ఆమె ఎన్నిసార్లు నొప్పి సహించి ఉంటుందో ఆలోచించు. తల్లి రుణం ఎన్నడూ తీరనిది. దైవప్రవక్త హజరత్ మూసా అలైహిస్సలాం అల్లాహ్ ప్రవక్తలలో ఉన్నత స్థానం పొంది ఉన్నారు. ఆయన అల్లాతో సంభాషించేవారు, అందుకే ఆయనను కలీముల్లా అని కూడా పిలుస్తారు. అంటే అల్లాతో సంభాషించేవారు అని అర్థం. ఒకరోజు హజరత్ మూసా అలైహిస్సలాం అల్లాను, ఓ అల్లా, స్వర్గంలో నా సహచరుడు ఎవరో తెలుసుకోవాలని ఉంది, అతనిని కలుసుకోవాలని ఉంది అని కోరుకున్నారు. స్వర్గంలో నీ తోడుగా నీ సహచరుడిగా ఉండేవాడు ఫలానా ఊరిలో ఒక చిన్న దుకాణం నడుపుతున్నాడు, వెళ్ళి అతన్ని కలుసుకోమని అల్లా సమాధానం పలికాడు. హజరత్ మూసా అలైహిస్సలాం వెంటనే

0: అతనిని వెతుక్కుంటూ అతని దుకాణం వద్దకు చేరి నేను నీతో మాట్లాడాలి అని చెప్పాడు. నేను పనిలో నిమగ్నమై ఉన్నాను, కాసేపు నిరీక్షించండి అన్నాడు అతను. స్వర్గంలో నా సహచరుడి స్థానం పొందిన ఇతను చేసిన పుణ్యం ఏమిటో తెలుసుకోవాలని కుతూహలంతో ఆయన అక్కడే కూర్చున్నారు. తన పని ముగించుకుని దుకాణం మూసి హజరత్ మూసా అలైహిస్సలాంను వెంట పెట్టుకుని ఇంటికి చేరాడు అతను. అతని ఇంట్లో మంచంపై నిద్రిస్తున్న ఓ ముసలావిడ తప్ప ఇంకెవరూ లేరు. ఆ ముసల ఆవిడ అతని తల్లి. అతను గబగబా పిండి కలిపి రొట్టెలు కూర తయారు చేశాడు. తన తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా లేవమ్మా భోజనం చేద్దు గాని అని చెప్పి రెండు చేతులతో పట్టుకుని ఆమెను లేపాడు. ఆమె ముఖం కడిగాడు, రొట్టెలు తన చేతులతో తినిపించాడు, నీరు త్రాగిచ్చాడు, ఆమె మూతి తుడిచి పడుకోబెట్టాడు. ఆమె పడుకునే ముందు రెండు చేతులెత్తి ఏదో ప్రార్థన చేసింది. ఇది అంతా గమనిస్తున్న మూసా అలైహిస్సలాంకు ఆమె చేసిన ప్రార్థన వినిపించలేదు. అతను మూసా అలైహిస్సలాం వద్దకు వచ్చి, రండి ఇప్పుడు మనమిద్దరం భోజనం చేద్దామన్నాడు. ఆగు, ముందు మీ తల్లిగారు రెండు చేతులెత్తి ఏమని ప్రార్థన చేశారు చెప్పు అన్నాడు. ఆయన చెప్పాడు, ప్రతిరోజు నేను దుకాణం మూసి ఇంటికి వచ్చి ముందు రొట్టెలు చేసి ఆమెకు తినిపించందే నేను తినను. ఆమె మంచం నుండి లేవలేదు, నేనే భోజనం తినిపిస్తాను, ఆమెకు సేవ చేస్తాను. ప్రతిసారి ఆమె రెండు చేతులెత్తి, ఓ అల్లాహ్ నా కొడుకును, స్వర్గంలో నీ ప్రేమైన ప్రవక్త హజరత్ మూసా అలైహిస్సలాం సహచర్యం ప్రసాదించు అని ప్రార్థిస్తుంది. అప్పుడు హజరత్ మూసా అలైహిస్సలాం అన్నారు, ఆమె ప్రార్థన అల్లాహ్ ఆమోదించాడు, నేనే ఆ ప్రవక్త మూసా అలైహిస్సలాం. అది విని అతని కళ్ళలో నీళ్లు గిర్రనా తిరిగాయి. సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్కు కృతజ్ఞతలు తెలిపాడు. ఒక సామాన్యుడికి దైవ ప్రవక్తలలో ఉన్నత స్థానం కలిగి ఉన్న హజరత్ మూసా అలైహిస్సలాం సహచర్యం స్వర్గంలో లభించుటకు అతను తల్లికి చేసుకున్న సేవయే కారణం. ఒక ఇంజనీరు తన తల్లిని ఓల్డ్ ఏజ్ హోమ్ లో చేర్పించి, ఆమె మరణ సమయంలో నాకు కబురు చేస్తే నేను వస్తాను అని ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్వాహకులకు చెప్పి వెళ్ళిపోయాడు. కొంతకాలం తర్వాత అతని తల్లి తుది శ్వాస విడిచే సమయం వచ్చింది. నిర్వాహకులు అతనిని ఫోన్ చేసి చెప్పారు. అతను వెంటనే తల్లి వద్దకు వచ్చి, అమ్మా నీ చివరి కోరిక ఏమైనా ఉంటే చెప్పు, తీరుస్తాను అన్నాడు. ఆమె బలహీన స్వరంతో చెప్పింది, ఈ వోల్టేజ్ హోమ్లో ఉన్న ఫ్యాన్లు సరిగా లేవు, వేసవి కాలంలో ఇక్కడ ఉన్న వృద్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారు, వాటిని రిపేరు చేయించు లేదా నీ సొంత ఖర్చుతో కొత్త ఫ్యాన్లు కొన్ని దానం చేయి, ఇదే నా చివరి కోరిక అంది ఆ తల్లి. అతను ఆశ్చర్యంగా, అమ్మా దీనివల్ల నీకు ఏమి లాభం, నీవు ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నావు కదా అని అన్నాడు. ఆ ఫ్యాన్లు నా కోసం కాదు నాయనా, నీకోసం అంది ఆ తల్లి. నా కోసమా, ఆశ్చర్యంగా అడిగాడు అతను. అవును, నీవు ముసలావాడి అయినప్పుడు నీ కుమారులు నిన్ను ఇదే వోల్టేజ్ హోమ్ లో చేర్పిస్తే ఫ్యాన్లు లేక నీకు ఇబ్బంది కలిగితే నా ఆత్మ క్షోభిస్తుంది, మరణించినా కూడా మమతను మరవని ఆ మహాతల్లి అంది. ఇది తల్లి ప్రేమ. ప్రేమను ఎలా చూపించాలో నాన్నకు తెలీదు, ప్రేమను ఎలా దాచుకోవాలో అమ్మ ఎరుగుదు. తమ బిడ్డలను ప్రేమించడమే వారికి తెలుసు. కనుక ఖురాన్ ఆదేశాల ప్రకారం వారిలో ఏ ఒక్కరు గాని లేదా వారి ఇరువురు గాని ముసలివారైతే వారితో విసుక్కుని ఛీ అని కూడా అనకూడదు, వారిని గద్దించకూడదు. వారితో మర్యాదగా మాట్లాడంలోనే మన జీవన సాఫల్యం దాగి ఉన్నది.
1: మీరింతవరకు సయ్యద్ అబూబకర్ గారి వ్యాఖ్యానంలో సూక్తి సిద్ధ కార్యక్రమాన్ని విన్నారు. ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం, భూమిని కాపాడుకుందాం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం. ఆకాశవాణి సింగపూర్ ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:35. పొలం కబుర్లో

నేల క్షీణత, తగ్గిపోతున్న పంట దిగుబడులు, ప్రతి రైతు నేలను భూమాతగా భావిస్తాడు. కానీ ఈ రోజుల్లో అదే భూమాత తన శక్తిని కోల్పోతూ నిశ్శబ్దంగా విలపిస్తోంది. దీనికి కారణం

పంట దిగుబడులు తగ్గడం, నీటి వినియోగం పెరగడం, అలాగే ఖర్చులు ఆకాశాన్ని అంటడమే. నేల క్షీణత అంటే నేల యొక్క భౌతిక రసాయన జీవ లక్షణాలు తగ్గిపోవడం, నేల సారవంతం తగ్గడం అన్నీ కలిపి నేల క్షీణత అని పిలుస్తాము. అంటే పంటలు ఆరోగ్యంగా పెరగడానికి నేలలో ఉండాల్సిన లక్షణాలు తగ్గిపోవడమే. గాలి లేదా నీరు వల్ల నేలపై ఉన్న సారవంతమైన పొరను తొలగించినప్పుడు నేల కోత జరుగుతుంది. ఈ పొరలో అవసరమైన పోషకాలు మరియు సేంద్రియ పదార్థాలు ఉంటాయి, కాబట్టి అది కొట్టుకుపోయినప్పుడు భూమి తక్కువ ఉత్పాదకతను పొందుతుంది. తక్కువ వృక్ష సంపద లేదా ఏటవాలులు ఉన్న ప్రాంతాలలో కోత ఏర్పడుతుంది. రసాయన ఎరువులు మరియు పురుగు మందులు అధిక వినియోగం ప్రయోజనకరమైన నేల జీవులకు హాని కలిగిస్తుంది, అలాగే సహజమైన నేల సారాన్ని కూడా తగ్గిస్తుంది. ఇది నేల ఆమ్ల విషపూరిత లేదా పోషక అసమతుల్యతకు దారితీస్తుంది. కాలక్రమేణా నేల దాని నిర్మాణాన్ని మరియు ఆరోగ్యకరమైన మొక్కల పెరుగుదలకు శక్తిని ఇచ్చే సామర్థ్యాన్ని కోల్పోతుంది. మరొక అంశం అడవులను నరికివేయడం. చెట్లను నరికివేయడం వల్ల నేల ప్రత్యక్ష సూర్యకాంతి, వర్షము మరియు గాలికి గురవుతుంది. చెట్ల వేర్లు సాధారణంగా నేలను పట్టి ఉంచుతాయి మరియు వాటిని తొలగించినప్పుడు నేల వదులుగా తయారవుతుంది మరియు సులభంగా కోతకు కూడా గురవుతుంది. అటవీ నిర్మూలన నేల తేమ మరియు సేంద్రియ పదార్థాలను కూడా తగ్గిస్తుంది. పంట మార్పిడి లేకపోవడం అంటే ఏక పంట, ఒకే పంటను పదే పదే పండించడం వల్ల అధికంగా దున్నడం మరియు సరికాని నీటి పారుదల పద్ధతులు నేల నిర్మాణాన్ని దెబ్బతీస్తాయి. అవి సేంద్రియ పదార్థాన్ని కూడా తగ్గించి పోషకాలను కూడా తగ్గిస్తాయి మరియు నేల సంపీడనాన్ని పెంచుతాయి. ఇది నేల ఉత్పాదకతను తగ్గిస్తుంది మరియు క్షీణతకు మరింత హాని కలిగిస్తుంది. నీరు నిలిచిపోవడం. నేలలో నీరు నిలిచిపోవడం అనేది నేలలో ఎక్కువ నీరు నిండి వేర్లు పెరగడానికి అవసరమైన గాలి ఖాళీలను తగ్గిస్తుంది. దీనివల్ల నేల పోషకాలను కోల్పోతుంది, ఆక్సిజన్ లభ్యతను కూడా తగ్గిస్తుంది మరియు మొక్కలకు నష్టాన్ని కూడా కలిగింపజేస్తుంది. ఇది లవణీకరణ మరియు నేల నిర్మాణము విచ్ఛిన్నానికి దారితీసే పరిస్థితులను కూడా ప్రోత్సహిస్తుంది. పారిశ్రామిక మరియు పట్టణ కాలుష్యం. కర్మాగారాలు, మైనింగ్ ప్రదేశాలు మరియు పట్టణ ప్రాంతాలు తరచుగా రసాయనాలు, ప్లాస్టిక్లు మరియు భారీ లోహాలతో కూడిన వ్యర్థాలను విడుదల చేస్తాయి. ఈ కాలుష్య కారకాలు మట్టిలోకి ప్రవేశించినప్పుడు అవి దానిని కలుషితం చేస్తాయి మరియు ముఖ్యమైన సూక్ష్మ జీవులను కూడా నాశనం చేస్తాయి. కలుషితమైన నేల వ్యవసాయము మరియు మొక్కల పెరుగుదలకు సురక్షితం కాదు. నేల క్షీణత వల్ల పంట దిగుబడులు ఎలా తగ్గుతాయి అనే విషయానికి వస్తే, నేల క్షీణత వల్ల పై పొర తొలగిపోతుంది, అందులో ఉండే పోషకాలు కూడా తగ్గిపోతాయి. దీంతో మొక్కలకు సరైన ఆహారం ఉండదు. అలాగే నేలలో నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి అవసరమైన పోషకాలు తగ్గడంతో పంట ఎదుగుదల బలహీనమవుతుంది. క్షీణించిన నేల నీటిని బాగా పట్టుకోలేకపోవడంతో మొక్కలకు అవసరమైన తేమ కూడా లభించదు. అలాగే నేలలో ఉండే ఉపయోగకరమైన బ్యాక్టీరియా, ఫంగస్ తగ్గిపోవడం వలన పంటల పెరుగుదల కూడా తగ్గిపోతుంది. ధాన్యం నిలుపుదల తగ్గిపోవడం, పొట్టితనం రావడం వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. నేల బలహీనంగా ఉండడం వలన పంట రోగాలకు త్వరగా గురవుతుంది. నేల గట్టిపడిపోవడంతో వేర్లు లోతుగా చొరబడలేవు, దీంతో పంట ఉత్పాదకత తగ్గుతుంది. ఉప్పు పెరగడం లేదా నీరు నిల్వ ఉండడం వల్ల వేర్లు పెరుగుదల కూడా దెబ్బతింటుంది. నేల క్షీణతను తగ్గించే పరిష్కారాలు. వృక్ష సంపద ద్వారా నేల సంరక్షణ విషయానికి వస్తే, చెట్లు, గడ్డి మరియు కవర్ పంటలను నాటడం వల్ల గాలి మరియు నీటి కోత నుండి నేలను రక్షిస్తుంది. వేర్లు నేలను బందీ చేస్తాయి, తేమను కూడా నిర్వహిస్తాయి మరియు భూమిని సారాన్ని మెరుగుపరుస్తాయి. పంట మార్పిడి విషయానికి వస్తే, పంట మార్పిడి సారాన్ని కాపాడటం, నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, కోతను నివారించడం మరియు రసాయనాల వాడకాన్ని తగ్గించడం ద్వారా నేల క్షీణతను తగ్గిస్తుంది. సేంద్రియ ఎరువుల వినియోగంలో సేంద్రియ కంపోస్టు, పచ్చి ఎరువు మరియు సమతుల్య ఎరువులు ఉపయోగించడం వల్ల సూక్ష్మ

ఏర్పడతాయి. కవర్ క్రాప్స్ విషయానికి వస్తే, కవర్ క్రాప్స్ అంటే ప్రధాన పంట పొలంలో పంట మధ్యలో తేడా, పంట లేకుండా ఉన్న కాలంలో నాటే మొక్కలు అంటే అలసంద, పెసర, జొన్న, బార్లీ, రై వంటి పంటలు నేలను రక్షించి సారాన్ని పెంచి పంట దిగుబడిని మెరుగుపరుస్తాయి. సమర్థవంతమైన నీటి నిర్వహణలో డ్రిప్ ఇరిగేషన్, వర్షపు నీటి సంరక్షణ మరియు చెక్ డ్యాములను నిర్మించడం వంటి పద్ధతులు ప్రవాహాన్ని తగ్గిస్తాయి, నీరు నిలిచిపోకుండా నిరోధిస్తాయి మరియు నేల తేమను నిర్వహిస్తాయి. పంటల అవశేషాలను నేలలో కలపడంలో నేల సారాన్ని పెంచి పోషకాలు అందించి నీరు నిల్వ చేసి ఎరోషన్ తగ్గిస్తుంది. భూసార పరీక్ష విషయానికి వస్తే, భూసార పరీక్ష సరైన పోషక నిర్వహణను నిర్ధారిస్తుంది, రసాయన నష్టాన్ని కూడా నివారిస్తుంది మరియు నేల సారాన్ని కూడా కాపాడుతుంది. ఏ ఎరువు ఎంత వేయాలో సరైన మార్గదర్శకం లభిస్తుంది, తద్వారా నేల క్షీణతను తగ్గిస్తుంది.

0: మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు.
1: నూట 102.7 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.
0: Stop plastic pollution. Say no to single-use plastic. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ఉంటారు. అలాగే 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారో.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పర్యటిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, సిబ్బందికి మధ్యాహ్న భోజనం అందించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లో ప్రతి 150 కిలోమీటర్ల పరిధిలో ఒక విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. 3 రోజుల పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 5వ తేదీ వరకు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా మొదటి రోజైన ఈరోజు గుడిపల్లె మండలం పొరుగుపల్లెలో 3840

0: 7 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏర్పాటు చేయనున్న 12 పరిశ్రమలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఆహార శుద్ది కేంద్రాన్ని ప్రారంభించి ఉద్యోగ నియామక పత్రాలను అందజేస్తారు. అలాగే రూఫ్టాప్ సోలార్ ప్లాంట్ల ప్రారంభోత్సవం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మించిన ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రేపు జిల్లాలోని శెట్టిపల్లి, గుట్టాలపల్లి, కంగుంది గ్రామాలతో పాటు కుప్పంలో ముఖ్యమంత్రి పర్యటిస్తారని అధికారులు తెలిపారు. డేటా ఆధారిత పాలన, సాంకేతికత వినియోగంతో ఆంధ్రప్రదేశ్ను బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తిరుపతిలో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పాలన కోసం ఆర్థిక సమాచార విశ్లేషణ రాష్ట్రస్థాయి కార్యశాలలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల సమాచారాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చే డేటా లేక్, ఆరోగ్య రంగంలో సంజీవని వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితులలో డేటా అనే అంశమే సంపదగా మారిందని, భవిష్యత్తులో డేటా ఆధారిత నిర్ణయాలకే అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: డేటా ఈజ్ వెల్త్ అకార్డింగ్ టు మీ. యు ఆర్ హావింగ్ ప్రాపర్ డేటా, యు విల్ అరైవ్ రియల్ సొల్యూషన్ ఫర్ ఎగ్జిక్యూషన్, ఫర్ మానిటరింగ్, ఫర్ కరెక్టివ్ మెషర్స్. దర్ ఇస్ నో ప్రాపర్ డేటా. ఇఫ్ యు ఫీడ్ కంప్యూటర్ గార్బేజ్, గార్బేజ్ విల్ కమ్. ఇఫ్ యు ఫీడ్ ప్రాపర్ డేటా, nothing like that on health or education or agriculture, everything, it is a big game changer.
0: తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, సిబ్బందికి మధ్యాహ్న భోజనం అందించాలని రాష్ట మంత్రివర్గం నిర్ణయించింది. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిన్న జరిగింది. సమావేశ నిర్ణయాలను సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత్రికేయులకు వెల్లడించారు. మూసీనది పునరుజ్జీవన ప్రాజెక్టు తొలిదశ పనులకు అవసరమైన పరిపాలనా అనుమతులకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. కొత్తగా అందుబాటులోకి రానున్న ఆసుపత్రులను నిమ్స్ తరహాలో అభివృద్ది చేసేందుకు మొత్తం 6,278 పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి తెలియజేస్తూ,
2: పేదవాడికి మంచి వైద్యం ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే దృఢ సంకల్పంతో హెల్త్ సెక్టార్ ని మరింత స్ట్రెంగ్తన్ చేసే దాంట్లో భాగంగా టిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తో పాటు సనత్ నగర్, అల్బీ నగర్, అల్వాలలోని టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆల్రెడీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేస్తూ వాటిని రన్నింగ్ లోకి తీసుకురావడానికి 6,278 పోస్టులు, వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టులను కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది.
0: ఆంధ్రప్రదేశ్లో విమానయాన రంగ అభివృద్దిపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడుతో రాష్ట పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఢిల్లీలో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో కొత్త విమానాశ్రయాలు, సీప్లేన్ ప్రాజెక్టులు, ప్రాంతీయ విమాన సర్వీసుల విస్తరణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విమానయాన మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి 150 కిలోమీటర్ల పరిధిలో ఒక విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తున్నామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులోని ఆర్ఎస్ఆర్ ప్రభుత్వ పాఠశాలను జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో కలిసి సందర్శించిన మంత్రి ఉపాధ్యాయులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరిస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందిస్తున్నామని అన్నారు. నెల్లూరులోని 15 ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరిస్తున్నామని మంత్రి వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనతో పాటు మౌలిక వసతుల అభివృద్దికి వీబీజీ రామ్జీ పథకం దోహదపడుతుందని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరంలోని కలెక్టర్ కార్యాలయంలో వీబీజీ రామ్జీ పథకం అవగాహన సంచికను పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడుతో కలిసి నిన్న ఆవిష్కరించారు. అనంతరం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరుల సంరక్షణ, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపారు. తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదివాసీ గిరిజన శాసనసభ్యులు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

0: హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో మంత్రి ధనసరి అనసూయ సీతక్క నేతృత్వంలో గిరిజన శాసనసభ్యులు ముఖ్యమంత్రిని నిన్న కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల నియోజకవర్గాలకు అదనంగా 2000 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని కోరారు. పోడు భూములకు పట్టాలు మంజూరు చేయడంతో పాటు ఇందిరా గిరిజల వికాస పథకాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలను ఇంటర్మీడియట్ స్థాయి వరకు నవీకరించాలని, ఐటీడీఏలను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ నిన్న దర్శించుకున్నారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో నిర్వహించిన విబిజీ రామ్జీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన అనంతరం ఆయన తిరుమల చేరుకుని స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు పవన్ కళ్యాణ్కు ఆశీర్వచనం చేసి స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రముఖ తెలుగు చలనచిత్ర నటులు ఎస్వీ రంగారావు జయంతి రోజు 1918 జూలై 3వ తేదీన ఆయన అప్పటి కృష్ణా జిల్లా నూజివీడులో జన్మించారు. ఆయన పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 300కు పైగా చలనచిత్రాల్లో నటించిన ఆయన రావణుడు, హిరణ్యకశిపుడు, ఘటోత్కజుడు, కంసుడు లాంటి ప్రతినాయక పాత్రల్లోనే కాక అనేక సహాయ పాత్రల్లో తనదైన ముద్ర వేశారు. నర్తనశాల చిత్రంలో ఆయన నటనకు భారత రాష్ట్రపతి పురస్కారమే కాక జకార్తాలో జరిగిన ఆఫ్రో ఏషియన్ చలనచిత్రోత్సవ పురస్కారం కూడా లభించింది. 1974 జూలై 18వ తేదీన ఆయన తుదిశ్వాస విడిచారు. ఎస్వీఆర్ జయంతి సందర్భంగా ఆయన మాటలను ఒకసారి గుర్తు చేసుకుందాం.
1: మంత్రి సామంత దండనాథ ప్రముఖ దానవ వీరులారా, బ్రహ్మవర ప్రసాది అయిన ఈ హిరణ్యకశిపుని ఎదిరించు వీరుడు ఈ ముల్లోకములలో లేడు. దండయాత్రకు సంసిద్ధులు గను. ప్రథమమున నా సోదరుని పరిమార్చిన మాయావి ఆ శ్రీహరిని సంహరించుటకు వైకుంఠముపై దండయాత్ర. ఆ తరువాత సురపతి దేవేంద్రుని పట్టి పరాహరించి ప్రాయశ్చిత్తము చేయవలె, అష్ట దిక్పాలకులను చేయించి మన పాలదాసులు గావింపవలె, ముల్లోకములు చేయించి త్రైలోక్య సామ్రాజ్య సార్వభౌమత్వము సాధించవలె.
0: వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాలలో రానున్న 3 రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశామని విశాఖపట్నం వాతావరణ కేంద్రం డైరెక్టర్ పిఎల్ఎన్ మూర్తి తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ రోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. విశాఖపట్నం మరియు అనకాపల్లి జిల్లాల్లో కూడా కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ కు వస్తే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పర్యటిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ విద్యా సంస్థల ఉపాధ్యాయులు, సిబ్బందికి మధ్యాహ్న భోజనం అందించాలని రాష్ట మంత్రివర్గం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లో ప్రతి 150 కిలోమీటర్ల పరిధిలో ఒక విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచికా రిచా ఝా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తస్య జాపానస్య సమకక్షీయ సానేత కైచి ఇత్యేష పాకిస్తానాత్ సీమాపారే ఆతంకవాదం సమేత్య సర్వేషు రూపేషు అభివ్యక్తిషు ఆతంకవాదస్య హింసక ఉగ్రవాదస్య చ నిందాం కృతవంతౌ. భారత జాపాన వార్షిక శిఖర సమ్మేళనస్య సంయుక్త వక్తవ్యే ద్వౌ నేతారౌ గతవర్షే అప్రేల మాసస్య 22వ దినాంకే జమ్మూ కశ్మీరస్య పహల్గాం ఇత్యత్ర జాతం ఆతంక్యాక్రమణం కట్వా లోచితవంతౌ. ఉభౌ ప్రధానమంత్రిణౌ హింద ప్రశాంత క్షేత్రస్య ఉభయోః దేశయోః మధ్యే సహయోగం విస్తారయితుం ప్రతిబద్ధతాం పునరుద్ఘాటితవంతౌ.
4: ఆజ్ భారత్ ఔర్ జపాన్ దోనో హీ విశ్వ కీ సబ్సే బడీ ఎకానమీ.

7:05 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:15 శుభోదయం సింహపురి, ఇందులో భాగంగా సింహపురి సమాచారం వింటారు. అనంతరం స్వరార్చన, తర్వాత సంస్కృత భాషలోని మహాకావ్యాల గురించి డాక్టర్ కాడూరి రాజీవ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త మంజుల పాలేటి. అనంతరం దళిత గీతాలు ప్రసారమవుతాయి. 8:00 సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:35 మనోరంజని కార్యక్రమం, కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కొనేటటువంటి సినీ గీతాలు వింటారు. 9:00 హెలో గురుజి కార్యక్రమం, కార్యక్రమంలో ఫోన్ ఇన్ అలాగే వాట్సాప్ మెసేజ్ల ద్వారా శ్రోతలు కొనేటటువంటి సినీ గీతాలు వింటారు. 10:00 ఆకాశవాణి విజయవాడ

కేంద్రం నుంచి కార్యక్రమాలను రిలే వింటారు. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 12:40 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలను రిలే వింటారు. 2:00 మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 2:30 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలను రిలే వింటారు. 5:00 ప్రసార విశేషాలతో మా సాయంకాల ప్రసారం ప్రారంభం. 5:05 వనితావాణి కార్యక్రమం. 5:30 యువతరంగం. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:30 గ్రామదర్శిని, ఇందులో భాగంగా సమాచార వేదిక, అనంతరం సముద్ర తీర కథలు ప్రసారమవుతాయి. సమర్పణ మంజులాపాలెటి, రచన శ్రీపొట్లూరి సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. తర్వాత జానపద గేయాలు వింటారు. 7:00 అలనాటి మధుర గీతం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:15 పాడి పంటలు, ఇందులో భాగంగా నిమ్మలో పురుగులు తెలుగుళ్ళు యాజమాన్యం గురించి విజయ్ కుమార్ గారితో ప్రసంగం. తర్వాత పొలం కబుర్లు. 7:40 వికసిత్ భారత్, 8:00 హెలో బిరుచి కార్యక్రమం, 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:40 దేశభక్తి గీతం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:45 సమాచార సంధ్య. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలను రిలే వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. మరింతవరకు ప్రసార విశేషాలను విన్నారు.

0: Hairasu, Hairasu, Hairasu, Hairasu, Hairasu, Hairasu, Hairasu, Hairasu. 102.7 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.
1: Save our earth. Stop plastic pollution. Say no to single-use plastic.

ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా హుషారమణి. యునైటెడ్ నేషన్స్ గుర్తించిన ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదులపై తక్షణ చర్య తీసుకోవాలని భారత జపాన్ దేశాలు పిలుపునిచ్చాయి. పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. హిమాలయాల్లో మన్సు శివలింగ క్షేత్రమైన అమర్నాథ్ కు వార్షిక యాత్ర ఈవేళ ప్రారంభమవుతుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్ లో స్పెయిన్, బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ రౌండ్ ఆఫ్ 16 కి చేరుకున్నాయి. పాకిస్తాన్ నుంచి కొనసాగుతున్న సరిహద్దు ఉగ్రవాదంతో సహా అన్ని రకాల ఉగ్రవాదాన్ని, హింసాత్మక తీవ్రవాదాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి తీవ్రంగా ఖండించారు.

0: జపాన్ వార్షిక శిఖరాగ్ర ఉమ్మడి ప్రకటనలో గత ఏడాది ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని ఇద్దరు నాయకులు తీవ్ర పదజాలంతో ఖండించారు. ద రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ గురించి ప్రస్తావించిన 2025 జూలై 29 నాటి యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి పర్యవేక్షణ బృందం నివేదికను కూడా వారి సందర్భంగా గుర్తు చేశారు. అలాగే గత ఏడాది నవంబర్ 10వ తేదీన ఢిల్లీలో జరిగిన ఉగ్రవాద ఘాతకాన్ని కూడా వారు తీవ్రంగా ఖండించారు. ఈ ఘోరమైన చర్యకు పాల్పడిన ఉగ్రవాదులను, నిర్వాహకులను, వారికి ఆర్థిక సహాయం అందించిన వారిని ఆలస్యం చేయకుండా చట్టం ముందు నిలబెట్టాలని భారత జపాన్ దేశాలు పిలుపునిచ్చాయి. అల్ఖైదా, ఇస్లామిక్ స్టేట్, డైష్, లష్కర్ ఎ తయ్యబా, జైష్ ఎ మహమ్మద్ వంటి అనుబంధ సంస్థలతో సహా యునైటెడ్ నేషన్స్ నిషేధిత ఉగ్రవాద సమూహాలు, సంస్థలపై ఉమ్మడి చర్యలు తీసుకోవాలని మోదీ తకైచి కోరారు. ఉగ్రవాదులకు ఇస్తున్న సురక్షిత స్థావరాలను నిర్మూలించడానికి ఉగ్రవాదుల నిధుల సరఫరా మార్గాలను, అంతర్జాతీయ నేరాలతో వారికి ఉన్న బంధాన్ని తుడిచిపెట్టడానికి, అలాగే ఉగ్రవాదులు సరిహద్దులు దాటి వచ్చే కదలికలు అడ్డుకోవడానికి దృఢమైన చర్యలు తీసుకోవాలని కూడా ఇద్దరు నాయకులు పిలుపునిచ్చారు. క్వాడ్ కూటమి పరిధిలో జరుగుతున్న స్థిరమైన ప్రగతిని వారు స్వాగతించారు. సముద్ర, అంతర్జాతీయ భద్రత, క్రిటికల్ మినరల్స్ తో కూడిన ఆర్థిక శ్రేయస్సు, భద్రత, కీలకమైన అభివృద్ది చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలు, మానవతా సహాయం, అత్యవసర స్పందన అనే 4 ప్రధాన స్తంభాల వ్యాప్తంగా క్వాడ్ సహకారం ప్రాముఖ్యతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జపాన్ ప్రధానమంత్రి సునాయ్ తకైచి ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యానికి సంబంధించిన పునాది స్తంభాల్లో ఒకటిగా ఆర్థిక భద్రత గల ప్రాధాన్యతను కూడా ఇరు దేశాలు పునర్ఘటించాయి. ఆర్థిక భద్రతా సహకారంపై భారత జపాన్ సంయుక్త ప్రకటన జారీ చేస్తూ ఈ ఆర్థిక భద్రతా భాగస్వామ్యం పరస్పరం నమ్మకం, ఉమ్మడి విలువలు, ఒకే రకమైన ప్రయోజనాలపై ఆధారపడి ఉందని, అలాగే ఇరుపక్షాల శ్రేయస్సు, భద్రత, ఆర్థిక భవిష్యత్తు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని గుర్తింపుగా ఇది నిలుస్తుందని పేర్కొన్నారు.
1: ఆర్థిక దునియా సప్లై చైన్ మే రుకావటే, ట్రేడ్ మే అనిశ్చిత ఔర్ గ్లోబల్ డిమాండ్ మే గిరావట్ సే జూజ్ రహీ హై, లేకిన్ జసే కహా జాతా హై, వెన్ ద గోయింగ్ గెట్స్ టఫ్ ద టఫ్ గెట్ గోయింగ్. భారత్ విశ్వ కి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఇకానమీ హై. పిచ్లే ఫైనాన్షియల్ ఇయర్ మే భారత్ కి జీడీపీ గ్రోత్ 7.7% रही. इतना ही नहीं, पिछले 12 वर्षों में हम भारत में काइजन फिलोसॉफी यानी कंटिन्यूअस इंप्रूवमेंट अपनाते हुए अपने इकोनॉमिक डीएनए को ट्रांसफॉर्म कर रहे हैं.
0: ప్రపంచంలో నెలకొన్న అనిశ్చితుల కారణంగా సప్లై చైన్లు, సరఫరా వ్యవస్థలకు అంతరాయం కలిగిన నేపథ్యంలో భారత జపాన్ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత కీలకమయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అంతకుముందు చెప్పారు. ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్, మహాసాగర్ కార్యక్రమాల మధ్య ఉన్న సమన్వయం ఆర్థిక భద్రతా సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఇరు దేశాలకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తామని కూడా సంయుక్త ఆర్థిక ప్రకటనలో పేర్కొన్నారు. అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలు, ఆథరైజ్డ్ సంతకందారుల విషయంలో పార్టీలో రెండు వర్గాలు చేస్తున్న పరస్పర వాదనలపై తన స్పందన తెలియజేయాలని భారత ఎన్నికల కమిషన్ కోరింది. ఒక ప్రకటనలో ఈ విషయం వెల్లడిస్తూ కమిషన్, పార్టీ సంస్థాగత ఎన్నికలు, అధీకృత సంతకందారుల విషయంలో ఇరు వర్గాలు లేవనెత్తిన వాదనలు, ప్రతివాదనలపై మమతా బెనర్జీతో పాటు పార్టీ నాయకుడు రత్తుబ్రత బెనర్జీకి విడివిడిగా లేఖలు రాసినట్టు తెలియజేసింది. ఇరు వర్గాలు తమ సమాధానాన్ని సోమవారం సాయంత్రం 5:30 గంటలలోపు సమర్పించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. తృణమూల్ కాంగ్రెస్ లో పార్టీ సంస్థాగత నిర్మాణం, ఎన్నికల సంఘం ముందు పార్టీ తరఫున వ్యవహరించే అధికారానికి సంబంధించిన వివాదం నడుస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇటువంటి వివాదాలను ఎన్నికల గుర్తులు, రిజర్వేషన్ కేటాయింపు నిబంధనల కింద పరిష్కరిస్తారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులపై చర్చించేందుకు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో రాష్టాల పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ వర్క్షాప్ నిర్వహిస్తుంది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అధ్యక్షతన సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పి సింగ్ బఘెల్ సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ వర్క్షాప్ సందర్భంగా ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వ్యయ విభాగం జారీ చేసిన 16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థల గ్రాంట్ల అమలుకు సంబంధించిన కార్యాచరణ మార్గదర్శకాలపై కూడా ప్రధానంగా చర్చలు జరుపుతారు. పంచాయతీరాజ్ సంస్థలు తమ సొంత వనరుల ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకోవడం, ఆర్థిక ఆర్థిక సుస్థిరతను బలోపేతం చేసుకోవడంపైన ఈ వర్క్షాప్ లో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. గంగానది పునరుజ్జీవనం కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, రాష్ట ప్రభుత్వాలు, పట్టణ స్థానిక సంస్థలు, శాస్త్రీయ సంస్థలు, స్థానిక సంఘాల మధ్య నిరంతర సమన్వయం అవసరమయ్యే ఒక ఉమ్మడి జాతీయ బాధ్యత అని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ పునరుద్ఘాటించారు. గంగానదిపై ఏర్పాటైన ఎంపవర్డ్ టాస్క్ ఫోర్స్ ఈటీఎఫ్ 19వ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. మురుగునీటి మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, శుద్ది చేసిన వ్యర్థ జలాల పునర్వినియోగాన్ని ప్రోత్సహించడం, చిత్తడి నేలలు వెట్లాండ్స్ జీవ వైవిధ్యాన్ని సంరక్షించడం ద్వారా అవిరల్ నిర్మల్ గంగా విజన్ను ఉమ్మడిగా వేగవంతం చేయొచ్చని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో నమామి గంగే కార్యక్రమం పురోగతిని సమీక్షించారు. ఇప్పటి వరకు 43,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ అంచనా వ్యయంతో 524 ప్రాజెక్టులకు ఆమోదం తెలియచేయగా వాటిలో 363 ప్రాజెక్టులు పూర్తయ్యాయని మంత్రి పాటిల్ వివరించారు. జమ్మూ కశ్మీర్లోని పెహల్గాం, బల్తాల్ రెండు మార్గాల ద్వారా వార్షిక శ్రీ అమర్నాథ్ యాత్ర ఈవేళ ప్రారంభమవుతుంది. 50 రోజుల పాటు సాగే ఈ పవిత్ర తీర్థయాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది భక్తులు అమర్నాథ్ గుహాలయాన్ని సందర్శిస్తారని భావిస్తున్నారు. భక్తులు దాదాపు 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర అమర్నాథ్ గుహను సందర్శించి శివుడి అనుగ్రహాన్ని పొందేందుకు సహజ సిద్ధంగా ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించుకోవడానికి ఈ పవిత్ర యాత్ర చేపడతారు. రక్షాబంధన్ పండుగ రోజైన 8వ తేదీన అమర్నాథ్ యాత్ర ముగుస్తుంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ నిన్ననే మొదటి బ్యాచ్ భక్తులు అనంతనాగ్ జిల్లాలోని నున్మాన్, గండర్బల్ జిల్లాలోని బల్తాల్ బేస్ క్యాంపులకు చేరుకున్నారు. జమ్మూలోని భగవతీ నగర్ యాత్ర నివాసం నుంచి నిన్న ఉదయం లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వారి కాన్వాయ్ను జెండా ఊపి ప్రారంభించారు. మొదటి బ్యాచ్ లో మొత్తం 4,822 మంది యాత్రికులున్నారు. థాయిలాండ్ లోని ఈశాన్య ముక్తాహాన్ ప్రాంతంలో నిన్న ఒక తీర్థయాత్రలో ఉన్న బౌద్ధ భిక్షుల బృందం పైకి 11 ఏళ్ల బాలుడు నడుపుతున్న పికప్ ట్రక్ దూసుకెళ్లడంతో 9 మంది భిక్షులు మరణించారు. ముక్తాహాన్ ప్రాంతానికి చెందిన మొత్తం 35 మంది సాధువులు ఈ తీర్థయాత్రలో ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ లో కాలిఫోర్నియాలోని ఇంగల్వుడ్ లో గల లాస్ ఏంజలస్ స్టేడియంలో జరిగిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్ లో స్పెయిన్ 3-0 ఆస్ట్రియా నోడించి రౌండ్ ఆఫ్ 16 కు అర్హత సాధించింది. అంతకుముందు బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ జట్లు కూడా రౌండ్ ఆఫ్ 16 కు చేరుకున్నాయి. వచ్చే నెల 15వ తేదీ నుంచి 27వ తేదీ వరకు శ్రీలంకతో జరగనున్న 2 మ్యాచ్ల క్రికెట్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ను భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించింది. వచ్చే నెల 15వ తేదీ నుండి ఘాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుండగా రెండో టెస్ట్ మ్యాచ్ వచ్చే నెల 23వ తేదీ నుండి కొలంబోలోని సింహళ్ళి స్పోర్ట్స్ క్లబ్ లో జరుగుతుంది. ఇదిలా ఉండగా చెస్టర్లీ స్ట్రీట్ లో ఇంగ్లాండ్ తో జరగవలసిన 5 మ్యాచ్ల T20 ఇంటర్నేషనల్ సిరీస్ మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. రెండవ T20 ఇంటర్నేషనల్ మ్యాచ్ రేపు మాంచెస్టర్ లో జరుగుతుంది. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ క్రికెట్ పోటీలో లండన్ లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో జరిగిన 2వ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ జట్టు సౌత్ ఆఫ్రికాను ఓడించి ఫైనల్ కు సిద్దమైంది. ఆదివారం లార్డ్స్ క్రికెట్ మైదానంలో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రపంచ కప్ ఫైనల్ జరుగుతుంది. విశేషాలు మరొకసారి. యునైటెడ్ నేషన్స్ గుర్తించిన ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదులపై తక్షణ చర్య తీసుకోవాలని భారత జపాన్ దేశాలు పిలుపునిచ్చాయి. పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు ఈ రోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. హిమాలయాల్లో మంచు శివలింగ క్షేత్రమైన అమర్నాథ్ కు వార్షిక యాత్ర ఇవాళ ప్రారంభమవుతుంది. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ లో స్పెయిన్, బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ రౌండ్ ఆఫ్ 16 కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సింహపూరి FM కేంద్రం, సమయం 7:15. శుభోదయం సింహపూరి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: శుభోదయం సింహపురిలో ముందుగా నేటి సింహపురి సమాచారం. దుత్తలూరు మండలం నరవాడలోని శ్రీ వెంగమామ పేరంటాలు దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు జులై 5 నుంచి 9 వరకు వైభవంగా జరగనున్నాయి. జులై 5 నిలుపు పసుపుదంచు కార్యక్రమాలతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 6-7 తేదీల్లో రథోత్సవాలు, 8 పగలు కళ్యాణోత్సవం, పసుపు కుంకుమ ఉత్సవం, రాత్రి ప్రధానోత్సవం జరుగుతుంది. 9 పొంగళ్లు, ఎడ్ల ప్రదర్శనతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఇక నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలంలోని అమరావతి స్కూల్లో ఐఐటి ఒలింపియాడ్ ఎంట్రన్స్ టెస్ట్ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. 3 నుంచి 9 వరకు ఉన్న ఐఐటి, నాన్ ఐఐటి విద్యార్థులు ఈ పరీక్షల్లో పాల్గొన్నారు. పిల్లల్లోని నైపుణ్యం, ప్రతిభను గుర్తించడానికి ఈ పరీక్ష నిర్వహించామని, ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఐఐటి ప్రోగ్రాం కు ఎంపిక చేయనున్నట్లు స్కూల్ అధినేత కె సురేష్ తెలిపారు. టీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఎస్పీ డాక్టర్ అజితా విజయన్ల ఆధ్వర్యంలో 169 ఫిర్యాదులు స్వీకరించారు. చట్ట ప్రకారం విచారించి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. అనుమానాస్పదంగా మృతి, మైనర్ బాలిక అదృశ్యం, వృద్ధుల వేధింపులు, కుటుంబ కలహాలు, ఉద్యోగం పేరుతో మోసం వంటి కేసులపై తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల సమస్యలకు వేగంగా స్పందించి పరిష్కారం చూపాలని ఎస్పీ అధికారులను స్పష్టం చేశారు. స్వర్ణగ్రామ స్వర్ణవార్డు కార్యక్రమంలో భాగంగా మనబోలు మండలంలోని 2 సచివాలయాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలోని వివిధ భాగాలను పరిశీలించి ప్రజలకు అందిస్తున్న సేవలు, దరఖాస్తుల పరిష్కార విధానం, రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మండలంలో ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్ కార్యక్రమం సక్రమంగా అమలవుతుందని తెలిపారు. పొదలకూరు మండలం తాతిపట్టిలోని ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ మరియు వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో స్టాక్ రిజిస్టర్లు, డీబీటీ రికార్డులు, ఏపీఏఐఎంఎస్ వివరాలను పరిశీలించారు. ఇందులో వ్యత్యాసాలున్నట్లు కూడా గుర్తించారు. తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డితో చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరుకు సంబంధించిన పలు విషయాలు చర్చించారు. వీరింతవరకు సింహపురి సమాచారాన్ని విన్నారు.
2: మనోరంజని శ్రోతల మనస్సులను రంజింపచేసే కార్యక్రమం ఈ మనోరంజని. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజని కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది మంగళవారాల్లో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజని.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు శుభోదయం సింహపురి కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు స్వరాచన వింటారు.

0: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు శుభోదయం సింహపురి కార్యక్రమం. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు సంస్కృత భాషలోని మహాకావ్యాల గురించి డాక్టర్ కాండూరి రాజీవ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త మంజుల పాలెటి.

0: నయకారుడు అయినటువంటి ఆ పరమేశ్వరుని డబరుకనాదం నుంచి వెలువడిన శబ్ద బ్రహ్మమే సంస్కృత భాష అని విజ్ఞుల మాట. భారతదేశ 23 అధికారిక భాషలలో సంస్కృతం ఒకటి. హిందూ, బౌద్ధ, జైన మతాలకు ప్రధాన భాష సంస్కృతం. అమరవాణి, దేవభాష, సురభాష, గీర్వాణి అనే పేర్లతో పిలిచే సంస్కృత భాష ప్రపంచంలోని 876 భాషలకు ఉపజీవ్యం. సమస్త భాషలకు తల్లిలాంటి ఈ సర్వోత్కృష్టమైన విశిష్టమైన సంస్కృత భాష గురించి, సంస్కృత భాషలో రచించబడిన పురాణాలు, కావ్యాల గురించి మనకు వివరించడానికి నేడు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సంస్కృత భాషా కోవిదులు, సంస్కృత సాహిత్య విద్వాంసులు, అలాగే సంస్కృత భాష బోధనలో అపార అనుభవం కలిగినటువంటి డాక్టర్ కాండూరి రాజీవ్ కుమార్ గారు. వారిని అడిగి సర్వోత్కృష్టమైన సంస్కృత భాష గురించి, అలాగే మహాకావ్యాల గురించి మరిన్ని విశేషాలు నేడు తెలుసుకుందాం. నమస్తే కాండూరి రాజీవ్ కుమార్ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో.
1: ధన్యవాదాలు తల్లి.
0: గురువు గారు, సంస్కృత భాషలోని పురాణాలు అలాగే మహాకావ్యాల గురించి, వాటి లక్షణాల గురించి తెలియజేస్తారా?
1: తప్పకుండా అమ్మా. పురాణాలు మొత్తం కూడా మన యొక్క సంస్కృత సాహిత్యంలో 18 పురాణాలు ఉన్నాయి. ఈ ఏంటి 18 పురాణాలు అంటే, మద్వయం బద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని ప్రత్యక్షతే. మద్వయం అంటే సామాన్యులందరూ కూడా ఈ యొక్క 18 పురాణాలని గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోలేరు. కాబట్టి వాళ్ళందరి కోసం కూడా ఒక శ్లోకం ఉంది, అదే మద్వయం. ద్వయం అంటే రెండు, మా అనేటటువంటి అక్షరం మీద రెండు పురాణాలు ఉన్నాయట, మత్స్య పురాణము, మార్కండేయ పురాణము అని. బద్వయం, భ అనేటువంటి అక్షరం మీద రెండు పురాణాలు ఉన్నాయట, భవిష్య పురాణము, భగవత పురాణము. తర్వాత

మద్వయం భద్వయం చైవ భ్రత్రయం. భ్ర అనేటువంటి అక్షరం మీద త్రయం అంటే మూడున్నాయిట, బ్రహ్మపురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మ వైవర్త పురాణము అని. తర్వాత వా చతుష్టయం, వా అనేటువంటి అక్షరం మీద నాలుగున్నాయిట పురాణాలు. ఏంటి? వామన పురాణము, వాయుపురాణము, విష్ణు పురాణము, వరాహ పురాణము అనేటువంటి నాలుగున్నాయిట. అనాపలింగ కూస్కాని ఆ అనేటువంటి అక్షరం మీద ఒక పురాణం ఉందిట, అదే అగ్నిపురాణం. నా అనేటువంటి అక్షరం మీద ఒక పురాణం ఉందిట, అదే నారద పురాణం. కూ మీద ఒక పురాణం ఉందిట, కుర్మ పురాణం. మా అనేటువంటి దాని మీద మత్స్య పురాణం ఉంది. అనాపలింగ కూస్కాని పురాణాన్ని ప్రత్యక్షత, ఇవన్నీ కూడా 18 పురాణాలు. పురాణాల యొక్క లక్షణం ఏంటి అంటే, సర్గశ్చ ప్రతి సర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణం. ఈ పురాణం పంచలక్షణం, 5 లక్షణాలు కలిగి ఉందిట. సర్గశ్చ సర్గలతో కూడింది, ప్రతి సర్గశ్చ ప్రతి సర్గలతో కూడినది, వంశము అన్వంతరము, తర్వాత వంశానుచరితము, ఇవన్నీ కూడా 5 లక్షణాలతో కూడుకున్నటువంటిది ఈ పురాణాలు. 18 పురాణాలు ఈ యొక్క పురాణ లక్షణం. ఆ తర్వాత ఇంకా కావ్య విషయానికి వస్తే, ఈ కావ్యాలు పంచమహాకావ్యాలు ఉన్నాయి సంస్కృతంలో. ఏంటి పంచమహాకావ్యాలు అంటే, రఘువంశము, కుమార సంభవము, నైషధీయ చరితం, కిరాతార్జునీయం, శిశుపాలవదం. ఈ మహాకావ్యాల్లో మొదటిది రఘువంశం. దీన్ని సాక్షాత్తు కవికుల గురువు కాళిదాస ఆయన రచించాడు. పంచమహాకావ్యాలు ఉంటే ఆ మహాకావ్యాలు, 2 మహాకావ్యాలు కుమార సంభవం కానీ రఘువంశం కానీ కాళిదాస రాయడమే జరిగింది. దీంట్లో ఒక చిన్న ఉదాహరణ కుమార సంభవం గురించి చెప్పుకుందాం మనం. ఈ కుమార సంభవంలో కుమార యొక్క సంభవం అంటే, కుమారుడు అంటే సాక్షాత్తు శరవణ భవః, సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఉత్పత్తి. సరే, ఒకనొక రోజు సీతాదేవి పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి భర్తగా పొందాలని పార్వతీదేవి ఎన్నో ప్రయత్నాలు చేసిందిట. ఆ ప్రయత్నాల్లో మన్మధుడు సాక్షాత్తు అనంగుడు అంటారు ఆయన్ని. ఆ పేరు ఎలా వచ్చింది అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకుందాం. అనంగుడు అనేటువంటి సాక్షాత్తు మన్మధుడు, అమ్మ సాక్ష పార్వతి, ఎట్లయినా సరే శివుణ్ణి నీ వైపు తిరిగేలాగా నేను చేస్తాను అని చెప్పేసి సాక్షాత్తు కైలాస పర్వతానికి వెళ్ళి ప్రశాంతంగా తపస్సు చేసుకునేటటువంటి పరమేశ్వరుణ్ణి ఆ యొక్క తపస్సుకి భగ్నం చేశాట. విచిత్రమైనటువంటి చేష్టలతోటి ఎప్పుడైతే భగ్నం చేశాడో, దానికి ఆగ్రహించినటువంటి సాక్షాత్తు పరమేశ్వరు తన యొక్క త్రినేత్రంతో దగ్ధం చేసేశాడు. కాబట్టి అవయవాలు లేనటువంటి వాడు కాబట్టి, ఎప్పుడైతే మన్మధుని దగ్ధం చేసాడో అవయవాలన్నీ కూడా బూడిదైపోయినాయి కాబట్టి, మరణం లేదు కాబట్టి అనంగుడుగా మిగిలిపోయినాడు ఆయన. సరే, ఇదంతా కుదరనటువంటి పక్షంలో సాక్షాత్తు పార్వతీదేవి ఇంకా చేసేదేం లేక, తనే సాక్షాత్తు హిమవంతుడి యొక్క కుమార్తె ఆవిడ. ఎటువంటి ఆవిడ? ఆవిడ అత్యుస్తరస్యాం దిశ దేవతాత్మ హిమాలయో నామ నఘాదిరాజ పూర్వాపరోతోయ నిధివగాక్య సిత ప్రగృహ్యాం ఇవమాన దండ. సాక్షాత్తు హిమాలయ పర్వతం అంటే హిమవంతుడి యొక్క రాజుగారి యొక్క కుమార్తె, మహారాణి ఆవిడ. అయినప్పటికీ ఆ భోగభాగ్యాలన్నీ కూడా వదిలేసి శివుణ్ణే భర్తగా పొందాలి అనే ఉద్దేశంతో నార చీరలు ధరించి ఆ యొక్క హిమాలయ పర్వతంలో ఉండేటువంటి సానువుల్లోనే ఒక చిన్న తపస్సు చేసుకోవడానికి కావలసినటువంటి మందిరాన్ని ఏర్పాటు చేసుకొని తన యొక్క చెలికత్తెలతోటి తపస్సు ప్రారంభం చేసిందిట. ఎప్పుడైతే ప్రారంభం చేసిందో, ఆమె యొక్క తపస్సుకి మెచ్చినటువంటి సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతిని పరీక్షింపదలచి ఒక మాయావటువు అంటే మాయారూపంలో ఉండేటువంటి బ్రాహ్మణుడు, కపట వేషధారి అనేటువంటి బ్రాహ్మణుడి వేషం వేసి ఆ యొక్క పార్వతి తపస్సు చేసుకునేటటువంటి తపోవనానికి వచ్చాట. వచ్చి, అమ్మాయి పార్వతి, ఈ విధంగా మీ నాన్నగారు చూస్తే గొప్ప హిమవంతుడు కదా, పర్వతాలన్నింటి కూడా రాజు కదా, ఆయన చెప్తే జరగంది ఏం ఉండదు కదా, అయినప్పటికీ కూడా నువ్వు గొప్ప మహారాజు కుమార్తెమైనటువంటి నువ్వు ఇటువంటి తపోవనానికి వచ్చి ఈ విధంగా తపస్సు చేయడం నాకేం నచ్చలేదు తల్లి, కాబట్టి ఏంది అసలు నువ్వు తపస్సు చేయడానికి కూడా కారణం ఏంటి అని అడగంగానే పార్వతి చెప్పలేకపోయిందిట. ఎప్పుడే చెప్పలేకపోయిందో, తన యొక్క చెలికత్తెల ద్వారా తెలుసుకున్నటువంటి సాక్షాత్తు పరమేశ్వరుడు అప్పుడు తనలో తనే ఆనందపడి, అయినప్పటికి కూడా ఆ యొక్క ఆనందాన్ని పక్కన పెట్టి ఈ విధంగా పార్వతీదేవిని పరీక్షింపదలుచుకుని కదా వచ్చాడు అక్కడికి, ఆ విధంగా అడిగాట పార్వతీదేవిని, అమ్మాయి పార్వతి, ఏంది నిజమేనా నేను విన్నది, ఈ విధంగా పరమేశ్వరుని నువ్వు వివాహం ఆడాలనుకుంటున్నావే, అతని దగ్గర ఏముంది తల్లి, అతన శ్మశాన వాసి, కపాలంలో ఈ విధంగా భక్షణ చేసేటువంటి వ్యక్తి, తల్లిదండ్రులు ఎవరో తెలియనటువంటి వాడు కదా, కాబట్టి అతన్ని నువ్వు వివాహం ఆడడం అనేటువంటిది సరికాదమ్మా అని చెప్తే, శివుడు అంటే శుభాన్ని కలిగించేటువంటి వాడు కాబట్టి ఆ పేరు చాలు నాకు

0: చెప్పిందిట. ఆ తర్వాత శ్మశానంలో ఉంటాడు కదా తల్లి, నువ్వు చూస్తే ఇక్కడ హిమవంతుడి యొక్క కుమార్తెవి, భోగభాగ్యం అనుభవించేటువంటి దానివి, మీ ఇద్దరికి కూడా కుదరదేమమ్మా అంటే, లేదు నాయన, భర్త సగభాగమే కదా భార్య, భర్త ఎక్కడుంటే భార్య అక్కడ ఉండాల్సిందే, కాబట్టి నాకు ఇదే ఈ యొక్క నారచీరలు ధరించడానికి కూడా ముందు యొక్క చిక్నా సూచక ఇదే కావాలా అని చెప్పిందిట. ఆ తర్వాత సాక్షాత్ పరమేశ్వరుడు శివుణ్ణి అనేక విధాలుగా నిందిస్తూనే ఉన్నాడు, నిందిస్తూనే ఉన్నాడు. దానికి పార్వతి సరైనటువంటి సమాధానం చెప్తూనే ఉంది. ఆయన నిందించడము, పార్వతి దానికి పరిష్కారం చెప్పడం జరుగుతూనే ఉందిట. ఇంకా చేసేదేం లేక, అమ్మాయి ఇన్ని మాటలెందుకు, పరమేశ్వరుడు నీకెందుకు కూడా కొరగాడు కాబట్టి నన్నే వివాహమాడు అనేటువంటి మాటని చెప్పకనే చెప్పాట లాస్ట్ అంతిమంలో. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో దానికి పార్వతీదేవి చెప్పిందిట, నాయన ఇప్పటిదాకా కూడా నువ్వు శివుణ్ణి నిందిస్తూనే మాట్లాడుతున్నావు, నువ్వు హెచ్చు మీరావు ఇంకా, కాబట్టి ఇంకా నీతో మాట్లాడడమే నాకు అసహ్యంగా ఉంది, జుగుముక్సాకరంగా ఉంది అనేటువంటి మాట మాట్లాడి ఆ తర్వాత వెనక దిగి వెళ్ళిపోవడానికి ప్రారంభమైందిట. ఎప్పుడైతే ప్రారంభమైందో ఆ తర్వాత సాక్షాత్తు వటు వేషధారిలో రూపంలో ఉండేటువంటి శివుడు మామూలు రూపాన్ని ధరించి పార్వతి ఒక చేయి పట్టుకున్నట్ట. ఎప్పుడైతే చేయి పట్టుకున్నాడో ఆ సమయంలో పార్వతి కోపంగా ఒక్కసారి తన యొక్క శిరస్సుని వెనక్కి తిప్పంగానే ఏ విధంగా అయితే శివుడు ప్రసన్నంగా ఉంటాడో ఆ విధంగా సాక్షాత్తు పరమేశ్వరుడు కనిపించంగానే అప్పుడు ఆవిడ సిగ్గుతో, ఏ విధంగా అయితే ఆడవాళ్ళకి సిగ్గు కలిగితే వ్రీడ అంటే సిగ్గు, సిగ్గుతో ఆ ముందుకు వెళ్ళిపోయిందిట. ఆ తర్వాత ఆ యొక్క తపస్సుతోటి శివుణ్ణి మెప్పించి శివుణ్ణి వివాహం ఆడిందిట. ఈ విధంగా కుమార సంభవంలో అనేటువంటి కావ్యంలో సాక్షాత్తు కాళిదాసు అత్యద్భుతంగా ఉపమాలంకార ప్రయోగాన్ని ఉపయోగించి ఆ తర్వాత ఆ యొక్క కుమార సంభవ కావ్యానికే వందించినటువంటి గొప్ప వ్యక్తి.
1: మీరు మహాకావ్యాల గురించి వివరించారు కదా, అలాగే ఈ కావ్యాల్లో సందేశ కావ్యాలు అంటే ఏమిటి, వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి?
0: మహాకావ్యం ఒక కావ్యం దగ్గర తీసుకుంటే ఈ కావ్యం ఏ విధంగా ఉండాలి అంటే, కావ్యంలో నాయకుడు అనేటువంటి వాడు గట్టిగా ఉండాలట. అంటే గట్టిగా అంటే ఎట్లా అంటే, నాయకుడు మీద ఆధారపడే ఉంటుంది కావ్యం యొక్క సౌందర్యం అంతా కూడా. ఎలా అంటారేమో, ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఏంటి అంటే

ప్రకృతి కృపణాహ చేతనా చేతనేషు. అమ్మ సందేశము అంటే ఏంటంటే, ఎక్కడో ఉండేటువంటి వాళ్ళ మన ఇష్టమైనటువంటి వాళ్ళకి, నేను ఇక్కడ నీకోసమే ఉన్నాను, నీకోసమే జీవించి ఉన్నాను, ఈ విధంగా నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను అని చెప్పడమే సందేశం, వాళ్ళకి చెప్పి పంపించడమే సందేశం. సందేశ కావ్యానికి మొత్తం ఉండాల్సిన లక్షణం ఏంటంటే, మేఘ సందేశం అనేటువంటి ఒక కావ్యం ఉంది. దీన్ని మహాకవి కాళిదాసు గొప్పగా రచించాడు. దాంట్లో మొదటి శ్లోకమే తీసుకుంటే, అమ్మా కశ్చిత్ కాంత విరహ గురుణ స్వాధికారాత్ ప్రమత్త శాపేనాస్తంగమితమహిమా వర్షభోగ్యేణ వర్తు యక్షశ్చక్రే జనకతనయా స్థానపుణ్యోదకేషు స్నిగ్ధశ్చాయాతరుషు వస్తిం రామగిర్యాశ్రమేషు. అమ్మా కుబేరుడి యొక్క శాపానికి గురైనటువంటి యక్షుడు తన యొక్క ప్రేయసైనటువంటి యక్షునికి ఒక సంవత్సర కాలం పాటు దూరంగా ఉండమని ఆదేశించాడు

అప్పుడు నీ దగ్గరికి వచ్చేస్తాను, నువ్వు క్షేమంగా ఉండు అని చెప్పి ఆ యొక్క మేఘానికి ఈ యొక్క యక్షుడు సందేశం పంపించాడట. అయితే ఇక్కడ గొప్ప ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, అసలు కాళిదాసు తన యొక్క మనసులో ఏముందంటే సందేశం పంపించాలని నిర్ణయించుకున్నాడు. దానికి సందేశ వాహకకర్తగా ఒక మేఘాన్ని ఎంచుకున్నాడు. అయితే ఈ మేఘం అసలు సందేశాన్ని తీసుకుపోతుందా తీసుకుపోలేదా అని ఆలోచించకుండా మేఘ సందేశం అని పేరు పెట్టి రాసేశాడు. అయితే అసలు మేఘం ఎటువంటిది అంటే, ధూమజ్యోతి సరిళమరుతాన్ సన్నిపాతక్వ మేఘ. ఆ మేఘం ఎటువంటిది? ధూమః, ధూమం అంటే పొగ, జ్యోతి అంటే కాంతి, సరిళం అంటే నీళ్లు, మరుత్ అంటే కాంతి. ఈ యొక్క వీటితో కూడినటువంటిది ఈ యొక్క మేఘం. ఈ యొక్క మేఘము అసలు గాలితో కూడినటువంటి మేఘము అసలు తీసుకుపోగలదా? మరుత్ అంటే గాలి. అది గాలితో కూడినటువంటి ఆ యొక్క మేఘము రకరకాలుగా రంగులు మారేటువంటి మేఘము, రకరకాలుగా ఆ యొక్క రూపాలు మారేటువంటి మేఘము, ఆ యక్షుడు చెప్పినటువంటి సందేశాన్ని వినగలుగుతుందా వినగలదా అని కాళిదాసు ఆలోచించకుండా మేఘ సందేశం అని పేరు పెట్టి ఒక గొప్ప కావ్యాన్ని రాశాడు. రాసినప్పటికీ దాంట్లో యొక్క వర్ణనలు ఏ విధంగా ఉన్నాయంటే, అలకానగరి వర్ణన, సముద్ర వర్ణన కానీ, పర్వత వర్ణన కానీ, ఆ తర్వాత ఆ యొక్క రామగిరి ఆశ్రమం యొక్క వర్ణన కానీ ఎంతో అద్భుతంగా మందాక్రాంత వృత్తంలో కాళిదాసు వర్ణించాడు. ఆ తర్వాత ఎన్ని సందేశ కావ్యాలైతే వచ్చాయో ఆ సందేశ కావ్యాలన్నీ కూడా కాళిదాసు యొక్క మేఘ సందేశాన్ని ఆధారంగా చేసుకొని రాసినటువంటి గ్రంథాలే. మనం ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే తల్లి, తమిళనాడు కాంచీపురానికి సంబంధించినటువంటి వేదాంత దేశికులు ఒక హంస సందేశము అనేటువంటి కావ్యాన్ని రాశాడు. ఈ హంస సందేశ కావ్యం కూడా ఏ విధంగా అయితే మేఘ సందేశంలో కాళిదాసు మేఘాన్ని అలకానగరానికి పంపించి ఏ విధంగా అయితే వర్ణించాడో సేమ్ అదే విధంగా ఈయన కూడా మలయ పర్వతంలో ఉండేటటువంటి శ్రీరామచంద్రుడు లంకానగరంలో ఉండేటువంటి సీతాదేవికి ఒక హంస ద్వారా ఒక చిన్న సందేశాన్ని ప్రేషణ చేశాడు. వాస్తవానికి దాన్ని వేదాంత దేశికులు వారు రాశారు. అయితే దాంట్లో మొదటి శ్లోకం ఏంటంటే, వంశేజాత సవితురనగే మానయన్ మానుషత్వం దేవశ్రీమాన్ జనక తనయాన్ వేషణే జాగరూకః ప్రత్యాయాతే పవన తనయే నిశ్చితార్థ సఖామి కల్పాకారాం కథమపి నిశాం ఆవిభాతం విశేహే. మొదట మా పంపించినప్పుడు మానయన్ మానుషత్వం, సాక్షాత్తు శ్రీయపతి శ్రీరామచంద్రుడు మానయన్ మానుషత్వం, మనిషి రూపాన్ని ధరించాడు. ధరించి ఆ యొక్క శ్రీరామచంద్రుడు ఏం చేశాడు, జనకతనయాన్వేషణే జాగరూక, జనకతనయ సాక్షాత్తు జనక మహారాజు కూతురైనటువంటి సీతాదేవిని అన్వేషణే జాగరూక, అన్వేషణ అంటే వెతకడంలో జాగరూక, జాగ్రత్తగా నిమగ్నమైనప్పుడు ప్రత్యాయాతే పవనతనయే సీత ఉంది అని ప్రత్యాయాతే తిరిగి వచ్చినటువంటి హనుమంతుడి ద్వారా వార్తను తెలుసుకున్నటువంటి ఆ యొక్క శ్రీరామచంద్రుడు కల్పాకారాం కథమపి నిశాం, కథమపి ఎలాగోలాగా ఆ యొక్క రాత్రిని ఎలా గడిపాడు, ఆవిభాతం విషయం ఎట్లా గడిపాడు, ఆవిభాతం అంటే సుప్రభాతం అంటే పొద్దున దాకా రాత్రి నుంచి 1000 సంవత్సరాలు గడిపినంత కాలాన్ని ఒక్కరోజు రాత్రి గడిపాడు అని కిడాంబి వేదాంత దేశుకుల వారు హంస సందేశ కవిలను చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క హంస సందేశంలో హంస వెళ్ళడము, అసలు వాస్తవానికి హంస సముద్రం దాటి వెళ్ళగలదా, వెళ్ళలేదు. హంస యొక్క శక్తి ఎక్కడ, సముద్రం యొక్క శక్తి ఎక్కడ, కానీ ఇవేం ఆలోచించలేదు. కామార్థాహి ప్రకృతి కృపణాహ చేతనాచేతనేషు, తన యొక్క ప్రియురాలిని కానీ లేదా తనకి సంబంధించినటువంటి వాళ్ళని వాళ్ళు ఎట్లయినా చేరుకోవాలి, వాళ్ళకి నేను ఈ విధంగా ఉన్నాను అని చెప్పడం కోసము తెలివిగల వాళ్ళైనప్పటికీ కూడా ఆ యొక్క సందేశాన్ని పంపించేటువంటి సమయంలో ఏది చేతనమైనటువంటి వస్తువు ఏది అచేతనమైనటువంటి వస్తువు అని తెలుసుకునేటువంటి జ్ఞానం కూడా ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఆ యొక్క సందేశం వెళితే చాలు అనేటటువంటి మనస్ఫూర్తిగా తన యొక్క బాధని చెప్తే చాలు అని అనుకుంటారట. అదేవిధంగా శ్రీరామచంద్రుడు కూడా హంసద్వారా తన యొక్క బాధని, సీత నేను ఈ విధంగా ఉన్నా, నీకోసమే ఉన్నా, అయోధ్యా నగరానికి మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి మనం అనేటటువంటి విషయాన్ని హంసద్వారా అక్కడ జరిగినటువంటి విశేషాలు కానీ, అంటే ఏ విధంగా అంటే రావణాసురుడు నిన్ను తీసుకెళ్ళిపోయినాడు, తర్వాత ఏం జరిగిందో నీకు తెలియదు కదా, ఇక్కడ నేను ఎంత ఏడ్చాను, ఎంత నీకోసం బాధపడ్డా అనేటువంటి విషయాన్ని మొత్తం కూడా తన యొక్క బాధనంతా కూడా సాక్షాత్తు అక్కడ ఎవరుండేది, సాక్షాత్తు శ్రీయపతి శ్రీరామచంద్ర మానుయన్ మానుషత్వం, మనుష్య రూపాన్ని ధరించి ఏ విధంగా అయితే మనిషి ఏ విధంగా అయితే బాధను అనుభవిస్తాడో అటువంటి బాధలని అనుభవించాడు. కానీ ఆయన శ్రీయపతి సాక్షాత్తు శ్రీరామచంద్రుడు దేవుడు ఆయన, కానీ సందేశ కావ్యంలో మాత్రం వేదాంత దేశకుల వారు ఒక మనిషి ఏ విధంగా అయితే బాధపడతాడో అదే విధంగా వర్ణన మొత్తం కూడా హంస ద్వారా పంపించినట్టు మనకి అందజేయడం జరిగింది. అదే

0: కావ్యానికి నెల్లూరులో ఉండేటటువంటి కిడాంబి శ్రీనివాస రామానుజాచార్యులు గారు ప్రతి సందేశం అంటే ఒక సందేశానికి ప్రతి సందేశం అంటే రిప్లైగా ఈయన ఒక కావ్యం రాశాడు. దాన్ని ఏమంటారు అంటే సుఖ సందేశం అంటే సుఖము అంటే చులుక. సుఖ సందేశ కావ్యంలో రాశాడు. ఏమని రాశాడు అంటే ఈ విధంగా హంస సందేశంలో శ్రీరామచంద్రుడు ఒక హంస ద్వారా సందేశాన్ని లంకా నగరంలో ఉండేటువంటి సీతాదేవి పంపించాడు కదా, సీతాదేవి హంస ద్వారా సందేశం విన్నది కదా, తర్వాత సీత కూడా సందేశాన్ని రాముల వారికి నేను ఈ విధంగా ఉన్నానయ్యా నా పరిస్థితి ఈ విధంగా ఉండి పంపించాలి కదా, కాబట్టి ఆవిడ చిలుక ద్వారా పంపించింది అని చెప్పి ఆ చిలుకని సంస్కృతంలో సుఖము అంటారు. చిలుక ద్వారా పంపించింది. ఈ విధంగా పంపించింది, దూరీకర్తుం సురమృగ దుశాం దుఃఖముర్వీం ప్రపన్న దేవీ సీతా మృగమను విభవ సానుజాతే ప్రయాతే దూరీకర్తుం సురమృగ దుశాం దుఃఖముర్వీం ప్రపన్న దేవీ సీత మృగమను విభౌ సానుజాతే ప్రయాతే నీత్వాలంకా మమర నిపుణ ప్రాపితాశోక వాటి కల్పధ్యామాం కదమపి నిశాం ఆవిభాతం వ్యనైషీత్. అయ్యా రామచంద్ర, నువ్వు ఒక్క రోజు రాత్రిని 1000 సంవత్సరాలు గడిపావు కదా, కానీ సీత ఎప్పుడైతే హంస ద్వారా ఆ యొక్క నీ యొక్క సందేశాన్ని విన్నదో ఆ యొక్క రాత్రిని కాదు నాయన, ఆ రాత్రిలోని ఒక్కొక్క జామునే ఆవిడ 1000 సంవత్సరాలు గడిపింది, ఆయన అంత కష్టంగా భరించింది అనేటటువంటి ప్రతి సందేశాన్ని కిడాంబి శ్రీనివాస రామానుజాచార్యులు గారు గొప్పగా వర్ణించారు. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కాళిదాసు యొక్క పరంపర మొత్తం కూడా ఇక్కడే కొనసాగుతుంది. అంటే కాళిదాసు ఏ విధంగా అయితే మేఘ సందేశంలో వర్ణన చేశాడో, మేఘ సందేశంలో అలంకార వర్ణన చేశాడో, ఛందస్సు వర్ణన చేశాడు, ఇప్పుడు ఏ ఆధునిక కవులైతే ఉన్నారో వేదాంత దేశకులు కావచ్చు, కిడాంబి శ్రీనివాస రామానుజాచార్యులు గారు కావచ్చు, ఇంకా ఎవరైనా సరే సంగదేశ కావ్యం రాయాలంటే మాత్రము కాళిదాసు యొక్క మేఘ సందేశమే ఆదిమో ఆధారభూతము. కశ్చిత్ కాంత విరహ గురుణా స్వాధికారాత్ ప్రమత్తః శాపే నాస్తంగమిత మహిమా వర్షభోగ్యేణ భర్తుః యక్షశ్చక్రే జనక తనయా స్నానపుణ్యోదకేషు స్నిగ్ధశ్చాయాతరుషు వసతిం రామగిర్యాశ్రమేషు. ఈ యొక్క యక్షుడు అనేటువంటి వాడు సాక్షాత్తు కుబేరుడి యొక్క సేవకుడు. స్వ అధికారః కుబేరుడు చెప్పినటువంటి పనిని చేయకుండా స్వ అధికారంతో తన యొక్క అధికారంతో ఆ యొక్క పనిని పక్కన పెట్టి ఆ తర్వాత అధికార దుర్వినియోగానికి పాల్పడినటువంటి సమయంలో కుబేరుడి యొక్క శాపానికి గురైనటువంటి యక్షుడు కుబేరుడు ఈ విధంగా శాపం పెట్టాట, ఏ అధికారంతో అయితే నువ్వు ఈ యొక్క పనిని చేయకుండా ఉన్నావో దాన్ని వదిలి నువ్వు 1 సంవత్సరం పాటు కూడా రామగిరి ఆశ్రమంలో కడుపు అని చెప్పాట. ఎప్పుడైతే రామగిరి ఆశ్రమంలో గడపమన్నాడో ఆ రామగిరి ఆశ్రమంలో 1 సంవత్సర రోజుల పర్యంతం తన యొక్క ప్రేయసైనటువంటి యక్షునికి దూరంగా ఉంటూ ఆ తర్వాత ఆ యొక్క రామగిరి ఆశ్రమం నుంచి వెళ్ళేటటువంటి మేఘానికి తన యొక్క అలకానగరంలో ఉండేటటువంటి తన యొక్క ప్రేయసికి మేఘం ద్వారా సందేశం పంపించడం జరిగింది. ఇదే మేఘ సందేశంలో ఉండేటువంటి మొదటి శ్లోకం.
1: గురుగారు, మరి రామాయణం అనే మహాకావ్యం సంస్కృతంలో లిఖింపబడింది కదా, రామాయణంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, ఎన్ని కాండాలు ఉన్నాయి తెలియజేస్తారా?
0: ఈ యొక్క రామాయణము వాల్మీకి రచించినటువంటి అద్భుతమైనటువంటి కావ్యం రామాయణం. ఈ రామాయణంలో 24,000 శ్లోకాలు ఉన్నాయి. అంతేకాకుండా దీంట్లో బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కిందకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ అనేటటువంటి 7 కాండేషు నిర్మితం ఇయం రామాయణం. ఈ రామాయణము 7 కాండలతో కూడుకున్న కాబట్టి 7 కాండేషు నిర్మితం రామాయణం అనేటువంటి శాస్త్రం.
1: చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు, మీరు మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోకి విచ్చేసి సర్వోత్కృష్టమైన విశిష్టమైన ప్రపంచ విజ్ఞాన చరిత్రలో ప్రపంచ భాషలలో తల్లి లాంటి ఈ సంస్కృత భాష గురించి, సంస్కృత భాష యొక్క ఔన్నత్యాన్ని గురించి, అలాగే మహాకావ్యాలు పురాణాల గురించి చాలా కూలంకుషంగా విపులంగా వివరంగా వివరించారు గురువు గారు, ధన్యవాదాలు.
0: ఇంతటి శుభ అవకాశాన్ని కల్పించినటువంటి ఆకాశవాణి నెల్లూరు FM వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం అమ్మా.

0: మీరింతవరకు సంస్కృత భాషలోని మహాకావ్యాల గురించి డాక్టర్ కాండూరి రాజీవ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం ఉన్నారు. పరిచయకర్త మంజులా పాలెట్టే.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు శుభోదయం సింహపురి కార్యక్రమం. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు లలిత గీతాలు వింటారా?

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 8 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాలు సమాచార ప్రభాత్, అలాగే 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అలాగే 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: Kennington Oval in London to set up a title clash with Australia. And in the FIFA World Cup, Spain defeated Austria 3-0 in the round of 32 at the Los Angeles Stadium in Inglewood, California, to book a place in the round of 16. Mikel Oyarzabal scored twice in the 36th and 89th minutes, while Pedro Porro added the second goal in the 66th minute. And now for a look at today's newspapers, it's over to Subhadra Ramachandran.
1: Thank you, Abhishek. Japanese Prime Minister Sanae Takayuchi's first visit to India since becoming Prime Minister is noticed by most of the dailies. India-Japan unveil ambitious roadmap, PM Modi, Takayuchi deepens strategic ties, leads the statesman. Financial Express in his editorial piece, Take Charge, right? UPI can learn from Brazil's PIX, which exempts smaller merchants while allowing charges for larger businesses. The paper elaborates, a decade after its launch, the Unified Payments Interface, UPI, has become one of India's greatest digital public infrastructure success stories. The numbers continue to astonish. In June alone, UPI processed transactions worth 28.9 lakh crore rupees, about 20% higher than a year earlier, while average daily volumes touched a record 757 million. Digital payments have become an integral part of everyday commerce, from roadside vendors to organized retailers. Yet, beneath this spectacular growth lies a structural concern. Just two players, PhonePe and Google Pay, account for around 80% of all UPI transactions. Crude declines, but government hints won't cut fuel rates, reports the Tribune. Monsoon finally arrives in Delhi, ending weeks of heat and humidity, states the Pioneer. Sirsa Kino earns GI tag, decade of scientific farming bears fruit, informs the Tribune. And finally, simple but effective, Citizen Kane is fueling England's World Cup dreams, writes in the Sun Times about England's football skipper, Harry Kane. And with that, it's back to you, Abhishek.
0: Thank you, Subhadra. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi and his Japanese counterpart Sanae Takayuchi strongly condemned terrorism and violent extremism in all its forms and manifestations. Election Commission seeks responses from rival factions of Trinamool Congress regarding competing claims about party's organizational elections and authorized signatories. Annual Sri Amarnath Yatra begins from both Pahalgam and Baltal routes in Jammu and Kashmir. Iran's Supreme Leader Mujtaba Khamenei to skip Father Ali Khamenei's funeral over security fears. Spain beat Austria 3-0 to enter round of 16 at the FIFA World Cup. And BCCI announces schedule for India's two-match test series against Sri Lanka to be played from the 15th to the 27th of next month. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి విజయనగరం జిల్లా సమాచార లేఖ వింటారు రచన శ్రీ కెఎన్ రామకృష్ణ. భోగాపురంలో పీఎంశ్రీ పాఠశాలను సందర్శించిన కేంద్ర రాష్ట్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, నారా లోకేష్. క్రీడాస్ఫూర్తిని రగిలించేలా నిర్వహించిన ఒలింపిక్ డే రన్, శాస్త్రోక్తంగా సాగిన శ్రీ పైడితల్లి అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవం, చురుగ్గా సాగిన ఎస్ఐఆర్ ప్రక్రియ తదితర అంశాలతో కూడిన విజయనగరం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విజయనగరం జిల్లా భోగాపురంలోని పీఎంశ్రీ ఏపీ మోడల్ స్కూల్ను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో అమలవుతున్న ఆధునిక విద్యా విధానాలు, మౌలిక వస్తులు, విద్యార్థుల అభ్యాస స్థాయిని పరిశీలించారు. పైథాన్ ప్రోగ్రామింగ్ భాషను ఉపయోగించి విద్యార్థి రూపొందించిన హోంవర్క్ అసైన్మెంట్ అప్లికేషన్ను ధర్మేంద్ర ప్రధాన్ పరిశీలించి అభినందించారు. విద్యారంగ అభివృద్దికి రాష్ట ప్రభుత్వం చేస్తున్న కృషిని కేంద్ర మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. క్రీడల్లో రాణించి జిల్లాకు మరింత ఖ్యాతి తీసుకురావాలని, రాష్ట సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఒలింపిక్ డే సందర్భంగా విజయనగరంలోని కోట వద్ద ఒలింపిక్ రన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాకు గుర్తింపు తీసుకువస్తున్న జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులను సత్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని తెలిపారు. గ్రామీణ స్థాయి నుంచే ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తున్నట్లు మంత్రి వివరించారు. పోలియో రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయనగరంలో ఆయన ప్రారంభించి పలువురు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయడం మన బాధ్యతని గుర్తు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ శిఖర ప్రతిష్టా మహోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. గోవా గవర్నర్, ఆలయ అనువంశిక ధర్మకర్త, మాన్సాస్ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు, రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు, స్థానిక శాసనసభ్యులు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవాదాయశాఖ సహాయ కమిషనర్ శిరీష పర్యవేక్షణలో వేద పండితులు ఈ క్రతువును పూర్తి చేశారు. ఆలయ విస్తరణ అనంతరం అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ట పూర్తి కావడంతో సాధారణ భక్తులకు దర్శనాలు ప్రారంభమయ్యాయి. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో గణన పత్రాల పంపిణీ, డిజిటలైజేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 15,78,949 మంది ఓటర్లు ఉండగా 100% గణన పత్రాల పంపిణీ, డిజిటలైజేషన్ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్ రామసుందర్ రెడ్డి ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. నీట్ పునఃపరీక్ష జిల్లాలోని 6 కేంద్రాల్లో ప్రశాంతంగా ముగిసింది. ఈ పునఃపరీక్షకు మొత్తం 1,901 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 156 మంది గైరుహాజరైనట్లు అధికారులు వెల్లడించారు. సంయుక్త కలెక్టర్ ఎస్ సేతు మాధవన్ పలు పరీక్షా కేంద్రాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జిల్లాలోని వివిధ వేదికల వద్ద ఘనంగా నిర్వహించారు. వేలాది మంది సాధకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఒకేచోట చేరి స్వయంగా యోగాసనాలు వేశారు. ప్రజల్లో యోగా పట్ల అవగాహన కల్పించి స్ఫూర్తిని నింపారు. యోగా చేద్దాం, ఆరోగ్యాన్ని పొందుదాం అంటూ నినదిస్తూ ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో ఒక భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ప్రారంభించిన పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు సూచించారు. కలెక్టర్ కార్యాలయ మందిరంలో జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షక కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా అభివృద్ది, వివిధ ప్రభుత్వ పథకాల ప్రగతిపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఆయన సమీక్షించారు. పలు కీలక ప్రాజెక్టులు, ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి దిశానిర్దేశం చేశారు. ఇప్పటి వరకు విజయనగరం జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుద్దాం. రచన రామకృష్ణ, విజయనగరం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.
3: విజయనగరం జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:35.
5: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరేటటువంటి సినీ గీతాలు వింటారు. ముందుగా ఈ ఉత్తరం రాస్తున్నారు నెల్లూరు జిల్లా కురుగొండ నుంచి సునీల్. వీరు కోరుతున్నారు ట్యాగూర్ చిత్రం నుంచి ఈ పాట.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు మనోరంజని కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి ఉత్తరం. ఈ ఉత్తరం రాస్తున్నారు నంద్యాల జిల్లా పొన్నాపురం కాలనీ నుండి అమ్మటి నరసింహారెడ్డి, లావణ్య, ఋషికేష్ రెడ్డి, తితిక్షారెడ్డి. వీరు కోరుతున్నారు రక్షకుడు చిత్రం నుంచి పాట.

కార్యక్రమంలో తదుపరి ఉత్తరం. ఈ ఉత్తరం రాస్తున్నారు నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బ గ్రామం నుంచి కుమార్ మస్తానయ్య, కుమారి సంపూర్ణమ్మ, వెంకటరమణమ్మ, మౌనిక వీరందరూ కోరుతున్నారు ఆవార చిత్రం నుంచి సాంగ్.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు మనోరంజన్ కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి ఉత్తరం. ఈ ఉత్తరం రాస్తున్నారు కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం నుంచి పంతాడి శ్రీనివాసరావు మరియు గంగాభవాని. వీరు కోరుతున్నారు నిన్నే పెళ్లాడతా చిత్రం నుంచి పటం.

ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు మనోరంజని కార్యక్రమం. కార్యక్రమంలో చివరి ఉత్తరం. ఈ ఉత్తరం రాస్తున్నారు వేదేపాలెం నుంచి సరోజనమ్మ, ఉషశ్రీ, అలాగే హేమ భార్గవి. వీరు కోరుతున్నారు 100% లవ్ చిత్రం నుంచి పాఠం.

0: మీరు ఇంతవరకు మనోరంజని కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలకు ఉన్నటువంటి సినీ గీతాలు విన్నారు.
1: Save our earth. Stop plastic pollution. Say no to single use plastic.
2: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ఫోన్ ఇన్ అలాగే వాట్సాప్ మెసేజ్ల ద్వారా శ్రోతలు కోరేటటువంటి సినీ గీతాలు వింటారు. కార్యక్రమానికి కాల్ చేయాల్సిన నెంబర్స్ 0861233310 లేదనుకుంటే 0861233312 అనే ఈ రెండు నంబర్లు ఏదో ఒక నెంబర్కి డైల్ చేసి మీకు ఇష్టమైన పాటని ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రంలో ప్రసారమైనటువంటి హలో అభిరుచి కార్యక్రమంలో విని ఆనందించండి. లైన్ కలవట్లేదు లేదా ఇతరత్ర కారణాల వల్ల కాల్ చేయలేకపోతే మరేం పర్వాలేదు, 10 గంటల వరకు ఈ కార్యక్రమం అనేది కొనసాగుతుంది. సో 9:30 నుంచి 10 వరకు మీరు వాట్సాప్ మెసేజ్ ద్వారా పాటలు కోరడం జరిగితే అవి తప్పకుండా ప్లే చేయడం జరుగుతుంది. వాట్సాప్ మెసేజ్ పంపించే విధానం మీ పేరు వివరాలతో పాటు మీరు ఏ చిత్రం నుంచి ఏ పాటనైతే వినాలనుకుంటున్నారో దాన్ని క్లియర్గా మెన్షన్ చేసి 7901084157 8941 84415 అనే ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పంపించి కూడా మీకు ఇష్టమైన పాటని హలో విరిచి కార్యక్రమంలో వినవచ్చు. కార్యక్రమంలో మనం మొదటి షోతో మాట్లాడదాం, కానీ దానికన్నా ముందు ది ఫ్యామిలీ స్టార్ చిత్రం నుంచి పాట మనందరి కోసం.

0: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో మనం మొదటి శ్రోత మాట్లాడదాం. హలో,
1: శుభోదయం మేడం.
0: శుభోదయం అండి, చెప్పండి.
1: కావాలి శ్రోతలకు, మన అన్నలకు, ముఖ్యంగా గౌరవనీయులైన కావ్యశ్రీ శ్రీనివాస మేడం గారికి నమస్కారములు.
0: నమస్కారం.
1: దేవుడి సినిమాలో మహాకనకదుర్గ గారి పాట కావాలి మేడం.
0: తప్పకుండా. ఎందుకు నవ్వుతున్నారు ముందు చెప్పండి. ఎందుకు నవ్వుతున్నారా చెప్పండి.
1: వినపడలేదు మేడం బాగా.
0: ఎందుకు నవ్వుతున్నారు కదా చెప్పండి రీజన్.
1: ఈ రోజు శుక్రవారం లక్ష్మీదేవి ప్రత్యక్షం అయ్యి నాకు ఈ పాట కారణమైంది మేడం.
0: అబ్బా, సరే సరే సరే.
1: అందుకని నవ్వుతుంది మేడం.
0: ఖచ్చితంగా
1: మీరు లక్ష్మీదేవి శుక్రవారం వచ్చినది లక్ష్మీదేవి మీరు.
0: సరే సరే సరే సరే అండి. ప్రస్తుతానికి ఇది దేవుళి చిత్రం నుంచి మీరు ఎంపిక చేసుకుంటే పాట అయితే వచ్చేసింది. విని అందించండి. ధన్యవాదాలు.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి శ్రోతతో మాట్లాడదాం. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి? తప్పకుండా అండి. చంటి చిత్రం నుంచి మీరు ఎంపిక చేసుకున్నటువంటి పాట అయితే వచ్చేసింది, విని ఆనందించండి. ధన్యవాదాలు.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి శ్రోతతో మాట్లాడదా. హలో,
1: వెరీ వెరీ గుడ్ మార్నింగ్ కాదా శ్రీనివాస్ మేడం గారికి.
0: వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీకు కూడా మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: స్మైల్ మేడం గారు.
0: ఓకే స్మైల్ గారు, ఏ చిత్రం నుంచి ఏ పాట అనుకుంటున్నారు ఈరోజు?
1: ఇవాళ సిరికన్నెలలో విధాత తలుపులు అనే పాట. బజాజ్ సెంటర్ నుంచి కోవు నుంచి ఆయన కోసం మేడం.
0: తప్పకుండా అండి, సిరివెన్నెల చిత్రం నుంచి మీరు ఎంపిక చేసుకున్నటువంటి పాట అయితే వచ్చేసింది, విని ఆనందించండి. ధన్యవాదాలు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఈ కథ ఒక గృహిణి ఇంకా తన మనసులోని మాటది.
2: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీస్
1: అన్ని అయిపోయాయి. బడ్జెట్ రెడీ అయిందా?
2: 5,000 మిగిలాయి.
1: కొత్త చీర తీసుకుంటావా? వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను. ఇంకోటి వద్దు, ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి.
2: చెప్పవులే,
1: ఇక వెళ్ళమ్మా.
3: ఆర్బీఐ అంటుంది,
1: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
4: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు హలో అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి శ్రోతతో మాట్లాడదాం. హలో.
5: హలో, నమస్తే అమ్మా. కావ్య సుధాజిత్తండి.
4: నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
5: నేను తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తి గుప్తా మాట్లాడుతున్నానమ్మా.
4: ఓకే గుప్తా గారు, ఏ చిత్రం నుంచి ఏ పట్టణం అనుకుంటున్నారు ఈరోజు?
5: ఈవేళ నటి యశస్వి ఇతరుడు చక్రవర్తి అయినటువంటి పామల వెంకటరంగారావు గారు, అనగా ఎస్వి రంగారావు గారు జయంతమ్మా. ఈ సందర్భంగా మాయా బజార్ చిత్రంలో మాధవి సత్యం గారు పాయింట్ పాట, గీత రచన సింగది, సంగీత ఘంటసాల, వివాహ భోజనంబు వింతైన వంటకం అనే పాట వేయండి చిట్టు తల్లి. ధన్యవాదాలు.
4: తప్పకుండా అండి. మాయాబజార్ చిత్రం నుంచి మీరు ఎంపిక చేసుకున్నటువంటి పాట అయితే వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
0: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
3: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
6: QR కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే బా, భలే ఉందే.
7: చిక్కుకున్నాడు.
8: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
9: RBI అంటుంది.
8: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
10: ఆకాశవాణి సింహపూరి FM కేంద్రం. సమయం 9:30. చాలా మంది శ్రోతలు వాట్సాప్ మెసేజ్ల ద్వారా కూడా వాళ్ళకి ఇష్టమైన పాటని హలో గురించి కార్యక్రమంలో వినిపించవలసిందిగా కోరుతున్నారు. ఇప్పుడైతే ఎవరైతే వాట్సాప్ మెసేజ్ల ద్వారా పాటలు కోరడం జరిగిందో అవి వింటారు. ముందుగా ఈ మెసేజ్ పంపించారు ఎం ప్రతాప్, ITI జంక్షన్ విశాఖపట్నం నుంచి. మీరు కోరుతున్నారు వర్షం చిత్రం నుంచి పాట.

ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో బురుజీ కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు మహబూబ్నగర్ నుంచి నరేష్, మెర్సీ విజయ, పూజ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ ప్రసన్న, సాకుబాయ్, యాదోజీ, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డూబాబా, నరేష్ వీరందరి కోసం విక్రమార్కుడి చిత్రం నుంచి పాట.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, జానకి, రాజు. వీరు కోరుతున్నారు నువ్వా నేనా చిత్రం నుంచి పాట.

కార్యక్రమంలో తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్యా, సంతోషిని, కట్ల రాజేశం మరియు మాయా వీరందరి కోసం శ్యామసింగరాజ్ చిత్రం నుంచి పాటా.

0: ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసిరకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హెలో బ్రిడ్జి కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు నెల్లూరు నుంచి మేఘన మరియు ప్రవీణ్. వీరు కోరుతున్నారు విన్నర్ చిత్రం నుంచి పాట.

ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో బ్రిజి కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబేదా ఆయిషా. వీరు కోరుతున్నారు మనశంకర్ వరప్రసాద్ చిత్రం నుంచి పాట.

0: హలో, బాగా చలిగా ఉంది.
1: మీరు ఇంతవరకు హలో బ్రిషిక్ కార్యక్రమంలో ఫోన్ ఇన్ అలాగే వాట్సాప్ మెసేజ్ల ద్వారా శ్రోతలకు ఉన్నటువంటి సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలను రిలే వింటారు.

0: వాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: దేశ సాంకేతిక ప్రగతిలో డ్రోన్ల ఉపయోగం ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథి కోఆర్డినేటర్ సెంటర్ ఫర్ డ్రోన్ టెక్నాలజీ డాక్టర్ ప్రణవ్ పెద్దింటి, పరిచయకర్త ఎన్ మణి. శ్రోతలకు నమస్కారం. ఇటీవల కాలంలో ఎక్కువగా వినపడుతున్న మాట, కనపడుతున్న పరికరం డ్రోన్. వ్యవసాయంలో, నిఘా వ్యవస్థలో, యుద్ధాల్లో, ఇలా ప్రతి పనిలోనూ డ్రోన్ల వినియోగం విరివిగా కనపడుతోంది. ఈ నేపథ్యంలో డ్రోన్ల గురించి, వాటి ఉపయోగాల గురించి తెలియచేయడానికి మనతో ఉన్నారు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రణవ్. ప్రణవ్ గారు నమస్తే అండి.
2: నమస్తే అండి.
1: ప్రణవ్ గారు, ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా డ్రోన్ అనే మాట విరివిగా వినపడుతోంది కదండి. ప్రతి పనిలోనూ కూడా ఉపయోగిస్తున్నారు. డ్రోన్ అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది, అలాగే డ్రోన్ లో ఎన్ని రకాలుంటాయి అనేది వివరిస్తారండి?
2: తప్పకుండా అండి. డ్రోన్ అనేసరికి ఏరియల్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయండి, మ్యాన్డ్ అన్మ్యాన్డ్ అనేసి. సో మ్యాన్డ్ సిస్టమ్స్ అంటే మనం కన్వెన్షనల్ గా ట్రావెల్ చేసేటటువంటి ఏరోప్లేన్స్ కానివ్వండి, హెలికాప్టర్స్ కానివ్వండి, ఇవన్నీ మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ కిందకు వస్తాయి. అలాగే అన్మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ అనేవి, ఈ డ్రోన్స్ అనేవి వాటిల్లో ఒక క్లాస్ అన్నమాట. వీటిల్లో చాలా రకాలు ఉంటాయి, బట్ డ్రోన్స్ అనేవి ప్రధానంగా అన్మ్యాన్డ్. గత దశాబ్ద కాలంలో వీటి యొక్క ఉపయోగం చాలా పెరుగుతూ వచ్చింది అన్ని దేశాల్లోనూ. వీటిల్లో ప్రధానంగా మూడు రకాలు ఉంటాయండి. ఫిక్స్డ్ వింగ్ డ్రోన్స్ అంటారు, అంటే ఇవి విమానం లాగా ఉంటాయి, వీటికి ప్రొపెల్లర్స్ ఉండవు అనమాట. సో వింగ్స్ అనేవి ఫిక్స్డ్ గా ఉంటాయి, అందువల్ల ఫిక్స్డ్ వింగ్ డ్రోన్స్ అంటాం వాటిని. ఇందులో రెండు ఏంటంటే మల్టీ రోటార్ డ్రోన్స్ అంటారు, అంటే వీటికి మూడు లేదా నాలుగు ఆర్ ఇంకా ఎక్కువ ప్రొపెల్లర్స్ ఉంటాయి. అంటే మనం ఫ్యాన్స్ లాంటివి చూస్తూ ఉంటాం కదా, డ్రోన్స్ కి కార్నర్స్ లో ఉంటాయి. సో వాటిని టెక్నికల్ పరిభాషలో ప్రొపెల్లర్స్ అంటారు. సో ఎన్ని ప్రొపెల్లర్స్ ఉంటే దాన్ని బట్టి మల్టీ రోటర్స్ అంటారు అనమాట. నాలుగు ఉంటే క్వాడ్ కాప్టర్ అంటారు, ఆరు ఉంటే హెక్సాకాప్టర్ అంటారు, ఎనిమిది ఉంటే ఆక్టోకాప్టర్ అంటారు. సో ఆ డ్రోన్ మొయ్యాల్సిన బరువుని బట్టి మనము ఎన్ని నెంబర్ ఆఫ్ మోటార్స్ పెట్టాలి, ఎన్ని ప్రొపెల్లర్స్ పెట్టాలి అనేది నిర్ణయించుకుంటాం. అయితే ప్రధానంగా వీటిల్లో ఏంటంటే ఫిక్స్డ్ వింగ్ అనేది ఎక్కువ రేంజ్ ఉంటుందండి, అంటే ఇవి ఎక్కువ దూరం వెళ్ళగలుగుతాయి లిమిటెడ్ పవర్ తో. కాకపోతే ఇవి ఉన్న ప్లేస్ నుంచి ల్యాండ్ అవ్వడం, టేక్ ఆఫ్ అవ్వడం చేయలేవు మన ఏరోప్లేన్స్ లాగా.

0: మల్టీ రోటర్ డ్రోన్స్ అంటే ఏంటంటే, వీటిని రోటరీ వింగ్ డ్రోన్స్ అని కూడా అంటారు. ఇవి ఉన్న ప్లేస్ నుంచే పైకి ఎగరగలవు, మళ్ళీ అదే ప్లేస్ లో ల్యాండ్ కూడా అవ్వగలవు. వీటికి రన్వే గానీ ఎలాంటి ప్రొపల్షన్ సిస్టమ్స్ అవసరం ఉండవు. సో మనం బయట ఇప్పుడు మ్యారేజెస్ లో గానీ, ఇప్పుడు టీవీల్లో వార్స్ అండ్ డిజాస్టర్స్ టైంలో చూపిస్తున్న డ్రోన్స్ కానీ ఇవన్నీ రోటరీ వింగ్ డ్రోన్స్ కిందకి వస్తాయండి. సో వీటిని ఎక్కడ ఉంటే అక్కడి నుంచే మనం ఉపయోగించవచ్చు. కాకపోతే వీటికి ట్రావెల్ టైం అనేది తక్కువ ఉంటుందండి. బ్యాటరీ లైఫ్ తీసుకుంటే ఇప్పుడు ఇండియాలో యూజ్ చేసే డ్రోన్స్ 15 మినిట్స్ నుంచి 40 మినిట్స్ వరకే మనం ఉపయోగించగలం ఒక బ్యాటరీని. ఈ రెండు రకాల వాటి అడ్వాంటేజెస్ ని మిళితం చేసి వచ్చే వాటిని హైబ్రిడ్ డ్రోన్స్ అంటారు. సో అవి చూడడానికి విమానం లాగా ఉంటాయి, బట్ అట్ ద సేమ్ టైం వాటికి ప్రొపెల్లర్స్ కూడా ఉంటాయి. సో దానికి రన్వే అవసరం లేదన్నమాట. ముఖ్యంగా మిలిటరీలో ఎక్కడైతే ఎక్కువ దూరం ప్రయాణించాలో అక్కడ మనం ఇలాంటి డ్రోన్స్ ని ఉపయోగిస్తున్నారండి.
1: ఇప్పుడు మన దేశంలో ఏ ఏ రంగాల్లో ఈ డ్రోన్స్ ని ఉపయోగిస్తున్నారు తెలియజేస్తారా?
0: సో మనది ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశము కాబట్టి ప్రథమంగా మనకి వ్యవసాయంలో ఎక్కువ ఉపయోగిస్తున్నారండి. అది కూడా ఈ పెస్టిసైడ్స్ మందుల పిచికారీకి దానికి స్ప్రేయింగ్ డ్రోన్స్ ఎక్కువ ఉపయోగిస్తున్నారు. మన దేశంలో ఇప్పటి వరకు ఒక 96 to 100 టైప్స్ ఆఫ్ డ్రోన్స్ మన ఇండియన్ కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ చేసినాయండి. వీటిల్లో కూడా 60% ఎక్కువ డ్రోన్స్ వ్యవసాయానికి సంబంధించిన అప్లికేషన్స్ కోసమే తయారు చేస్తున్నారు, వాటినే వాడుతున్నారు కూడా అండి. సో వ్యవసాయానికి ప్రధానంగా ఉపయోగిస్తున్నారు. తర్వాత వచ్చి రక్షణ. మనం రీసెంట్ గా న్యూస్ లో చూస్తున్నాం గానీ ఆపరేషన్ సింధూర్ కానివ్వండి, మన విజయవాడ ఫ్లడ్స్ లో కానివ్వండి, రక్షణ మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ కి ముఖ్యంగా పోలీసు విభాగం వారు, మిలిటరీ వాళ్ళు ఉపయోగిస్తున్నారండి. ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి మౌలిక సదుపాయాలు మనకి ఏవైతే ఉంటాయో, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ నీడ్స్ కానివ్వండి, అంటే బిల్డింగ్స్, రోడ్స్, వీటిని మనం ఎప్పటికప్పుడు వాటి డామేజ్ ని మానిటర్ చేసుకుంటూ ఉండాలి కదా. సో అటువంటి వాటిల్లో హ్యూమన్ ఇంటర్వెన్షన్ ని తగ్గిస్తూ సాంకేతికతను పెంచడానికి డ్రోన్స్ ఎక్కువ ఉపయోగిస్తున్నారండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ మిలిటరీ అండ్ వ్యవసాయంలో ప్రధానంగా వాడుతున్నారు మన దగ్గర. చిత్ర పరిశ్రమలో ఇది ఎప్పటి నుంచో ఉంది, మన పెళ్లిళ్ళలో కూడా మీరు చూస్తూ ఉంటారు. సో ఇలా ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ ఇండస్ట్రీ కూడా బాగా వాడుతున్నారు. అయితే ఈ మధ్యన యూనివర్సిటీస్, ఐఐటీస్, ఎయిమ్స్ వీళ్ళందరూ కలిసి డ్రోన్ డెలివరీ కూడా ఇండియాలో బాగా ప్రమోట్ చేస్తున్నారండి. బెంగళూరు లో ఇది ఆల్రెడీ మొదలైంది. డ్రోన్స్ ద్వారా మనకి ఆన్లైన్ డెలివరీ సిస్టమ్స్ డ్రోన్స్ ని యూజ్ చేసుకుంటున్నాయండి. ముఖ్యంగా ఎయిమ్స్ వాళ్ళు మెడికల్ సేవల్ని ఎలా డ్రోన్స్ తో అందించాలి అనేది కూడా ఇప్పుడు ఆన్ గోయింగ్ రీసెర్చ్ అండి. అది కొన్ని రిమోట్ విలేజెస్ లో, లంక గ్రామాలు అలాంటి ఉన్న చోట్ల డ్రోన్స్ తో మెడికల్ కిట్స్ అవి డెలివర్ చేయడం అది కూడా జరుగుతుందండి.
1: భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి పాలనలో ఎన్నో రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో నమో డ్రోన్ దీది అంటూ చెప్పి సాయంలో ఈ డ్రోన్స్ ని అందించడం, తద్వారా దిగుబడి ఎక్కువగా చేయడం అనే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. సో ఈ నమో డ్రోన్ దీది పేరిట వ్యవసాయ రంగంలో కావచ్చు, అలాగే ఇందాక మీరు అన్నట్టుగా రక్షణ రంగంలో కావచ్చు, డ్రోన్స్ ఉపయోగం ఎలా జరుగుతుంది అనేది వివరిస్తారండి.
0: తప్పకుండా అండి. ఏదైనా టెక్నాలజీని మనం తీసుకుంటే, ఉదాహరణకి ట్రాక్టర్స్ అనేవి మనకి ఎంత విరివిగా వాడకంలోకి వచ్చాయి అనేది ఒకసారి మనం పరిశీలిస్తే, భారతదేశంలో మన ఫార్మర్స్ వాటిని విరివిగా ఉపయోగించడానికి 15 నుంచి 20 సంవత్సరాలు పట్టింది మనకి. వీటిని ఏమంటారంటే టెక్నాలజీ అడాప్షన్ అంటారండి. సో వీటి మీద కూడా చాలా రీసెర్చ్ జరుగుతుంది. అంటే ఒక్కొక్క దేశంలో ఉన్న వాళ్ళ సోషియో ఎకనామిక్ పరిస్థితుల వల్ల కానివ్వండి, గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ వల్ల కానివ్వండి, ఒక్కొక్క టెక్నాలజీకి ఒక్కొక్క టైం పడుతుందండి జనబాహుళ్యంలోకి రావడానికి. డ్రోన్స్ ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని భారతదేశం, అలాగే మోడీ గవర్నమెంట్ కానివ్వండి, మన లోకల్ స్టేట్ గవర్నమెంట్స్ కానివ్వండి, దీన్ని ఒక ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్ గా తీసుకున్నాయి. ఇందులో మన ఇండియాలో జరిగిన రీసెర్చ్ ప్రకారం ఏంటంటే, రకరకాల సోషల్ గ్రూప్స్ ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఉమెన్ ఎంపవర్మెంట్ కి నమో డ్రోన్ దీది కానివ్వండి, లేదా ఫార్మర్స్ ని ప్రత్యేకించి కానివ్వండి, స్కూల్ చిల్డ్రన్ కానివ్వండి, అలాగే పోలీసులు కూడా అందరికీ ఈ అవేర్నెస్ ఉండదు కదండి. సో వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టడం కానివ్వండి, టెక్నాలజికల్ అవేర్నెస్ మీద ఫస్ట్ ఫోకస్ చేసేయండి మన గవర్నమెంట్స్, బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్. సో వాటిల్లో ఈ నమో డ్రోన్ దీది అనేవి కూడా ఒక మంచి ఇనిషియేటివ్ అనమాట. అదేంటంటే మహిళలు మనకి మేజర్ సోషల్ గ్రూప్స్ గా ఉన్నారు. అది కూడా ప్రత్యేకించి వ్యవసాయ రంగంలో ఏంటంటే, ఎక్కువ మహిళలు ఉండడం, వాళ్ళకి తోడ్పాటుగా ఉంటే తొందరగా ఈ టెక్నాలజీ అనేది వినియోగంలోకి వస్తుంది అనే మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టిన స్కీమ్ అండి అది, డ్రోన్ దీది అనేది. సో ప్రత్యేకించి మహిళలకి డ్రోన్ పైలట్ గా వాళ్ళని మార్చడం అనేది ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం అండి. అలా చేయడం ద్వారా వ్యవసాయంలో మందుల పిచికారీ కానివ్వండి, సైన్యంలో సర్వీలెన్స్, సో అవి కూడా మన దేశంలో ఉన్న

0: ఉమెన్ తో చేయించాలనే ముఖ్య ఉద్దేశంతో మొదలైన మంచి ఇనిషియేటివ్ అండి అది. సో దీని ద్వారా ఫస్ట్ ఫేజ్ లో జరిగిన దాంట్లో మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే లేడీస్ కి ప్రతి స్టేట్ లోనూ ఇనిషియేటివ్ స్టార్ట్ అయిందండి. సో దీని ద్వారా సుమారుగా ఇప్పటికే ఒక 60,000 మంది వరకు డ్రోన్ దీదీలు ట్రైనింగ్ శిక్షణ పొందారు. సో వాళ్ళని వివిధ రంగాల్లోకి పంపించాలనేది దీని ముఖ్య ఉద్దేశం అండి.
1: సో ఇందాక మీరు అన్నారు కదండి విపత్తుల సమయ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో కూడా ఈ డ్రోన్స్ ని ఉపయోగిస్తారు అని, అది ఏ విధంగా ఉపయోగిస్తారండి?
0: ఇప్పుడు మామూలుగా మన అందరికి డ్రోన్ అనేటప్పటికి మైండ్ లో ఉండేది ఏంటంటే ఒక ఎగిరే పరికరం అన్నట్టుగా మన ఇమాజినేషన్ వస్తుందండి అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి. బట్ యాక్చువల్ గా ఇంపార్టెంట్ ఏంటంటే డ్రోన్ మ్యానుఫ్యాక్చర్ చేయడం అది ఎగిరేలా చేయడం కొంతవరకే అండి, వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. అది సెకండ్ సైడ్ ఆఫ్ కాయిన్ ఏంటంటే దాన్ని దేనికి ఉపయోగిస్తున్నాము, ఆ ఉపయోగించే పర్పస్ కి మనం ఎలాంటి డ్రోన్ తయారు చేసుకోవాలి, దానికి యాక్చువల్ గా డిమాండ్ ఎంత ఉన్నది, దీని మీద డ్రోన్ ఇండస్ట్రీ అనే ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తీసుకుంటే మన స్టేట్ గవర్నమెంట్ ఒక 300 ఏకర్స్ ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది డ్రోన్ సిటీ అనేది పూర్వకల్లులో ప్రారంభించడానికి. సో అక్కడ వాళ్ళు చేయబోతున్నది ఇదే అనమాట అండి, అంటే ఏ రంగంలో ఎంత డిమాండ్ ఉంది దానికి ఇండస్ట్రీని ఎంత ఇంకా స్ట్రెంగ్తెన్ చేయాలి అనే దాని మీద అక్కడ వర్క్ చేస్తారు సైంటిస్ట్స్, సోషల్ వర్కర్స్, అలా వేరియస్ సోషల్ గ్రూప్స్ వాళ్ళండి. ఇప్పుడు మీరు అన్నట్టు డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే పర్పస్ తీసుకుంటే మనము అందులో కొన్ని సోషల్ గ్రూప్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఎన్జిఓస్ కానివ్వండి, డిజాస్టర్ రిలీఫ్ గ్రూప్స్ ఉంటాయి గవర్నమెంట్ నుంచి వాళ్ళు కానివ్వండి, పోలీస్ వాళ్ళు కానివ్వండి, వీళ్ళకి రకరకాల అవసరాలు ఉంటాయండి డిజాస్టర్ టైంలో. ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ ని తీసుకుందాం అనుకోండి, ఫ్లడ్స్ అవి వచ్చిన చోట ఒక్కొక్కసారి వాళ్ళకి కమ్యూనికేషన్ సిస్టమ్ ఉండదు, వీళ్ళు వైర్లెస్ ఉపయోగిస్తారు కదండి, ఆ సిస్టమ్ లేకపోతే కమ్యూనికేషన్ చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. సో ఒక డ్రోన్, కంటిన్యూస్ గా ఎగిరే డ్రోన్స్ ఉంటాయి, టెథర్డ్ డ్రోన్స్ అని చెప్పి అంటాం వాటిని. అవేంటంటే ఒక గ్రౌండ్ సోర్స్ నుంచి వైర్ కనెక్ట్ అయి ఉంటుందండి డ్రోన్ కి. సో వాటికి బ్యాటరీ ఎంతసేపు వస్తుంది ఈ బాధరన్నీ ఉండదు. సో ఆ డ్రోన్ కంటిన్యూ గా కమ్యూనికేషన్ సిస్టమ్ ని పట్టుకుని ఎగురుతూ ఉంటుంది కావాల్సిన హైట్ లో. సో విచ్ ఎస్టాబ్లిషెస్ ఏ కమ్యూనికేషన్ సిస్టమ్ అనమాట డిజాస్టర్ టైమ్ లో పోలీస్ వారికి, సో దట్ ఎక్కడ ఏం అవసరం ఉంది ఇదంతా అటు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఇటు పోలీసుల మధ్య కమ్యూనికేషన్ సిస్టమ్ ఏర్పరుస్తుందండి. సో అదొక అప్లికేషన్. రెండోది మన అందరం చూసినట్టుగా ఫుడ్ ప్యాకెట్స్ డెలివరీ కానివ్వండి, మెడిసిన్స్ డెలివరీ కానివ్వండి, ఇన్ఫాక్ట్ ఇప్పుడు బెంగళూరులో మనుషుల్ని కూడా డ్రోన్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయడం కూడా స్టార్ట్ అయిందండి. మన గుంటూరు లో కూడా ఒక ఆయన తయారు చేశారు డ్రోన్ టాక్సీ అని చెప్పి, అలాంటి అవకాశాలు కూడా ఉన్నాయండి డ్రోన్స్ ఉపయోగించి. నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసి డిజాస్టర్ టైమ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డామేజ్ ఎస్టిమేషన్, మనకి అసలు ఫ్లడ్ ఎన్ని ఏకర్స్ లో ఉంది ఇవన్నీ మనకి ఇదివరకు అయితే కొన్ని రోజులు గడిచిన తర్వాత కానీ ఈ అనాలిసిస్ చేయలేకపోయేవారు. గవర్నమెంట్ కి ఈ డేటా చాలా ఇంపార్టెంట్ అనమాట రిలీఫ్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేయడానికి. ఇప్పుడు ఒక డ్రోన్ ఒక 15 to 20 మినిట్స్ ఎగిరితే మనం ఒక 20-30 ఎకరాల వరకు అసలు ఫ్లడ్ ఎంత స్ప్రెడ్ అయింది మొత్తం మనం, ఎందుకంటే డ్రోన్ లో జీపీఎస్ సిస్టమ్స్ ఉంటాయండి, అవి కంటిన్యూస్ గా మన సాటిలైట్స్ డేటాతో కమ్యూనికేట్ చేయడం వల్ల ఏంటంటే మెజర్మెంట్స్ కూడా మనము డ్రోన్ నుంచి వచ్చే డేటాతో రియల్ టైమ్ లో చేయొచ్చండి. అట్లాంటి రీసెర్చ్ కూడా ఇప్పుడు బాగా జరుగుతుంది. ఇప్పుడు ఎస్ఆర్ఎం లో మేము చేసేటటువంటి రీసెర్చ్ వాటికి సంబంధించిందేనండి.
1: ఇప్పుడు మౌలిక సదుపాయాల కల్పనలో కూడా డ్రోన్స్ ఉపయోగం అనేది ఉంటుంది అన్నారు, అది ఏ విధంగా ఉంటుంది?
0: ఇప్పుడు నార్మల్ పబ్లిక్ కి మౌలిక సదుపాయాలు కల్పించడం అనేది గవర్నమెంట్ బాధ్యత. కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి మనము రోడ్స్, రోడ్ నెట్వర్క్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు రోడ్స్ మెయింటెనెన్స్ అనేది మన ఆర్ఎండ్బి వాళ్ళ బాధ్యత, స్టేట్ తీసుకుంటే, సెంట్రల్ తీసుకుంటే ఎన్హెచ్ఏఐ వాళ్ళు, వీళ్ళంతా దాని మీద వర్క్ చేస్తుంటారు. ఇప్పుడు మన భారతదేశం లాంటి దేశాల్లో ఏంటంటే వేరియడ్ క్లైమేట్స్ ఉంటాయి, ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తాయండి రోడ్స్ కానీ బిల్డింగ్స్ కానివ్వండి, అక్కడ ఉండే లోకల్ టెంపరేచర్, వెదర్, రెయిన్ఫాల్, వీటి వల్ల వాటిల్లో డ్యామేజ్ అనేది రకరకాలుగా ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు గమనించినట్టయితే నేషనల్ హైవేస్ మీద రోడ్లు ఒకలా డ్యామేజ్ అవుతాయి, మన పల్లెటూళ్ళల్లో అలాగే లోకల్ రోడ్స్ లో ఇంకొకలాగా డ్యామేజ్ అవుతాయి. సో ఇట్లాంటివన్నీ మానిటర్ చేయడానికి ప్రస్తుతం మన ఆర్ఎండ్బి శాఖలు కానివ్వండి, ఇంజనీరింగ్ శాఖలు కానివ్వండి, డైరెక్ట్ గా మనుషుల్ని పంపించి సంవత్సరానికి 3 సార్లు 4 సార్లు, రైనీ సీజన్ అయిపోయిన తర్వాత ఒకసారి, ఎండాకాలం అయిపోయిన తర్వాత ఒకసారి, 3-4 సార్లు వీటన్నిటిని మానిటర్ చేయాలండి. దీనికి యాక్చువల్ గా చాలా బడ్జెట్ లో సింహ భాగం వీటికే పోతుంది అనమాట. వీటిల్లో మనం డ్రోన్స్ ఉపయోగాన్ని కనుక పెంచినట్టయితే, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు డ్రోన్స్ సాటిలైట్స్ తో కనెక్టెడ్ గా ఉంటాయి కాబట్టి నేను ఒక కెమెరాని కానీ అలాగే మల్టీ స్పెక్ట్రల్ కెమెరా అని కానీ అలాగే రకరకాల సెన్సార్స్ ఉంటాయండి. ఉదాహరణకి మన ఎన్విరాన్మెంట్ మానిటరింగ్ విభాగాలు ఉంటాయి కదా, పొల్యూ

0: పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ ఇట్లాంటివన్నీ. సో వాళ్ళు తెలియని దగ్గర ఏ గ్యాస్ ఎమిట్ అవుతుంది, ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాలని మెయింటెనెన్స్ కిందకే వస్తాయండి. ఒక మీథేన్ గ్యాస్ ఎంత ఎమిట్ అవుతుంది అని తెలియాలంటే డ్రోన్ కి ఆ మీథేన్ సెన్సార్ పెట్టి మనం పంపించవచ్చు, ఫలానా ఇండస్ట్రీ దగ్గర ఎంత అవుతుంది అని. అలాగే పవర్ లైన్స్, హైరైజ్ టవర్స్ ఉంటాయి, పవర్ ఇన్స్పెక్షన్ టవర్స్ ఉంటాయి, వీటన్నిటికి ఇప్పుడున్న సాంకేతికత ఏంటంటే మనుషులే వెళ్ళి, ఇవన్నీ చాలా రిస్కీ జాబ్స్ కూడా అండి. హై టెన్షన్ వైర్స్ మీద మనుషులు వర్క్ చేయడము, అలాగే సీసీ కెమెరాలు, సర్వీలెన్స్, ఇవన్నీ కూడా సీసీ కెమెరాస్ ఇలాంటి వాటి ద్వారా చేస్తున్నాం కదా. సో వీటిల్లో హ్యూమన్ ఇంటర్వెన్షన్ ని బాగా తగ్గించచ్చండి వీటన్నిట్లోనూ, డ్రోన్స్ ఉపయోగం మొదలు పెడితే. సో ఈ తీసుకునే డేటా అంతా, ఇప్పుడు 1 కిలోమీటర్ రోడ్ లో ఎన్ని క్రాక్స్ ఉన్నాయి, ఎన్ని పాట్ హోల్స్ గుంతలు ఉన్నాయి, దీనికి ఏ రకమైన మెయింటెనెన్స్ అవసరం అవుతుంది, ఇవన్నీ కూడా జస్ట్ డ్రోన్ ఫోటోలు స్టిచ్ చేసి ఒక 3D మోడల్ తయారు చేయడం ద్వారా ఒక రోజులో దాదాపు 20 నుంచి 30 కిలోమీటర్ల రోడ్ ని మనం అనలైజ్ చేయొచ్చండి. అలాగే హైరైజ్ బిల్డింగ్స్, కొన్ని బ్రిడ్జెస్, ఇప్పుడు ఒక 40-50 ఇయర్స్ ఓల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో వాటి మానిటరింగ్ కూడా మనం ఈ డ్రోన్స్ పంపించడం ద్వారా చేయొచ్చు. థర్మల్ కెమెరాలు ఇలాంటివి ఫిక్స్ చేసిన డ్రోన్లు ఉన్నాయనుకోండి, ఎన్ని క్రాక్స్ ఉన్నాయి, ఎంత డామేజ్ ఉంది వాటిల్లో. ఇప్పుడు బ్రిడ్జెస్ మీరు తీసుకుంటే కొన్ని ఐరన్ స్క్రూస్ లాంటివి ఉంటాయండి, వాటి రెగ్యులర్ గా వెళ్లి వాటిని మానిటర్ చేయడం కష్టం అవుతుంది. అలాంటి వాటికి డ్రోన్లని ఉపయోగించుకోవచ్చండి.
1: డ్రోన్స్ వినియోగం పట్ల కొన్ని రకాల రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి కదండి, చట్ట విరుద్ధంగా వాడుతున్నారనేవి కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఈ డ్రోన్స్ వినియోగం పట్ల కొన్ని చట్టాలు అంటూ ఉంటాయి కదండి, ఆ చట్టాలు ఏమిటి, నిబంధనలు ఏమిటి, అలాగే ప్రభుత్వ పరంగా వీటి వినియోగంకి ఉన్న నియంత్రణ ఏమిటి అనేది తెలియజేస్తారా?
0: తప్పకుండా అండి. ఇప్పుడు ఈ డ్రోన్స్ అనేవి మన ఇండియన్ ఎయిర్ స్పేస్ ని యూజ్ చేసుకుంటాయి కాబట్టి ఇవి కూడా మన పౌర విమానయాన శాఖ కిందకే వస్తాయండి ఈ నిబంధనలన్నీ కూడా. సో ఇప్పటి వరకు ఫ్లైట్స్ కి, హెలికాప్టర్స్ కి ఏవైతే క్లియరెన్స్ లో ఇవన్నీ ఇస్తారో, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటాం, DGCA అంటాము, ఇది పౌర విమానయాన శాఖకి అనుబంధమైన ఆర్గనైజేషన్ అండి. సో ఇండియాలో ఎయిర్ స్పేస్ ఆపరేషన్ అన్నిటికీ, అది మిలిటరీ అయినా సివిల్ ఏవియేషన్ అయినా ఏవైనా కూడా, వీళ్ళు రెగ్యులేట్ చేస్తారండి. సో ఈ డ్రోన్స్ ఎప్పుడైతే ఉపయోగంలోకి వచ్చాయో, సో వీళ్ళు 2021లో మొదటిసారిగా డ్రోన్ రూల్స్ అనేటటువంటి గెజెటెడ్ డాక్యుమెంట్ ని రిలీజ్ చేసిందండి మన ఇండియన్ గవర్నమెంట్. సో DGCA వీటిని నియంత్రిస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు, ఇండియాలో ఉపయోగం ఎలా ఉంది, ఏ చోట ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చాయి, వీటిని బట్టి రూల్స్ ని ఎప్పటికప్పుడు మారుస్తూ వచ్చారండి. ఇప్పటికీ వీటిల్లో ఒక 3 రకాల వెర్షన్స్ వచ్చాయి ఈ రూల్స్ లో. అన్ని చెప్పలేను కాబట్టి కొన్ని మీకు ప్రధానమైనవి ఇప్పుడు చెప్తానండి. ముఖ్యంగా డ్రోన్ మన దగ్గర ఉంది అంటే దానికి, ఇప్పుడు మన దగ్గర ఒక 2-వీలరో 4-వీలరో వెహికల్స్ ఉన్నాయనుకోండి, మనం RTO ఆఫీస్ కి వెళ్ళి ఎలా అయితే ఒక నెంబర్ ప్లేటు, మనకి ఒక లైసెన్స్ తీసుకుంటామో, అలాగే డ్రోన్స్ కి కూడా RPTO అనేవి ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి DGCA వారు. సో RPTO అంటే ఏంటంటే రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ అండి. ఇండియాలో ప్రస్తుతానికి ఒక 200 వరకు ఉన్నాయి. మనము డ్రోన్ ని ఉపయోగించాలనుకునే ప్రతి వాళ్ళు వెహికల్స్ లో ఎలాగైతే 2-వీలర్, లైట్ మోటార్ వెహికల్ అని చెప్పి మన లైసెన్స్ లో క్లాసెస్ ఉంటాయో, డ్రోన్స్ లో కూడా అలాగే less than 25 kg డ్రోన్స్ అయితే స్మాల్ కేటగిరీ అని అలా కేటగరైజేషన్ చేశారండి డ్రోన్ రూల్స్ ప్రకారం. సో మనం ఏ డ్రోన్ ఎగరేయాలో ఆ పైలట్ కి ఆ లైసెన్సింగ్ ఇస్తారండి ఈ RPTOs లో. అలాగే ప్రతి డ్రోన్ ని మనం రిజిస్టర్ చేయాలి, మన వెహికల్ ని ఎలా రిజిస్టర్ చేసుకుంటామో అలాగే ప్రతి డ్రోన్ ని మనం రిజిస్టర్ చేయాలి. అప్పుడు వారు ఒక నెంబర్ ఇస్తారు, UIN నెంబర్ అంటారు, యునిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనమాట, అది అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అని కూడా అంటారు. సో మన వెహికల్ కి నెంబర్ ప్లేట్ ఎలా ఉంటుందో మన డ్రోన్ కి కూడా అది ఐడెంటిటీ అనమాట. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ యాక్సిడెంట్ కానీ ఏది జరిగినా మనము వాళ్ళకి రిపోర్ట్ చేయాలి ఈ నెంబర్ కోడ్ చేస్తూ అండి. అలాగే మన ఇండియన్ ఎయిర్ స్పేస్ మొత్తాన్ని 3 భాగాలుగా విభజించారండి, గ్రీన్ జోన్, యెల్లో జోన్, రెడ్ జోన్ అని. డ్రోన్ ని మనం ఎయిర్పోర్ట్ నుంచి ఎంత దూరంలో ఉపయోగించదలుచుకున్నాం అనే దాన్ని బట్టి మనం ఏ జోన్ లో ఉన్నాం అనేది నిర్ణయిస్తారండి. రెడ్ జోన్ అంటే ఎయిర్పోర్ట్ కి 5 కిలోమీటర్స్ రేడియస్ లోపల ఉన్న ఏరియా అంతా రెడ్ జోన్ అండి. ఇక్కడ మనకి డ్రోన్స్ ఎగరేయడానికి అనుమతి ఉండదు నార్మల్ కేసెస్ లో, స్పెషల్ ఏదైనా అప్రూవల్స్ ఉంటే తప్ప కుదరదండి. అలాగే 5 కిలోమీటర్ల నుంచి 12 కిలోమీటర్ల వరకు కొంత ఎత్తు వరకే మనం ఎగరేయగలమండి. అలాగే బియాండ్ 15 కిలోమీటర్స్ మొత్తం గ్రీన్ జోన్ అనమాట. ఇక్కడ మనం 400 అడుగుల వరకు, భారత భూభాగంలో మనం 400 అడుగుల ఎత్తు వరకు ఎవరైనా డ్రోన్ ఎగరేయచ్చండి. సో ఎగరేసే వాళ్ళకి లైసెన్స్ ఉండాలి, ఎగరేసే డ్రోన్ కి UIN నెంబర్ ఉండాలి, వాళ్ళు గ్రీన్ ఆర్ యెల్లో జోన్ లో ఉండాలి. సో వీటన్నిటిని నియంత్రించడానికి ఒక

0: వెబ్సైట్ కూడా డిజిసిఏ వాళ్ళు తయారు చేశారు. దాన్ని డిజిటల్ స్కై ప్లాట్ఫామ్ అని అంటారు. ఈ డిజిటల్ స్కై ప్లాట్ఫామ్ లో ఏంటంటే రియల్ టైమ్ లో ఈ ఇండియన్ ఎయిర్ స్పేస్ మొత్తం మనకి కనిపిస్తూ ఉంటుందండి. మనం డ్రోన్ రిజిస్టర్ చేయాలన్నా, పైలట్ లైసెన్స్ తీసుకోవాలన్నా, అన్నిటికీ ఈ డిజిటల్ స్కై ప్లాట్ఫామ్ అనేది సింగిల్ విండో లాగా.
1: యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదండి, వాళ్ళు కూడా ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలంటారు?
0: తప్పనిసరిగా పాటించాలండి. ఇప్పుడిప్పుడు అవేర్నెస్ పెరుగుతున్నది కాబట్టి పోలీసు శాఖ వారికి కూడా ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇప్పుడు ఇస్తున్నారండి. ఇక్కడ మన విజయవాడ డీజీపీ ఆఫీస్ లో కూడా సెంట్రల్ లెవెల్లో వాళ్ళందరికీ డ్రోన్ రూల్స్ మీద ట్రైనింగ్ ఇచ్చి ప్రతి డిస్ట్రిక్ట్ వారికి ఇస్తున్నారండి. మనకి ఇప్పుడు అడవులు ఇవి ఉండి ఎక్కడైతే కొంచెం గంజాయి ఇటువంటి ఉపయోగాలు జరుగుతున్నాయో అక్కడ కూడా ఈ డ్రోన్స్ మీద ట్రైనింగ్ అనేది తీవ్రతరం చేశారు. నేను చెప్పేది ఏంటంటే పోలీసు వారికి శాఖ వారికి కూడా వీటి మీద అవేర్నెస్ అనేది ఇప్పుడు చాలా పెరిగింది. ఒకప్పుడు అంటే మన ఫంక్షన్ లో ఎవరైనా డ్రోన్ ఎగరేసినా వాటిని ఎవరు క్వశ్చన్ చేసేవాళ్ళు కాదు. బట్ ఇప్పుడు ఏంటంటే మనం పర్మిషన్ తీసుకోకుండా, లైసెన్స్ లేకుండా, డ్రోన్ రిజిస్టర్ చేయకుండా ఏం చేసినా కూడా అది ఇల్లీగల్ యాక్టివిటీ కిందకి వస్తుందండి.
1: అలాగే ప్రణవ్ గారు, ఇప్పుడు మన దేశంలో తీసుకుంటే డ్రోన్స్ యొక్క సాంకేతిక భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ఒక డ్రోన్ స్పెషలిస్ట్ గా మీ అభిప్రాయం అండి?
0: సాంకేతిక భవిష్యత్ అంటే ఇక్కడ చాలా రకాల అంశాలు ఉన్నాయండి. మేము ఇటీవలే ఒక రీసెర్చ్ చేసాం. మనది వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి ఈ అగ్రికల్చర్ సెక్టర్ లో అసలు ఈ డ్రోన్స్ అనే టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవడానికి మనకి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయి రకరకాలుగా క్లాసిఫై చేశామండి. వాటిల్లో మొట్టమొదట మా అధ్యయనంలో తెలింది ఏంటంటే ముందుగా అన్ని సోషల్ గ్రూప్స్ కి, అన్ని వర్గాల వారికి వీటి మీద అవేర్నెస్ ఉండాలండి. రెండో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గవర్నమెంట్స్ కూడా ఎవరైనా ఈ డ్రోన్ బేస్డ్ కంపెనీస్ పెడుతున్నా లేదా కొత్తగా డ్రోన్స్ అవి ఇంపోర్ట్ చేసి డ్రోన్ కాంపోనెంట్స్ అవి తయారు చేస్తున్నా వారికి కొంత ఇన్సెంటివ్స్ అనేవి ఇచ్చి కొంత ప్రోత్సాహకంగా ఉంటే ఈ ఇండస్ట్రీ తొందరగా ఇండియాలో స్టెబిలైజ్ అవుతుందండి. మూడోది ఏంటంటే ముఖ్యంగా R&D. సో విద్యా సంస్థల్లో కానివ్వండి, వీటిల్లో రీసెర్చ్ సెంటర్స్ లో కానివ్వండి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్కువ కేస్ స్టడీస్ మనం చేసి ఎంత నిరూపిస్తే ఉండే ఇన్వెస్టర్స్ వాటిల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారండి. అందుకే సుమారుగా ఒక 100 యూస్ కేసెస్ అనేవి మొన్న ఏపీ డ్రోన్ సమ్మిట్ లో ముఖ్యమంత్రి వర్యులు కానివ్వండి, ఏపీ డ్రోన్ కార్పొరేషన్ వారు కానివ్వండి, వాళ్ళ ఎంకరేజ్ చేసి కొన్ని స్టాల్స్ పెట్టించి ఒక 100 న్యూ యూస్ కేసెస్ అనేవి డెమాన్స్ట్రేట్ చేశారండి. అక్కడికి వచ్చిన కంపెనీల వాళ్ళు ఆ ఐడియాస్ ని తీసుకుని లార్జ్ స్కేల్ మ్యానుఫాక్చరింగ్ ఎలా చేయొచ్చు, దానికి ఎంత పెట్టుబడి అవుతుంది, ఇట్లాంటివన్నీ రావాలి అంటే ముందు ఈ ప్రోత్సాహకాలు గవర్నమెంట్ నుంచి రావాలండి. లక్కీలీ ఏంటంటే బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ ఇందులో ముందడుగు వేశాయి. అండ్ మనకి ఇంకా ఆంధ్రాలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు కూడా మన స్టేట్ నుంచి ఉండడం వల్ల ఇక్కడ ఇంకా ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి అవకాశం కుదురుతుంది.
1: ప్రణవ్ గారు, ఏదన్నా సరే యూత్ ముందుకు రావాలి అంటే అది నేర్చుకోవడం ద్వారా వాళ్ళకి ఎటువంటి ఉపాధి అవకాశాలు వస్తాయి అనేది వాళ్ళు ఆలోచిస్తారు. ఇది నేచురల్, సహజంగా జరిగేదే కదండి. ఇప్పుడు డ్రోన్ రంగంలో ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి అనుకుంటున్నారండి?
0: ఇప్పుడు ఒక అధ్యయనం ప్రకారం అండి 2030 కల్లా మన దగ్గర సుమారుగా 1 మిలియన్ అంటే 10 లక్షల డ్రోన్ పైలట్స్. అలాగే ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటే ప్రతి డిపార్ట్మెంట్ లోను అంటే క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ కానివ్వండి, R&D డిపార్ట్మెంట్స్ కానివ్వండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి, వీటన్నిటిలోనూ కనీసం 2 డ్రోన్స్ మీద పట్టు ఉన్నటువంటి పైలట్స్ ఉండాలి అనేది మ్యాండేట్ అవుతుందండి. NHAI హైవేస్ అథారిటీ తీసుకున్నా కూడా కన్స్ట్రక్ట్ చేసే ప్రతి రోడ్డుని డ్రోన్స్ తో తప్పనిసరిగా ప్రతి కిలోమీటర్ మానిటర్ చేయాలండి ప్రతి 2 నెలలకి. ఇవన్నీ ఏంటంటే అన్ని రంగాల వాళ్ళు వీటికి ఇస్తున్న ఇంపార్టెన్స్ అండి. ఇప్పుడున్న అంచనాల ప్రకారం నేను చెప్పేది ఓన్లీ డ్రోన్ పైలట్స్ కి అండి, అన్ని వీటికి అనుబంధమైన ఇండస్ట్రీస్ ఉంటాయి కదా. అండ్ గవర్నమెంట్ తీసుకున్న ఇంకొక ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే మనకి ఇప్పుడు డ్రోన్స్ ఇంపోర్ట్ అనేది ఇండియాలో బ్యాండ్ అండి. మనం బయట నుంచి ఏ డ్రోన్ ని డైరెక్ట్ గా కొని ఇండియాలో ఉపయోగించకూడదు. ఈ రూల్ ఎందుకు పెట్టారంటే ఇక్కడున్న సైంటిస్టులు, ఇక్కడున్న ఇండస్ట్రియలిస్టులు, ఇక్కడున్న స్టూడెంట్స్ తొందరగా ఈ టెక్నాలజీని అర్థం చేసుకుని దాని ఇంపార్టెన్స్ తెలుసుకొని ఇక్కడే మన ఇండిజినస్ డ్రోన్స్ తయారు చేయాలి అనేది మన స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ యొక్క ఉద్దేశం అండి. మార్కెట్ లో ఆన్లైన్ మార్కెట్స్ లో దొరకొచ్చు కొన్ని కంపెనీస్ వి, బట్ ఇట్ ఈస్ ఇల్లీగల్. డ్రోన్ రూల్స్ ప్రకారం ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ తప్ప నార్మల్ యూసేజ్ కి బయట దేశస్తులు మ్యానుఫాక్చర్ చేసిన డ్రోన్స్ కొనడం అనేది ఇల్లీగల్ అండి. నేను ఒక చిన్న ప్రొపెల్లర్ తయారు చేసిన, ఒక మోటార్ తయారు చేసినా కూడా అది ఇండియాలో తయారు చేసిందే అవ్వాలండి డ్రోన్ తయారు చేయాలంటే. సో ఇవన్నీ నేను చెప్పేదంటే యువతకి ఇవన్నీ యాక్చువల్ గా ఆపర్చునిటీస్ అండి జాబ్స్ కి. నేను 3D ప్రింట్ చేసి ఒక చిన్న ప్రొపెల్లర్ ని లార్జ్ స్కేల్ లో నేను చేయగలిగితే ఇండియా డ్రోన్ ఇండస్ట్రీ ఇస్ రెడీ టు టేక్ ఇట్. సో అలా ఎంటర్ప్రెన్యూర్షిప్స్ కి, స్టార్ట్అప్స్ కి, స్మాల్ స్కేల్ కంపెనీస్ కి, లార్జ్ స్కేల్ మ్యానుఫాక్చరింగ్ కి అన్నిటికీ అనువైన టెక్నాలజీ అండి ప్రస్తుతం ఇండియా. ఇప్పుడు చెప్పాలంటే ఒక గోల్డెన్ పీరియడ్ లో ఉన్నట్టు డ్రోన్స్ విషయంలో, అంటే ఇటు అవకాశాలు ఉన్నాయి, యువత కూడా నేర్చుకుంటున్నారు, గవర్నమెంట్స్ సపోర్టివ్ గా ఉన్నాయి, కొత్త కొత్త ఇన్సెంటివ్స్ లాంటివి ఇస్తున్నాయి కంపెనీస్ పెట్టడానికి. అట్ ది సేమ్ టైం మా లాంటి అకాడమిక్ ఇన్స్టిట్యూట్స్ కూడా మేము డ్రోన్స్ లో ఒక మైనర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. ఎంట్రీ లెవెల్లోనే పిల్లలకు కూడా కొత్త టెక్నాలజీ ఏంటి, వీళ్ళకి ఇందులో ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ అప్కమింగ్ స్టూడెంట్స్ కి కూడా చెప్తున్నామండి. సో ఇవన్నీ ఆలోచిస్తే ఇండియా ప్రెసెంట్ ఒక గోల్డెన్ పీరియడ్ లో ఉంది డ్రోన్స్ అనే టెక్నాలజీ.
1: అయితే ఈ డ్రోన్స్ విషయంలో యువతకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటంటే,
0: ఒకటి ఏంటంటే నా ఉదాహరణకి నా బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే నేను సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నానండి, బీటెక్, ఎంటెక్, పిహెచ్డి అన్ని సివిల్ ఇంజనీరింగ్. మా సూపర్వైజర్స్ మాకు చెప్పింది, మేము లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేసింది కూడా ఏంటంటే ఇంటర్ డిసిప్లినరీ నేచర్ ఎక్కువ టెక్నాలజీ దేనికి ఉంటుందో అది నేర్చుకోవడం చాలా అవసరం ఇప్పటి యువతకి. అంటే నేను సివిల్ ఇంజనీరింగ్ చదివాను కాబట్టి నేను ఇందులోనే ఈ జాబ్ దొరికితేనే ఇదే చేస్తాను అనేటటువంటిది ఒక ఓల్డ్ స్కూల్ అండి ఇప్పుడు ఇప్పుడున్న ట్రెండ్ కి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐటీ రంగం తీసుకున్నాం అనుకోండి, సాఫ్ట్వేర్ అది మెడికల్ ఫీల్డ్ లోనూ అప్లై చేస్తున్నారు, ట్రాఫిక్ అనాలిసిస్ చేసే వాళ్ళు సాఫ్ట్వేర్స్ ని యూజ్ చేస్తున్నారు. అది ఒక ఇంటర్ డిసిప్లినరీ నేచర్ ఉండడం వల్లే సాఫ్ట్వేర్ ఆర్ ఐటీ రంగం అనేది ఇప్పుడు ఇంత విరివిగా ఎక్స్పాన్షన్ జరిగిందండి. అలాంటి అవకాశం ఉన్న ఒక రంగం డ్రోన్స్ అనమాట. సో ఇప్పుడు ఒక డ్రోన్ నేను తయారు చేయాలంటే నాకు ఒక కమ్యూనికేషన్ ఇంజనీర్ కావాలి, ఒక 5G లాంటి కమ్యూనికేషన్ సెటప్ చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, రోబోటిక్స్ ఇంజనీర్ కావాలి. దేనికి ఏ పర్పస్ కు ఉపయోగిస్తున్నానో తెలిసి ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో, అలా సివిల్ ఇంజనీర్స్ కావాలి, ఏరోస్పేస్ వాళ్ళు ఎలాగో కావాలి. సో ఇది ఒక ఇంటర్ డిసిప్లినరీ నేచర్ ఉన్నటువంటి రంగం అనమాట. లాస్ట్ 20 ఇయర్స్ నుంచి తీసుకుంటే ఇలాంటి రంగాల్లోనే మనకి ఉపాధి అవకాశాలు కానివ్వండి, రీసెర్చ్ కానివ్వండి, సైంటిస్ట్ కానివ్వండి ఎక్కువ రాణిస్తున్నది ఇలాంటి రంగాల్లో అనమాట. కాబట్టి నేను చెప్పేదంటే కొత్తవి తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఒక మూసలో ఇంజనీరింగ్ కి వచ్చేసిన వాళ్ళు కూడా అలాంటి వారికి కూడా ఒక మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఇలాంటి టెక్నాలజీస్ అనేవి. తప్పనిసరిగా మీరు ఈ మార్గం ఎంచుకుంటే గనక ఐఐటీస్, ఎన్ఐటీస్ ఇట్లాంటి వాటిల్లో కూడా సర్టిఫైడ్ కోర్సెస్ పెడుతున్నారు వీటికి. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. డ్రోన్స్ లో కూడా తప్పనిసరిగా కొంచెం శిక్షణ తీసుకుని ఉంటే మంచి మంచి అవకాశాలు వచ్చే ఏరియా అండి.
1: డ్రోన్స్ సురక్షిత వినియోగంలో పౌరుల సహకారం ఎలా ఉండాలంటారు?
0: ది రైట్ టైమ్ లో మనం రైట్ స్టెప్ వేయడం అనేది చాలా అవసరం అండి. కొత్తగా వచ్చే టెక్నాలజీస్, డ్రోన్స్ లాంటి టెక్నాలజీస్ కి ఏంటంటే దాని పాజిటివ్ సైడ్ ని ఎక్కువ యూజ్ చేసుకుని నెగటివ్ సైడ్ వైపు వెళ్లకుండా ఉండడం అనేది ఫస్ట్ యూత్ అర్థం చేసుకోవాల్సిన అంశం అండి. లేదంటే ఇప్పుడు డ్రోన్ అనగానే మొదటగా అందరికి అనిపించేది ఏంటి, మన ఇంటి పైన డ్రోన్ ఎగురుతుంది అనుకోండి, ఇన్ఫ్రింజ్ ఆఫ్ ప్రైవసీ అంటాం, సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. నార్మల్ పబ్లిక్ కూడా వీటి నుంచి కొంచెం ఆ ఫీలింగ్ ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలండి. అలాగే ఉపయోగించే వారు కూడా ఒక కన్స్ట్రక్టివ్ పర్పస్ అనేది చూస్ చేసుకుని దానికోసం ఆ మార్గంలో చేయాలి తప్ప ఇంకో వాటిల్లోకి వెళ్లకుండా ఉండడం మంచిదండి. అలాగే ఇట్లాంటి మనం ఇండియన్ ఎయిర్ స్పేస్ ని యూజ్ చేస్తున్నాం కాబట్టి వీఆర్ యూజింగ్ ద సేమ్ స్పేస్, హెలికాప్టర్స్, ఏరోప్లేన్స్, అలాగే మిలిటరీ బేస్డ్ ఎయిర్ వెహికల్స్, ఇవన్నీ మూమెంట్ ఉంటుంది కాబట్టి ఆ డ్రోన్ రూల్స్ ఏవైతే సెటప్ చేసుకున్నామో మన కంట్రీకి వాటిని రెస్పెక్ట్ చేస్తూ, వాటిని అదర్ చేస్తూ ఎప్పటికప్పుడు యూసేజ్ చేసుకుంటే ఐ థింక్ ఈ టెక్నాలజీకి వచ్చే ప్రాబ్లం ఏమీ ఉండదండి.
1: నూతన సాంకేతిక అంశమైన డ్రోన్ టెక్నాలజీ గురించి ఇంత చక్కగా మాకు మా శ్రోతలకు వివరించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే అండి. ఇంతవరకు దేశ సాంకేతిక ప్రగతిలో డ్రోన్ల ఉపయోగం ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథి సెంటర్ ఫర్ డ్రోన్ టెక్నాలజీ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రణవ్ పెద్దింటి, పరిచయకర్త ఎన్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు రావోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. ముందుగా పాటను వినిపించమంటూ మెసేజ్ చేశారు. లక్ష్మీ నివాసం చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. ఎవరంటే రఘునాథపురం గ్రామం నుంచి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న. వీరి కోరిక మీద లక్ష్మీ నివాసం చిత్రం నుంచి ఘంటసాల గానం విందాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు

0: 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమంటున్నారు మట్టిప్రోలు నుంచి మురళి గారు. ప్రేమ్ నగర్ చిత్రం నుంచి ఏదైనా పాటను వినిపించండి అంటున్నారు. మరి వీరి కోసం ఘన్సాల పి సుశీల గానం విందామండి. ప్రేమ్ నగర్ చిత్రం నుంచి

0: కార్యక్రమంలో తర్వాత మాధవ పెద్ది గానం చేసిన పాట మాయాబజార్ చిత్రం నుంచి వినిపించమంటున్నారు శ్రోతలు. మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుంట గ్రామం నుంచి బండి కృష్ణ గౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవాని, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, బృంద, చిన్నముంతల.
1: వివాహ భోజనంబు, వివాహ భోజనంబు, ఇంతైన వంటకంబు, ఇయ్యాల మారి విందు, ఒక్కొక్క

కార్యక్రమంలో తర్వాత పైసా వసూల్ చిత్రం నుంచి అనూప్ రూబెన్స్, జితిన్, శ్రీకావ్య, చందన గానాన్ని వినిపించామంటున్నారు వీర కనకారావు, పార్వతి, వీరభద్రపురం, పెడన నుంచి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత వాలి చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. హరిహరన్, శ్రీనివాసమూర్తి, సవిత పాడేరి పాటను వినిపించమంటున్నారు. నందకిషోర్ రెడ్డి, వర్షిత్ రెడ్డి అనంతపూర్ నుంచి.
2: December 30th, 1865. December 5th, 1901.
3: December 7th, 1903.
4: November 2nd, 1920. The first.

0: నేను కూర్చుని వింటున్నాను. నీకు ప్లేచేయడం తెలుసా అని అడిగింది. నేను తెలుసన్నాను.
1: ఎందుకు చెప్పారు? ఎందుకు తెలుసు అని చెప్పారు? తెలీదు చెప్పుగా.
0: ఏ తెలుసుందని తెలుసానికి ఏమంటారంటే, నాకు అబద్ధాలు నచ్చదు.
1: చాలే ఊరుకోండి, ఇలాంటి విషయాలు అబద్ధం చెప్పాలి. ఆడవాళ్ళకి తెలుసు అని చెప్పే మొగాళ్ళ కన్నా తెలీదని చెప్పే మొగాళ్ళు అంటేనే ఇష్టం. మీరు తెలీదని చెప్పుంటే తనే మీకు చెప్పేది. మంచు మంచు కలిసి రొమాన్స్ జరిగింది, మిస్ చేశారు.
0: ఆ రోజు రొమాన్స్ జరిగింది.
1: తెలిసి చెప్పినా రొమాన్స్ జరిగింది.
0: అవును.
1: ఎలా?
0: తన మౌతార్కనిచ్చింది, నేను తీసుకున్నాను. వెంటనే మౌతార్కని చూశాను, తన్ని చూశాను. మౌతార్కని కింద పెట్టి, నీ మౌతే ఆర్కంలా ఉంది, మరో మౌతార్కని ఎందుకు అని.

కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమంటున్నారు. బాపట్ల డిస్ట్రిక్ట్ నుంచి జి రాజారాం గారు, వీరు ప్రేమాభిషేకం చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడారు ఈ పాటను.

కార్యక్రమంలో చివరిగా కొండవీటి రాజా చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానాన్ని వినిపించమంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అభేద ఆయేషా.

రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతల వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్ర గీతాల కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తు చేసుకుందాం, కార్యక్రమంలో చిత్ర గీతాలు వింటారు. ఈనాటి కార్యక్రమంలో ముందుగా దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన గీతం యాసిన్ నిజార్ గానంలో, శ్రీమణి సాహిత్యంలో చిత్రం కుమారి 21F.

0: గుర్తు చేసుకుందాం. కార్యక్రమంలో వినబోతున్న చిత్ర గీతం అనంత శ్రీరామ్ సాహిత్యానికి జీవి ప్రకాష్ కుమార్ గానం. చిత్రం డార్లింగ్.
1: Shit, love.

చిత్రగీతలు కార్యక్రమంలో వినబోతున్న గీతం నాని గీతా మాథరి నోయల్ పాడిన చంద్రబోస్ సాహిత్యం చిత్రం ఖతర్నాక్.

చిత్ర తరంగిణి కార్యక్రమంలో చివరిగా వినబోతున్న గీతం భువనచంద్ర సాహిత్యానికి కార్తీక్ రిషారణి పాడిన గీతం చిత్రం నీవల్లే నీవల్లే.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్దతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

0: లాహిరి లాహిరిల కార్యక్రమంలో మీరు ఇంతవరకు చిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 12:30 వస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.
1: హిమాలయంలో మన్సు శివలింగ క్షేత్రమైన అమర్నాథ్ కు వార్షిక యాత్ర ఈరోజు ప్రారంభమైంది. అమర్నాథ్ యాత్ర మన దేశంలో విశ్వాసం, సాంస్కృతిక ఐక్యత, సేవాభావాలను మరింత పటిష్టం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతోంది. వికసిత్ భారత్ ప్రస్థానంలో పాలు పంచుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్రాన్స్ వాణిజ్యవేత్తలకు పిలుపునిచ్చారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్ లో స్విట్జర్లాండ్, పోర్చుగల్, స్పెయిన్, బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ రౌండ్ ఆఫ్ 16 కి చేరుకున్నాయి. జమ్మూ కాశ్మీర్ లోని పెహల్గాం, బల్తల్ రెండు మార్గాల ద్వారా వార్షిక శ్రీ అమర్నాథ్ యాత్ర ఈ ఉదయం ప్రారంభమైంది. 57 రోజుల పాటు సాగే ఈ పవిత్ర తీర్థయాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు అమర్నాథ్ గుహాలయాన్ని సందర్శిస్తారు. భక్తులు దాదాపు 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర అమర్నాథ్ గుహను సందర్శించి శివుని అనుగ్రహాన్ని పొందేందుకు సహజ సిద్ధంగా ఏర్పడే మన్సు శివలింగాన్ని దర్శించుకోవడానికి ఈ పవిత్ర యాత్ర చేపడతారు. రక్షాబంధన్ పండుగ రోజైన 28 తేదీన అమర్నాథ్ యాత్ర ముగుస్తుంది. యాత్రికుల మొదటి బ్యాచ్ ఈ ఉదయం నున్వాన్, బాల్తాల్ జంట బేస్ క్యాంపుల నుంచి అమర్నాథ్ గుహాలయానికి బయలుదేరింది. బంబం భోలే హరహర మహాదేవ మంత్రోచ్చారణల మధ్య వేలాది మంది యాత్రికులు ఈ ఉదయం గుహాలయానికి తమ కఠినమైన ఆధ్యాత్మికంగా కీలకమైన ప్రయాణాన్ని ప్రారంభించారు. 57 రోజుల తీర్థయాత్రలో భాగంగా పవిత్ర క్షేత్రంలో శివుడిని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు అనంతనాగ్ జిల్లాలోని నున్వాన్ పహల్గాం నుండి 48 కిలోమీటర్ల మార్గాన్ని, అలాగే గండర్బల్ జిల్లాలోని బల్తల్ నుండి తక్కువ దూరంతో కూడినప్పటికీ ఎత్తైన 14 కిలోమీటర్ల మార్గాన్ని ఎంచుకుంటారు. యాత్ర సజావుగా సాగేందుకు వీలుగా ఈ రెండు మార్గాల్లోనూ వైద్య శిబిరాలు, విశ్రాంతి కేంద్రాలు, లంగర్లు, తాగునీటి కేంద్రాలు, నిరంతర వాతావరణ పర్యవేక్షణతో కూడిన సమగ్ర ఏర్పాట్లు చేశారు. తీర్థయాత్ర సురక్షితంగా జరిగేందుకు ఎటువంటి లోటుపాట్లు లేని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. యాత్రికుల రెండో బ్యాచ్ ఈ ఉదయం జమ్మూ నుంచి బయలుదేరింది. ఈ మధ్యాహ్నం తర్వాత కశ్మీర్లోకి చేరుకునే అవకాశం ఉంది. జమ్మూ కశ్మీర్లో వార్షిక అమర్నాథ్ యాత్ర చేపడుతున్న భక్తులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. యాత్రికులకు ఒక లేఖ రాస్తూ వార్షిక అమర్నాథ్ యాత్రను దేశ ఆధ్యాత్మిక సంప్రదాయం, సాంస్కృతిక ఐక్యతలు ఒక శాశ్వతమైన అధ్యాయంగా మోదీ అభివర్ణించారు. మన్సు శివలింగం, బాబా బర్ఫానీ యొక్క దివ్య దర్శనం లక్షలాది మంది భక్తుల జీవితాల్లో మరపురాని అత్యంత పవిత్రమైన అనుభవమని ఆయన పేర్కొన్నారు. తీర్థయాత్ర సమయంలో భక్తులు 5 సంకల్పాలు చేసుకోవాలని ప్రధానమంత్రి కోరారు. యాత్ర పొడవునా పరిశుభ్రత పాటించడం, భద్రత, పరిపాలనాపరమైన అన్ని మార్గదర్శకాలను ఖచ్చితంగా అనుసరించడం, వోకల్ ఫర్ లోకల్ చొరవ కింద తమ ప్రయాణ ఖర్చుల్లో కనీసం 10% స్థానిక ఉత్పత్తులపై ఖర్చు చేయడం, ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారాన్ని ప్రోత్సహించేందుకు రక్షాబంధన్ పర్వదినాన్న తోబుట్టుకు ఒక మొక్కను బహుమతిగా ఇవ్వడం, తమ విధులను నిజాయితీతో నిర్వహిస్తూ వికసిత్ భారత్ విజన్ కు సహకరిస్తూ నేషన్ ఫస్ట్ అనే స్ఫూర్తిని కలిగి ఉండడం ఈ తీర్మానాలని ప్రధానమంత్రి చెప్పారు. అమర్నాథ్ యాత్ర భక్తి, సాంస్కృతిక ఐక్యత, సేవా విలువలను నిరంతరం బలోపేతం చేస్తుందనే నమ్మకాన్ని ప్రధానమంత్రి వ్యక్తం చేశారు. బాబా అమర్నాథ్ ఆశీస్సులు అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించే దిశగా సరికొత్త శక్తిని, ఆధ్యాత్మిక బలాన్ని పెంపొందించాలని ఆయన అన్నారు. భారత సైన్యం, సిఆర్పీఎఫ్, జమ్మూ కశ్మీర్ పోలీస్, సరిహద్దు భద్రతా దళం, జాతీయ విపత్తు నిర్వహణ దళం, వైద్యులు, ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, పరిపాలనాధికారులు, పారిశుద్ధ్య కార్మికులు ప్రతి ఒక్కరికి ఆయన సందర్భంగా అభినందనలు తెలియజేశారు. ప్రధానమంత్రి రేపు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టర్మినల్

నెలభవనాన్ని ప్రారంభిస్తారు. 480 కోట్ల రూపాయలు వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తుంది. జోధ్పూర్ లో అత్యాధునిక ఉడాన్ పథకాన్ని కూడా ప్రారంభిస్తారు. విమానయాన ఆధారిత అభివృద్ది తదుపరి దశను వేగవంతం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. తన పర్యటనలో భాగంగా రాజస్థాన్లోని బలోత్రాలో సుమారు 100 కోట్ల రూపాయలు విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. మన దేశంలో మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ను బలోత్రాలోని పాచిపోద్రా వద్ద ఆయన దేశానికి అంకితం చేస్తారు. జైపూర్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్ 2 కి కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. 13,000 కోట్ల రూపాయల ఖర్చుతో జైపూర్ లో మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్ 2 చేపడుతున్నారు. రాజస్థాన్ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఎంపికైన సుమారు 54 వేల మంది యువతకు ప్రధానమంత్రి నియామక పత్రాలు కూడా అందజేస్తారు. రేపు సాయంత్రం ప్రధానమంత్రి గుజరాత్ సందర్శిస్తారు. సానంద్ లోని సిజీ సెమీ అవుట్ సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఈ కేంద్రంలో వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభం కావడం భారత్ సెమీ కండక్టర్ తయారీ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా భావిస్తున్నారు. 7,500 కోట్ల రూపాయల పైగా మొత్తం పెట్టుబడితో ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులపై చర్చించేందుకు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో రాష్ట్రాల పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ వర్క్ షాప్ నిర్వహిస్తోంది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అధ్యక్షతన కేంద్ర సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బాఘెల్ సమక్షంలో ఈ సదస్సు జరుగుతోంది. ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వ్యయ విభాగం జారీ చేసిన 16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థల గ్రాంట్ల అమలుకు సంబంధించిన కార్యాచరణ మార్గదర్శకాలపై ప్రధానంగా చర్చలు జరుగుతాయి. పంచాయతీరాజ్ సంస్థలు తమ సొంత వనరుల ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకోవడం గురించి కూడా ఈ విషయంలో చర్చిస్తారు. యువజన వ్యవహారాల శాఖ ఈరోజు న్యూఢిల్లీలో మై భారత్ పరిశ్రమల సంఘాల సదస్సును నిర్వహించింది. ఈ సదస్సులో అసోచాం, ఫికీ, సిఐఐ వంటి ప్రముఖ పారిశ్రామిక సంస్థలు పాల్గొన్నాయి. మై భారత్ ఎకోసిస్టమ్ను పరిశ్రమల వాటాదారులకు పరిచయం చేయడం, అలాగే ఈ చొరవలో భాగస్వాములు కావాల్సిందిగా పారిశ్రామిక సంఘాలను, కార్పొరేట్ సంస్థలను, ప్రభుత్వ రంగ సంస్థలను ఆహ్వానించడం, యువత అభివృద్దిపై భవిష్య సహకారం కోసం అవసరమైన ప్రణాళికలు అన్వేషించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. భారత్ ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం, సుస్థిరమైన ఆవిష్కరణల ఆధారిత అభివృద్ది తదుపరి దశ నడిపించేందుకు అనుకూలమైన స్థితిలో ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్యారిస్ లో జరిగిన ఇండియా ఫ్రాన్స్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, సాంకేతిక పురోగతి, సప్లై చైన్ వైవిధ్యీకరణ, ఇంధన పరివర్తన, భౌగోళిక రాజకీయ పరిణామాల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన మార్పులకు లోనవుతుందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ దిశగా భారత్ సాగిస్తున్న ప్రయాణంలో భాగస్వాములు కావాలని ఫ్రాన్స్ వ్యాపారవేత్తలను, పెట్టుబడిదారులను ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా ఆహ్వానించారు. ఆపరేషన్ ఒమిస్తాద్ కింద భూకంప బాధిత వెనిజులాకు భారత్ తన మానవతా సహాయాన్ని మరింత ముమ్మరం చేసింది. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న వైద్య సహాయక చర్యలకు సంబంధించిన చిత్రాలను సామాజిక మాధ్యమంలో పంచుకుంటూ, వెనిజులాలోని ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఇండియన్ ఆర్మీ ఫీల్డ్ హాస్పిటల్ నిరంతరాయంగా వైద్య సేవలు అందిస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కాగా సౌత్ అమెరికన్ దేశమైన వెనిజులాలో భారత్ చేపట్టిన మానవతా సహాయక చర్యలు, వారి నాణ్యమైన సేవల కారణంగా అక్కడ ప్రజల నుంచి విస్తృతంగా ప్రశంసలు వస్తున్నాయని వెనిజులాలోని భారత రాయబార కార్యాలయం తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో కెనడాలోని వ్యాంకోవర్లో జరిగిన మ్యాచ్లో స్విట్జర్లాండ్ 2-0 గోల్స్ తేడాతో అల్జీరియాను ఓడించి రౌండ్ ఆఫ్ 16 కు చేరుకుంది. మరొక మ్యాచ్లో కాలిఫోర్నియాలోని ఇంగల్వుడ్ లో జరిగిన మ్యాచ్లో స్పెయిన్ 3-0 తేడాతో ఆస్ట్రియాను ఓడించి రౌండ్ ఆఫ్ 16 లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. పోర్చుగల్ కూడా క్రొయేషియాను ఓడించి రౌండ్ ఆఫ్ 16 కు చేరుకుంది. ఈ రాత్రి భారత కాలమానం ప్రకారం 11:30 గంటలకు ఆర్లింగ్టన్ లో జరిగే మ్యాచ్లో ఆస్ట్రేలియా ఈజిప్ట్ తో తలపడుతుంది. అంతకుముందు బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, నార్వే, కెనడా, మొరాకో, బ్రెజిల్, పారాగ్వే జట్లు ఇప్పటికే రౌండ్ ఆఫ్ 16 కి అర్హత సాధించాయి. శ్రీలంకతో వచ్చే నెల 15వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరగనున్న 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కు భారత క్రికెట్ నియంత్రణ మండలి తేదీలు ప్రకటించింది. వచ్చే నెల 15వ తేదీ నుంచి గాలీలో తొలి టెస్ట్ మ్యాచ్, 23వ తేదీ నుంచి

0: కొలంబోలో రెండవ టెస్ట్ మ్యాచ్ ప్రారంభమవుతాయి. విశేషాలు మరొకసారి. హిమాలయాల్లో మంచు శివలింగ క్షేత్రమైన అమర్నాథ్ కు వార్షిక యాత్ర ఈరోజు ప్రారంభమైంది. అమర్నాథ్ యాత్ర మన దేశంలో విశ్వాసం, సాంస్కృతిక ఐక్యత పెంపొందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వికసిత్ భారత్ ప్రస్థానంలో పాలుపంచుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్రాన్స్ వాణిజ్యవేత్తలకు పిలుపునిచ్చారు. పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతోంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో స్విట్జర్లాండ్, పోర్చుగల్, స్పెయిన్, బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ రౌండ్ ఆఫ్ 16 కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీరంగం గోపాలరత్నం గారు పాడిన లలిత గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా కోవెల సుగుణ సాహిత్యంలో చరణాలు చరణాలు వినండి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీరంగం గోపాలరత్నం గారు పాడిన లలిత గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత కలువకలను సదానంద గారి సాహిత్యంలో నీలాల నింగిలో తిరిగే జాబిని వినండి.

శ్రీరంగం గోపాలరత్నం గారు పాడుతున్న లలిత గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా కోవిలి సుగణ గారి సాహిత్యంలో వచ్చినదిగో వర్ష సుందరి లలిత గీతం వినండి.

లలిత సంగీతం కార్యక్రమంలో మీరింతవరకు శ్రీరంగం గోపాలరత్న గారు ఆలపించిన లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్ర గీతాలు వింటారు. ముందుగా పార్థసారథి చిత్ర పాడిన వెన్నెలకంటి సాహిత్యం చిత్రం సీనూ.

చిత్రగీతాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 1:20 అవస్తోంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ కడప జిల్లాలో రాయలసీమ ఉక్కు కర్మాగారం నిర్మాణ పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రైతుల పంట సాగుకు నీటి కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న తెలిపిన హోంమంత్రి వంగలపూడి అనిత. వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ఎల్ మురుగన్. ఇక వివరాలు. వైఎస్ఆర్ కడప జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాలపల్లిలో రాయలసీమ ఉక్కు కర్మాగారం నిర్మాణ పనులను ప్రారంభించారు. అలాగే నియో ఎనర్జీ సోలార్ ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేశారు. అనంతరం జేఎస్డబ్ల్యూ సంస్థ ఎక్స్పీరియన్స్ కేంద్రాన్ని పరిశీలించి వివిధ ప్రాజెక్టుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట మంత్రులు గొట్టిపాటి రవికుమార్, ఎస్ సవిత, భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకులు పివిఎన్ మాధవ్ పాల్గొన్నారు. రైతుల పంట సాగుకు నీటి కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం తాటిపూడి జలాశయం నుంచి ఖరీఫ్ సాగుకు నీటిని మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎం శ్రీభరత్లతో కలిసి మంత్రి ఈరోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఖరీఫ్లో సాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రైతాంగానికి అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి స్పష్టం చేశారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన సహాయక సేవలు అందించడమే సమగ్ర శిక్ష ప్రధాన లక్ష్యమని అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఉచిత ఉపకరణాలను ఆయన ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అభ్యసించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. పొగాకు కొనుగోళ్లపై అమరావతి నుంచి శ్రవణ మాధ్యమం విధానంలో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పొగాకు కొనుగోళ్లను బోర్డు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. పొగాకు బోర్డు సూచనల మేరకు రైతులు పొగాకును వేలానికి తీసుకురావాలని, నిల్వ ఉంచాలనుకునే రైతులకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. మరోవైపు ప్రకాశం జిల్లా కొండపిలోని పొగాకు వేలం కేంద్రాన్ని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనే స్వామి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
1: రైతుల ఇబ్బందులు విషయం ప్రభుత్వం దృష్టిలో ఉంది, రైతులు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకున్నాం. ప్రధానంగా దీనిలో ఏంటంటే ట్రేడర్స్ మంచి గ్రేడ్ కూడా సీలింగ్ అనేది లేకుండా గ్రేడ్ ముందుకు తీసుకెళ్తారు. రైతు కష్టపడ్డాడు, సీజన్ బాగలేదు, అయినప్పటికీ కూడా ఎక్సెస్ క్రాప్ వచ్చినా కానీ ముందు ఆఫర్ చేసినటువంటి క్రాప్ తో పాటు కొనాలనేది రైతుల డిమాండ్. అదే కాకుండా మొత్తాన్ని కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి గారు వాళ్ళకి ఇచ్చిన సూచనలు. గ్రేడ్స్ విషయంలో బోర్డు అధికారులు ఒకటి చెప్తున్నారు, ఏదేమైనా ఇవాళ మళ్ళీ రేట్ అనేది రైతు తెచ్చినటువంటి బిడ్డేజ్ లో సీఈఓలతోనే మాట్లాడాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి తగిన విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాను.
0: మార్కాపురం జిల్లాలోని ఖమ్మం సమీపంలో ఈ తెల్లవారుజామున జరిగిన రహదారి ప్రమాదంలో 4 మృతి చెందగా మరో 8 మంది గాయపడ్డారు. జిల్లాలోని ఖంభవై జంక్షన్ వద్ద గుంటూరు నంద్యాల జాతీయ రహదారిపై గిద్దలూరు నుంచి వివాహానికి వస్తున్న ఆటో మార్గ మధ్యంలో ఆలయం వద్ద పూజల కోసం వాహనాన్ని నిలిపి ఉన్న సమయంలో లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి స్పందిస్తూ ఖంభం రోడ్డు ప్రమాద ఘటన అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.

0: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు కేంద్ర మంత్రులు ఈరోజు వేర్వేరుగా దర్శించుకున్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, ప్రతాప్రావు జాదవ్ వేకోజామున జరిగిన స్వామివారి అభిషేక సేవలో వేర్వేరుగా పాల్గొన్నారు. అంతకుముందు టీటీడీ అధికారులు కేంద్ర మంత్రులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందచేయగా దేవస్థానం అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తామని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. గుంటూరులో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఓటర్లు గణన పత్రాలను పూర్తి చేసి బూత్ స్థాయి అధికారులకు అందించాలని సూచించారు. అన్ని రాజకీయ పార్టీలు బూత్ స్థాయి ఏజెంట్లను నియమించి ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు సహకరించాలని కోరారు. గణన ప్రక్రియ దాదాపు పూర్తయిందని, ఇక డిజిటలీకరణ ప్రక్రియను వేగవంతం చేస్తామని తెలుపుతూ
1: రాష్ట్రంలో ప్రోగ్రెస్ కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ 100% ఎన్యుమినేషన్ ఫార్మ్స్ ఇస్తున్నాయి. డిజిటైజేషన్ 60% దాకా కూడా అయిపోయినాయి. ఓటర్స్ అందరూ వాళ్ళు 2002లో ఆ టైంలో ఎలక్ట్రోల్ ఎక్కడ ఉండేవారు, వాళ్ళు లేకపోతే వాళ్ళ పేరెంట్స్ డీటెయిల్స్ కానీ గ్రాండ్ పేరెంట్ డీటెయిల్స్ నింపేసి ఎన్యుమినేషన్ ఫార్మ్ తిరిగి ఈఎల్ఓస్ కి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఓటర్స్ అందరూ సహకరించాలని కోరుతున్నాను. అలాగే ఎలక్షన్ కమిషన్ వారి ద్వారా బుక్ యువర్ కాల్ విత్ పిఎల్ఓ అనేది ఒక సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఓటర్స్ ఎవరైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే పిఎల్ఓస్ కూడా నేరుగా మాట్లాడచ్చు. ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది.
0: అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ సంచుల వలన పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని, వాటి స్థానంలో కాగితం, వస్త్రంతో చేసిన సంచులను ఉపయోగించాలని అవగాహన కల్పిస్తూ ప్రపంచవ్యాప్తంగా జూలై 3వ తేదీన ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. భూమిపైన, సముద్రంలోనూ ప్లాస్టిక్ సంచులు ప్రకృతికి హాని కలిగిస్తాయని, అవి భూమిలో కలిసిపోయేందుకు 100 నుండి 500 సంవత్సరాలు పడుతుందని తెలియజేస్తూ పలు స్వచ్ఛంద సంస్థలు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ జీర్ణోద్దరణ పనులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో భూమిపూజ నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పునరుద్దరణ పనులకు సంబంధించిన నమూనా చిత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ దేవాదాయ శాఖ మంజూరు చేసిన 6,50,00,000 రూపాయల నిధులతో యాగశాల, ఆలయ ముఖ మంటపం, ఘంటా మంటపం, వాహనశాల నిర్మించనున్నట్లు తెలిపారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో రానున్న 3 రోజులు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితిని వాతావరణ శాఖ అధికారిని జి లక్ష్మి తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ వేగంతో వీచే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే
0: మార్కాపురంలో అభివృద్ది పనులను వేగవంతం చేస్తున్నామని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి తెలిపారు. మార్కాపురంలో నిర్వహించిన పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో ఆయన ఈరోజు పాల్గొన్నారు. జవహర్ నగర్ కాలనీతో పాటు పలు వార్డుల్లో ఇటీవల నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. అలాగే కొత్తగా చేపట్టనున్న రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. వైఎస్సార్ కడప జిల్లాలో రాయలసీమ ఉక్కు కర్మాగారం నిర్మాణ పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రైతుల పంటల సాగుకు నీటి కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపిన హోంమంత్రి వంగలపూడి అనిత. వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ఎల్ మురుగన్.

0: వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వనితావాణి స్త్రీల కార్యక్రమం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనా?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే బా, భలే ఉందే.
4: చిక్కుకున్నాడు.
5: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
6: ఆర్బీఐ అంటుంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
8: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా సామాజిక మాధ్యమాలు పిల్లలపై చూపిస్తున్న దుష్ప్రభావాలు, ఈ అంశం గురించి శ్రీమతి పరిమి విజయలక్ష్మి గారి ప్రసంగం వింటారు.
9: ఒకప్పుడు వార్షిక పరీక్షలు రాయగానే పిల్లలు పెద్దలు అందరూ కలిసి వేసవి సెలవుల నిమిత్తం అమ్మమ్మ గారింటికి వెళ్లటం ఒక మధురానుభూతిగా ఉండేది. అమ్మమ్మ గారింట్లో గడపటం అనేది ఒక అపురూపమైన జ్ఞాపకంగా ప్రతి పిల్లల మనసులో చిరస్థాయిగా నిలబడిపోయేది. అమ్మమ్మ గారింట్లో చేసే అల్లర్లు గారాబాలు ఇంత అంతా కాదు. రాత్రిపూట 6 బయట అమ్మమ్మ అందర్నీ కూర్చోబెట్టి కొత్త ఆవకాయ రుచులు చూపెట్టం, మామిడి పండ్లతో పెరుగన్నం పెట్టటం, మధ్యాహ్నం పూట ముంజలు తినటం, సాయంత్రం పూట జంతికలు పూర్ణాలు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఘడియ ఒక అపురూపమైన జ్ఞాపకంగా ఎన్నో అనుభూతులను మిగిల్చేవి. ఇది 30-40 సంవత్సరాల క్రితం మాట. కానీ ఇప్పుడు కాలం మారిందా లేదా మనుషులు మారారా చెప్పటం కష్టం. ఎందుకంటే అమ్మమ్మ గారింటికి వెళ్లటం, అక్కడ గడపటం అనేది చాలా కుటుంబాల్లో ఒక అరుదైన విషయంగా మిగిలిపోయింది. ఈ డిజిటల్ ప్రపంచంలో మనమందరం ఒక యాంత్రిక జీవులుగా మిగిలిపోయాము. దీనికి ఎవరు కారణం, ఏమిటి అంటే ఎవరికి వారే. పిల్లల జీవితంలో సామాజిక మాధ్యమాల ప్రభావాలు, కారణాలు మనందరికీ తెలుసు. కొన్ని సంవత్సరాల క్రితం మనమందరం కరోనా అనే మహమ్మారితో ఎంతలా కొట్టుమిట్టాడాము. తప్పని పరిస్థితిలో ఆ సమయంలో పిల్లల చదువుకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఈ సామాజిక మాధ్యమం అనేది పిల్లల జీవితంలో చాలా సులువుగా ప్రవేశించింది. అటువంటి పరిస్థితిలో ఆన్లైన్ చదువు తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. దీని ద్వారా పిల్లలు ఎక్కువగా స్మార్ట్ ఫోను, కంప్యూటరు, ల్యాప్టాప్ను ఉపయోగించుకోవటం చేశారు. పిల్లలు సామాజిక మాధ్యమంపై ఎక్కువగా ఎందుకు ఆధారపడుతున్నారు అని గమనిస్తే కొన్ని కారణాలు కనిపిస్తాయి. అవి ఏమనగా, చాలా తక్కువ సమయంలో మునివేళ్ల స్పర్శతోటి స్మార్ట్ ఫోన్ను ఉపయోగించుకుంటూ ఊహాజనిత ప్రపంచంలో చాలా సులువుగా విహరిస్తున్నారు. మనందరికీ తెలుసు, ఎప్పుడైతే ఒక వ్యక్తి వాస్తవంలో ఏమీ పొందలేకపోతాడో అది పొందటం

నిజానికి ఒక ఊహాజనితమైన ప్రపంచాన్ని తనకు తానే సృష్టించుకుంటాడు. అది కథ రూపమో కవిత రూపమైతే పర్వాలేదు, కాని దౌర్భాగ్యవశాత్తు స్మార్ట్ ఫోన్ను పిల్లలు ఉపయోగించుకొని వాళ్లను వాళ్లు ఒక ఊహాజనిత జీవితంలో స్థిరపరుచుకుంటున్నారు. ఇది ఎంతగానో ఆలోచించదగిన విషయము. ఇంకొక కారణం ఏమిటంటే, పిల్లలు చదువుకి సంబంధించిన ప్రాజెక్టులు, రకరకాల పనులకు తల్లిదండ్రులు మరియు టీచర్లను అడగకుండా వారికి వారు సామాజిక మాధ్యమాలను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లోపించటం వలన మరియు తల్లిదండ్రులు ఉభయులు కాలానికి అనుగుణంగా ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో నిమగ్నం అవటం ద్వారా పిల్లలు స్కూల్ నుంచి రాగానే మనసు ఇప్పి మాట్లాడే వ్యక్తులు లేక కరువుకు గురవుతున్నారు. అందుకనే వాళ్లు అపరిచితులతో సామాజిక మాధ్యమాల్లో పరిచయాలు, మెసేజులకు బానిసవుతున్నారు. నేటి తరంలో పిల్లలకు సామాజిక మాధ్యమాలు ఒక అరచేతిలో అడిక్షన్ లాగా మారిపోయాయి. దీని వలన సాంకేతిక పరిజ్ఞానం పిల్లలపై బహువిధాలుగా చెడు ప్రభావాన్ని చూపెడుతుంది. అవి ఏమనగా, పిల్లలు ఆటపాటలు, శారీరక వ్యాయామాలను అటకెక్కించేశారు. కేవలం మానసిక ఆనందానికి ప్రాముఖ్యత ఇవ్వటం మొదలుపెట్టారు. దీని వలన పిల్లల్లో చురుకుతనం బదులు మందకూడితనం ఎక్కువగా కనపడుతుంది. సామాజిక మాధ్యమాలు ఉపయోగిస్తూ ఏం తింటున్నారు, ఎంత మొత్తంలో తింటున్నారు అనేది మర్చిపోయి మోతాదు కంటే ఎక్కువగా స్వీకరిస్తూ ఊబకాయానికి గురవుతున్నారు. నానాటికి పిల్లల్లో మానసిక సమస్యలు బారామీటర్ డిగ్రీలాగా పెరిగిపోతుంది. ముఖ్యంగా పిల్లలు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా వివిధ రకాల సామాజిక మాధ్యమాలను అవసరమున్నా అవసరం లేకున్నా మితిమీరి ఉపయోగించుకోవటం వలన నిద్రావలయాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారు. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, నిద్ర అనేది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని ప్రకృతి ఇచ్చే గొప్ప ఔషధం. కానీ పిల్లలు సెల్ ఫోన్కి బానిసలై ఆ నిద్ర అనే వరానికి దూరమైపోతున్నారు. దీని వలన అనవసరమైన ఆగ్రహం, ఆందోళన, ఒత్తిడికి గురైపోతున్నారు. ఆత్మస్థైర్యం పిల్లల్లో నానాటికి కరువైపోతుంది. ఎందుకంటే పిల్లలు సమయ పరిపాలన చేయలేకపోతున్నారు. ఎందువలన అంటే, సామాజిక మాధ్యమాల్లో అవసరానికి మించి ఎక్కువ సమయం గడపటం ద్వారా వారికి ఒక్కొక్క చెడు అలవాటుకు గురి అవుతున్నారు. అటువంటి ఒక చెడు అలవాటులో వాయిదా వేసే మనస్తత్వం. ఒక్కసారి ఈ వాయిదా వేసే మనస్తత్వం పిల్లల్లో వస్తే వారు పని చేయటం కంటే కూడా ఎలా తప్పించుకొని తిరుగుదామనే మీద ఉపాయాలు వెతుకుతూ ఉంటారు. ఆత్మస్థైర్యం లోపించటం వలన వాయిదా వేసే పద్ధతులు, పలాయనవాద సిద్ధాంతాల మీద కార్యాచరణ మొదలు పెడతారు. పని ముగించాల్సిన గడువు తెలుసు, కని పని ప్రారంభించరు. ఇలా చేయటం వల్ల వారు ప్రతి నిత్యం మానసిక సంఘర్షణకు వాళ్లకు వాళ్లు తెలియకుండానే గురి అవుతారు. ఎప్పుడైతే పిల్లలు సామాజిక మాధ్యమాల మీద ఎక్కువగా ఆధారపడటం నేర్చుకున్నారు, అప్పుడు నుంచి వారికి సమాజంలో ఉన్న వ్యక్తులతో ఎలా మాట్లాడాలి, భాషను ఎలా ఉపయోగించుకోవాలి, ఎటువంటి పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలి, ఇవన్నీ పూర్తిగా లోపించిపోయాయి. ఎప్పుడైతే పిల్లలు సామాజిక మాధ్యమాల మీద అవసరానికి మించి ఆధారపడటం మొదలుపెట్టారో, అప్పటి నుంచి ఆనందానికి పెద్దపీట వేయటం మొదలుపెట్టారు. ఇలా చేయటం వలన సరైన సమయానికి వాళ్లకు చదువుపై ఎన్నో దుష్ప్రభావాలు చూపెడుతుంది. అవి ఏమనగా, హోంవర్క్ను సరైన సమయానికి పూర్తి చేయలేకపోవటం, వాయిదా సంస్కృతికి బాగా అలవాటు పడిపోయి ఇవాళ కాదులే రేపు చూస్తాన్లే అని టీచర్లకు మరియు తల్లిదండ్రులకు అబద్ధం చెప్పటం మొదలు పెడతారు. చేయవలసిన పని గురించి పూర్తిగా అవగాహన ఉండదు. చదువుకి సంబంధించిన పనులను ఎలా ప్రారంభించాలి, ఎలా ముగించాలి, ఫలితం ఎలా ఉంటుంది అని తెలుసుకుందామని ఫ్రెండ్స్కి మెసేజ్ పెడతారు. దానితో ఎక్కువ సమయం వృధాగా గడిపేస్తారు. వెనక్కి తిరిగి చూసేసరికి ఆ పని ముగించాల్సిన గడువు దగ్గర పడుతుంది. ఇక కంగారు పడుతూ నిద్ర మానేస్తారు. విశ్రాంతి లేకుండా చేయటంతో ఆరోగ్యం చెడిపడుతుంది, తప్పులు పెరుగుతాయి. అలా ఒకదాని నుండి మరొక దానిలోకి కిందకి దిగజారటమే తప్పించి పైకి ఎదగటం కనిపించదు. పరీక్ష అంటే కంగారు, ఫలితం అంటే ఆందోళన. ఇవి సహజంగానే వారి మనసులో దూరి వాళ్లను ప్రశాంతతకు దూరం చేస్తాయి. దీని వలన పిల్లల్లో జ్ఞాపక శక్తి చాలా తగ్గిపోతుంది. చదివింది తొందరగా గుర్తుంచుకోలేరు. గుర్తు పెట్టుకున్నా సమయానికి వాళ్లు టీచర్లకు చెప్పలేకపోవటం లేదా పరీక్షల్లో రాయలేకపోవటం, ఇలా ఎన్నో తప్పులు జరుగుతాయి.

దీని వలన వాళ్ల చదువుకి మొదటికే మోసం అవుతుంది. పిల్లలు సామాజిక మాధ్యమాల ద్వారా ఎన్నో సమస్యల్లో వర్తమానంలో చిక్కుకుపోయారు. ఈ సమస్య ముదరకముందే మనందరి బాధ్యత ఏమిటంటే పిల్లలను ఈ సమస్య నుంచి ఎలా బయటకు తీయాలి, కోల్పోయిన దానికంటే కూడా ఎలా కోలుకోవాలి, దాని మీద మన కార్యాచరణ ఇప్పుడు నుంచే మొదలుపెట్టాలి. అది సాధ్యమైనా అంటే ఖచ్చితంగా సాధ్యం, కాకపోతే కాస్త ఓర్పు కాస్త నేర్పు సమష్టి కృషితోటి మనమందరం మన పిల్లలను ఈ సమస్య నుంచి తొందరగానే బయటపడేయగలుగుతాము. ఒక అడుగు ముందుకు వేస్తే రెండో అడుగు దానంతటే అదే ముందుకు వస్తుంది. ఈ నమ్మకంతో చక్కటి ప్రణాళికతోటి మనమందరం కార్యాచరణ మొదలుపెట్టాలి. అది ఎలాగా అంటే ఈ సమష్టి కృషిలో తల్లిదండ్రులు స్కూలు ఉపాధ్యాయులు కలిసి పనిచేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తాం. పిల్లలు చెప్పిన దానికంటే కూడా ఎక్కువగా చూసి నేర్చుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి ముందుగా మనము సామాజిక మాధ్యమాల కొరకు తక్కువ సమయాన్ని కేటాయించాలి. పిల్లలు ఇంటికి రాగానే పరీక్షలు మార్కులు గురించి అడగకుండా ఈరోజు నీకు ఎలా గడిచింది, ఈ అడిగే ప్రశ్న ఎంత చక్కగా ఉండాలి అంటే వాళ్లకు తెలియకుండానే ఒక ప్రేరణాత్మకంగా వాళ్ల మనసులో ఇప్పి మన అమ్మా నాన్నకు చెప్పాలి అనే స్పృహను వాళ్లకు కలగజేయాలి. ఇలా అడగటం వలన పిల్లలకు మానసిక తృప్తిని కలిగిస్తుంది. ఎందుకంటే నన్ను కూడా ఇంటికి వస్తే అడిగేవాళ్లున్నారు, నా కష్టసుఖాల్లో పాలు పంచుకునేవాళ్లు ఉన్నారు, మా అమ్మా నాన్న ఉన్నారు అనే భావన పిల్లల్లో ఎంతో ఆత్మస్థైర్యాన్ని కలుగజేస్తుంది. ఇంటికి రాగానే పిల్లలను బయటకు కాసేపు ఆడుకోవటానికి పంపించాలి. దాని వలన సహజంగానే వారికి శారీరక వ్యాయామం కలుగుతుంది. పిల్లల ముందు తల్లిదండ్రులు కూడా ఒక మంచి పుస్తకం తీసుకొని చదువుకోవటం చక్కగా చర్చించుకోవటం చేస్తే పిల్లలు కూడా వారి వయసుకి తగ్గట్టుగా చక్కటి పుస్తకాన్ని ఎంచుకొని వారు కూడా పుస్తకం పఠనం మీద మనసును కేంద్రీకరిస్తారు. పిల్లలను సాధ్యమైనంత వరకు బయట ప్రపంచంలో తెలిసేటట్టుగా పెంచాలి. అది ఎలాగా అంటే ఇంటిలో ఉన్న చిన్న చిన్న పనులను వాళ్ళు స్వయంగా చేసేటట్టుగా ప్రోత్సహించాలి. ఎలా అనగా బయటికెళ్ళి కూరగాయలు తీసుకురావటం, ఇంటికి కావాల్సిన సరుకులు తీసుకురావటం, వాళ్ళకి కావాల్సిన వస్తువుల్ని కొనుక్కోవటం, ఇలా చెప్పటం వలన వారిలో కమ్యూనికేషన్ స్కిల్స్ చక్కగా పెరుగుతుంది. దానికి తోడు వారు చిన్నతనం నుంచి 10 మందితో ఎలా మెరగాలి అనేది సహజంగానే తెలుసుకోగలుగుతారు. సెలవుల్లో పిల్లలు ఎక్కువగా సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటున్నారు. అలా కాకుండా సెలవుల్లో తల్లిదండ్రులు పిల్లలకు అభిరుచికి తగ్గట్టుగా డ్రాయింగ్, చిన్న చిన్న కవితలు కథలు రాయటం అలవాటు చేసి పుస్తకాల్లో ప్రచురణ నిమిత్తం పంపించాలి. అవి పిల్లలకు ఎంతో ఆనందాన్ని కలగజేస్తాయి. మేము కూడా ఏదైనా చేయగలుగుతాము అనే సకారాత్మకమైన ధోరణి ఏర్పరచుకోగలుగుతారు. అనగనగా ఒకరోజు కాదు, ఈ ఆధునిక కాలంలో ఒకరోజు ఫోన్ లేకుండా గడిపితే ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది. మెదడుకు రెక్కలు విప్పుకుని విహరించే అవకాశాన్ని కల్పించాలి. మన బంధువులందరికీ ఒక చిన్న మెసేజ్ పంపించేసేయాలి, మేము కుటుంబంతో కలిసి కబుర్లు చెప్పుకుంటున్నాం కాబట్టి వారంలో ఒకరోజు స్విచ్ ఆఫ్ అవర్గా ప్రకటిస్తున్నాం, దయచేసి సహకరించగలరు అని చిన్న మెసేజ్ పంపించి మన ఇంట్లో ఉన్న ఫోన్లన్నింటినీ ఒక గంట సేపు స్విచ్ ఆఫ్ చేసేయాలి. అలా చేసుకున్న ఒక గంట మెల్లిమెల్లిగా స్విచ్ ఆఫ్ డేగా మార్చుకోవాలి. ఆ రోజు మనం కూడా పిల్లలతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ వంట చేసుకుంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ గడిపితే ఇంతకంటే మధురమైన రోజు ఏమైనా ఉంటుందా? ఉపాధ్యాయులు కూడా ఈ విషయాన్ని గ్రహించి కేవలం చదువు మార్కులకు ప్రాధాన్యత ఇవ్వకుండా పిల్లల్లో ఉన్న సృజనాత్మక శక్తిని కూడా తగిన అవకాశం కల్పించాలి. పిల్లలకు డ్రాయింగ్ పోటీలు, పాటల పోటీలు, కుట్లు అల్లికలు ఇటువంటి పోటీలకు చక్కగా ప్రోత్సహిస్తూ ఆ పోటీలు ఎక్కడ జరుగుతుంది వాటి వివరాలు సేకరించి వారి తల్లిదండ్రులకు మరియు పిల్లలకు అందించాలి. అలా చేయటం వలన పిల్లలు సామాజిక మాధ్యమాలకు దూరంగానే ఉండగలుగుతారు. ఉపాధ్యాయులు పిల్లలకు ప్రాజెక్టు వర్క్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్పాలి, మీరు సామాజిక మాధ్యమాల ద్వారా కాకుండా సొంతంగా మీరు రాసుకొని రావాలి,
అలా రాసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

0: లోకి పైకి రాగలుగుతారు అనేది విపులంగా చెప్పాలి. ముఖ్యమైన విషయం ఏమిటంటే మన పిల్లలకు స్మార్ట్ ఫోన్ చేతిలో అడిక్షన్ కాకుండా ఉండాలి. అంటే అది ఎంతవరకు అవసరమో అవసరానికి తగ్గట్టుగా వినియోగించుకుంటే సామాజిక మాధ్యమాలు అరచేతిలో అద్భుతమవుతుంది. అంతకు మించి అదే పనిగా పిల్లలు దాంతో కాలక్షేపం చేస్తే మాత్రం అనర్థాలకు మూలమవుతుంది. ఈ విషయాన్ని పిల్లలకు మనం చక్కగా వివరించి చెప్పాలి. సమష్టి కృషితోటి మనం కొత్త భావితరాన్ని ఒక మంచి మార్గాన నడిపిద్దాం. ఇలా చేయటం వలన పిల్లలకు మనము ఒక అద్భుతమైన ప్రపంచాన్ని చక్కగా బహుకరిస్తాము. దీంట్లో ఎంతమాత్రమూ సందేహం లేదు. కావాల్సిందల్లా కొద్దిగా ఆలోచించి చక్కటి ప్రణాళిక చేసుకుంటూ పిల్లలకు నచ్చ చెప్తూ పిల్లలతో కాలక్షేపం చేస్తూ వారిలో ఉన్న సృజనాత్మకతను వెలుకుతీసి చక్కగా ప్రోత్సహిస్తే సామాజిక మాధ్యమాలు అభివృద్ధికి ఒక మార్గం అవుతుంది. కాబట్టి ప్రణాళికతోటి కూడిన కార్యాచరణ మనం మొదలు పెడదాము. చక్కటి ఫలితాలను మన భావితరానికి అందిద్దాం.
1: మీరింతవరకు సామాజిక మాధ్యమాలు పిల్లలపై చూపిస్తున్న దుష్ప్రభావాలు శ్రీమతి పరిమి విజయలక్ష్మి గారి ప్రసంగం విన్నారు.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వింటారు.

కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వింటారు. కార్యక్రమంలో ఇప్పుడు కరివేపాకులోని ఔషధ గుణాలను గురించిన విశేషాలు వింటారు. కరివేపాకు, దీని ఆకులు చిన్నగా ఉన్నప్పటికీ ఇది ఆరోగ్యపరంగా కానివ్వండి, అందం పరంగా కానివ్వండి, ఎంతో మేలు చేస్తుంది. అసలు కరివేపాకు లేనిదే భారతీయ వంటకం పూర్తి కాదు అనే చెప్పాలి. కానీ కూరల్లో కరివేపాకు వచ్చినప్పుడు మాత్రం దాని కేవలం కరివేపాకే కదా అని తీసి పక్కన పెడుతుంటాము. మాటల సందర్భంలో కూడా కూరల్లో కరివేపాకులాగా తీసి పడేయకు అనే సామెత ఉపయోగిస్తూ ఉంటాము. కరివేపాకు మంచిది అని మనందరికీ తెలుసు. కానీ ఇష్టం లేకో లేదా అలవాట్లో పొరపాటు కరివేపాకును తినకపోవడానికి సవాలక్ష కారణాలు ఉన్నాయి. కానీ దీనివల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మటుకు చక్కగా నమిలి తినేస్తారు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం. కరివేపాకులో కార్బోహైడ్రేట్స్, పీచు, కాల్షియం, ఫాస్ఫరస్, ఇనుము, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఈలు సమృద్ధిగా ఉండేటటువంటి ఈ కరివేపాకు ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా మేలు చేస్తుంది. జుట్టు రాలకుండా ఉండాలన్నా, చర్మం కాంతివంతంగా మెరవాలన్నా కరివేపాకును తినడం ప్రారంభించాల్సిందే. ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఇనుము, ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండేటటువంటి ఈ ఆకును రోజూ మనం తినే పదార్థాల్లో ఏదో ఒక దానితో కలిపి తీసుకుంటే రక్తహీనతను దూరంగా ఉంచుతుంది. శరీరంలో అధిక క్రొవ్వును తగ్గించే గుణం ఈ ఆకులో ఉంది కాబట్టి అది శరీర బరువు పెరగకుండా నియంత్రిస్తుంది. ఇక ఈ ఆకులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మేలు చేసే కొలెస్ట్రాల్ని పెంచుతుంది. దీనివల్ల గుండె సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా ఇది జన్యుపరంగా లేదా స్థూలకాయం కారణంగా లేకపోతే మరి ఏ ఇతర కారణాల ద్వారానైనా వచ్చే మధుమేహాన్ని ఈ కరివేపాకు అదుపులో ఉంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు సమతూకంలో ఉండాలంటే కొన్ని రోజులు ఉదయం పూట అందులో పరకడుపున 4 లేదా 5 లేత కరివేపాకు ఆకుల్ని నమిలి తింటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇక ఈ ఆకులో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిని పెరగకుండా ఈ కరివేపాకు కాపాడుతుంది. పిల్లలు ముఖ్యంగా కూరల్లో కరివేపాకు వస్తే పక్కన పెడుతూ ఉంటారు. పిల్లలే కాదండి, కొంతమంది పెద్దలు కూడా అదే పని చేస్తూ ఉంటారు. అలాంటి వారికి ఈ కరివేపాకుని పొడిలా చేసి అన్నం మొదటి ముద్దలో నెయ్యి ఈ కరివేపాకు

పొడివేసి పెడితే జీర్ణక్రియ పనితీరు బాగా ఉంటుంది. అంతేకాకుండా ఈ కరివేపాకును మనం చేసుకునే ప్రతి పచ్చళ్ళలో పోపులో పెట్టుకుంటాము. అలాగే పచ్చడి రుబ్బేటప్పుడు ఈ కరివేపాకును కూడా వేసి రుబ్బినట్లయితే దాని రుచి మరింత పెరుగుతుంది. ఇక సౌందర్య పరంగా చూసినట్లయితే కరివేపాకును వేసి కాచిన నూనెని తలకి కనుక మర్దన చేస్తే శిరోజాలు ఆరోగ్యంగా పెరుగుతాయి. అంతేకాకుండా జుట్టు తెల్లబడటం తగ్గి కురులు నల్లదనాన్ని సంతరించుకుంటాయి. ఇక ఈ కరివేపాకును ముద్దలా చేసుకుని తలకు పట్టించి ఒక అరగంట అయ్యాక తలస్నానం చేసినట్లయితే జుట్టు బాగా పెరుగుతుంది. ఈ విధంగా రుచికే కాదు ఆరోగ్యానికి సౌందర్యానికి ఎంతో మేలు చేసేటటువంటి కరివేపాకుని ఏదో ఒక రూపంలో తినడం మాత్రం మర్చిపోకండి. ఈనాటి కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వింటారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 2 గంటలకు వస్తోంది. కొంచెం సేపట్లో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు.
1: Good afternoon. This is Akashwani and I am Valsa Williams with the midday.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను డిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి డిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ డిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మక.
6: కరికిన్నా తరువాత లలిత గీతం మధుమాసం వచ్చిందని, మీ శ్రీ మహాలక్ష్మి గానం, మల్లిక సంగీతం, వకలకంఠ లక్ష్మీపతిరావు సాహిత్యం.

0: वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: ललित గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో వినబోయే లలిత గీతం మురోగేను ఎదిలు సి కిరణ్మయి, కె లక్ష్మీ నరసమ్మ, ఏ పద్మగాల గానం, వెన్నెలకంటి సాహిత్యం.

కార్యక్రమంలో తరువాత వి విజయలక్ష్మి గానంలో మురళీగాన మధురిమకాయి, లలిత గీతం మల్లిక్ స్వరపరిచారు, వై హరేరామమూర్తి సాహిత్యాన్ని అందించారు. వినండి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో వినబోతున్న లలిత గీతం రాయసం వెంకట రమణయ్య రచనలో ఎం పద్మగారు గానం మెరిసే మేఘమా.

లలిత గీతాల కార్యక్రమంలో చివరిగా వినబోతున్న గీతం మొల్లలేనే నాకు, సిస్ క్లాస్ అర్ధగారి కాను, బాలాంత్రపు రజనీకాంతరావు గారి సంగీతం.

0: వివిధ గీతాలు మీరేంతవరకు విన్నారు?
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం టీమ్ టైం కార్యక్రమంలో ముందుగా ఒక గమనిక. ఈ మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్ పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమ్ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. టీమ్ టైం కార్యక్రమంలో ముందుగా వినిపోతున్న హిందీ చిత్ర గీతం బ్రహ్మాస్త్ర. ఈ చిత్రం నుంచి అజిత్ సింగ్, జోనితా గాంధీ పాడిన గీతం.

0: वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
3: లవ్ ఆజ్కల్ చిత్రం నుంచి ప్రీతం చక్రవర్తి, మోహిత్

టేమ్టైమ్ కార్యక్రమంలో హింది చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాత ఆల్కా యాగ్నిక్ ఉదిత్ నారాయణ్ పాడిన చిత్రగీతం మిషన్ కాశ్మీర్ ఈ చిత్రం నుంచి.

స్క్రీన్ టైం కార్యక్రమంలో మీరు ఇంతవరకు హిందీ చిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ యువలయ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మరి ఈరోజు యువలయలో నేను అడిగేటువంటి క్విజ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారు కదా. మా వాట్సాప్ నంబర్ మీ అందరి కోసం మరొకసారి 2488812 ముందుగా 8666 టైప్ చేయవలసి ఉంటుంది నెంబర్ మీ అందరి కోసం మరొకసారి 8662488812. మరి ఈరోజు నేను అడగబోతున్నటువంటి యువలయలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే కనుక ఒలింపిక్ జెండాలో ఎన్ని వలయాలు ఉంటాయి? ప్రశ్న మరొకసారి, ఒలింపిక్ ఈ జెండాలో ఎన్ని వలయాలు ఉంటాయి? అలాగే 2028 సమ్మర్ ఒలింపిక్స్ ఎక్కడ జరగనున్నాయి? క్వశ్చన్ మీ అందరికీ అర్థమైపోయింది కదా. ఒలింపిక్ జెండాలో ఎన్ని వలయాలు ఉంటాయి? 2028 సమ్మర్ ఒలింపిక్స్ ఎక్కడ జరగబోతున్నాయి? మరి ఈ రెండింటి ఆన్సర్స్ ని ఒక్కసారిగా మీరు మెసేజ్ చేసేయండి మా వాట్సాప్ నెంబర్ మీ అందరి కోసం మరొకసారి 8662488812. సో మరి మీ అందరి కోసం ముందుగా ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను. ఏ సినిమాలోంచి అంటే కనుక యామిని ఘంటసాల పాడినటువంటి ఈ పాట ఛాంపియన్ ఈ చిత్రం నుంచి

గౌతమ్ భరద్వాజ్ యామిని కంఠ సలపడిన ఈ పాట వింటూ నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పేస్తూ ఉండండి. ఒలింపిక్ జెండాలో ఎన్ని వలయాలు ఉంటాయి? అలాగే 2028 సమ్మర్ ఒలింపిక్స్ ఎక్కడ జరగనున్నాయి?

బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు కదా. నేను అడిగినటువంటి యువ లయల ఫాస్ట్ క్వశ్చన్, ఒలింపిక్ జెండాలు ఎన్ని వలయాలు ఉంటాయి, అలాగే 2028 2028 సమ్మర్ ఒలింపిక్స్ ఎక్కడ జరగనున్నాయి అని అడిగాను. శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ గా మనకి ఫస్ట్ ఆన్సర్ అయితే చేసేసారు, కరెక్ట్ ఆన్సర్ ఎస్ఎంఎస్ చేసేసారు, మెసేజ్ చేశారు. నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు చేశారు అంటే శేషాద్రి గారు నెల్లూరు నుంచి. ఎస్, ఎన్ని వలయాలు

ఒకటే చేశారు కానీ ఎక్కడ జరుగుతున్నాయో మటుకు మీరు మెసేజ్ చేయలేదు. మీ మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఆ తర్వాత మనకి ఎవరు చేశారు అంటే ఎస్ రెండు కరెక్ట్ ఆన్సర్ చేశారు. భాస్కరుని సత్యనారాయణ, అరుణ కుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్, ఒంగోలు నుంచి, పెడిన జోకనంద్రావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్తో మనకి టూ ఆన్సర్స్ కరెక్ట్ గా మెసేజ్ చేసేసారు. ఏం కొడ్డారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి మనకి ఒక ఆన్సర్ మనకు మెసేజ్ చేసేసారు కరెక్ట్ గా. ఆ తర్వాత పండా లలితాదేవి శ్రీధర్ బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ మీరు రెండు మెసేజ్ చేసేసారు. నెక్స్ట్ మనకి అశోక్ రమ్య దినకర్ దేవాంశ శ్రీకృష్ణ ఒంగోలు నుండి మెసేజ్ చేసేసారు కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. బట్ ఎన్ని వలయాలు ఉంటాయి అనేది మటుకు మీరు మెసేజ్ చేయలేదండి. ఎక్కడెక్కడ జరుగుతాయో పర్ఫెక్ట్ గా చేసేసారు. రేణుకా గోపరాజు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. తర్వాత మనకి నెల్లూరు జిల్లా ఈనమడుగు నుండి వాసు సిద్ధాంతి, చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు కైలాష్, మనోజ్ కరెక్ట్ ఆన్సర్ మీరు కూడా. నెక్స్ట్ అయితే కనుక శ్రీరామదాసు, అంజాచారి, బ్రహ్మచారి, చిలకమర్రి ఉపేంద్రాచారి, తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి రైట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. గుడ్ ఈవినింగ్ అంటూ ఫణిరాజ్ నెల్లూరు నుంచి వెరీ గుడ్ ఈవినింగ్ అండి కరెక్ట్ ఆన్సర్ మీరు కూడా మెసేజ్ చేసేసారు. ఆ తర్వాత కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని రైట్ ఆన్సర్. రాధా ఖమ్మం నుంచి సరైన సమాధానం. నెక్స్ట్ ఎవరు, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద సరైన సమాధానం. అనంతపురం నుంచి అనురాధ ఎస్ కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేసేసారు. ఆ తర్వాత కల్పకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి ఎవరెవరు నేతి కళ్యాణ్చారి రుత్విక్ శ్రీ వైష్ణవ్ మీది కూడా కరెక్ట్ అండి. ఓయ్ గుడ్ ఈవినింగ్ మేడం అంటూ కరెక్ట్ ఆన్సర్ మనకి మెసేజ్ చేసిన వారు ఎవరు అంటే తెనాల నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్ వెరీ గుడ్ ఈవినింగ్ అండి రైట్ ఆన్సర్ అండి మీది. నెక్స్ట్ అయితే కనుక మిడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుంచి సరైన సమాధానం. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి వెంకటేష్, శ్యామల్ల, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, బ్రహ్మయ్య కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆ తర్వాత సరైన సమాధానం ఎవరెవరు, ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, ఆర్ శృతి, కందికాయపల్లి గ్రామం నుంచి. రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుండి ఎవరు, వేముల పరశురాములు, పద్మ. ఎన్ని మలయాళి ఉంటాయో మెసేజ్ చేశారు బట్ ఎక్కడ జరుగుతాయో మెసేజ్ చేయలేదు. అది మేడం, అది కూడా మెసేజ్ చేస్తే బాగుంటుందేమో, ఏమంటారు. నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ మేడం అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. ఆ తర్వాత మనకి మెసేజ్ ఎవరు చేశారు అంటే సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి సరైన సమాధానం. నెక్స్ట్ గుండుకల్ నుండి కొనకళ రమేష్, రామోజీ శ్రీనివాస్, బాబు సత్యనారాయణ సరైన సమాధానం. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడు నుంచి సరైన సమాధానం బట్ ఎక్కడ జరుగుతాయో కూడా మెసేజ్ చేస్తే బాగుంటుందేమో. నెక్స్ట్ ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు గారు రైట్ ఆన్సర్. లతా సుహోస్ హోస్కోట్ నుంచి సరైన సమాధానం మనకు పంపించేసేసారు. ఆ తర్వాత కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయా సరైన సమాధానం. మార్కాపురం శివాజీ నగర్ నుంచి టైలర్ మస్తాన్మలి, ఫాతిమా సరైన సమాధానం. నెక్స్ట్ మనకి ఎస్ కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి. ఓకేనండి. నెక్స్ట్ మనకి మంగళగిరి నుండి దామిలి జనమస్తానరావు, పదమస్తానరావు గారు కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేసేసారు. నమస్తే మేడం అంటున్నారు. నమస్తేనండి. గుడ్ ఈవినింగ్ అంటూ మనకి సరైన సమాధానం మెసేజ్ చేశారు. సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి వెరీ గుడ్ ఈవినింగ్ అండి. హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్, సుప్రియ రైట్ ఆన్సర్ మీది కూడా సూపర్. నెక్స్ట్ మనకి ఎవరు మెసేజ్ చేశారు, సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి. ఎస్ సూపర్బ్ గా మెసేజ్ చేసేసారండో కరెక్ట్ గా, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మనకి మంచిర్యాల చంద్రమొగళి, పద్మారాణి, అక్షర కృప మంచిర్యాల నుంచి రైట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాజన్ జైనుద్దీన్ రైట్ ఆన్సర్. హాయ్ గుడ్ ఈవినింగ్ అంటూ మంగళగిరి ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు సరైన సమాధానం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని సరైన సమాధానం. నెల్లూరు జిల్లా కోపూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. రోళ్ల రమేష్, ప్రశాంతి నగర్, తపవరం, అనంతపురం నుంచి గుడ్ ఈవినింగ్ మేడం అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. ఆన్సర్ కూడా పెడితే బాగుంటుందేమో కదా, ఏమంటారు. నెక్స్ట్ మనకి రైట్ ఆన్సర్ పంపించిన వారు ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, ఆ తర్వాత శేషాద్రి నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేసేసారు. గుడ్ ఈవినింగ్ మేడం అంటూ రైట్ ఆన్సర్ పంపించిన వారు ఎస్ కరెక్ట్ అండి. ప్రసాద్ ఎల్లేసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు నల్గొండ జిల్లా నుంచి త్రివేణి చిన్మయి, ప్రీతం. క్వశ్చన్ మీకోసం మరొకసారండి, ఒలింపిక్ జెండాలో ఎన్ని వలయాలు ఉంటాయి, అలాగే 2028 సమ్మర్ ఒలింపిక్స్ ఎక్కడ జరగబోతున్నాయి, ఇదేనా ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ అయితే కనుక 5 వలయాలు అలా వచ్చేసింది అనమాట. ఎందుకంటే మీరు ఆన్సర్

అంతటి నీట్ గా పంపించారు. చిలుక నారాయణ అనసూయమ్మ జనకంపేట నిజామాబాద్ నుంచి. నెక్స్ట్ అయితే గనక పాలింపోలి ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి అహోబిలం వెంకటేశ్వర లక్ష్మిగారు, నరేందర్ రెడ్డి రామకృష్ణయ్య గారు, మస్తాన్ భాష బుచ్చిరెడ్డిపాలెం నుంచి, గురుగుంట్ల నుంచి ముంత పెద్దన, రాపూర్ నుంచి నారాయణ పెంచలయ్య, సూర్యపల్లె నుంచి శశిరెడ్డి చిన్నప్ప, దేవరాజుగట్టు నుంచి సాల్మన్ రాజుగారు, టొక్కపతి శివప్రసాద్, బండారి శంకరయ్య సరైన సమాధానం. నెక్స్ట్ అయితే కనుక మనకి నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు వనం శేషయ్య, వనం వెంకటేశ్వర్లు, కృష్ణవేణి, బలరాం రెడ్డి, సుగుణమ్మ, ఇనమడుగు నుండి సోదామిని, వసుంధర, తుమ్మ పద్మావతి వీరందరూ సరైన సమాధానం పంపించారు. సులోచన కరీంనగర్ నుంచి పంపించేసేశారు. నెక్స్ట్ అయితే కనుక ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ నుంచి, విశాఖపట్నం నుంచి సరైన సమాధానం పంపించేశారు. ఆ తర్వాత మనకి మెసేజ్ ఎవరు చేశారు అంటే నెల్లూరు నుంచి సమీన రాంగ్ ఆన్సర్ మెసేజ్ చేశారు. నెక్స్ట్ కుంచి రామ్మూర్తి కుంచివాణి పేట నుంచి సరైన సమాధానం. ఆ తర్వాత మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాళ్యం నుంచి సరైన సమాధానం. మీది కూడా క్యాదర్ వీరేష్ రాజోని మండలం జోగులాంబ గద్వాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుండి వేముల పరశురాములు పద్మ సరైన సమాధానం. ఆ తర్వాత అచ్చెరుపు సీతారామాంజనేయమూర్తి, సుశీల రాజా, వెంకట శ్రీరామ్, కృష్ణారావు నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి సరైన సమాధానం పంపించారు. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, బట్ ఎన్ని వలయాలో మెసేజ్ చేయలేదు. నెక్స్ట్ కె రవీందర్ రెడ్డి గారు సరైన సమాధానం, గుడ్ ఈవినింగ్ అంటూ మంగళగిరి ఆత్మకూరు నుంచి ఆశిష్ గారు, రైట్ ఆన్సర్ మీరు ఆల్రెడీ పంపించేసేసారు కదా, మరొకసారి పంపించారా, ఓకేనండి. ఆర్ఎస్వి నరసింహారాజు చిన్ననాట పశ్చిమ గోదావరి జిల్లా నుంచి సరైన సమాధానం. నెక్స్ట్ దేవడ ఎన్ని వలయాలు పంపించారు, 26 వలయాలు అంటున్నారు. వెంకట గారు, భిక్ష గారు, గాంధీనగర్, మిర్యాల కూడా నల్లగొండ జిల్లా నుంచి సరైన సమాధానాన్ని సరిచూసుకుని పంపిస్తారని అనుకుంటూ ఉన్నాను. ఎం మురహరి, యశోదా, జానకిరాజు నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుండి మనకి పంపించేసేసారు. అదండి ఈ రోజు నేను అడిగినటువంటి ఫస్ట్ క్వశ్చన్, మీకు విషయం తెలుసా, చెప్పగానే చెప్పేశాను కదా నేను సమాధానాన్ని కొంచెం, అది చెప్పిన తర్వాత కూడా ఒకళ్ళు 26 వలయాలు అన్నారు చూడండి, అది గ్రేట్ అండి. సో మరి ఇంతకీ ప్రశ్న ఏంటి అంటే ఒలింపిక్ జెండాలో ఎన్ని వలయాలు ఉంటాయి, 5 ఖండాలు పాల్గొంటాయి కాబట్టి 5 వలయాలు ఉంటాయి. అలాగే 2028 సమ్మర్ ఒలింపిక్స్ ఎక్కడ జరగనున్నాయి, అమెరికాలోని లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియాలో జరగనున్నాయన్నమాట. ఇది ఈనాటి ఈ వలయలో ఫస్ట్ క్వశ్చన్. ఇక రెండవ ప్రశ్నలోకి వెళ్ళిపోదామా. రెండవ ప్రశ్న ఏంటి అంటే కనుక ఏకవీర అనే ప్రసిద్ధ నవలను ఎవరు రచించారు. ఎంత ఈజీగా లిటరేచర్ క్వశ్చన్లోకి వెళ్ళిపోయాను కదా, ఎందుకంటే కొంచెం మొదటి ప్రశ్న అటు ఇటుగా అందరూ ఆలోచించి సరైన సమాధానాన్ని పంపించారు. రెండో ప్రశ్న మటుకు చాలా ఈజీగా పంపించేసిస్తానని అనుకుంటూ ఈజీ క్వశ్చన్ అడగడం జరిగింది. ఏకవీర అనే ప్రసిద్ధ నవలను ఎవరు రచించారు. ఇంకా మీ సమాధానాలు అలా వస్తూ ఉంటాయి, నేను కూడా మీకోసం ఆచార్య మూవీలో మంచి పాట ప్లే చేసేస్తున్నాను, వినండి. శంకర్ మహదేవన్ రాహుల్ సిప్పిగంజ్ పాడిన ఈ పాట ఆచార్య చిత్ర నుంచి.

బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు కదా, ఏకవీర అనే ప్రసిద్ధ నవలను ఎవరు రచించారు అని అడిగాను. ఎస్, సమాధానాలు కూడా భలే వచ్చేసాయండో. శ్యామ్ నెల్లూరు నుంచి మనకి రైట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకేనండి. నెక్స్ట్ క్యాదర్ వీరేష్ రాజౌలి మండలం నుంచి మనకి సరైన సమాధానం పంపించేశారు. ఆ తర్వాత ఎవరు పంపించారు అంటే నెల్లూరు జిల్లా ఇనుమడిగ నుండి వాసు సిద్ధాంతి, జయప్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, ధనోజ్ పంపించేసేశారు. ప్రసాద్ ఎల్లేసి కానీ నెల్లూరు హర్నాథపురం నుంచి రైట్ ఆన్సర్ అండి. ఆ తర్వాత భాస్కర్ నుండి సత్యనారాయణ, అన్నకుమారి, అశోక్ కుమార్, మానసి, వీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్, ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ అండి. రాధ ఖమ్మం నుంచి సరైన సమాధానం. శేషాద్రి నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. సామ్రాట్ ఎక్కడి నుంచి పంపించేశారు అంటే ఎస్, పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి మనకి రైట్ ఆన్సర్ పంపించేసేశారు. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి సరైన సమాధానం వచ్చేసింది. తర్వాత మనకి రేణుక గోపరాజు కడప నుంచి సరైన సమాధానం పంపించారు. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి సరైన సమాధానం. ఫణినా నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ సరైన సమాధానం. తిప్పత్తి నల్గొండ జిల్లా నుంచి శ్రీరామదాసు, అంజాచారి, బ్రహ్మాచారి, చిలకమర్రి, ఉపేంద్రాచారి సరైన సమాధానం పంపించారు. ఆర్ఎస్పీ నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి సరైన సమాధానం. మీది కూడ కాళీ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి, కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేతునూరి కళ్యాణ్చారి, రుత్విక్, శ్రీ వైష్ణవ్ సరైన సమాధానం పంపించారు. ఆ తర్వాత మధును సూదన్ రెడ్డి గారు పాపనేపాళ్యం నుంచి రైట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని సరైన సమాధానం. ఆ తర్వాత మనకి ఎవరు పంపించారు అంటే కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి పంపించారు. మిడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుంచి. నెక్స్ట్ సులోచన కరీంనగర్ నుంచి. ఆ తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు, పద్మ ముందు రాంగ్ ఆన్సర్ పంపించిన తర్వాత రైట్ ఆన్సర్ పంపించేసానండి. ఓయ్ సూపర్. నెక్స్ట్ అయితే ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. ఆ తర్వాత సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి, మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ నుంచి, సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి, ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, ఆ తర్వాత కందికాయపల్లి గ్రామం నుంచి ఆర్ వెంకట సుబ్బయ్య, ఆ లక్ష్మీదేవి, ఆ శృతి, అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల, రాజా వెంకట, శ్రీరామకృష్ణారావు నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. నెక్స్ట్ వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వారు పాలెంపోలయ్య, ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, అహోమిలం నుంచి వెంకటేశ్వర లక్ష్మి గారు, నరేందర్ రెడ్డి గారు, రామకృష్ణయ్య గారు, మస్తాన్ భాష, బుచ్చిరెడ్డిపాలెం నుంచి. నెక్స్ట్ గురుకుల నుంచి ముంతా పెద్దన్న, రాపూర్ నుంచి నారాయణ, పెంచలయ్య, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప, దేవరాజుగట్ట నుంచి

కుటుంబం రాజుగారు రఘుపతి శివప్రసాద్, బండారు శంకరయ్య. నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, జానకిరాజు, లతా సుహాస్ హౌస్ కోర్ట్ నుంచి గుడ్ ఈవినింగ్ మేడం అంటూ రైట్ ఆన్సర్ పంపించిన వారు తెనాల నుంచి ఎంబీ ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్. నెక్స్ట్ మనకి మంగళగిరి నుండి దామెల చినమస్థానరావు గారు, దామెల పెదమస్థానరావు గారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి విజయ్ కుమార్ రెడ్డి గారు. ఆ తర్వాత గణేష్ నెల్లూరు నుంచి, మార్కాపురం శివాజీ నగర్ నుంచి మస్తాన్ వలీ ఫాతిమా, ఒంగోలు నుంచి దింటకుత్తి సుబ్బారావు గారు. నెక్స్ట్ సమీనా నెల్లూరు నుంచి, ఆ తర్వాత చిలుక నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట నిజామాబాద్ నుంచి, తర్వాత గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి భిక్షం అండ్ వెంకటి, వీరందరూ మనకు సరైన సమాధానం పంపించారు. ఇంకా రైట్ ఆన్సర్ ఎవరు పంపించారంటే కుంచి రామూర్తి, కుంచివానిపేట నుంచి. నెక్స్ట్ సత్యనారాయణ గారు, కనకారావు గారు వీరభద్రపురం నుంచి, ఎం ప్రతాప్ ఐటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి, తిరుపతి నుంచి, చిన్న తిరుపతి నుంచి కర్ణాటక రాష్ట్రం శ్యామల ప్రకాష్ రైట్ ఆన్సర్ పంపించేసేసారు వీరందరూ మనకి. ఇంకా పంపించిన వారు ఎవరు అంటే త్రివేణి, చిన్మయి, ప్రీతమ్మ, వీరు నల్గొండ జిల్లా నుంచి పంపించారు. నెక్స్ట్ పంపించిన వారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, నాగేంద్ర, సుజాత, ధర్మతేజ ఏలూరు నుంచి, ఆ తర్వాత తాళూరి శ్రీనివాస చక్రవర్తి, మాధవి, ఎలమన్సిలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. నెక్స్ట్ వెంకటేష్ శ్యామల, నాగర్పండు అశోక్ బాబు, శవన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, బ్రహ్మయ్య, వీరందరూ రంగారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించేసేసారు. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి రైట్ ఆన్సర్. ఆ తర్వాత నెల్లూరు జిల్లా తగదర్తి మండలం నుంచి చెన్నూరు వనం శేషయ్య, వనం వెంకటేశ్వర్లు, కృష్ణ వేణి, దంపూర్ బాలం, బలరామరెడ్డి, సుగుడమ్మ, ఇనుమడుగు నుండి సౌధామిణి, వసుంధర, తుమ్మ పద్మావతి, వీరందరూ సరైన సమాధానం పంపించేసేసారు. నెక్స్ట్ పంపించిన వారు ఎస్ కరెక్ట్ అండి, మీరు చెప్పింది కూడా తెలుగు సాహిత్యంలో గొప్ప విషాదాంత ప్రేమ కథలలో ఈ ఏకవీర ఒకటి 1929 నుంచి 30 మధ్య కాలంలో రాయబడింది అంటూ సరైన సమాధానం పంపించిన వారు నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద. ఆ తర్వాత నాగమణి ఒంగోలు నుంచి సరైన సమాధానం. నెక్స్ట్ మహేంద్ర తెనాల నుంచి సరైన సమాధానం. ఎస్ ప్రసాద్, ఎల్ఐసి కాలనీ, నెల్లూరు, హర్నాథపురం నుంచి. ఓకేనండి. నెక్స్ట్ మనకు పంపించిన వారు సోమనాథం జనార్దనరావు, వనజమ వెంకటపావన, తాటిపత్తి గ్రామం, నెల్లూరు జిల్లా నుంచి. నెక్స్ట్ మనకు పంపించిన వారు వీరు పేరు పంపించిన ఎస్ పంపించారు, చెన్నూరు వనం శశియ, వనం వెంకటేశ్వర్లు, కృష్ణవేణి రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత పంపించిన వారు ఆత్మకూరు నుంచి ఆదిశేష గారు. వావ్ సూపర్ అండి, నాకు తెలిసి ఎవరు రాంగ్ ఆన్సర్ పంపించలేదు, అందరూ రైట్ ఆన్సర్ పంపించారు. రైట్ ఆన్సర్ పంపించిన వారందరికీ కంగ్రాచ్యులేషన్స్ అండి, ఫస్ట్ క్వశ్చన్ కి అండ్ సెకండ్ క్వశ్చన్ కి కూడా. సూపర్ కదా. ఏకవీర అనే ప్రసిద్ధ నవలను విశ్వనాథ సత్యనారాయణ, కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు రచించారు. ఒక అద్భుతమైనటువంటి నవల ఇది. సో మరి రెండు ప్రశ్నలు అయిపోయాయి, ఇక మూడో ప్రశ్నలోకి వెళ్ళిపోదామా? సో మూడో ప్రశ్నని కొంచెం ఈశాన్య భారతదేశం దాకా తీసుకుని వెడుతున్నాను అన్నమాట. క్లూ ముందే ఇచ్చేసాను కదా, ఇంకెందుకు ఆలస్యం? ప్రశ్న మాకు చెప్పండి, మీరు క్లూ ఇచ్చారు కదా అంటారా? వచ్చేసినా. యువలీలో నేను అడుగుతున్న థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే కనుక, ప్రసిద్ధ లోక్తక్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ప్రసిద్ధ లోక్తక్ అనే సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? సో మరి దీనికి ఆన్సర్ తెలిసి ఇంకెందుకు ఆలస్యం? 8662488812 ఈ నెంబర్కి వెంటనే మెసేజ్ చేస్తూ ఉండేది. మీకోసమైతే కనుక నేను గోపి గోపిగా గోదావరి మూవీ నుంచి వేణు మధుమిత పాడిన రామ జోగేశాస్త్రి సాహిత్యం ప్లే చేసేస్తున్నాను, వినండి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మరి తిరిగి స్వాగతం. మరి ఈ రోజు నేను అడిగినటువంటి థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే, కనుక ప్రసిద్ధ లోక్తక్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాను. అలా ఈశాన్య భారతం దాకా వెళ్ళాలి ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడం కోసం అని కూడా క్లూ ఇచ్చేసారు కదా. ఇంకెందుకు అలిసిన సమాధానాలు వచ్చేసేసాయి. ప్రసాద్ ఎల్లేసి కానీ నెల్లూరు రాధనాథపురం నుంచి సరైన సమాధానం పంపించేసేసారు. ఆ తర్వాత ఇంకొల్లు నుంచి హుస్సేన్ దాత, అక్రమ్, అన్నారం, వినయ్ కుమార్, రాజసాబ్, కరీముల్లా, తయ్యూబ్, గాంధీ మార్కెట్, ఇంకొల్లు నుంచి మనకి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ శ్యామ్ నెల్లూరు నుంచి సరైన సమాధానం పంపించారు. భాస్కర్ ని సత్యనారాయణ, అన్నకుమారి, అశోక్ కుమార్, మానసి వీణ, మోషశ్రీ, మోనిష్, సుజాత నగర్, ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. శేషాద్రి నెల్లూరు నుంచి గుడ్ ఈవినింగ్ మేడం అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. సోమనాథం జనార్దనరావు, వనజమ్మ వెంకట భవన, తాటిపత్తి గ్రామం, నెల్లూరు జిల్లా నుంచి. ఆ తర్వాత శుభ సాయంత్రం అంటూ రైట్ ఆన్సర్ పంపించారు పండా లలితాదేవి, శ్రీధర్బాబు, సునీత, నగరం మండలం, బాపట్ల జిల్లా నుంచి. నాగమణి ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి సరైన సమాధానం. రాధా ఖమ్మం నుంచి. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని. ఆ తర్వాత రేణుకా గోపరాజు కడప నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మధుసూదన్ రెడ్డి పాపనేపాళ్యం నుంచి రైట్ ఆన్సర్ పంపించేసేసారు. నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించిన వారు ఎవరు అంటే, రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుండి వేముల పరశురాములు, పద్మ సరైన సమాధానం పంపించారు. నెక్స్ట్ మహేంద్ర తెనాల నుంచి, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద, ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి. ఆ తర్వాత సులోచన కరీంనగర్ నుంచి, అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల, రాజా వెంకట, శ్రీరామకృష్ణారావు నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుంచి, అనంతపురం నుంచి అనురాధ, నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, జానకి రాజు. నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి వీరందరూ ముందు రైట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి పంపించారు ఎవరు అంటే, చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. కానే కాదండి, నేను అడిగిన ప్రశ్న ఏంటి అంటే, కనుక మన దేశంలో అన్నాను, ఈశాన్య భారతదేశంలో కూడా అని క్లూ కూడా ఇచ్చేసాను కదా. ఇంకెందుకు ఆలస్యం, సరైన సమాధానం చెప్తాను అనుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత మనకి పంపించిన వారు ఎవరు అంటే, ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. తెనాల నుంచి ఎంఈ ప్రసాద్, ఇందిరా, రఘురాం, మౌనిక, తిరిలోక్ రైట్ ఆన్సర్ పంపించారు. శివాజీ నగర్ నుండి మస్తాన్వలి ఫాతిమా రైట్ ఆన్సర్ అండి మీది కూడా. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి, ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, ఆర్ శృతి కందికాయపల్లి గ్రామం నుంచి. ఒంగోలు నుండి దింటగుత్తి సుబ్బారావు గారు, తర్వాత మిడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుంచి వీరందరూ మనకి సరైన సమాధానం పంపించారు. ఎం ప్రతాప్ ఐటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి సరైన సమాధానం. పాలెం పోలయ్య, ఆలగడ్డ, నంద్యాల జిల్లా నుంచి. అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మి గారు, నరేందర్ రెడ్డి, మస్తాన్ భాష కార్పెంటర్, పుచ్చిరెడ్డిపాలెం నుంచి వాసు సిద్ధాంత్ రామకృష్ణయ్య గారు, ముంతా పెద్దన్న, గురుగుంట్ల నుంచి, రాపూర్ నుంచి నారాయణ, పెంచలయ్య, సూర్యపల్లె నుంచి శశిరెడ్డి, చిన్నప్ప, డోకుపతి శివప్రసాద్, దేవరాజు గట్టు నుంచి సాల్మన్ రాజు గారు, బండారు శంకరయ్య, ఎస్, వీరందరూ రైట్ ఆన్సర్ పంపించేసారు. ఆర్ఎస్వి నరసింహరాజు చిన్సినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి సరైన సమాధానం పంపించారు. నెక్స్ట్ రాంగ్ ఆన్సర్ పంపించారు ఎవరు అంటే, రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ నెల్లూరు నుంచి. నెక్స్ట్ లతా, సుహాస్, హోస్కోట్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. తర్వాత వరగంటి బదిరి విశాల నెల్లూరు నుంచి, రోక్తక్ కాదండి లోక్తక్, నేను అడిగిన క్వశ్చన్ లోక్తక్ అనే సరస్సు ఎక్కడ ఉంది అని అన్నారు. హర్యానా అన్నారు, రాంగ్ ఆన్సర్ అండి. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి సరైన సమాధానం. చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట నుంచి సరైన సమాధానం పంపించారు. నెక్స్ట్ మనకి నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస రెడ్డి రైట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. తర్వాత రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్, శ్యామల, నాగటిపండు, అశోక్ బాబు, సవన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, ఎస్, వీరందరూ రైట్ ఆన్సర్ పంపిస్తూ గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. తర్వాత భోపాల్ అన్నారు, కనకారావు గారు, వీరభద్రం నుంచి వీరభద్రపురం నుంచి రాంగ్ ఆన్సర్ అండి. ఆ తర్వాత మంగళగిరి నుండి దామెల్ల చినమస్తానరావు, దామెల్ల పెదమస్తానరావు గారు నమస్తే అంటూ సరైన సమాధానం పంపించారు. మీకు నమస్తేనండి. నెక్స్ట్ మనకి నెల్లూరు జిల్లా కోపూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి గారు సరైన సమాధానం పంపించేసేశారు. ఆ తర్వాత మనకి పంపించిన వారు ఎవరు అంటే నల్గొండ జిల్లా నుంచి త్రివేణి చిన్మయి ప్రీతం సరైన సమాధానం. నెక్స్ట్ పంపించిన వారు ఎవరు అంటే నిజామాబాద్ జిల్లా తాళ రాంపూర్ నుంచి రాజేంద్ర ప్రసాద్ విజయలక్ష్మి సాయి కిరణ్ వైష్ణవి సాయి చరణ్ సాయి చరణ్ సాయి కుమార్ ఆమని ఎస్ రైట్ ఆన్సర్ పంపించారు. కర్నూలు జిల్లా గోనిగుండ్ల నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్ పంపించేసారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు సరైన సమాధానం. సమీన నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత పంపించిన వారు ఎవరు అంటే రైత భిక్షం రైత వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇనమడుగు నుండి నెల్లూరు జిల్లా జేబ్రాలు రామకృష్ణ అయ్య సుభాషి శ్రీ విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ కలకత్తా అన్నారు. రాంగ్ ఆన్సర్ వండి ఇది మటుకు. నెక్స్ట్ రాంగ్ ఆన్సర్ పంపించారు నెల్లూరు నుంచి శ్రీ గోపి సరే చూసుకుంటాను అనుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ వరగంటి బద్రి విశాల నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేసేసారు. ఆ తర్వాత రైట్ ఆన్సర్ పంపించిన వారు ఎవరు అంటే ఎస్ అతిపెద్ద మంచినీటి సరస్సు కరెక్ట్ అండి. సోమనాథం జనార్దనరావు తాటిపత్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించేసారు మీరు కూడా, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఫణినాజ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత సోదామణి వసుంధరా తుమ పద్మావతి రాంగ్ ఆన్సర్ అండి, పశ్చిమ బెంగాల్ అంటున్నారు కానే కాదు కదా. ఎం రావు ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ పంపించేసేసారు. సో అదే అండి, చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు, కొంతమంది మటుకు ఒక ముగ్గురు నలుగురు మటుకే రాంగ్ ఆన్సర్ పంపించారు. టిబెట్ అన్నారు, చైనా అన్నారు, కోల్కతా అన్నారు, భోపాల్ అన్నారు, ఇట్లా రాంగ్ ఆన్సర్ అయితే వచ్చేసింది. సో వారందరూ సరిచూసుకుంటారని నేను అనుకుంటూ ఉన్నాను. ఆన్సర్ ఏంటి అంటే కనుక ఈ ప్రసిద్ధ లోక్తక్ సరస్సు ఈశాన్య భారతంలో మణిపూర్ లో ఉందన్నమాట, రైట్ ఆన్సర్ అనమాట మణిపూర్. మరి ఇప్పుడే పంపించిన వారు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేసారు. సో మరి మణిపూర్ అని కరెక్ట్ ఆన్సర్ చేసిన వారందరికీ కంగ్రాచులేషన్స్ అండి. ఇది ఈశాన్య భారతంలోని అతిపెద్ద మంచినీటి సరస్సు. ఇక్కడండి నీటిపై తెలియాడేటువంటి అనేక రకాలైనటువంటి వృక్షాలు అవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇంకొక విషయం ఏంటి అంటే గనక ఇక్కడ ఏకైక జాతీయ ఉద్యానవనమైనటువంటి కీబిల్ లాంజావా ఉంది. అంతేకాకుండా ఇక్కడ అంతరించిపోతున్నటువంటి సంఖై అంటే నాట్యం చేసే జింక యొక్క చివరి సహజ ఆవాసం మనకి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఎన్నో వృక్షజాలాలు జంతుజలాలు ఈ సరస్సులో మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైనా చూడాల్సినటువంటి వండర్ఫుల్ ప్లేసెస్ ఏంటి అంటే మన ఈశాన్య భారతదేశంలో తప్పనిసరిగా చూసి రావాల్సినటువంటి ఎన్నెన్నో ప్లేసెస్ ఉన్నాయి. అందులో ఒక అద్భుతమైనటువంటి సరస్సు లోక్తక్ సరస్సు అన్నమాట. మరి పంపించిన వారందరికీ మరొకసారి కంగ్రాచులేషన్స్ అండి. సో తదుపరి ప్రశ్న ఏంటి అంటే కర్ణాటక సంగీతంలో మహిళా త్రిమూర్తులు అని ఎవరిని పిలుస్తారు? మనందరికీ తెలుసు కదా కర్ణాటక సంగీతంలో మనకి త్రిమూర్తులుగా పిలుస్తూ ఉంటారు త్యాగరాజు గారు, శ్యామశాస్త్రి గారు, ముత్తుస్వామి దీక్షితుల వారిని. మరి అలాగే మహిళా త్రిమూర్తులు అని ఎవరిని పిలుస్తారు? ముగ్గురు ఆడవాళ్ళని పిలుస్తారు. వారెవరు, వారి పేర్లు కూడా చెప్పేస్తే బాగుంటుంది కదా. ఇది ఈనాటి ఈవలైలో నేను అడుగుతున్నా నెక్స్ట్ క్వశ్చన్. మీకోసం ఒక మంచి పాట అయితే ప్లే చేసేస్తున్నాను, పాట వినండి. తర్వాత ఏ మూవీలో అది ఏంటి అనేది చెప్పేస్తూ ఉంటాను.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

రుద్రవీణ చిత్రం నుంచి కేజే ఇస్తా చిత్ర పాడిన సిరివెన్నెల సాహిత్యం విని ఎంజాయ్ చేసేసారు కదా. సో మరి ఇవలైలో నేను అడిగినటువంటి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, కర్ణాటక సంగీతంలో మహిళా త్రిమూర్తులు అని ఎవరిని పిలుస్తారు అని అడిగాను. శ్యామ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేసేసారు. ఆ తర్వాత పంపించిన వారు ఎవరు అంటే, నేను మహిళా త్రిమూర్తులు కదా అడిగింది కర్ణాటక సంగీతంలో. నేను ఆల్రెడీ త్యాగరాజస్వామి, ముక్తస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి గారు సంగీత త్రయం అంటారని కూడా చెప్పేశాను. సో సరి తీసుకుని చెప్తారని అనుకుంటూ ఉన్నాను. ఇంతకీ మీరెవరు? హుస్సేన్ దాదా, అక్రమ్, అన్నారం, వినయ్ కుమార్, రాజసాబ్, కరీముల్లా, తయ్యూబ్. వెంటనే ఇంకోళ్ళు ఫ్రెండ్స్ సరైన సమాధానాన్ని పంపిస్తారని అనుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ ఆ తర్వాత పంపించిన వారు ఎవరు అంటే, కరెక్ట్ ఆన్సర్ పంపించారు సుజాత నగర్ ఒంగోలు నుంచి భాస్కరుని సత్యనారాయణ, అరుణ కుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనేష్. సూపర్ అండి. నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి వాస్తు సిద్ధాంతి, చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ రైట్ ఆన్సర్ పంపించేశారు. ఒకరి పేరు పంపించారు శేషాద్రి నెల్లూరు గారు. ముగ్గురు పేర్లు పంపించాలండి. ఓయ్ నెక్స్ట్ ప్రశాంత్ ఎల్ఐజీ కాలనీ నెల్లూరు అన్నాపురం నుంచి సరైన సమాధానం పంపించారు. ఆ తర్వాత వరగంటి బద్రీ విశాల నెల్లూరు నుంచి సరైన సమాధానం పంపించేసేసారు. నెక్స్ట్ పంపించిన వారు ఎవరు అంటే, సోమనాథం జనార్దన్ రావు గారు, వరజమా వెంకట భవన, తాటిపత్తి గ్రామం, నెల్లూరు జిల్లా నుంచి సరైన సమాధానం మనకు వచ్చేసేసింది. ఆ తర్వాత రేణుకా గోపరాజు కడప నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మన్సూదు రెడ్డి గారు పాపని పాలన నుంచి సరస్వతి, లక్ష్మి, పార్వతి, కరెక్టేనండి. వారు త్రిశక్తులు కదా, నేను అడిగింది కర్ణాటక సంగీత త్రయం కదా, వారి గురించి సరైన సమాధానం పంపించేసేయండి. నెక్స్ట్ మనకి రైట్ ఆన్సర్ పంపించారు, ఎస్ కరెక్ట్ అండి, రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి.

ఎవరు? లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి. సరైన సమాధానం అండి. సరైన సమాధానం పంపించిన వారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఆ తర్వాత ఆర్ఎస్పి నరసింహరాజు చిన్సినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. నెక్స్ట్ మనకి పండలలితాదేవి శ్రీధర్ బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి వీరందరూ మనకి రైట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మురహరి యశోదా జానకిరాజు రైట్ ఆన్సర్ అండి. ఆ తర్వాత మొహమ్మద్ ఇనాయతుల్లా ఇషతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి సరైన సమాధానం. రాధా ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్. సమీన నెల్లూరు నుంచి, ఎస్ రైట్ ఆన్సర్, నెల్లూరు జిల్లా కోపూర్ నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి గారు సరైన సమాధానం పంపించారు. ఆ తర్వాత పంపించిన వారు ఒంగోలు నుండి దింటకుత్తి సుబ్బారావు గారు. నెక్స్ట్ సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి, రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుండి వేముల పరశురాములు పద్మ ఒక్కళ్ల పేరే పంపించారు వీరొకరు, మిగతా వాళ్ళు సరైన సమాధానం పంపించేశారు. ఇంకా మిడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్, లతా సుహాస్ హోస్కోట్ నుంచి సుబ్బ రైట్ ఆన్సర్ పంపించేసేసారు. ఆ తర్వాత కరీంనగర్ జిల్లా చంద్రపూర్ నుండి కిషోర్ కుమార్, లలిత, రవిత్రాణి, జస్విత రైట్ ఆన్సర్ పంపించేసేసారు. నెక్స్ట్ మనకి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మామ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ పంపించారు. మాణిక్యాలరావు గారు సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ పంపించిన వారు ఎవరు అంటే పాలెం పోలయ్య, ఆలగడ్డ నంజాల జిల్లా నుంచి, అహోబిల వెంకటేశ్వర లక్ష్మి గారు, రామకృష్ణ గారు, నరేందర్ రెడ్డి గారు, మస్తాన్ పాష బుచ్చిరెడ్డిపాలెం నుంచి, గురుగుండ్ల నుంచి ముంతా పెద్దన, రాపూర్ నుంచి నారాయణ పెంచలయ్య, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప, దేవరాజుగట్ట నుంచి సాల్మన్ రాజు గారు, డొక్కుపతి శివప్రసాద్, బండారు శంకరయ్య వీరందరూ రైట్ ఆన్సర్ పంపించేసేసారు. నెక్స్ట్ మీరు అనుకుంటున్నామన్నారు కదా, మీరు అనుకోవడం ఏంటండి, అదే రైట్ ఆన్సర్. ఇంతకీ మీరెవరు? రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి వెంకటేష్, శ్యామల, సియోనల్ నాగర్, పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య. నెక్స్ట్ మనకి రైట్ ఆన్సర్ పంపించిన వారు ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. తరువాత తాళూరి శ్రీనివాస చక్రవర్తి, మాధవి, ఎలమంచిరి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి సరైన సమాధానం అండి. నెల్లూరు జిల్లా దగదత్తి మండలం నుంచి చెన్నూరు వనం శేషయ్య, వనం వెంకటేశలు, కృష్ణవేణి, దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, ఇనుమడుగు నుండి సోదామణి, వసంతర, తుమ్మ పద్మావతి సరైన సమాధానం పంపించేసేశారు. సులోచన గారు కరీంనగర్ నుంచి ఒక అంశం పంపించారనమాట. నేను త్రిమూర్తులు అడిగాను కదా, మహిళా త్రిమూర్తులు కర్ణాటక సంగీతంలో వారు, వారెవరు అని అడిగాను. తరువాత చిరుక నారాయణ, అనసూయ, యమున, జనకంపేట నిజామాబాద్ నుంచి సరైన సమాధానం పంపించేశారు. నెక్స్ట్ మనకి మస్తానయ్య ఎక్కడి నుంచి అంటే నెల్లూరు నుంచి సరైన సమాధానం పంపించారు. అనంతపురం నుంచి అనురాధ, ఆ తర్వాత గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుభాని గారు రైట్ ఆన్సర్ పంపించేశారు వీరందరూ. నెక్స్ట్ ఎవరు పంపించారు అంటే మళ్ళీ అదే సమాధానం పంపించేశారండి. ఏమండో ఒక్కసారి గాంధీ మార్కెట్ ఇంకొల్లు వారు సరిచూసుకోండి, మీరు పంపించిన ఆన్సర్ మటుకు రాంగ్ కాదు సార్. కర్ణాటక సంగీతంలో మహిళా త్రిమూర్తులు ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారండి, వాళ్ళ పేర్లు మటుకు నాకు కావాలి, సరేనా? నెక్స్ట్ మనకి ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు, గుడ్ ఈవినింగ్ మేడం అంటూ ఒకరి పేరునే మనకు పంపించారు. ఇంకా ఇద్దరు కూడా ఉన్నారు, వారి పేరును కూడా పంపిస్తారని అనుకుంటూ ఉన్నాను. కరీంనగర్ నుండి సులోచన సరైన సమాధానం. ఆ తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుండి వేముల పరశురాములు పద్మ సరైన సమాధానం పంపించారు. నిజామాబాద్ జిల్లా తాళరాంపూర్ నుండి రాజేంద్ర ప్రసాద్, సాయి కిరణ్, వైష్ణవి, సాయి చరణ్, సాయి కుమార్, ఆమని రైట్ ఆన్సర్ పంపించేసేసారు. నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించిన వారు కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి, ఆ తర్వాత మస్తానయ్య నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేసేసారు. నెక్స్ట్ పంపించిన వారు ఎవరు అంటే ఖ్యాతి వీరేష్, రాచోలి మండలం, జోగులాంబ, గద్వాల్ జిల్లా నుంచి అనమాట. అదండి మనకి ఆన్సర్లు అయితే అలా వచ్చేసాయి. కొంతమంది ఒక పేరు పెట్టారు, కొంతమంది మనం ఇందాక అనుకున్నాం కదా, త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి, కర్ణాటక సంగీత త్రయం అంటారు, వీరి పేర్లు పంపించారనమాట. సో నేను అడిగింది కర్ణాటక సంగీతంలో మహిళా త్రిమూర్తులుగా అంటే అద్భుతమైనటువంటి మహిళలు కూడా కర్ణాటక సంగీతంలో ఏలారు, వారు అనేక మంది ఉన్నారు, వీళ్ళను మటుకు మహిళా త్రిమూర్తులు అని అంటారు, వారి పేర్లు కదా నేను అడిగింది. సో మరి నెక్స్ట్ మనకి ఎవరు పంపించారు అంటే శివగిరి రాంప్రసాద్ మార్కాపురం నుంచి పంపించారు. ఆ తర్వాత కరీంనగర్ జిల్లా చంద్రపూర్ నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత సరైన సమాధానం పంపించేసేశారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోదా, జానకి రాజు గారు వీరందరూ రైట్ ఆన్సర్ పంపించేసేశారు అనమాట. సో మరి ఇంకా ఇప్పుడే మనకి మెసేజ్ పంపించారు ఎవరు అంటే
ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, ఆర్ శృతి కందికాయపల్లి గ్రామం నుంచి ఒకరి పేరే మెసేజ్ పంపించారు మనకి. ముగ్గురు పేర్లు కదా నేను అడిగింది. సరే మరి నేను ఆ ముగ్గురు పేర్లు చెప్పేసేస్తాను. ఎవరు అంటే కర్ణాటక సంగీతంలో మహిళా

త్రిమూర్తులు అని ఎవరిని పిలుస్తారు అని అడిగాను. ఎంఎస్ సుబ్బులక్ష్మి, డికే పట్టమ్మాళ్, ఎంఎల్ వసంతకుమారి గారు, ఈ ముగ్గురిని కర్ణాటక సంగీత ప్రపంచంలో మహిళా త్రిమూర్తులు అని పిలుస్తారనమాట. సో మరి చాలా మంది పంపించారు రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ పంపించిన వారందరికీ వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్ అండి. ఇది ఈనాటి యువలయ. ఫుల్ ఎంజాయ్ చేసేసారు కదా, ఎన్నెన్నో క్వశ్చన్స్ మీ ముందుకు వచ్చేసాయి కదా, ఎన్నెన్నో సమాధానాలు కూడా నేను చూసేసాను. సో మరొకసారి రైట్ ఆన్సర్ పంపించిన వారందరికీ కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ, యువలయ రేపటి యువలయలో ఎన్నెన్నో క్వశ్చన్స్, ఇలానే జీకే క్వశ్చన్స్ మీ అందరి కోసం మీ ముందుకు వచ్చేసాయి. ఇప్పుడైతే కనుక మీకోసం వచ్చేస్తోంది బాషా. ఈ చిత్రం నుంచి రంజిత్ రాహుల్ నంబియార్ పాడినటువంటి కృష్ణ చైతన్య సాహిత్యం వినండి.

0: మిర్చి చిత్రం నుంచి విజయప్రకాష్ అనిత పాడిన రామజోగయ్య శాస్త్రి సాహిత్యం ఇదింతవరకు విన్నారు. యువలయ ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు వింటూ ఉన్నారు. సమయం 5 గంటలు. ముందుగా ప్రసార విశేషాలు వింటారు. ముందుగా విందాం ఈరోజు సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. 5:05 వనితావాణి కార్యక్రమంలో మహిళలు ఆరోగ్యం చిట్కాల గురించి వింటారు. 5:30 యువతరంగం జీకే స్పెషల్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:00 హిందీలో వార్తలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక స్థానిక జిల్లా సమాచారం వింటారు. అనంతరం సముద్ర తీర కథలు శీర్షికన చేపల వేట ఆట కాదు ప్రాణాలతో చెలగటం అనే కథ వింటారు. సమర్పణ మంజుల పాలేటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో నిమ్మలో పురుగులు తెగుళ్ల యాజమాన్యం గురించి విజయ్ కుమార్ నాయక్ గారి ప్రసంగం వింటారు. అనంతరం పొలం కబుర్లు వింటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:45 సమాచార సంధ్య.

9 గంటలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. 11 గంటలకు హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. మీరింతవరకు ఈరోజు సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు విన్నారు. ఇప్పుడు విందాం రేపటి ప్రసారాలు. రేపు ఉదయం 5:55 చరిత్ర పుటల్లో ఈరోజు విశేషాలు వింటారు. 6 గంటలకు దేశభక్తి గేమ్ వింటారు. 6:10 అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం మరియు భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధాలో సూక్తులు వింటారు. 6:35 పొలం కబుర్లు వింటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం, అనంతరం స్వరార్చన, అనంతరం లలిత గీతాలు వింటారు. 7:30 మీ ఉత్తరాలు కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతల అభిప్రాయాలు వింటారు. 8:35 మనోరంజని కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 9:00 హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 9:30 వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. రేపు సాయంత్రం 5:05 వనితావాణి కార్యక్రమంలో హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ద్వారా మహిళా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమంలో ముందుగా విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం యువత స్వయం ఉపాధి మరియు సంక్షేమ పథకాల గురించి వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక, స్థానిక జిల్లా సమాచారం, అనంతరం డాక్టర్ గారి సలహాలు వింటారు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో నేరుగా విత్తేవారిలో కలుపు యాజమాన్యం ఈ అంశం గురించి డాక్టర్ జి రమేష్ గారితో పరిచయం వింటారు. 7:45 చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. మీరు ఇంతవరకు ఈరోజు సాయంత్రం మరియు రేపు ప్రసారం కాబోతున్న కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి FM కేంద్రం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:05. ఇప్పుడు వనితావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ఈనాటి వనిత వాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు వింటారు. వినే ముందుగా ఒక ప్రకటన విందాం.
1: QR కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే బా, భలే ఉందే, చిక్కుకున్నాడు. UPI పిన్ ఎంటరింగ్, కేవలం డబ్బు పంపి

0: దానికేనా?
1: ఆర్బీఐ అంటుంది.
0: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: ఇప్పుడు వింటారు వనితావాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు. బరువు తగ్గాలనుకున్న మహిళలు వాళ్ళు తినే రోజువారీ ఆహారంలో కనీసం 5 సార్లు పచ్చి కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. వాటిలో శరీరానికి అవసరమైన విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ సమృద్ధిగాను ఇంకా క్యాలరీలు తక్కువగాను ఉంటాయి. మహిళల ఆరోగ్యం కోసం మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందుగా ఒక పాటను విందాం.

0: మీరు వింటున్నారు వనితా వాణి కార్యక్రమంలో. మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు, మహిళల కోసం మరికొన్ని ఆరోగ్య చిట్కాలు తెలుసుకుని ముందుగా ఒక ప్రకటన విందాం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: మహిళల కోసం మరికొన్ని ఆరోగ్య చిట్కాలు. మహిళలకు తలనొప్పి వస్తూ ఉండడం సర్వసాధారణం. అయితే భరించరానంత తలనొప్పి వస్తూ ఉంటే అది తగ్గాలంటే 10 తులసి ఆకులు, 10 నల్ల మిరియాలు నూరి అందులో 1 టీ స్పూన్ తేనె కలిపి రోజుకు 3 సార్లు తీసుకోవాలి. ఈ విధంగా చేస్తూ ఉంటే తలనొప్పి రాకుండా ఉంటుంది. ఇంకా బాదం, గసగసాలు వీటిని కలిపి తింటూ ఉంటే బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. మహిళల ఆరోగ్యం కోసం మరికొన్ని చిట్కాలు తెలుసుకునే ముందుగా మరొక పాటను విందాం. గటికుడు ఈ చిత్రం నుంచి, పాడిన వారు హరిణి కార్తిక్.

0: మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు. వినే ముందుగా ఒక ప్రకటన విందాం.
1: मेरा जूता है जापानी, ये पटलों में इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
0: మహిళల కోసం మరికొన్ని ఆరోగ్య చిట్కాలు. బాగా నమిలి తినాల్సిన ఆహారాన్ని తీసుకునే వారిలో చర్మం ముడతలు పడకపోవడాన్ని మనం చూస్తూ ఉంటాం. ఎక్కువసేపు నమలడం ద్వారా చర్మం మెటబాలిజం మెరుగై చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. ఇంకా బొప్పాయికాయ లేదా బొప్పాయి ఆకుని మెత్తగా నూరి ఆ ముద్దని అరకాళ్ళ మీద పెట్టుకొని కట్టుకడితే గట్టిగా ఉండే పాదాలు కూడా మెత్తబడతాయి. మరికొన్ని చిట్కాలు తెలుసుకునే ముందుగా మరొక పాటను విందాం. జై చిరంజీవ ఈ చిత్రం నుంచి.

మీరు వింటూ ఉన్నారు వనితా వాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు. మహిళలు 30 ఏళ్ళు దాటిన మహిళలు తరచుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ ఉంటే మంచిది. రక్తపోటు, కొలెస్ట్రాల్ ఇటువంటివి చేయించుకుంటూ ఉండాలి. వనితా వాణి కార్యక్రమంలో చివరిగా ఒక పాటను విందాం, పోకిరి చిత్రం నుంచి.

మరింత వరకు వనితా వాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలతో పాటు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 5:30. ఇప్పుడు యువతరంగం జీకే స్పెషల్ కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ఈనాటి యువతరంగం జీకే స్పెషల్ కార్యక్రమంలో మేము అడిగే జీకే ప్రశ్నలకు మీకు సమాధానాలు తెలిసినట్లయితే వాట్సాప్ ద్వారా తెలియజేయండి. వాట్సాప్ నెంబర్ 7901084415. 7901084415. ఈనాటి యువతరంగం జీకే స్పెషల్లో మొదటి ప్రశ్న అడిగే ముందుగా ప్రకటనలు విందాం.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఈనాటి యువతరంగం జీకే స్పెషల్లో మొదటి ప్రశ్న ఏంటి అంటే, జీవితంలో ఒక్కసారి మాత్రమే జన్మనిచ్చే అరుదైన జంతువు ఏది? ప్రశ్న మరోసారి, జీవితంలో ఒక్కసారి మాత్రమే జన్మనిచ్చే అరుదైన జంతువు. సమాధానాలు తెలిసిన వారు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. 7901084415. 7901084415. సమాధానాలు వచ్చేలోపు మనమైతే ఒక పాటను విందాం.

సోమనాథం జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ అండి. పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎమ్మూరిహరి యశోద జానకిరాజు వీరు రైట్ ఆన్సర్ కానీ ఆఫే రైట్. ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్లెస్ సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి వీరు రాంగ్ ఆన్సర్ అండి. బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్ పంపించారు. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష వీరు రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. సోమనాథం జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి ఇప్పుడు కూడా ఆఫే కరెక్ట్ పంపించారండి. సోగం మాత్రమే కరెక్ట్. ఇంకా రఘుబీర్ సింగ్ సుగుణాబాయి ఏలూరు నుంచి రైట్ ఆన్సర్. ఎం సుజాత ఏలూరు నుంచి వీరు రెండు ఆన్సర్లు పంపించారు. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. ఎర్రవల్లి వల్లూరు నుంచి గద్వాల జిల్లా నుంచి కే పద్మాబాయి, నర్సింగ్ శివరాణి, జగదీష్ శ్రీవాణి వీరు కూడా రైట్ ఆన్సర్. ఇంకా ఎం ప్రతాప్ ఐటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి హాఫ్ కరెక్ట్ ఆన్సర్ అండి. రైట్ ఆన్సర్స్ చెప్పిన వాళ్ళ అందరికీ కూడా ధన్యవాదాలు. నేను అడిగిన ప్రశ్న ఏంటి అంటే జీవితంలో ఒక్కసారి మాత్రమే జన్మనిచ్చే అరుదైన జంతువు ఏది అని అడిగాను. దీనికి ఆన్సర్ ఆడ ఆక్టోపస్. జీవితంలో కేవలం ఒకసారి మాత్రమే గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేసి ఆ తర్వాత మరణించే అరుదైన జీవులలో ఈ ఆక్టోపస్ ఒకటి. ఆక్టోపస్తో పాటు పసిఫిక్ సాల్మన్ చేపలు మరియు మే ఫ్లైస్ వంటి కీటకాలు కూడా తమ జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే సంతానోత్పత్తి చేస్తాయి. యువత రంగం జీకే స్పెషల్లో రెండవ ప్రశ్న, భరతనాట్యం ఏ రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నృత్యం? ప్రశ్న మరోసారి, భరతనాట్యం ఏ రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నృత్యం? సమాధానాలు తెలిసిన వారు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. వాట్సాప్ నెంబర్ 7901084455, 7901084415. సమాధానాలు వచ్చేలోపు మనమైతే ఒక పాటను విందాం.

0: యువత రంగం జీకే స్పెషల్లో ఇందాక అడిగిన రెండవ ప్రశ్నకు సమాధానాలు పంపించిన వారు ఎం ప్రతాప్, ఐటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ పాలెంపోలయ్య. ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ రాంగ్ ఆన్సర్ అండి. ఎం సుజాత నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు వీరు కూడా రైట్ ఆన్సర్. సోమనాథం జనార్దనరావు దాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్. సులోచన కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్. ఎం నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొదుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు వీరు కూడా రైట్ ఆన్సర్. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. పోలపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల జిల్లా వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. కొత్తగూడెం నుంచి రాజేశం సరోజిని మాయా వీరు కూడా కరెక్ట్ ఆన్సర్. హారిక నెల్లూరు నుంచి వీరు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్. మంచిర్యాల నుంచి చంద్రమొగిలి పద్మారాణి అక్షర కృప రైట్ ఆన్సర్ పంపించారు. రఘుబీర్ సింగ్ సుగుణబాయ్ ఏలూరు నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. డి గోవర్ధన్ రావు ఇంద్రాబాయ్ భానుప్రకాష్ నవ్య ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి వీరు కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు. నేను అడిగిన ప్రశ్న ఏంటి అంటే భరతనాట్యం ఏ రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నృత్యం అని అడిగాను. దీనికి ఆన్సర్ తమిళనాడు. భరతనాట్యం తమిళనాడు రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నృత్యం. ఇది భారతదేశంలోని 8 శాస్త్రీయ నృత్య రూపాలలో ఇది ఒకటి. ఈ నృత్యం పురాతన కాలం నుంచి తమిళనాడులో అభివృద్ధి చెందింది మరియు దక్షిణ భారతదేశంలోని మతపరమైన ఇతివృత్తాలు మరియు ఆధ్యాత్మిక ఆలోచనలను వ్యక్తీకరించడానికి ఇది ఉపయోగపడుతుంది. యువత రంగం జీకే స్పెషల్లో మూడవ ప్రశ్న అడిగే ముందుగా ప్రకటనలు విందాం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్

0: అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనా?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: యువతరంగం
3: జీకే స్పెషల్లో మూడవ ప్రశ్న. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం ఏది? ప్రశ్న మరోసారి, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం ఏది? సమాధానాలు తెలిసిన వారు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. వాట్సాప్ నెంబర్ 7901104415, 7901084415. సమాధానాలు వచ్చేలోపు మనమైతే ఒక పాటను వినేద్దాం.

యువత రంగం జీకే స్పెషల్లో ఇందాక అడిగిన ప్రశ్నకు సమాధానాలు పంపించిన వారిలో ముందుగా పంపించారు సోమనాథం జనార్దన్ రావు, తాటిపర్తి గ్రామం, నెల్లూరు జిల్లా నుంచి. రాంగ్ ఆన్సర్ అండి. సర్దార్ దస్తగిరి సంజా, ప్రొద్దుటూరు, కడప జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ పెడన జోగానంద్.

రావు కాలనీ నుంచి అప్పలరాజు రైట్ ఆన్సర్ పంపించారు. సులోచన కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఎం నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష ఓంకార్ వీరు కూడా రాంగ్ ఆన్సర్. నేను ఎవరి విగ్రహం అని అడగలేదు, విగ్రహం ఎత్తైన విగ్రహం ఏది అని అడిగాను. ఎం సుజాత నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. మంచిర్యాల నుంచి చంద్రమొగలి పద్మారాణి అక్షర కృప. ఎం ప్రతాప్ ఐటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా హారిక నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. రఘుబీర్ సింగ్ సుగుణాబాయి ఏలూరు నుంచి. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ ప్రియ. కొత్తగూడెం నుంచి రాజేశం సరోజిని మాయా. ఇంకా పోలపెల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిర్ల నుంచి. ఊటుకూరు నారాయణపేట జిల్లా అరుణ మోహన్జీ దివ్యాబాయ్ అజయ్ శృతి. సోమనాథం జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు. నేను అడిగిన ప్రశ్న ఏంటి అంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం ఏది అని అడిగాను. దీనికి ఆన్సర్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఇది భారతదేశంలో ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం భారతదేశంలోని గుజరాత్లో ఉన్న స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, అంటే ఐక్యత విగ్రహం, సర్దార్ వల్లభాయ్ పటేల్ జ్ఞాపకార్థం నిర్మించిన ఈ విగ్రహం 182 మీటర్లు అంటే 597 అడుగుల ఎత్తులో ఉంది. ఈ విగ్రహ నిర్మాణాన్ని 2018లో పూర్తి చేశారు. దీని నిర్మాణకర్త ప్రముఖ శిల్పి రామ్ వి సుతార్. యువతరంగం జీకేలో చివరి ప్రశ్న ఏంటి అంటే నరాలకు సంబంధించిన వ్యాధులను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? ప్రశ్న మరోసారి, నరాలకు అంటే నర్వ్స్కి సంబంధించిన వ్యాధులను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? సమాధానం తెలిసిన వారు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. వాట్సాప్ నెంబర్ 7901048415. 7901084415. సమాధానాలు వచ్చేలోపు మనమైతే ఒక పాటను విందాం.

యువతరంగం జీకే స్పెషల్లో చివరి ప్రశ్నకు సమాధానాలు పంపించారు. సోమనాథం జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, అనంతపురం నుంచి అనురాధ, ఎం ప్రతాప్ ఐటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్స్, ఎం నరేష్ మెర్సీ విజయ మీరు కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్, సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి సంధ్య, పాలెం పొలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, రాజన్నపేట సిరిసిల్ల నుంచి పోలేపల్లి శ్రీనివాస్ వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు, రఘుబీర్ సింగ్ సుగుణాబాయి ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ తుమలత రైట్ ఆన్సర్ పంపించారు, ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్, ఎం సుజాత నెల్లూరు నుంచి, ఇంకా వరంగల్ జిల్లా ఎల్బీనగర్ నుంచి ఊర్మిళ సతీష్, కే పద్మాబాయి నర్సింగ్, ఇంకా మంచిర్యాల నుంచి చంద్రముగలి పద్మారాణి అక్షరకృప వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు, వీరందరికీ కూడా ధన్యవాదాలు. ప్రశ్న ఏంటి అంటే నరాలకు సంబంధించిన వ్యాధులను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు అని అడిగాను, దీనికి ఆన్సర్ న్యూరాలజీ. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6 గంటలకు కావస్తుంది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. మదనపల్లెలో 100 కోట్ల రూపాయలతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కు త్వరలో శంకుస్థాపన చేయనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలోని లిఫ్ట్ స్కీములకు మరమ్మతులు చేసి రైతులకు శాశ్వత సాగునీటి భద్రత కల్పిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పోర్టుల అభివృద్దికి ఉప్పు భూములు కేటాయించడంలో సహకారం అందించాలని కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కోరారు. బంగాళాఖాతంలోని అల్పపీడనం రానున్న 2-3 రోజుల్లో ఇది మరింత బలపడే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. స్టీల్ ప్లాంట్ రాకతో రాయలసీమ ప్రాంతంలో నవశకం మొదలైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లిలో 16,350 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మించనున్న ప్రతిష్టాత్మక జేఎస్డబ్ల్యూ ఉక్కు కర్మాగార పనులను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఆ తర్వాత విజయనగరం జిల్లాలోని జిందాల్ పారిశ్రామిక పార్కును కూడా వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఈ స్టీల్ ప్లాంట్ కోసం 1,100 ఎకరాల భూమిని ఇచ్చామని, సుమారు 16,000 కోట్ల రూపాయలతో మొదటి 2 విడతల ఉక్కు కర్మాగార పనులకు నాంది పలికామని చెప్పారు. సోలార్ ఎనర్జీకి 20,350 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారని, 2 విడతల్లో కలిపి మొత్తం 2 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరుగుతుందని వెల్లడించారు. అదేవిధంగా వచ్చే 15 ఆగస్టులోగా 100 కోట్ల రూపాయలతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కు మదనపల్లెలో శంకుస్థాపన చేస్తామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: ప్రపంచంలోని గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా రాయలసీమ తయారవుతుంది. దీనికోసం ప్రభుత్వం ప్రైవేట్ 2 కలిపి

0: 40,000 కోట్ల ప్రభుత్వం 60,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఈ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్ గా తయారు చేస్తాం. ఇంకొక పక్కన స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఏరోస్పేస్ సిటీ, కడవన డిఫెన్స్ కావాల్సిన 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ కూడా ఈ రాయలసీమ నుంచి ఉత్పత్తి చేసే పరిస్థితి వస్తా ఉంది.
1: రైతులకు అధిక ప్రాధాన్యతనిస్తూనే ప్రభుత్వం పరిశ్రమలకు ప్రోత్సాహమిస్తోందని విజయనగరం జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. శృంగవరపుకోట మండల పరిధిలో ఇండస్ట్రియల్ పార్కుల నిర్మాణానికి కడప జిల్లా జమ్మలమడుగు నుంచి ముఖ్యమంత్రి ఈరోజు వర్చువల్ గా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా శృంగవరపుకోటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాస్, స్థానిక ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తదితరులు పాల్గొన్నారు. రైతులనుద్దేశించి మంత్రి అనిత మాట్లాడుతూ రాష్ట సమగ్ర అభివృద్దికి పరిశ్రమలు, పెట్టుబడులు ఎంతో అవసరమని పేర్కొన్నారు. రైతులు తమ భూములను త్యాగం చేయడం వల్లనే ఈ ప్రాజెక్టు సాధ్యమైందని, వారికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. మొదటి దశలో 535 ఎకరాల్లో నిర్మించనున్న ఈ ఎంఎస్ఎంఈ పార్క్ ద్వారా సుమారు 45,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు రాకతో ఎస్కోట నియోజకవర్గం పారిశ్రామిక హబ్ గా రూపాంతరం చెందనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భోగాపురం విమానాశ్రయం కూడా ప్రారంభానికి సిద్దంగా ఉందని, పరిశ్రమల రాకతో పరిసర ప్రాంతాలు కూడా అభివృద్ది చెందుతాయని మంత్రి తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో 15.33 కోట్ల రూపాయలతో వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకం పునరుద్దరణ పనులను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు ప్రారంభించారు. ఈ ఎత్తిపోతల పథకం జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల పరిధిలోని 17,366 ఎకరాల ఆయకట్టుకు నీరందించనుంది. 2027 ఖరీఫ్ సీజన్ నాటికి వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకం పునరుద్దరణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి రామానాయుడు పాత్రికేయులకు వెల్లడించారు. రాష్ట్రంలో 1,023 లిఫ్ట్ స్కీములు ఉంటే వాటిలో కేవలం 166 మాత్రమే పనిచేస్తున్నాయని చెప్పారు. దెబ్బతిన్న లిఫ్ట్ స్కీముల మరమ్మతులతో పాటు 10 ఏళ్ల నిర్వహణ పనులు చేసేలా 4,500 కోట్ల రూపాయలతో టెండర్లు పిలుస్తున్నామని చెప్పారు. లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకొచ్చి లక్షలాది మంది రైతులకు శాశ్వత సాగునీటి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేస్తూ,
2: ఇరిగేషన్ కి ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్ తో సహా ముందుకెళ్తూ ఉన్నాం. అందులో భాగంగానే మూత పడినటువంటి లిఫ్ట్ స్కీమ్స్ అన్నింటినీ కూడా రైతుకి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కూటమి ప్రభుత్వమే భారం పెట్టుకునేటువంటి విధంగా ముందుకెళ్తూ ఉన్నాం. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు 100,000 కోట్ల నిర్మాణం చేయడం ఎంత అవసరమో వాటిని ప్రతి సంవత్సరం కూడా మెయింటెనెన్స్ కూడా అంతే అవసరం. మెయింటెనెన్స్ కి ఈ 2 సంవత్సరాల్లోనే 1,216 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఢిల్లీలో పర్యటిస్తున్న రాష్ట పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్తో ఈరోజు సమావేశమయ్యారు. రాష్ట్రంలో తీర ప్రాంత మౌలిక సదుపాయాల బలోపేతం, సకాలంలో పోర్టు ఆధారిత అభివృద్దికి చేపట్టాల్సిన చర్యలపై ఈ సందర్భంగా చర్చించారు. మూలపేట పోర్టు అభివృద్దిలో విశాఖపట్నం పోర్టు అథారిటీ భాగస్వామ్యం, రాష్ట్రంలో పోర్టుల అభివృద్దికి ఉప్పు భూముల కేటాయింపులో కేంద్రం సహకారం అందించాలని కోరారు. సాగర్ మాల పథకం కింద గంగవరం పోర్టు, అనకాపల్లిలో ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా పోర్టుకు అనుసంధాన రహదారులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సాగర్ మాల 2.0 కింద ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం, దుగ్గరాజపట్నం మెగాషిప్ బిల్డింగ్ క్లస్టర్కు సహకారం అందించాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో మారిటైమ్ మౌలిక సదుపాయాల కల్పనతో తూర్పు తీరంలో ప్రధాన పోర్టు ఆధారిత ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని జనార్దన్ రెడ్డి కేంద్ర మంత్రికి తెలిపారు. ఈ సమావేశంలో పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన అధికారులతో కలెక్టర్ ఈరోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్ఐఆర్ మ్యాపింగ్ శాతం పెంచాలని బీఎల్ఓలను ఆదేశించారు. బీఎల్ఓలు ఏవైనా సమస్యలు ఎదుర్కొంటే వాటిని ఆర్ఓలు, ఏఈఆర్ఓలు పరిష్కరించాలన్నారు. 2025 ఓటర్ జాబితా తప్పనిసరిగా బీఎల్ఓల దగ్గర పెట్టుకోవాలని ఆదేశించారు. ఎన్యూమరేషన్ ఫారాలపై ప్రజల్లో ఉన్న సందేహాలను

0: నివృత్తి చేయాలని కలెక్టర్ పేర్కొంటూ,
1: ఎక్కువగా ఇక్కడ రూరల్ ఏరియా కాబట్టి లిటరసీ రేట్ ఇస్ ఆల్సో ఓన్లీ 50%, కాబట్టి ఆ ఫార్మ్స్ ఫిల్ చేయడానికి వాలంటీర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మన ఆశ ఏఎన్ఎం అంగన్వాడీ వర్కర్స్ కి కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా ఫార్మ్ ఫిల్లింగ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ 2002 లిస్ట్ లో ఉన్న ఓటర్స్ ని వాళ్ళు 2002 లిస్ట్ లో ఎక్కడ వాళ్ళు ఎపిక్ ఉంటే వాళ్ళు ఏ పార్ట్ నెంబర్ లో ఉన్నారు, ఏ పోలింగ్ స్టేషన్ లో ఉన్నారు ఫిల్ చేస్తే ఈజీగా ఫార్మ్ సబ్మిట్ చేసుకోవచ్చు.
0: 3 రోజుల చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గూడుపల్లి మండలం పొగురుపల్లి గ్రామానికి ఈ సాయంత్రం చేరుకున్నారు. అక్కడ 200 కోట్ల రూపాయలతో నిర్మించిన ఏబీఐఎస్ ప్రోటీన్స్ పరిశ్రమను ప్రారంభించారు. యూనిట్ పనితీరును కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. 30.75 ఎకరాల్లో అత్యాధునిక గ్రీన్ ఫీల్డ్ చికెన్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు. ఏబీఐఎస్ పరిశ్రమ ద్వారా 1,400 మందికి ప్రత్యక్ష పరోక్షంగా ఉపాధి కల్పించనున్నారు. ప్రారంభ దశలోనే 400 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. చికెన్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటుతో స్థానిక కోళ్ల పెంపకందారులకు లబ్ది చేకూరనుంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన నిన్నటి అల్పపీడనం రానున్న 2-3 రోజుల్లో ఇది మరింత బలపడే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా రాబోయే 3 రోజుల పాటు రాష్టంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేసింది. తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ పలు సూచనలు జారీ చేసింది. హజ్ యాత్ర 2026కు సంబంధించి రాష్ట్రానికి చెందిన హజ్ యాత్రికులందరూ సురక్షితంగా స్వదేశానికి చేరుకోవడంపై హజ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ హసన్ బాషా హర్షం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మదనపల్లెలో 100 కోట్ల రూపాయలతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కు త్వరలో శంకుస్థాపన చేయనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలోని లిఫ్ట్ స్కీములకు మరమ్మతులు చేసి రైతులకు శాశ్వత సాగునీటి భద్రత కల్పిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పోర్టుల అభివృద్దికి ఉప్పు భూములు కేటాయించడంలో సహకారం అందించాలని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచిక నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. ఆతంకవాదం ప్రతి పాకిస్తాన పక్షతః అవిరతం క్రియమాణం పోషణం మత్వా భారతేన సింధు జలసంధిః స్థగితావస్థాయామేవ రక్షితుం పునః స్వప్రతిజ్ఞ దృఢీకృత. ప్రధానమంత్రినా నరేంద్ర మోదినా పవిత్ర అమరనాథ యాత్ర రాష్ట్రస్య ఆధ్యాత్మిక పరంపరాయాః సాంస్కృతిక ఏకతాయాః చ కంచన శాశ్వతం అధ్యాయమితి వ్యాహృత. యాత్రా ప్రసంగే గచ్చద్భ్యః సర్వేభ్యః శ్రద్ధాలుభ్యః ప్రకటితాః శుభాశంసాః. కేంద్రీయ విత్త మంత్రిణా నిర్మలా సీతారమణేన వికసిత భారతస్య గౌరవపూర్ణ లక్ష్య యాత్రాయై ఫ్రాన్స్ దేశస్య నివేశకాః సోత్సాహం ఆహుతాః. భూకంప పీడితే వెనెజువలా దేశే మృతకానాం సంఖ్య 2,000+ జాతా. సహస్రశః జనాః సంప్రతి అపి అజ్ఞాతాః సంతి. భారతేన తత్ర ఆపరేషన్ అమిస్తాద్ ఇత్యస్య అభియానస్య అంతర్గతం మానవీయ సహాయతా కార్యాణి తీవ్రీకృతాని. భారతీయ ఋతు విజ్ఞాన విభాగేన శ్వః యావత్ గుజరాత్ గోవా మధ్య మహారాష్ట్ర ఒడిశా మధ్యప్రదేశస్య చ కతిపయ క్షేత్రేషు అతివృష్టేః సంచేతనా ప్రఖ్యాపితా. అపిచ క్రీడా వార్తాసు ఫీఫా విశ్వకప్ క్రీడా మాలికాయాం కెనడా దేశస్య వెంకూవర్ నగరే స్విట్జర్లాండ్ దేశేన అల్జీరియా దేశః 2-0 ఇత్యంకాంతరాలేన పరాజిత్య రౌండ్ ఆఫ్ 16 చక్రే ప్రవేశః సంప్రాప్తః. అథ వార్తాః విశదీకృత్య. अद्य सायं नवदिल्ल्यां आयोजितं वार्ताहर सम्मेलनं संबोधयन् भारतेन पुनः सबलं प्रतिपादितं यत् पाकिस्तान प्रशासन पक्षतः आतंकवादस्य निरंतर पोषकत्वात् जल सिंधु जलसंधिः स्थगितावस्थायामेव वर्तते. विदेश मंत्रालयस्य प्रमुखाधिकारिक प्रवक्ता रणधीर जयस्वालः प्रावोचत् यत् सिंधु जलसंधेः विषये भारतस्य नीतिः सर्वथा स्पष्टा अस्ति। तेन गदितं यत् पाकिस्तानेन प्रथमतः आतंकवादं प्रति स्वकीयं समर्थनं सर्वथा परित्यक्तव्यम्। तीस्ता नदी समग्र प्रबंधन पुनरुद्धार परियोजनायाः विषये श्री जयसवालेन स्पष्टीकृतं यत् बांग्लादेशे विकास परियोजनाभ्यः दीयमाना भारतस्य सहायता कञ्चन पारस्परिक सम्मति प्राप्तं मार्गचित्रमाधृत्य वर्तते, यस्य नियतकाले समीक्षा विधीयते। तेन प्रोदीरितं यत् तीस्ता नदी परियोजनायां भारतस्य चिन्तनं पूर्वमेव बांग्लादेशं प्रति ज्ञापितं, सहैव भारतं तीस्ता विषये स्वकीय चिन्तने सर्वान् सम्बद्ध घटनाक्रमान् संयोजयिष्यति। प्रधानमंत्री नरेंद्र मोदी प्रतिवर्षं प्रवर्तमानां पवित्र अमरनाथ यात्रां राष्ट्रस्य आध्यात्मिक परंपरायाः सांस्कृतिक एकतायाः च कञ्चन शाश्वतम् अध्यायं व्यपादिशत्। तेन प्रोदीरितं यत् भगवतः बाबा बर्फानी इत्यस्य दिव्यमिदं दर्शनं कोटिशः श्रद्धालूनां जीवने एकः अविस्मरणीयः अत्यन्तं मंगलमयश्चानुभवो वर्तते। अनेन सहैव सः जम्मू कश्मीर क्षेत्रे वार्षिक यात्रां कुर्वद्भ्यः तीर्थयात्रिभ्यः हार्दिक्यः शुभाशंसाः प्राकटयत्। श्रद्धालून् प्रति प्रेषिते पत्रे प्रधानमन्त्रिणा अस्यां पावन यात्रायां पंच संकल्पानां परिपालनार्थम् अभ्यर्थना विहिता। एते संकल्पाः सन्ति शुचितायाः सर्वथा संरक्षणम्, सुरक्षा नियमानां निष्ठापूर्वकम् अनुपालनम्, स्थानीय स्वदेशीयोत्पादनानां संवर्धनम्, रक्षाबंधन पर्वणि भगिन्यै भ्रात्रेवा पादपस्य उपहार प्रदानम्, तथा विकसित भारतस्य राष्ट्रिय संकल्पाय स्वयोगदानम्। अद्य प्रातःकालात् विधिपूर्वकम् आरब्धा इयं श्री अमरनाथ यात्रा नुणवान पहलगाम तथा बालताल इति द्वाभ्यामेव मार्गाभ्याम अतीव सुचारू रूपेण निर्बाधं च अग्रे प्रवर्धते। केंद्रीय वित्त मंत्री निर्मला सीतारमण न्यगादीत यत् भारत फ्रांसयोः रणनीतिक संधिः शाश्वत दृढ़ नवोन्मेष प्रेरित विकासस्य दिशि सर्वथा सर्वोत्कृष्टं स्थानं भजते। पेरिस नगरे आयोजितं भारत फ्रांस व्यापार सम्मेलनं संबोधयन्त्या तया सप्रमाणं प्रतिपादितं यत् प्रावधिक प्रगतेः आपूर्ति श्रृंखलायाः ऊर्जा संचारस्य भूराजनैतिक उद्भव परिवर्तनानां च कारणात् वैश्विक अर्थव्यवस्था तीव्र गत्या परिवर्तमाना वर्तते। वित्तमंत्रिणा फ्रांस देशस्य वाणिज्य नेतारः निवेशकश्च विकसित भारतमिति राष्ट्रीय संकल्पस्य महायात्रायां भारतस्य सहयात्रिणः भवितुं सोत्साहं आहुताः। संस्कृतवार्तायाः संस्करणमिदं इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ newsonair चलदूरभाषीयतन्त्रांशे अपि समुपलब्धो भविष्यति। भारतेन ऑपरेशन अमिस्ताद इत्यस्यान्तर्गतं भूकंप ग्रस्ताय वेनेजुएला देशाय स्वकीया मानवीया सहायता प्रेषिता। विदेश मंत्रालयेन सामाजिक संजालीय तंत्रे प्रचलितस्य चिकित्सा कार्यस्य चित्राणि प्रसारयता सम्मुलिखितं यत् भारतीय सेना क्षेत्र चिकित्सालयः प्रभावितेषु समुदायेषु निरन्तरं चिकित्सा सेवाः प्रयच्छति। वेनेजुएला स्थितेन भारतीय दूतावासेन कथितं यत् अस्मिन् दक्षिण अमेरिका राष्ट्रे भारतस्य व्यावसायिक सेवा गुणवत्तायाः जनसामान्यैः भूरिशः प्रशंसा कृता। वेनेजुएला देशस्य कार्यवाहक राष्ट्रपतिः डेल्सी रोड्रिगेस इत्येषा सप्तदिवसीयस्य राष्ट्रिय शोकस्य घोषणां कृतवती। अनेन भीषण भूकंपेन मृतानां संख्या 95,500+ संजाता। पश्चिम बंगाल विधानसभाया नवनिर्वाचितानां सदस्यानां कृते आयोजितस्य द्विदिवसीय अभिविन्यास कार्यक्रमस्य अद्य कोलकातायाः

0: ఆకాశవాణి 102.7 మెగాహెర్ట్జ్ పై సింహపురి ఎఫ్ఎం. తెలుగు రచనా సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న విలక్షణ సృజనాత్మక రచయిత శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు సముద్ర తీర కథలలోని సన్నివేశాలు, సంభాషణలు, ఆయా పాత్రల యొక్క మనస్తత్వ చిత్రణలు, చేపల వేటలో ఎదురయ్యే అనేక ఇబ్బందులు, పడవలు తయారు చేసుకోవడంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, అలాగే సహాయం చేసిన వారి పట్ల కృతజ్ఞతా భావనలు, చేపలు పట్టే సమయంలో పాటించే నియమ నిబంధనలు, పురుషులకు స్త్రీలు అందించే సహాయ సహకారాలు, ఇలా బెస్తవారి జీవిత విశేషాలలోని అనేక విషయాలు చక్కని కథలుగా చిత్రించారు శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు. నాగరిక సమాజానికి దూరంగా, సముద్ర తీరానికి దగ్గరగా, సముద్రాన్నే తమ తల్లిగా, తమ దైవంగా భావించి ఆ సముద్రాన్ని నమ్ముకుని జీవనం సాగించే మత్స్యకారుల జీవితాలను, చేపలతోనే ముడిపడి ఉన్న జీవితాలలోని ఆర్ద్రతను, అనేక వైవిధ్యాలను ఈ కథలలో మనం చూడవచ్చు. ఒక్కొక్క కథ ఒక్కో వైవిధ్యంతో గొలుసుకట్టు కథలుగా ముందుకు సాగుతాయి.
1: కథ పేరు చేపల వేట ఆట కాదు, ప్రాణాలతో చెలగాటం.

0: నీటితో నిండిన బేసిన్లా సమతలంగా కనిపించే సముద్ర గర్భంలో ప్రమాదకరమైన సముద్ర జీవులు అనేకం ఉన్నాయి. 10 ఏనుగులకు మించి సైజున్న తిమింగళాలు నోరంతా నిండిన తమ రంపపు పళ్లతో దేన్నైనా కరకరా నమిలివేయగల షార్కు చేపలు, కోరలలాంటి పళ్ళు కలిగిన రాక్షస ముసళ్ళు, ఒళ్లంతా విషం నిండిన సముద్ర సర్పాలు, పాముల్లా పొడవుగా ఉండి రెండు వైపులా వెలుగుతున్న లైట్లతో షాకిచ్చి ప్రాణుల్ని చంపే ఎలక్ట్రిక్ ఈల్ చేపలు, సమీపించిన చేపల్ని తన 8 చేతులతో పట్టుకుని మింగే ఆక్టోపస్లు, సూదిమున్నలాంటి విషం కలిగిన పొడవైన తీగల్లాంటి సన్నని చేతులు గల జెల్లీ చేపలు, పాము పడగలాంటి వెడల్పైన ముఖం కలిగి పొడవైన తోకకు చివర విషంతో కూడిన స్ప్రింగ్ రే చేపలు, అదే ఆకారం కలిగి పొట్టి తోక కలిగిన ఎలక్ట్రిక్ రే చేపలు, మూతిమీద పొడవైన రంభంలా పెరిగి ఉండే కొమ్ము కలిగిన సాఫిష్లు, ఇంకా అనేక రకాలైన ప్రమాదకరమైన జీవజాలంతో నిండి ఉంటుంది సముద్రం. సముద్రంలో కొన్ని కోట్ల కోట్ల రకాల జీవులున్నా గంగపుత్రులకు తెలిసింది సుమారు 300 రకాల ప్రాణులు మాత్రమే. అవే తీరానికి దగ్గరలో ఉన్న తమ వలల్లో పడతాయి కనుక. వాటిలో తినటానికి అమ్మకానికి పనికొచ్చేవి సుమారు 60 రకాల చేపలు ఉండవచ్చు. మిగతా వాటిని వలల్లో పడ్డా తీసి పారేస్తారు. ఆ రోజు చెంగయ్య తన పడవను తన 3 కొడుకులతో బాగా దూరంగా తీసుకుపోయాడు. ఈరోజు ఎలాగైనా మంచి రకం చేపల్ని తీసుకుపోవాలి అనేది అతని ఉద్దేశ్యం. చెంగయ్య వయస్సు 60 సంవత్సరాలు, మంచి అనుభవం ఉన్న వేటగాడు, సముద్రంలో అనేక రకాల ప్రమాదాలు ఎదుర్కొని తప్పించుకున్న అనుభవశాలి. అలల ఉధృతి, వీచే గాలివాటాన్ని బట్టి చేపలు దొరికే ప్రదేశాన్ని తెలుసుకోగలడు. చేపలెప్పుడూ ఒకే చోట ఉండవు, అవి సామూహిక జీవులు. అవి ఒకచోట నుంచి మరో చోటికి గుంపులు గుంపులుగా వెళ్తుంటాయి. ఒక్కోసారి చేపలు విపరీతంగా దొరుకుతాయి, మరొకసారి ఎంత గాలించినా దొరకవు. ఎంతో అనుభవం ఉన్న చెంగయ్య కూడా గత 2 రోజులుగా అనుకున్నన్ని చేపలు పడటం లేదు. చుక్క పొడిచిన తరువాత యథారీతిగా పడవ బయలుదేరింది. చెంగయ్య ఆకాశంలోకి చూస్తూ నక్షత్రాలను లెక్క పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. పెద్ద కొడుకు తెడ్డు వేస్తుంటే మిగతా 2 కొడుకులు అలలకు చెదురుతున్న నక్షత్రాల కదలికల విన్యాసాలను చూస్తున్నారు. ఆ పొద్దు కరకరమని సముద్రం మీద సూర్యుడు లేచే సమయంలో,
1: యో నాయనా, గోపాలయ్య, పడవనా ఈడాపు అన్నాడు చెంగయ్య.
0: పడవ ఆగింది.
1: నాయనా, ఈడా ఎంత లోతుంటాదే
0: అని అడిగాడు ఆఖరి కొడుకు మరిడయ్య.
1: ఇంచుమించా 1 మైలు పైనే ఉంటాదిరా
0: అన్నాడు చెంగయ్య. చెంగయ్య సైగను అర్థం చేసుకుని 2వవాడు పడవ మీద నిలబడి వలను వేశాడు. అది విశాలమైన గొడుగులా విచ్చుకొని నీటి మీద పడి క్రమక్రమంగా మునిగిపోయింది. వలల పైన ఉన్న కొయ్యబెండ్లు నీటిలో తేలుతూ ఉంటే పడవ కొస 2వవాడి చేతిలో ఉంది. వల క్రింద వరుసగా ఉన్న బంకమట్టిని కాల్చి తయారు చేసిన మట్టి బెండ్లు వలను నీటిలోకి తీసుకువెళ్ళాయి. 3వవాడు పడవకు ఇంకోవైపుకు వచ్చి గాలం వేశాడు. సముద్రం దానిపాటికది మౌనంగా గుసగుసలాడుతున్నట్లుగా ఉంది. సముద్రం పైన పరిస్థితులకు లోపలి పరిస్థితులకు చాలా తేడా ఉంటుంది. అయితే జీవన సమరంలో మనిషికెప్పుడూ పోరాటమే. చెంగయ్య పెద్ద కొడుకు కర్ర తీసుకుని నీటి మీద పెద్దగా బాత్తున్నాడు. ఆ శబ్దానికి సముద్రంలో ఉన్న చేపలు కకావికలై పరుగెత్తి వలలో చిక్కుకుంటాయనేది అతని భావన. నీటి మీద పడవ నిశ్చలంగా ఉంది. సముద్రంలో మునిగిన వలలో కదలిక లేదు. గేలానికి చిన్న చిన్న చేపలే పడుతున్నాయి. సూర్యుడు బారడు పొడవున పైకి లేచిన 400 వీసలు పట్టే పడవలో 10 వీసలు చేపలు మాత్రమే ఉన్నాయి. ఇలాంటి బాధాకరమైన సందర్భాల్లో చెంగయ్య తమ పూర్వీకుల అనుభవాలు చెబుతుంటాడు. బ్రిటిష్ వాళ్ళు పాలించేటప్పుడు వైస్రాయి ఒక అలంకరించిన చిన్న స్టీమర్లో చెన్నపట్నం తీరంలో విహరిస్తుండగా క్రింద దేనికో తగులుకొని స్టీమరు మునిగిపోయింది. అక్కడ ఎంతో మంది నావికులున్నా అందులోని వాళ్ళని రక్షించడానికి ఎవరికీ ధైర్యం చాలలేదు. అప్పుడు సముద్రంలో పడవల్లో చేపలు పడుతున్నాయి.

0: బెస్తవాళ్లు ధైర్యంగా సముద్రంలోకి దూకి వైస్రాయిని అతని సిబ్బందిని రక్షించారంట. అది తమ బెస్తవాళ్ల ధైర్యం అని చెబుతుంటాడు.
1: నాయనా, వల శానా బరువుగా ఉండాది, గబాల్న నువ్వీడికిరా
0: అంటూ అరిచాడు పెద్ద కొడుకు. చిన్న కొడుక్కి కబుర్లు చెబుతున్న చెంగయ్య చెప్పడం ఆపి తను లేచి వలతాడు పట్టుకున్నాడు. చిన్న కొడుకుని పడవ కదలకుండా తెడ్డుతో బ్యాలెన్స్ చేయమన్నాడు. ముగ్గురూ కలిసి వలతాడు పట్టుకుని పడవ వైపు లాగసాగారు. మొదట్లో నీటి మీద విశాలంగా పరుచుకొని పడ్డ వల ఇప్పుడు ముడుచుకుంటూ దగ్గరకు వస్తూ ఉంది. వలను కొద్ది కొద్దిగా పైకి లాగుతూ దానికి చిక్కుకున్న చేపల్ని పడవలో వేస్తున్నారు. పడవలో మోచేతి పడవ నుంచి 2 మోచేతుల పడవ వరకు మంచి నాణ్యమైన చేపల్ని ఒలిచి పడవలో వేస్తున్నారు ముగ్గురు. అందరూ ఆనందంగా ఉన్నారు.

0: ఇలా మంచి ఏట దొరుకుండాదిరా మనకే అంటూ తన కొడుకుల్ని మెచ్చుకున్నాడు చెంగయ్య. ఈ సొరసాపులకే ఊళ్ళలో మంచి గిరాకీ ఉంటాదిరా, ఇటునే ఉప్పులో ఊరేసి ఎండబెట్టి ఎండు సేపల కింద అమ్మితే శానా డబ్బులు వస్తాయి. మనమా ఇంత దూరం వచ్చినా ఈ సేపలు పడ్డాయి కాబట్టే ఏం బాధపడవం లేదు అన్నాడు చెంగయ్య. ఇంతలో ఉన్నట్లుండి చేతిలోని గాలం ముందుకు లాగబడింది. గేలం గట్టిగా పట్టుకుని,
1: నాయనా పెద్దసేపే తగులుకుంటుండే, ఇదే గుంజుతా ఉండాది నాయనా
0: అని అరిచాడు చిన్న కొడుకు మరిడయ్య. చెంగయ్య కొడుకుకు సాయంగా గాలం పట్టుకోవడానికి ముందుకు కదిలాడు. చూస్తుండగానే మరిడయ్య లాగుతున్న గేలం చువ్వతో పాటు అతను కూడా సముద్రంలో తల్లక్రిందులుగా పడిపోయాడు. తల నీళ్లలో మునిగి కాళ్లు పైకెత్తి ఉన్నాడు. అది ఎంత బలమైన చేపోగాని మరిడయ్యను సముద్రంలోకి లాక్కపోతూ ఉంది. ఇంత జరుగుతున్నా మరిడయ్య చేతిలోని గాలాన్ని వదలట్లేదు. చేప వేగాన్ని నిరోధించడానికి సర్వశక్తులు ఉపయోగిస్తున్నాడు, కానీ దాని వేగాన్ని ఆపలేకపోతున్నాడు. జాలర్లలో ఒక సూత్రముంది, భూమి మీద ఉన్నప్పుడు మనిషిలా ఆలోచించు, సముద్రంలో ఉన్నప్పుడు చేపలా ఆలోచించు అని. అందుకే చెంగయ్య వెనక ముందు ఆలోచించకుండా సముద్రంలో దూకేశాడు. అల్లంత దూరంలో చేప నీళ్లలోకి లాక్కుపోతుంటే మరిడయ్య మునిగిపోకుండా ప్రయత్నిస్తూ నీటిపైన లాక్కుపోబడుతున్నాడు. చెంగయ్య తన సముద్రపు అనుభవాన్నంతా రంగరించి గాలిని చీల్చుకుంటూ నీటిలోకి దూకి ఈదుకుంటూ మహావేగంతో మరిడయ్యను చేరుకున్నాడు.
1: మరిడే పోతే పోయింది సేప, గాలా నీడిసే
0: అన్నాడు చెంగయ్య. కాని మరిడయ్య దాన్ని వదల్లేదు.
1: నాయనా దీన్నేనా వదల్లే వదల్నో, దీని పాసుగాల అదో నేను ఇవాళ తేలిపోవాలా, ఇడిసేదేలే
0: అంటూ పళ్ళ బిగున గాలాన్ని రెండు చేతులతో పట్టుకున్నాడు. నీటిలో ఉన్న అంత పెద్ద చేప గేలాన్ని వదిలించుకోలేక తుళ్ళి తుళ్ళి పడుతూ మరిడయ్యను లాక్కుపోతూనే ఉంది. పిల్లికి చెలగాటం ఎలుక్కి ప్రాణసంకటం కాదిక్కడ, పిల్లికి ఎలుకకు రెండింటికి ప్రాణసంకటమే. చెంగయ్య ఇక లాభం లేదని గాలిలో అంత దూరం దూకి నీటిలోకి మునిగిపోయాడు. నీటిలో అతనికి ఆరడుగుల పొడవైన పెద్ద సొరచేప గాలం నోటితో పట్టుకుని గిలగిలలాడుతూ తన శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకుంటూ ముందుకు గింజుకుంటూ పోతూ ఉంది. చెంగయ్య నీటిలోనే దాన్ని ఒడిసి పట్టుకున్నాడు. అది అతని కౌగిలిలో ఇమడలేదు. తోక అటూ ఇటూ ఆడిస్తూ చెంగయ్యను నానా విధాలుగా ఇబ్బంది పెట్టింది. కానీ చెంగయ్య వదల్లేదు. తన బలాన్నంతా ఉపయోగించి దాని కదలికలను నిరోధిస్తూ గట్టిగా పట్టుకున్నాడు. తరువాత ఈదుతూ నీటి ఉపరితలానికి వచ్చాడు. అప్పటికే తండ్రి నీటిలో దూకడం చూసి పెద్ద కొడుకు గోపాలయ్య వాళ్లకు సాయంగా తనూ దూకాడు. రెండోవాడు మణి తెడ్డుతో పడవను బ్యాలెన్స్ చేస్తున్నాడు. కానీ చెంగయ్య అంత వేగంతో గాలిలోకి లేస్తూ నీటిలో పడుతూ ఈదలేకపోయాడు. ఎలాగైతేనే తండ్రిని చేరుకొని తండ్రికి సహాయంగా తను కూడా చేపను బంధించి పట్టుకున్నాడు. ఇద్దరూ కలిసి దానిని పడవ వైపు నెడుతూ రాసాగారు. దాంతో గాలాన్ని పట్టుకుని ఉన్న మరిడయ్య గేలంతో సహా మహాసునాయాసంగా పడవ దగ్గరకు వచ్చాడు. పడవ మీద ఉన్న మణి పడవలోని చేపలను కాపలా కాస్తూ జరిగేదంతా చూస్తూ గుండెలను బిగపట్టుకుని ఉన్నాడు. సొరచేప స్వేచ్ఛగా ఉండుంటే ఎప్పుడో తనను పట్టుకుని ఉన్న ఇద్దరిని విదిలించుకుని పోయేది. కానీ దాని నోట్లో ఉన్న గాలం కుక్కీ లాగే కొద్దీ కదిలితే బుగ్గల్ని చీలుస్తూ బాధపెడుతూ ఉంది. అందుకే అది తన స్థానబలంలో ఉండి కూడా ప్రతిఘటించలేకపోయింది.

0: నీళ్లలో ఉన్న చెంగయ్య అతని పెద్ద కొడుకు చేపను గట్టిగా పట్టుకుని ఉండటంతో మరిడయ్యకు ఊపిరి సలిపింది. పడవ అంచు పట్టుకుని పడవలోకి దూకేశాడు. గాలాన్ని మాత్రం వదల్లేదు. క్రింద నుంచి తండ్రి, అన్న సొరచేపను నీటి ఉపరితలం మీదకు తీసుకువచ్చారు. తండ్రి సైగతో పడవలో ఉన్న బలమైన లావాటి తాడును తండ్రి మీదకు విసిరేశాడు మణి. నీటిలో ఉన్న ఇద్దరూ కలిసి దాన్ని బలంగా బిగించి తాడు కొనలు పడవలోకి విసిరేశారు. గేలంతో పాటు తాడు అంచుల్ని పట్టుకున్నారు అన్నదమ్ములిద్దరూ. అన్నదమ్ములిద్దరూ తాడును గట్టిగా పట్టుకుని పడవలోకి లాగుతుండగా చెంగయ్య అతని పెద్ద కొడుకు నీటిలో నుంచి దాన్ని ఎత్తి పడవలో పడేశారు. తరువాత ఇద్దరూ కూడా పడవలో చేరారు. అది పడవలో బుసకొడుతూ ఎగిరెగిరి పడుతోంది. పడవ తెడ్డుతో దాని మూతి మీద బలంగా కొట్టాడు మణి. దాని తల మీద కూర్చున్నాడు చెంగయ్య. రెండోవాడు దాని పొట్ట మీద, మూడోవాడు కూడా దాని తోక మీద అటకుకాలు ఇటుకుకాలు వేసి కూర్చొని కదలకుండా చేశారు. తెడ్డు వేస్తున్న పెద్ద కొడుకు, ఇంత పెద్ద సొరసేపను నేనెప్పుడూ చూడలేదు నాయనా అన్నాడు ఆనందంగా. అదే అభిప్రాయం మిగతా ఇద్దరూ వెలిబుచ్చారు. చెంగయ్య మాట్లాడలేదు. ఊపిరి భారంగా పీల్చుకుంటున్నాడు. 60 ఏళ్లు దాటిన మనిషి చేపను కదలకుండా పట్టుకోవడంలో అతని ఒంట్లో ఉన్న శక్తి అంతా కరిగిపోయింది. ముంతల్లోని గంజిని కడుపు నిండా త్రాగి అందరూ శక్తిని పుంజుకున్నారు. తండ్రిని బాగా కుదుట పడనిచ్చి అడిగాడు మూడో కొడుకు. నాయనా, నువ్వింతకో ముందెప్పుడైనా ఇంత పెద్ద సేపను ఏటాడావా అని అడిగాడు. కొద్దిసేపు పైకి చూసి ఆలోచించిన చెంగయ్య చెప్పటం మొదలుపెట్టాడు.
1: ఓరే, వానలు పడేటప్పుడుగానే తెగించి సముద్రంలోకి వెళ్తే రొయ్యలు విపరీతంగా పడతాయి. జనం వాటినే ఇష్టంగా కొంటారు. అసంటప్పుడా అటాటి సమయంలో నేను మా నాయన మా తాతతో కలిసే కుండపోత వానలు సముద్రం మీదకి వెళ్ళినాం. అక్కడుల్ల కుప్పలు తిప్పలుగా రొయ్యలు పడ్డాయి మాకు. పడవ నిండిపోయింది. యాటైనక తిరిగి వస్తుంటే ఆ రొయ్యల్లో యాడుండాదో ఏమో సముద్ర పాము మా నాయన్నే చుట్టుకుంది. పై నుంచి తాడుతో కట్టేసినట్లా మోసేతుల వరకు చుట్టుకుపోయిండాది. వరుసలు వరుసలుగా చుట్టుకునుండాది. చుట్టుకొని తల బయట పెట్టే నాలుక సాసింది. ఆమెనులా వెంటనే దాని గొంతు పట్టుకున్నాడు మా నాయన. లేకపోతే కాటేసేదే. అది కాటేస్తే ఇంకా తిరిగే లేదురా. మామూలుగా అయితే భూమి మీద తిరిగే పాముల గుండ్రంగా లావుగా తాళ్లాగా ఉండాయి కదా. కానీ సముద్రంలో తిరిగే పాములకో నేల మీదలా పాకే అవసరంలే. అందుకనే రిబ్బల్లా పలుసుగా నీళ్లలో ఈత్తా ఉంటాయి అన్నాడు చెంగయ్య. ఆమెను ఏమైంది అయినా అడిగాడు మూడవ కొడుకు.
2: వెనకనున్న మా తాత ఏడొస్తూనే, నాయనా అది కాటేస్తే తిరగలేదు, అట్నే గట్టిగా పట్టుకోదాన్నే, రొంతసేపు ఇడుసమాకో, తీరని సరిగానే మనోళ్ళ సాయంతో దాన్నే సంపేద్దాం అన్నాడు. అంతసేపు ఉండలేదు నాయనా, అదే గమ్మునుంటాదో ఏందే, మాటి మాటికి నన్న బిగిస్తా ఉండాది. ఇంకా రవ్వంతసేపు ఇట్టాగే ఉంటే ఊపిరాడికి సస్సిపోతా అన్నాడు మా నాయన. తెడ్డేస్తున్న నేనా ఏగం పెంచా. వెనక్కు తిరిగి చూసినాక మా నాయన కన్నీళ్లు కరచడం కనిపించుండాది. ఊపిరాడిక గాలి ఎగబీలుస్తున్నాడు. అంతవరకు భయపడతా ఉండా, నాక ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. ఆమె వెంటనే నేను లేచి మా నాయన దగ్గరికి వెళ్ళా. ముళ్ళలోని శాఖ తీసా, దాని గొంతు పర పర కోసేసిన, రక్తం అట్నే పారుండాది. అప్పుడులా మా తాత, నాయనా దాని తలను అలాగే పట్టుకో, దాని శరీరం లేకపోయినా తల పేనంతో ఉందాదిరా, అదే కాటేస్తుంది అంటూ అరిశాడా మా తాత. తర్వాత మా తాత నాయన చుట్టూ గుండ్రంగా తిరగతా చుట్టుకొని ఉన్న పాము శరీరాన్ని తీసా దూరంగా నీళ్లలో పడేశాడు. పాము తలన ఖాళీ గెంజకుండలో వేసా, దాని మీద మూకుడుతో మూత పెట్టాడు బయటికి రాకుండా. దాన్ని అట్టాగే సముద్రంలో పడేశాడు అని జరిగిందంతా చెప్పాడు చెంగయ్య. చెంగయ్య తన స్వానుభవంతో చెప్పిన ఆనాటి సాహసోపేతమైన ఆ సంఘటనకు అతని ముగ్గురు కొడుకులు సంభ్రమంతో నోరెళ్ల పెట్టారు. దారి పొడుగునా అదే చెప్పుకుంటూ ఆనందించారు.

చెంగయ్య తీరానికి చేరే సమయానికి కొన్ని పడవలు వచ్చి ఉన్నాయి. మరికొన్ని పడవలు వస్తున్నాయి. చెంగయ్య పడవలోని 6 అడుగుల సొరచేపను చూసి అతని అదృష్టాన్ని

0: లేకుండా చేయటం, ప్రమాదం పసిగట్టి మిగతా జాలర్లంతా దానిపైన పడటం, అందరూ కలిసి చేపను పట్టుకుని వచ్చి తీరానికి 20 అడుగుల దూరంలో ఇసుకలో పడేశారు. రొప్పడం తప్ప అదేమీ చేయలేకపోయింది.
1: ఓరే, మీ పంట పండినట్లేరా? ఆలస్యం దేనికే? భిన్న రాముడి పాళ్ళంలో పీరుసాహిబు కాడకి తీసుకెళ్ళండే, ఆడ మంచి ధర సొద్ది మీకు
0: అన్నాడు పెదకాపు. పెద్ద చేపల్ని పీరుసాహిబు కొంటాడు.
1: అరే ఆవో బేట, ఆవో బయటో బాబు. అరే బాబు, చేపల వేట ఆట కాదు. మీకీ ప్రాణాలతో చెలగట్టం నాయనా, మీకీ కష్టం నాకీ ఊరికే వద్దు బేట
0: అని బెస్తవాళ్ల కష్టాన్ని గుర్తించి మంచి రేటే ఇచ్చి వాళ్ళని ఆనందపరుస్తాడు. తరువాత దాన్ని ఆటోల్లోనో లారీల్లోనో రాముడిపాళెం నుంచి 25 మైళ్ళ దూరంలో ఉన్న నెల్లూరు మార్కెట్కు చేరుస్తాడు. వేలంలో మంచి లాభంతో విక్రయిస్తాడు. అక్కడ నుంచి అది ఐసు వేసిన ప్రత్యేకమైన పెట్టెలో చెన్నైకు చేరుకుని కొన్నవాడికి మంచి లాభాలను అందిస్తుంది.

0: Haylesu, haylesu, haylesu, haylesu, haylesu, haylesu, haylesu, haylesu.
1: మీరింతవరకు సముద్ర తీర కథలు శీర్షికన చేపల వేట ఆట కాదు ప్రాణాలతో చెలగటం అనే కథ విన్నారు. సమర్పణ మంజులా పాలెట్టి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. గ్రామదర్శిని కార్యక్రమంలో ఇప్పుడు ప్రకటనలు విందాం.

0: అక్క చూడు, చూపించు.
1: నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
1: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
5: నాకు తెలుసు కదా,
4: ఆర్బీఐ అంటుంది
6: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
8: కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. జీన్స్ ఈ చిత్రం నుంచి, పాడినవారు ఉన్నికృష్ణన్, ఎస్పి పల్లవి.

0: మీరు వింటున్నారు గ్రామదర్శిని కార్యక్రమాలు. గ్రామదర్శిని కార్యక్రమంలో ఇప్పుడు ప్రకటనలు విందాం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7 గంటలు. ఇప్పుడు అలనాటి మధురగీతం వింటారు. లేత మనసులు ఈ చిత్రం నుంచి పాటను విందాం. పాడినవారు పిబి శ్రీనివాస్, సుశీల. రచన దాశరథి, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

వరకు అలనాటి మధుర గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వ విభాగాలన్నీ కలిసికట్టుగా పనిచేసే సమర్థవంతమైన విధానం అవసరమని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. దేశంలోని ప్రతి జిల్లాను ఒక ఎగుమతి కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. రేపటి వరకు గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. 480 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తుంది. జోధ్పూర్లో అత్యాధునిక ఉడాన్ పథకాన్ని కూడా మోదీ ప్రారంభిస్తారు. ఏవియేషన్ ఆధారిత అభివృద్ది తదుపరి దశను వేగవంతం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. సమగ్రమైన, సుస్థిరమైన విమాన అనుసంధానాన్ని నిర్ధారించడానికి రూపొందించిన పలు వ్యూహాత్మక అంశాలపై ఈ పథకం దృష్టి సారిస్తుంది. తన పర్యటనలో భాగంగా రాజస్థాన్లోని బాలోత్రాలో సుమారు 1.06 లక్షల కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. దేశ ఇంధన పెట్రోకెమికల్ రంగంలో ఒక మైలురాయిగా నిలిచే భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ను బలోత్రాలోని పచ్పద్రా వద్ద దేశానికి అంకితం చేస్తారు. జైపూర్ మెట్రో రైల్ ప్రాజెక్టు ఫేజ్ 2కి కూడా మోదీ శంకుస్థాపన చేస్తారు. దీని మొత్తం వ్యయం 13,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. రాజస్థాన్ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఎంపికైన సుమారు 54,000 మంది యువతకు ప్రధానమంత్రి నియామక పత్రాలు అందజేస్తారు. అనంతరం సాయంత్రం ప్రధానమంత్రి గుజరాత్ ను సందర్శిస్తారు. అక్కడ సానంద్లోని సీజీ సెమీ అవుట్సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ఈ కేంద్రంలో వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభం కావడం అనేది భారతదేశపు సెమీ కండక్టర్ తయారీలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. గ్లోబల్

0: సెమీకండక్టర్ వాల్యూ చైన్ లో భారతదేశ స్థానాన్ని బలోపేతం చేయడంలో ఇది ఒక పెద్ద ముందడుగు. దీనిని 7,500 కోట్ల రూపాయలకు పైగా మొత్తం పెట్టుబడితో అభివృద్ది చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వ విభాగాలన్నీ కలిసికట్టుగా పనిచేసే సమర్థవంతమైన విధానం అవసరమని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో సీనియర్ పబ్లిక్ సెక్టర్ ఎగ్జిక్యూటివ్ల కోసం ఏర్పాటు చేసిన 3వ బ్యాచ్ దక్ష్ నాయకత్వ అభివృద్ది కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జితేంద్ర సింగ్, ప్రభుత్వ రంగ సంస్థల కోసం తరువాతి తరం నాయకత్వాన్ని తయారు చేయడంలో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ఈ బ్యాచ్ లో మహిళా అధికారుల ప్రాతినిధ్యం పెరగడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ ఎస్ రాధా చౌహాన్ మాట్లాడుతూ, ఈ శిక్షణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సరికొత్త సాంకేతికతలు చేర్చినట్టు తెలిపారు. దక్ష్ కార్యక్రమం ప్రభుత్వ రంగ సంస్థల్లో తర్వాతి తరం నాయకత్వాన్ని తయారు చేయడానికి, సంస్థాగత సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ఎంతగానో దోహదపడుతుందని ఆయన అన్నారు. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ 16వ ఆర్థిక సంఘం సిఫారసులపై చర్చించేందుకు న్యూఢిల్లీలో రాష్ట పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు నిర్వహించింది. ఈ కమిషన్ కింద గ్రామీణ స్థానిక సంస్థల కోసం 435,236 కోట్ల రూపాయలను సిఫారసు చేసినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది 15వ ఆర్థిక సంఘం కేటాయింపుల కంటే దాదాపు 84% అధికం. కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ మాట్లాడుతూ, ఇందులో 80% ప్రాథమిక నిధులు, 20% పనితీరు ఆధారిత నిధులు ఉంటాయని పేర్కొన్నారు.
1: परफॉर्मेंस ग्रांट का पूरा लाभ उठा सके, सभी बिंदुओं पर चर्चा करके सभी राज्यों को उसके लिए तैयार करने के लिए आज की यह कार्यशाला थी. 73वें संविधान संशोधन के तहत ये राज्यों का विषय है और राज्यों के सहयोग से ही हम पंचायतों को आत्मनिर्भर बना सकते हैं.
0: 18 రాష్ట్రాల మంత్రులు హాజరైన ఈ సదస్సు ద్వారా 2.76 లక్షల గ్రామీణ స్థానిక సంస్థలు లబ్ది పొందనున్నాయి. పంచాయతీలను డిజిటలైజ్ చేయడం, వాటి సొంత ఆదాయ వనరులను పెంచి స్వయం సమృద్దిగా మార్చడమే దీని ప్రధాన ఉద్దేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం నుంచి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రుద్రేంద్ర టాండన్ ప్రధానమంత్రి పర్యటన వివరాలను వెల్లడించారు. మొదటి విడతగా ఈ నెల 6 నుండి 8వ తేదీ వరకు మోదీ ఇండోనేషియాలో పర్యటించి జకార్తాతో పాటు చారిత్రక నగరమైన యోగ్యకర్తాలోని ప్రాంబనన్ ఆలయ సముదాయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత 8 నుంచి 10వ తేదీ వరకు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగే 3వ ఇండియా ఆస్ట్రేలియా వార్షిక సదస్సులో పాల్గొంటారు. చివరిగా ఈ నెల 10-11 తేదీల్లో న్యూజిలాండ్లో పర్యటిస్తారు. కాగా గత 40 ఏళ్లలో ఒక భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్ను సందర్శించడం ఇదే తొలిసారి కావడం విశేషం. దేశంలోని ప్రతి జిల్లాను ఒక ఎగుమతి కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, ఈ ఏడాది నిర్దేశించుకున్న $1 ట్రిలియన్ ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా భారతదేశం సరైన పంధాలో పయనిస్తోందన్నారు. మొదటి త్రైమాసికంలోనే వార్షిక ఎగుమతుల్లో దాదాపు 15% నమోదైనట్టు పేర్కొన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మార్గదర్శకత్వం వహించడానికి ప్రత్యేక నోడల్ అధికారులను నియమిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఒమన్, స్విట్జర్లాండ్, యుఏఈ, యూకేలతో కుదుర్చుకున్న ఉచిత వాణిజ్య ఒప్పందాలను ఎగుమతిదారులు పూర్తిగా ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
2: Our aim is not small. Our aim is to grow in the current year. We were $863 billion last year. We want to grow to $1 trillion export this year. And to reach $1 trillion, our goods export will have to increase from 440 to about 530. $90 billion increase. That is 17% growth in growth.

0: దేశంలోని పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. రేపటి వరకు గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతోపాటు ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉంది. అలాగే ఢిల్లీ, హర్యానా, పంజాబ్, చండీగఢ్, రాజస్థాన్, జార్ఖండ్, అండమాన్ నికోబార్ దీవుల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో సోమవారం వరకు ఉక్కపోత, వేడి వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వ విభాగాలన్నీ కలిసికట్టుగా పనిచేసే సమర్థవంతమైన విధానం అవసరమని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. దేశంలోని ప్రతి జిల్లాను ఒక ఎగుమతి కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు పాడి పంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ఈనాటి పాడి పంటలు కార్యక్రమంలో ముందుగా నిమ్మలో పురుగులు తెగుళ్ల యాజమాన్యం గురించి విజయ్ కుమార్ నాయక్ గారి ప్రసంగం వింటారు. అనంతరం పొలం కబుర్లు వింటారు. నిమ్మలో పురుగుల తెగుళ్ల యాజమాన్యం గురించి విజయ్ కుమార్ నాయక్ గారి ప్రసంగం ఇప్పుడు విందాం. వినే ముందుగా ప్రకటనలు విందాం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓ తో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

రైతు సోదరులందరికి నమస్కారం. నా పేరు డాక్టర్ డి విజయ్ కుమార్ నాయక్. నేను కృషి విజ్ఞాన కేంద్రం నెల్లూరు నందు సస్యరక్షణ విభాగం శాస్త్రవేత్తగా పనిచేస్తా ఉన్నాను. అదేవిధంగా ఉద్యాన విభాగానికి ఇన్ఛార్జ్ శాస్త్రవేత్తగా పనిచేస్తా ఉన్నాను. మన నెల్లూరు జిల్లాలో సాగు చేస్తున్న ఉద్యాన పంటలలో ప్రధానంగా నిమ్మ అనేది చాలా ఎక్కువ ఏరియాలో సాగు చేస్తా ఉన్నారు. కావున రైతులు తప్పనిసరిగా యాజమాన్య పద్ధతులు కరెక్ట్ గా పాటించి అధిక దిగుబడులను పొందడంతో పాటు తెగుళ్లు పురుగులు నివారణలో మెలకువలు తెలుసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఫస్ట్ మనము నిమ్మలో రైతులు పాటించవలసిన ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్టయితే గన మామూలుగా ఒక 5 సంవత్సరాల లోపల ఉన్న వయసు ఉన్నటువంటి మొక్కలైతే గన ఒక నిమ్మ మొక్కకి యూరియా రూపంలో నత్రజని 1600 గ్రాములు, అదేవిధంగా భాస్వరం SSP రూపంలో అయితే గన 400 గ్రాములు అంటే 4 కేజీలు, అదేవిధంగా పొటాష్ అయితే MOP రూపంలో అయితే గన 1.5 కిలో వేసుకోవాలి. అదే 5 సంవత్సరాలు దాటిన చెట్లు అయితే గన ఆ మోతాదుని కొద్దిగా ఎక్కువ పెంచుకుని ఆ ఎరువులు అనేది 2 దఫాలు వేసుకోవాలి సగం సగం. ఫస్ట్ దఫాగా అంటే మనకు జనవరి డిసెంబర్ ఆ మాసాల్లో ఒకసారి, అదేవిధంగా రెండవసారి జూన్ జూలై మాసాల్లో ఈ పైన తెలిపిన ఆ ఎరువుల్ని సగం సగం 2 దఫాలుగా వేసుకోవాల్సిందిగా సూచిస్తుంది.

అదే విధంగా మనకి నిమ్మలో సూక్ష్మధాతు లోపాలు అనేది ఎక్కువ గమనిస్తూ ఉంటాము. సో రైతులు పల్లాకు లాగా కనిపిస్తే వెంటనే అది ఏదో వైరస్ డిసీజ్ అని చెప్పేసి చాలా రకాల మందులు కొడతా ఉంటారు. సో మనం కంపల్సరీగా అది తెగుళ్ళ లేదంటే న్యూట్రియంట్ డెఫిషియన్సీ సూక్ష్మధాతు లోపాలు అంటాం కదా, అది కనుక్కొని మనం పిచికారు చేయడం అలవాటు చేసుకోవాలి. ఎనీవే మనం ఏంటంటే ఇప్పుడు పల్లాకు వ్యాధిలా కనిపించేది ఏంటంటే సూక్ష్మధాతు లోపాలు కాబట్టి దాని నివారణ కోసము ఫార్ములా 4 ఒక లీటర్ నీటికి 2.5 గ్రాములు కలుపుకుని పిచికారు చేయాలి. అలా మళ్ళా ఇంకో 10 రోజుల తర్వాత ఇంకొకసారి పిచికారు చేసినట్టయితే ఇలా 2 సార్లు చేసుకున్నట్టయితే గనక ఈ సూక్ష్మధాతు లోపాలను నివారించుకోవాలి. తర్వాత మన రైతులు ఏం చేస్తున్నారంటే నెల్లూరు జిల్లాలో త్రూఅవుట్ ఇయర్ అంటే సంవత్సరం పొడుగుతున్న పూత వస్తున్న పూతని అదేవిధంగా కాయలను తీసుకోవడం వల్ల సరైన సమయంలో అధిక దిగుబడి రాకపోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. మనకి ఎక్కువగా మంచి రేటు ఉండేది ఎప్పుడంటే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ నెలలో అనేది నిమ్మకు మంచి ఎక్కువ గిరాకీ ఉండడం వల్ల రేట్ అనేది చాలా ఎక్కువ పలుకుతూ ఉంటుంది. ఈ 3 నెలలు కాకుండా మిగిలిన నెలలో చూసుకున్నట్టయితే రేట్ అనేది చాలా తక్కువ ఉండి రైతులకి సరైన ఆదాయం అనేది రాకపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతులు తప్పనిసరిగా పూత నియంత్రణ పద్ధతిని పాటించాలి. పూత నియంత్రణ పద్ధతి ఏం చేయాలంటే ఫస్ట్ రైతులు మనం జూన్ నెలలో కంపల్సరీగా రైతులు జిబ్బరిల్లి కామలం అని హార్మోన్ ఉంటుంది, ఆ హార్మోన్ వచ్చేసి 1 లీటర్ నీటికి 50 మిల్లీగ్రాములు కలుపుకొని పిచికారు చేయాలి. తర్వాత మళ్ళా సెప్టెంబర్ నెలలో సైకోజెల్ అయితే గనక 1 లీటర్ నీటికి 1000 ppm సైకోజెల్ ని పిచికారు చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళా మనము అక్టోబర్ మాసంలో 1% పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని అంటే 10 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకుని పిచికారు చేసుకున్నట్టయితే గనక మనకి ఈ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మాసాల్లో ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది, మంచి రేట్ ఉంటుంది, కాబట్టి అప్పుడు అధిక ఆదాయాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకు ఈ పూత నియంత్రణలో ఇది వాడతానని చెప్తున్నావు అంటే ఫస్ట్ మనం జూన్ మాసంలో పిచికారు చేసినటువంటి జిబ్బరిల్లి కామలం ఏం చేస్తుంది అంటే మామూలుగా పూతని రాకుండా సప్రెస్ చేసి వెజిటేటివ్ గ్రోత్ వచ్చేటట్టు చేస్తుంది అనమాట. ఆ తర్వాత మనం 2వసారి పిచికారు చేసే సైకోసెల్ ఏం చేస్తుంది అంటే అప్పుడు మనం పూత రాకుండా పిచికారు చేసాం కదా, దాన్ని ఈ సైకోసెల్ అనేది యాక్టివేట్ చేస్తాం, అంటే మనకి వెజిటేటివ్ గ్రోత్ యాక్టివేట్ చేసి అదేవిధంగా పూత కూడా రావడానికి యాక్టివేట్ చేసే ఇది ఇలా పనిచేస్తుంది. అదేవిధంగా మనం అక్టోబర్ మాసంలో మనం పొటాషియం నైట్రేట్ పిచికారు చేసుకున్నట్టయితే కనుక అధిక పూత రావడానికి ఎన్హాన్స్ చేస్తుంది, కాబట్టి అప్పుడు పిచికారు చేసుకోమని చెప్తున్నాం. ఈ పూత వచ్చిన తర్వాత ఈ పూత అదే విధంగా పిండి అనేది రాలిపోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటది, ఎందుకంటే మనకి ఆ వాతావరణం అలా ఉండడం వల్ల మనకు డిసెంబర్ ఆ మాసాల్లో వాతావరణం కొద్దిగా రాలిపోవడానికి అనుకూలంగా ఉంటది కాబట్టి పూత పిండి. దాన్ని మనం ఏం చేయాలంటే పూత వచ్చిన తర్వాత పూత పిండి రాలిపోకుండా ప్లానోఫిక్స్ అనేది నాప్తలైన అసిటిక్ యాసిడ్ అనే హార్మోన్ అది, ఆ ప్లానోఫిక్స్ అనేది ఒక ట్యాంక్ అంటే 20 లీటర్ల ట్యాంక్కి 4.5 ml కలుపుకొని పిచికారి చేసుకున్నట్టయితే కనుక ఈ పూత మరియు పిండి రాలడానికి అరికట్టవచ్చు అనమాట. అదేవిధంగా ఈ పురుగులు మరియు తెగులు విషయానికి వస్తే గనక మనకి ఎక్కువగా ఆశించే పురుగులు అయినటువంటి ఆకుముడత, అదేవిధంగా గొంగలి పురుగులు, సిట్రస్ బటర్ఫ్లై అంటాం గొంగలి పురుగు, ఇంకా తెల్ల పులుసు పురుగులు, అదేవిధంగా నల్లి అనేది బాగా కామన్ కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో నల్లదోమ కూడా గమనిస్తూ ఉన్నాము. ఇంకా పేనుబంక అయితేనేమి, ఆ పండ్ల రసాన్ని పిలిచే పురుగులు అయితేనేమి, పిండి నల్లి పురుగులు అయితేనేమి, అదేవిధంగా తెల్లదోమ, తామర పురుగు అంటే రసం పిలిచే పురుగులు అన్ని కూడా ఆశించడం జరుగుతుంది. అదేవిధంగా నులి పురుగులను కూడా ఈ మధ్య కాలంలో నిమ్మలో గమనిస్తూ ఉన్నాము. సో ఈ పురుగుల్ని ఒక తర్వాత చూసుకున్నట్టయితే కనుక మామూలుగా మనకు ఆకుముడత అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే నర్సరీ దశలో అంటే నార్మడి దశలోనే స్టార్ట్ అయ్యి పెద్ద చెట్ల వరకు అన్ని దశల వరకు ఇది పంటను ఆశించడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది ఎక్కువగా వర్షాకాలం అదేవిధంగా శీతాకాలంలో లేత చిగుర్లపై ఎక్కువగా ఆశించి ఆకులపైన పాము ఎట్లయితే పోతా ఉంటుందో అట్లా వంకట టింకర తెల్లని పొరలు అనేది ఆకుల మీద గమనించవచ్చు అనమాట. అంటే అదే ఆకుముడత ఎక్కువ ఆశించినప్పుడు గజ్జితెగులు కూడా ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది, ఎందుకంటే ఇది చేసే డ్యామేజ్ వల్ల ఆ గజ్జితెగులు కలిసే బ్యాక్టీరియా అనేది ఈజీగా ప్లాంట్ లోపల ఎంటర్ అయిపోయి ఆ తెగులు కూడా రావడానికి ఆస్కారం అనేది ఎక్కువ ఉంటుంది. సో మనం దీన్ని నివారించడానికి పురుగు అంటే ఇన్స్టార్స్ ఉంటాయి, చిన్న చిన్న దశలు ఉంటాయి కదా, ఆ చిన్న దశలో ఉన్నప్పుడే మనం వేప నూనె 10,000 ppm అయితే 1 లీటర్ నీటికి 5 ml లేదంటే వేప గింజల కషాయం అనేది 5% వేప గింజల కషాయం ఉంటుంది, అది అయితే కనుక 1 లీటర్ నీటికి 5 ml కలిపి పిచికారు చేయాలి. ఇది పిచికారు చేయడం వల్ల వారం రోజులకి ప్రొఫెనోఫాస్ 50 EC ఉంటుంది, ప్రొఫెనోఫాస్ 50 EC అయితే కనుక 1 లీటర్ నీటికి 2 ml లేదా ఇమిడాక్లోపిడ్ 17.8 SL ఉంటుంది, అది అయితే కనుక 1 లీటర్ నీటికి 0.5 ml లేదా థయామిథాక్సమ్ 25 WG ఉంటుంది, అది అయితే 1 లీటర్ నీటికి 0.3 గ్రాములు కలుపుకుని పిచికారు చేసుకోవాలి. అంటే మనం ఫస్ట్ మనము వేప నూనె గానీ వేప గింజల కషాయం గానీ పిచికారు చేసిన తర్వాత మళ్ళీ 7 రోజులకి గానీ ఈ పైన తెలిపిన మందులను పిచికారు చేసేటట్టయితే ఎఫెక్టివ్ గా ఈ ఆకుముడతని కంట్రోల్ చేసుకోవచ్చు. తర్వాత మనకి గొంగలి పురుగులు, సిట్రస్ బటర్ఫ్లై అంటాం. ఈ గొంగలి పురుగులు ఎలా ఉంటాయంటే మామూలుగా

నారింజ పురుగు లేదా పచ్చగొంగలి పురుగులు గుడ్డు నుండి వెలువడి వెంటనే లేత ఆకు చిగురులపై ఆశించి నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. పురుగులు ప్రారంభ దశలు నల్లగొండి తెల్లని చారలు కలిగి ఉంటాయి. చూడడానికి ఎలా ఉంటుంది అంటే పక్షి యొక్క రెట్ట మాదిరిగా కనిపిస్తూ ఉంటుంది. అది పెరిగే కొద్దీ దాని దశలు పెరిగే కొద్దీ అది పచ్చని ముదురు పచ్చ రంగులకి మారిపోవడానికి గమనించవచ్చు అన్నమాట. ఇది ఏం చేస్తుంది అంటే లేత ఆకులపైన చిన్న చిన్న రంధ్రాలు వేసి డామేజ్ చేయడం జరుగుతూ ఉంది అనమాట. ఇది ఎక్కువగా మనం జూలై నుంచి ఫిబ్రవరి నెల వరకు గమనించవచ్చు ఈ గొంగళి పురుగులు డామేజ్ ని. దీని నివారణ కోసము పురుగుని గమనించినప్పుడు చేతులతోనే తీసి చంపేయడం అనేది ఒక మార్గము. తర్వాత తోటలో ఎక్కువ గమనించినట్లయితే గనక బాసిలస్ తురుంజియన్సిస్ అనే ఎంటమా ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా ఉంటారు అనమాట. ఈ బ్యాక్టీరియాని పిచికారు చేసుకున్నట్టయితే గనక ఈ పురుగుని తగ్గించవచ్చు. అదేవిధంగా ఈ బ్యాక్టీరియా మందును 1 లీటర్ నీటికి 1 గ్రామ్ చొప్పున కలిపి పిచికారు చేయాలి. మామూలుగా మార్కెట్ లో ఈ బ్యాక్టీరియా అనేది హాల్ట్ లేదంటే డైఫిల్ డెల్ఫిన్ అనే ట్రేడ్ నేమ్స్ మార్కెట్ లో దొరుకుతాయి. ఈ ఎంటమా ప్యాథోజెనిక్ బ్యాక్టీరియాని ఉపయోగించి ఈ గొంగళి పురుగులని అరికట్టవచ్చు అనమాట. అదేవిధంగా ఇంకా తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు కొద్దిగా ఎక్కువ కనిపిస్తాం అనుకున్నప్పుడు ప్రొఫెనాఫస్ 50 EC 1 లీటర్ నీటికి 2 ml కలుపుకుని పిచికారు చేసుకుంటే ఈ గొంగళి పురుగులు నివారించవచ్చు. ఇక తర్వాత మనకి ఈ మధ్య కాలంలో ఎక్కువ కనిపిస్తున్నటువంటి పురుగులు తెల్ల పులుసు పురుగులు. ఇవి ఎక్కువగా నిమ్మ చెట్ల కాండం పైన వేల సంఖ్యలో ఆశించి ఇది చూడడానికి వస్తుందంటే మొత్తం చెట్టుని ఆ తెల్లని సున్నం పూసినట్టు కనిపిస్తూ ఉంటది. ఈ తెల్ల పులుసు పురుగులు ఏం చేస్తాయంటే కొమ్మల నుంచి గాని కాండం నుంచి గాని చెట్టు యొక్క అన్ని భాగాల నుంచి రసాన్ని పీల్చడం వల్ల చెట్లు అనేది బలహీనంగా అయిపోతాయి అన్నమాట. దీన్ని మనం నివారించడానికి కొమ్మల మీద కన్నా ఎక్కువ కింద కాండం మీద ఎక్కువ ఆశిస్తుంది కాబట్టి ఈ గోనె బట్టలు తీసుకుని దాని మీద రుద్దినట్టయితే గనక ఆ వారి పురుగులని చనిపోతుంది. దాని తర్వాత 1 లీటర్ నీటికి డైమిథోయేట్ అయితే 1 లీటర్ నీటికి 2 ml కలుపుకోవాలి లేదా ఇమిడాక్లోపిడ్ అయితే 1 లీటర్ నీటికి 0.5 ml కలుపుకుని పిచికారి చేసినట్టయితే గనక ఈ తెల్ల పులుసు పురుగుల్ని నివారించుకోవచ్చు. తర్వాత మనకి ప్రధాన సమస్య ఏంటంటే నల్లి. ఈ నల్లి అనేది ఆకుపచ్చ నల్లి మంగు నల్లి అనేది రెండు ఉంటాయి. ఈ ఆకుపచ్చ నల్లి ఆకులపైన కాయలపైన రసాన్ని పీల్చడం వల్ల చిన్న చిన్న తెల్లని మచ్చలు ఏర్పడతాయి. మనం ఎప్పుడు గమనిస్తూ ఉంటామో ఆకుల మీద చిన్న చిన్న చాలా తెల్లని మచ్చలు కనిపిస్తూ ఉంటది. అవన్నీ కూడా ఆకుపచ్చ నల్లి చేసే డ్యామేజ్ వల్ల అలా కనిపిస్తూ ఉంటది. ఇంకో నల్లి వచ్చేసి మంగు నల్లి. ఈ మంగు నల్లి ఏం చేస్తాయంటే కాయలపై మామూలుగా ఆకుల మీద కాకుండా కాయలపై రసాన్ని పీల్చడం వల్ల దాని మీద ముదురు గోధుమ రంగు లేదంటే ఊదా రంగు మచ్చలు అనేది గమనించవచ్చు. ఆ తర్వాత అవి క్రమేణా మొత్తము ఆ కాయ మొత్తము కూడా మంగులాగా ఏర్పడుతుంది అనమాట. ఈ మంగునల్లి ఆశించినప్పుడు ఈ కాయలు చిన్నవి ఉండి తోలు గట్టిగాను పెరుసుగాను ఉండి ధర అనేది మార్కెట్ వాల్యూ తగ్గిపోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటది. అదే ఆకుపచ్చ నెల్లి అయినా లేదంటే మంగు నెల్లి అయినా దాని నివారణ కోసము మనం ఉపయోగించాల్సింది ఏంటంటే ప్రాపర్ గైట్ అయితే 1 లీటర్ నీటికి 1 ml లేదంటే ఫెంజాక్విన్ అయితే 1 లీటర్ నీటికి 1 ml పిచికారు చేసుకున్నట్టయితే ఈ నల్లిని కంట్రోల్ చేసుకోవచ్చు. తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు స్పైరోమెసిఫిన్ అయితే అదే ఓబెరాన్ అంటాము స్పైరోమెసిఫిన్ అయితే 1 లీటర్ నీటికి 0.8 ml కలుపుకుని పిచికారు చేసుకున్నట్టయితే నల్లిని ఎఫెక్టివ్ గా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే పేనుబంక. ఈ పేనుబంక కూడా మనకి లేదంటే రసం పీల్చే పురుగులు ఏవన్నా కానీ పంటను ఆశించినప్పుడు అది ఒక రకమైన తీయని పదార్థం కూడినటువంటి లాలాజలం లాంటిది విసర్జిస్తుంది కాబట్టి ఆ తీయని పదార్థం మీద మనకి మనకి మళ్ళా సూటి మోల్డ్ గ్రోత్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ రసం పీల్చే పురుగుల్ని కంపల్సరిగా నివారణ అరికట్టాలి అనమాట. నివారణ బద్దలు పాటించి ఈ పేనుబంక ఏం చేస్తుంది అంటే ఈ పేనుబంక పంటను ఆశించడమే కాకుండా ఆ ట్రిస్టిజ్ అనే వైరస్ ఎరుతెగులు కలిగేస్తుంది. దానికి ఇది వాహకంగా ఉంటూ చెట్టు మొత్తం అదేవిధంగా పంట మొత్తం కూడా ఈ వైరస్ తెగులని వ్యాపించడానికి సహకరిస్తుంది అనమాట ఇది. సో దీని నివారణ కోసము డైమిథోయేట్ 1 లీటర్ నీటికి 2 ml లేదా ఇమిడాక్లోపిడ్ 1 లీటర్ నీటికి 0.5 ml లేదంటే థైమిథాక్సమ్ 1 లీటర్ నీటికి 0.3 grams లేదంటే అస్టమాప్రిడ్ 1 లీటర్ నీటికి 0.2 grams ఈ తెలిపిన మందుల్లో ఏదో ఒకటి మార్చి 7 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచ్చుకారు చేసుకున్నట్టయితే గనక ఈ పేనుబంకను అదేవిధంగా ఎగిరే పేనును సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. నిమ్మలో మనం కొన్నిసార్లు పిండి నల్లి కూడా గమనిస్తూ ఉంటాము. సో ఈ పిండి నల్లికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆ నల్లి పై భాగాన మొత్తం తెల్లని కోట్ అంటే మైనం ఉంటుంది ఆ మైనాన్ని కరిగించాలి ఫస్ట్. ఆ మైనాన్ని కరిగించడం కోసం ముందు రోజు సాయంత్రం పూట సర్ఫ్ లేదంటే షాంపూ ఏదో ఒకటి డిటర్జెంట్ పిచికారు చేసుకోవాలి. ఈ డిటర్జెంట్ పిచికారు చేసినప్పుడు ఏమవుతుంది అంటే పైన మైనం అనేది కరిగిపోతుంది. మరుసటి రోజు ఉదయం క్లోరిపైరిపస్ 20 వేసేదైనా 1 లీటర్ నీటికి 2 ml కలుపుకుని పిచికారు చేసినట్టయితే ఎఫెక్ట్ గా పనిచేస్తుంది. కాదు ఇలా 2 సార్లు పిచికారు చేసుకోవడానికి ఖర్చు ఎక్కువైతుంది అనుకున్న రైతులు ఏం చేయాలంటే మామూలుగా క్లోరిపైరిపస్ పిచికారు చేసినప్పుడే దాంతోపాటు ఏదైనా డిటర్జెంట్ సర్ఫ్ పొడి కానీ షాంపూ పొడి ప్యాకెట్లు కానీ కలుపుకుని పిచికారు చేసినట్టయితే గనక ఈ పిండి నల్లిని కంట్రోల్లో ఉంచవచ్చు అనమాట. అదేవిధంగా తామర పురుగు కూడా ఈ మధ్య కాలంలో మనకి నిమ్మలో గమనిస్తా ఉన్నాము. ఈ తామర పురుగులు అనేది చిన్న చిన్న పురుగులు

0: పవడ పురుగులు అనేది అదే పెద్ద పురుగులు అనేది ఆకుల కణజాలాన్ని పీల్చడం వల్ల ఆ పండు తొడిమ భాగంలో అపక్రమ మచ్చలు అతుకుల మాదిరిగా కనిపిస్తా ఉంటాయి. గోకినట్లు అంటే తామర పురుగు ఎలా ఉంటది అంటే అది గోకడం వల్ల మనకి కింద ఏదో ఒక రకమైన మచ్చలు అనేది గమనించవచ్చు. ఈ తామర పురుగుల నివారణ కోసము డైమెథోయేట్ అయితే 1 లీటర్ నీటికి 2 ml లేదా 5% 5 SC ఉంటది, అదైతే గనక 1 లీటర్ నీటికి 2 ml లేదంటే స్పైనోసైడ్ అయితే గనక 1 లీటర్ నీటికి 0.5 ml కలుపుకుని 14 నుంచి 15 రోజులు వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకున్నట్టయితే గనక తామర పురుగులను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో చాలా చోట్ల రైతులు నూలి పురుగుల సమస్య ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఈ నూలి పురుగులు ఏంటంటే మామూలుగా మనకి ఈ నేల ద్వారా సంక్రమిస్తూ ఉంటది. ఈ పురుగులు వేరు బ్రిడను గాయపరచడం వల్ల పోషక పదార్థాలు అనేది మొక్కకు అందకుండా చేస్తాయి. ఇలా చేయడం వల్ల మొక్క అనేది బలహీన పడిపోయి చెట్టు చివరిగా చనిపోవడానికి ఆస్కారం ఉంటది అనమాట. సో దీని నివారణ కోసం రైతులు ఏం చేయాలంటే ఒక చెట్టుకి 10 గ్రాముల కార్బోఫ్రాన్ 3G గుళికలను చెట్టు పాదుల్లో పోసి దానిపైన మట్టితో కప్పాలన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల నూలి పురుగులను కంట్రోల్ చేసుకోవచ్చు. నిమ్మలో రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వంగ గాని టమోటా గాని పొగాకు గాని అంతర పంటగా నిమ్మలు వేయరాదు, ఎందుకంటే ఈ పంటలు అనేది నూలి పురుగులకి సోకడానికి అనుకూలమైన పంటలు కాబట్టి వేసుకోకూడదని చెప్తాము. అదే విధంగా ఈ నూలి పురుగులను నివారించడానికి రైతులు తప్పనిసరిగా 1 చెట్టుకి 15 కిలోల వేప పిండిని 2 సార్లు వేసుకోవాలి. అది జూలై ఆగస్టు మాసంలో ఒకసారి, డిసెంబర్ జనవరి మాసంలో ఒకసారి ఇలా వేసుకున్నట్టయితే నూలి పురుగుల్ని సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఇప్పుడు దాకా చెప్పినవన్నీ కూడా నిమ్మ పంటకు ఆశించే పురుగులు. ఇకపోతే తెగుల విషయానికి వస్తే గనక తెగులలో ప్రధానమైన తెగులు వచ్చేసి బంగ తెగులు, వేరుకుళ్ళు తెగులు, అదేవిధంగా పుట్టగొడుగుల తెగులు. ఈ తెగులు అనేది బాగా ఎక్కువ గమనిస్తా ఉన్నాము. సో దీని నివారణ కోసం యాజమాన్య బద్దలు గమనించినట్టయితే ఫస్ట్ బంగ తెగులు. ఈ బంక తెగుల్లో 2 రకాల బంక తెగులు ఉంటాయి, ఫైటోప్తర బంక తెగులు అని అదేవిధంగా డిప్లోడియా బంక తెగులు అని. ఈ ఫైటోప్తర బంక తెగులు ఆశించినట్టయితే గానీ ఇది మామూలుగా ఎప్పుడు ఎక్కడ గమనించవచ్చు, మొదలు క్రింది భాగాన అంటే చెట్టు యొక్క మొదలు క్రింది భాగాన గమ్ అనేది గమనించవచ్చు. అదేవిధంగా డిప్లోడియా గమ్మోసిస్ ఏంటంటే చెట్టు యొక్క పై భాగాన కొమ్మల మధ్య భాగాన ఆశించి చీలిపోయి అక్కడ నుంచి గమ్ అనేది కారడం గమనించవచ్చు. ఇది ఏంటంటే నేల ద్వారా సంక్రమిస్తుంది బంక తీగలు అనేది. సో దీన్ని మనం ఎట్లా అరికట్టాలంటే ఫస్ట్ రైతులు చాలా మంది ఫ్లడ్ ఇరిగేషన్ అంటే మామూలు జస్ట్ నీళ్ళు కాలువ ద్వారా పారిస్తా ఉంటారు. అలా కాలువ ద్వారా పారించినప్పుడు ఏమవుతుంది అంటే తెగులు సోకిన చెట్టు నుంచి బంక తెగులను కలిగేసి శిలీంద్రాన్ని ఇంకొక చెట్టుకి ఆరోగ్యంగా ఉన్న చెట్టుకు తీసుకెళ్లిపోయి ఆ నీళ్ళ ద్వారా తోట మొత్తం కూడా వ్యాపించేసి ఈ బంక తెగులు ఎక్కువ ఆశించడానికి ఆస్కారం అవుతుంది. కాబట్టి రైతులు తప్పనిసరిగా అవకాశం ఉంటే డ్రిప్ ఇరిగేషన్ అంటే డ్రిప్ ద్వారా నీళ్లు ఇచ్చుకోవడం ఒకటి చేయాలి, లేదు ఈ కాలువ ద్వారానే నీళ్లు ఇస్తామనుకున్న వాళ్ళైతే గనక పిల్లపాదుల్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ పిల్లపాదులు ఏం చేయాలంటే చెట్టు మొదల నుండి 1.5 అడుగు దూరంలో ఒక పిల్లపాది వేసుకోవాలి. అంటే మామూలుగా ఏంటంటే చెట్టు చుట్టూ ఒక చిన్న పాది వేసుకోవాలి, అక్కడ నుంచి 1.5 అడుగుల దూరంలో ఇంకో పాది వేసుకోవాలి. 1.5 అడుగుల దూరంలో వేసిన పాదిలోనే నీళ్లు ఇచ్చుకున్నట్టయితే గనక ఈ నీళ్ళు అనేది మొక్క కాండానికి తగలకుండా ఉంటది, ఈ తెగులు స్ప్రెడ్ అవడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి ఈ పిల్లపాతులన్నీ ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నాము. అదేవిధంగా ఎక్కడైతే మనకు బంక తెగులు గమనించినట్టయితే గనక ఆ బోర్డు అంతా గోకేసిన తర్వాత బోర్డో పేస్ట్ అనేది బోర్డో పేస్ట్ కానీ లేదంటే కాపర్ ఆక్సిక్లోరైడ్ కానీ లేదంటే మ్యాకోజెప్ పేస్ట్ కానీ ఏదో ఒకటి దాన్ని ఆ భాగాన్ని అంతా పోయాలి. అదేవిధంగా ముందు జాగ్రత్తగా మామూలుగా ప్రతి ఏటా రైతులు తప్పనిసరిగా 1 సంవత్సరంలో 2-3 సార్లు బోర్డు పేస్ట్ మొదలు భాగాన్ని పూసుకోవాలి. ఎట్లా పూసుకున్నట్టయితే గనక ఈ బంక తెగులను కలిగేసి శిలీంద్రాన్ని అరికట్టవచ్చు. అదేవిధంగా కొమ్మల పైన వచ్చే బంక తెగుల నివారణ కోసం మనం ఏం చేయాలంటే 1 లీటర్ నీటికి 1 గ్రామ్ కార్బనజం కలుపుకొని 15 రోజుల వ్యవధిలో మళ్ళీ ఇంకొకసారి మ్యాంకోజబ్ 1 లీటర్ నీటికి 3 గ్రాములు కలుపుకొని పిచికారి చేసుకున్నట్టయితే గనక కొమ్మల పైభాగాన వచ్చే డిప్లోడే గమ్మ బంక తెగులను కూడా అరికట్టవచ్చు. తర్వాత వేరుకుళ్ళ తెగులు. ఈ వేరుకుళ్ళ తెగులు కూడా మామూలుగా పంట నాశించినప్పుడు ఏమవుతుంది అంటే ఒక్కసారిగా విపరీతమైన పూత పిండి వచ్చేసి సడన్ గా ఆ మొక్క అనేది వడిలిపోయి చివరికి చనిపోవడానికి ఆస్కారం ఉంటది. ఈ వేరుకుళ్ళ తెగులు ఏంటంటే మామూలుగా మనకి నేల ద్వారానే, ఇది కూడా నేల ద్వారానే సంక్రమిస్తుంది అనమాట. సో దీని నివారణ కోసం మనం ఏం చేయాలంటే ఆ సోకిన చెట్టుకి నీరు పెట్టిన మరుసటి రోజే 1% బోర్డా మిశ్రమం లేదంటే 0.2% కార్బనజం అంటే 1 లీటర్ నీటికి 2 గ్రాములు కలుపుకొని ఆ మందు ద్రావణాన్ని ఒక పాదికి అంటే ఒక చెట్టుకు పాదిలో దాదాపు 20 లీటర్ల మందు ద్రావణాన్ని పోయాలి అనమాట. అదేవిధంగా కామన్గా కనిపించిన వెంటనే చేయాల్సిన పద్ధతులు. అదేవిధంగా వేరుకుళ్ళకు తప్పనిసరిగా ప్రతి సీట చేయాల్సింది ఏంటంటే వేరుకుళ్ళకైనా కానీ బంగ తెగులకైనా కానీ మనకి ట్రైకోడర్మా అనే బయో కంట్రోల్ ఏజెంట్ని ఉపయోగించాలన్నమాట. దాన్ని ఎలా చేయాలంటే రైతులు ప్రతి ఏటా కూడా పశువుల ఎరువు తొలుకుంటా ఉన్నారు, సంతోషమే. సో ఆ పశువుల ఎరువు తోలేటప్పుడే ఇది ట్రైకోడర్మా ఎరువుని కూడా మల్టిప్లై చేసి దాన్ని పాదుల్లో వేసుకున్నట్టయితే కన్నా ఈ వేరుకుళ్ళ తెగులని బంగ తెగులని ఎక్సలెంట్ గా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట ప్రతి ఏటా ఫాలో అయితే పద్ధతిని. సో దీన్ని ఎలా ఉపయోగించాలంటే 2 కేజీల ట్రైకోడర్మాని ఒక 90 కేజీల పశువుల ఎరువులో కలిపి దాంతోపాటు ఒక 8 కేజీల వేప పిండి కలిపి చెట్టు కింద నీడలో 15 రోజులు మగ్గనిచ్చినట్టయితే కన ఈ 2 కేజీల ట్రైకోడర్మ అనేది ఈ 90 కేజీల పశువుల్లో మొత్తం మల్టిప్లై అవడానికి 15 రోజులు టైం పడుతుంది. కాబట్టి ఆ 15 రోజుల తర్వాత మనకు పాదుల్లో వేసి దానిపైన మట్టి కప్పేసినట్టయితే కన ఈ ట్రైకోడర్మ అనేది బంక తెగులు కలిగే సిలిండర్ గాని వేరుకుళ్ళు తెగులను కలిగే సిలిండర్ అయినా కానీ చంపడానికి ఆస్కారం ఉంటుంది, తెగులని కంట్రోల్లో ఉంచవచ్చు. తర్వాత పుట్టగొడుగుల తెగులు, ఈ మధ్య కాలంలో పుట్టగొడుగుల తెగులు కూడా చాలా చోట్ల గమనిస్తా ఉన్నాము. ఇది ఏం చేస్తుంది అంటే శిలీంధ్రం చెట్టు వేర్ల పైన వృద్ధి చెంది బెరుడు మీద అల్లుకొని తెల్లగా ఉంటది అనమాట. ఈ ఫస్ట్ ఏం చేస్తా అంటే మనకి మన కంటికి కనబడదు ఇది. ఈ చెట్టు యొక్క కింద వేర్ల మీదనే గ్రో విజిటెడ్ గ్రోత్ అంతా కూడా దాని శాఖ దశ అంతా కూడా కంప్లీట్ చేసుకుంటాయి శిలీంధ్రం, పుట్టగొడుగులు కలిసి శిలీంధ్రం. తర్వాత ఎప్పుడైతే అది ఇది అయిపోతుంది ఫ్రూటింగ్ స్టేజ్ వచ్చేసినట్టయితే కన బయట మనకి పుట్టగొడుగు అనేది కనిపిస్తుంది, దాని ఫ్రూటింగ్ స్టేజ్. సో దీన్ని మనము సరైన కాలంలో గమనించి యాజమాన్య పద్ధతులను పాటించినట్టయితే కన దీన్ని కూడా కంట్రోల్ చేయవచ్చు. ఫస్ట్ మీకు ఎక్కడన్నా కానీ ఈ పుట్టగొడుగులు ఎక్కడ కనిపించినట్టయితే కన ఆ పుట్టగొడుగుల్ని కట్ చేసి నీట్ గా ఎక్కడ ఆ భాగం అంతా కట్ చేసి ఎక్కడ పొలంలో ఎక్కడ పడనీయకుండా జాగ్రత్త తీసుకెళ్లి కాల్ చేయాలి. ఎందుకంటే అది తీసుకెళ్లి మళ్ళీ పొలం అంతా తీపినట్టయితే కదా దాని స్పోర్ట్స్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోయి మళ్ళీ మొలకెత్తడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా కంట్రోల్ ఉంచాలన్నమాట. అదేవిధంగా ఎక్కడైతే ఈ పుట్టగొడుగులు గమనించాలో ఆ చెట్టు మొదలకి బోర్డు పేస్ట్ ని పోయాలి మొదలు మీద. అదేవిధంగా బోర్డు మిశ్రమాన్ని కూడా ఆ పాదుల్లో పోయాలి, 1% బోర్డు మిశ్రమాన్ని లేదంటే 0.3% కాపర్ ఆక్సైడ్ మందుని పీచు వేర్లు తడిచేటట్టు ఆ పాదుల్లో మందుని పోసినట్టయితే కానీ పుట్టగొడుగులను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా బ్యాక్టీరియా తెగుల్లో గజ్జి తెగులు అనేది మనం కంకర తెగులు అంటాం కదా, గజ్జి తెగులు అనేది బాగా సమస్య మనకి ఈ ఏరియాలో. ఎందుకంటే ఇది మన వాతావరణం అనేది ఈ గజ్జి తెగులకు చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఆశించడానికి ఆస్కారం ఉంటుంది. అదే విధంగా మనకి బాలాజీ రకం సాగు చేసే నిమ్మలు అన్నింటిలో కూడా గజ్జి తెగులని గమనిస్తా ఉన్నాము. సో ఈ గజ్జి తెగులు సోకినప్పుడు ఏమవుతుంది అంటే లేత ఆకులపైన, కొమ్మలపైన, కాయల మీద, అదేవిధంగా ముళ్ళ మీద కూడా, కాండం మీద, ఒక్కొక్కసారి వేర్ల మీద కూడా ఈ గజ్జి తెగులు లక్షణాలు గమనించవచ్చు. ఈ తెగులు సోకిన చెట్లపై మామూలుగా ఎక్కువగా ఎండుపుల్ల అంటే మొత్తం ఆకులన్నీ రాలిపోవడం వల్ల ఎండుపుల్ల అనేది ఎక్కువగా గమనించవచ్చు. సో దీని నివారణ కోసం రైతులు తప్పనిసరిగా 10 లీటర్ల నీటిలో 30 గ్రాముల కాపరాక్స్ క్లోరైడ్ అంటే బ్లైటాక్స్ 30 గ్రాములు, అదేవిధంగా స్ట్రెప్టోసైక్లిన్ అనేది 1 గ్రాము అంటే 10 లీటర్ల నీటిలో 1 గ్రామ్ స్ట్రెప్టోసైక్లిన్ 30 గ్రాముల బ్లైటాక్స్ కలుపుకొని 15 నుంచి 20 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారి చేసుకున్నట్టుకైతే ఈ గజ్జి తెగుల్ని కంట్రోల్లో ఉంచవచ్చు. సో ఇవి మనకి ప్రధానంగా నిమ్మకు ఆశించే తెగులు పురుగులు. ఈ ఇందాక తెలిపిన యాజమాన్య పద్ధతులు అన్ని కూడా పాటించి మనం ఎఫెక్ట్ గా కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా పూత నియంత్రణ పద్ధతిని పాటించి అధిక దిగుబడిని మనము ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మాసాల్లో పొంది అధిక ఆదాయాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది. నిమ్మల్లో ఏమైనా సమస్యలు వచ్చినా మాకు మీరు సంప్రదించవచ్చు. నా నంబర్ వచ్చేసి 9490004254. అదేవిధంగా రైతులు రైతు స్థాయిలో వేప గింజలు కషాయం చేసుకోవచ్చు. దాన్ని ఎలా చేసుకోవాలంటే 1 కేజీ విత్తనం తీసుకొని దానిపైన తొక్కను తీసేయాలి. ఆ తొక్కను తీసిన తర్వాత మళ్ళీ దానిపైన టెంకులాగా ఉంటుంది అది కూడా తీసేయాలి. ఉత్త పప్పు ఒకటి తీసుకోవాలి. ఆ 1.5 గ్రాముల పప్పు తీసుకొని దాన్ని బాగా మనకు పొడి చేసి ఏదన్నా మనకు మజ్లింగ్ క్లాత్ లో కట్టేసి లూజ్ కట్టేసి 1/2 లీటర్ నీళ్ళలో నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత ఒక రోజు తర్వాత 24 గంటల తర్వాత దాన్ని బాగా పిండేసిన తర్వాత కాస్త దాన్ని 1.5 గ్రాముల నుంచి తీసిన 1/2 లీటర్ ద్రావణాన్ని 1 లీటర్ నీళ్ళలో మొత్తం మేకప్ చేసి 1 లీటర్ వేపగింజల కషాయం వాడుకొని దాన్ని పిచికారు చేసుకోవచ్చు 200 లీటర్ల నీటిలో కలుపుకొని. సో ఇది రైతులు చేసుకోవడానికి ఇబ్బంది ఉంది అనుకుంటే గనక మా కృషి విజ్ఞాన కేంద్రంలో కూడా అందుబాటులో ఉంది. మేము రైతులకి ఆర్డర్ బేసిస్ మీద ప్రిపేర్ చేసి సప్లై చేస్తాము. ఎఫెక్ట్ గా పనిచేస్తుంది ఇది. ఈ వేపగింజల కషాయం కానీ వేప నుండి పిచికారు చేసుకున్నట్టు అన్ని రకాల పురుగులు సంబంధించిన గుడ్లు కానీ రసం పీల్చే పురుగులన్నింటినీ కూడా సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.
1: మీరు ఇంతవరకు పాడి పంటలు కార్యక్రమంలో నిమ్మలో పురుగులు తెగుళ్ల యాజమాన్యం గురించి విజయకుమార్ నాయక్ గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
2: క్షీణత, తగ్గిపోతున్న పంట దిగుబడులు, ప్రతి రైతు నేలను భూమాతగా భావిస్తాడు. కానీ ఈ రోజుల్లో అదే భూమాత తన శక్తిని కోల్పోతూ నిశ్శబ్దంగా విలపిస్తోంది. దీనికి కారణం పంట దిగుబడులు తగ్గడం, నీటి వినియోగం పెరగడం, అలాగే ఖర్చులు ఆకాశాన్ని అంటడమే. నేల క్షీణత అంటే నేల యొక్క భౌతిక, రసాయన, జీవ లక్షణాలు తగ్గిపోవడం, నేల సారవంతం తగ్గడం అన్నీ కలిపి నేల క్షీణత అని పిలుస్తాము. అంటే పంటలు ఆరోగ్యంగా పెరగడానికి నేలలో ఉండాల్సిన లక్షణాలు తగ్గిపోవడమే. గాలి

లేదా నీరు వల్ల నేలపై ఉన్న సారవంతమైన పొరను తొలగించినప్పుడు నేల కోత జరుగుతుంది. ఈ పొరలో అవసరమైన పోషకాలు మరియు సేంద్రియ పదార్థాలు ఉంటాయి, కాబట్టి అది కొట్టుకుపోయినప్పుడు భూమి తక్కువ ఉత్పాదకతను పొందుతుంది. తక్కువ వృక్ష సంపద లేదా ఏటవాలులు ఉన్న ప్రాంతాలలో కోత ఏర్పడుతుంది. రసాయన ఎరువులు మరియు పురుగు మందులు అధిక వినియోగం ప్రయోజనకరమైన నేల జీవులకు హాని కలిగిస్తుంది, అలాగే సహజమైన నేల సారాన్ని కూడా తగ్గిస్తుంది. ఇది నేల ఆమ్ల విషపూరిత లేదా పోషక అసమతుల్యతకు దారితీస్తుంది. కాలక్రమేణా నేల దాని నిర్మాణాన్ని మరియు ఆరోగ్యకరమైన మొక్కల పెరుగుదలకు శక్తిని ఇచ్చే సామర్థ్యాన్ని కోల్పోతుంది. మరొక అంశం అడవులను నరికివేయడం. చెట్లను నరికివేయడం వల్ల నేల ప్రత్యక్ష సూర్యకాంతి, వర్షము మరియు గాలికి గురవుతుంది. చెట్ల వేర్లు సాధారణంగా నేలను పట్టి ఉంచుతాయి మరియు వాటిని తొలగించినప్పుడు నేల వదులుగా తయారవుతుంది మరియు సులభంగా కోతకు కూడా గురవుతుంది. అటవీ నిర్మూలన నేల తేమ మరియు సేంద్రియ పదార్థాలను కూడా తగ్గిస్తుంది. పంట మార్పిడి లేకపోవడం అంటే ఏక పంట ఒకే పంటను పదే పదే పండించడం వల్ల అధికంగా దున్నడం మరియు సరికాని నీటి పారుదల పద్ధతులు నేల నిర్మాణాన్ని దెబ్బతీస్తాయి. అవి సేంద్రియ పదార్థాన్ని కూడా తగ్గించి పోషకాలను కూడా తగ్గిస్తాయి మరియు నేల సంపీడనాన్ని పెంచుతాయి. ఇది నేల ఉత్పాదకతను తగ్గిస్తుంది మరియు క్షీణతకు మరింత హాని కలిగిస్తుంది. నీరు నిలిచిపోవడం. నేలలో నీరు నిలిచిపోవడం అనేది నేలలో ఎక్కువ నీరు నిండి వేర్లు పెరగడానికి అవసరమైన గాలి ఖాళీలను తగ్గిస్తుంది. దీనివల్ల నేల పోషకాలను కోల్పోతుంది, ఆక్సిజన్ లభ్యతను కూడా తగ్గిస్తుంది మరియు మొక్కలకు నష్టాన్ని కూడా కలిగింపజేస్తుంది. ఇది లవణీకరణ మరియు నేల నిర్మాణము విచ్ఛిన్నానికి దారితీసే పరిస్థితులను కూడా ప్రోత్సహిస్తుంది. పారిశ్రామిక మరియు పట్టణ కాలుష్యం. కర్మాగారాలు, మైనింగ్ ప్రదేశాలు మరియు పట్టణ ప్రాంతాలు తరచుగా రసాయనాలు, ప్లాస్టిక్లు మరియు భారీ లోహాలతో కూడిన వ్యర్థాలను విడుదల చేస్తాయి. ఈ కాలుష్య కారకాలు మట్టిలోకి ప్రవేశించినప్పుడు అవి దానిని కలుషితం చేస్తాయి మరియు ముఖ్యమైన సూక్ష్మ జీవులను కూడా నాశనం చేస్తాయి. కలుషితమైన నేల వ్యవసాయము మరియు మొక్కల పెరుగుదలకు సురక్షితం కాదు. నేల క్షీణత వల్ల పంట దిగుబడులు ఎలా తగ్గుతాయి అనే విషయానికి వస్తే, నేల క్షీణత వల్ల పై పొర తొలగిపోతుంది, అందులో ఉండే పోషకాలు కూడా తగ్గిపోతాయి. దీంతో మొక్కలకు సరైన ఆహారం ఉండదు. అలాగే నేలలో నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి అవసరమైన పోషకాలు తగ్గడంతో పంట ఎదుగుదల బలహీనమవుతుంది. క్షీణించిన నేల నీటిని బాగా పట్టుకోలేకపోవడంతో మొక్కలకు అవసరమైన తేమ కూడా లభించదు. అలాగే నేలలో ఉండే ఉపయోగకరమైన బ్యాక్టీరియా, ఫంగస్ తగ్గిపోవడం వలన పంటల పెరుగుదల కూడా తగ్గిపోతుంది. ధాన్యం నిలుపుదల తగ్గిపోవడం, పొట్టితనం రావడం వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. నేల బలహీనంగా ఉండడం వలన పంట రోగాలకు త్వరగా గురవుతుంది. నేల గట్టిపడిపోవడంతో వేర్లు లోతుగా చొరబడలేవు, దీంతో పంట ఉత్పాదకత తగ్గుతుంది. ఉప్పు పెరగడం లేదా నీరు నిల్వ ఉండడం వల్ల వేర్లు పెరుగుదల కూడా దెబ్బతింటుంది. నేల క్షీణతను తగ్గించే పరిష్కారాలు. వృక్ష సంపద ద్వారా నేల సంరక్షణ విషయానికి వస్తే, చెట్లు, గడ్డి మరియు కవర్ పంటలను నాటడం వల్ల గాలి మరియు నీటి కోత నుండి నేలను రక్షిస్తుంది. వేర్లు నేలను బందీ చేస్తాయి, తేమను కూడా నిర్వహిస్తాయి మరియు భూమిని సారాన్ని మెరుగుపరుస్తాయి. పంట మార్పిడి విషయానికి వస్తే, పంట మార్పిడి సారాన్ని కాపాడటం, నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, కోతను నివారించడం మరియు రసాయనాల వాడకాన్ని తగ్గించడం ద్వారా నేల క్షీణతను తగ్గిస్తుంది. సేంద్రియ ఎరువుల వినియోగంలో సేంద్రియ కంపోస్టు, పచ్చి ఎరువు మరియు సమతుల్య ఎరువులు ఉపయోగించడం వల్ల సూక్ష్మ జీవులకు హాని జరగకుండా నేల సారవంతం పెరుగుతుంది. మల్చింగ్ విధానంలో మల్చింగ్ పొర వర్షపు నీటి దెబ్బను తగ్గించి నేల చెదిరిపోకుండా కాపాడుతుంది. సేంద్రియ ఎరువు పదార్థం పెంచి నేల సారాన్ని మెరుగుపరుస్తుంది, దీంతో నేల క్షీణత
తగ్గిపోతుంది. స్థిరమైన వ్యవసాయ పద్ధతుల విషయానికి వస్తే పంట మార్పిడి, మిశ్రమ పంటలు,

0: కాంటూర్ పద్ధతిలో దున్నడం, మల్చింగ్ మరియు తగ్గించి దున్నడం వంటివి నేల నిర్మాణాన్ని నిర్వహించడానికి మరియు పోషక నష్టాన్ని నివారించడానికి సహాయపడతాయి. కవర్ క్రాప్స్ విషయానికొస్తే, కవర్ క్రాప్స్ అంటే ప్రధాన పంట పొలంలో పంట మధ్యలో తేడా, పంట లేకుండా ఉన్న కాలంలో నాటే మొక్కలు అంటే అలసంద, పెసర, జొన్న, బార్లీ, రై వంటి పంటలు నేలను రక్షించి సారాన్ని పెంచి పంట దిగుబడిని మెరుగుపరుస్తాయి. సమర్థవంతమైన నీటి నిర్వహణలో డ్రిప్ ఇరిగేషన్, వర్షపు నీటి సంరక్షణ మరియు చెక్ డ్యాములను నిర్మించడం వంటి పద్ధతులు ప్రవాహాన్ని తగ్గిస్తాయి, నీరు నిలిచిపోకుండా నిరోధిస్తాయి మరియు నేల తేమను నిర్వహిస్తాయి. పంటల అవశేషాలను నేలలో కలపడంలో నేల సారాన్ని పెంచి పోషకాలు అందించి నీరు నిల్వ చేసి ఎరోషన్ తగ్గిస్తుంది. భూసార పరీక్ష విషయానికొస్తే, భూసార పరీక్ష సరైన పోషక నిర్వహణను నిర్ధారిస్తుంది, రసాయన నష్టాన్ని కూడా నివారిస్తుంది.
1: మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.

0: ఈనాటి కార్యక్రమంలో నేషనల్ లైవ్ స్టాక్ గురించి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శివప్రసాద్ చుక్కల, లైవ్ స్టాక్ ఫామ్ కాంప్లెక్స్ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ పి రఘునందన్ గారులతో పరిచయాలతో కూడిన కార్యక్రమం ఉంటారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.
1: పివి నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయం యొక్క పశు ఘనక్షేత్ర సముదాయంలో అసోసియేట్ ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ శివప్రసాద్ చుక్కల గారు, నమస్కారం అండి. డాక్టర్ శివప్రసాద్ చుక్కల గారు, నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ గురించి పూర్తి వివరాలు తెలియజేయండి.
2: యాక్చువల్గా ఇది కన్జర్వేషన్ దక్కనిషిప్ అని చెప్పేసి ఇది నేషనల్ లైఫ్ స్టాక్ స్కీమ్ కింద ఈ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. మొదట ఇది వచ్చేసి మహబూబ్నగర్ జిల్లాలోను దీన్ని ప్రారంభించడం జరిగింది. 2022లో ప్రారంభించడం జరిగింది. ఇది వచ్చేసి 3 సంవత్సరాల ప్రాజెక్టు, 2022-23 నుంచి 25 వరకు ప్రాజెక్టు. సో కొన్ని అనివార్య కారణం వల్ల ఆ ప్రాజెక్టుని మన మహబూబ్నగర్ నుంచి మన హైదరాబాద్కు తీసుకురావడం ముందుకు, ఎందుకంటే ఇక్కడ ఫెసిలిటీస్ అవైలబిలిటీ చాలా ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇంకొక 1 ఇయర్ వరకు ఈ ప్రాజెక్టు నడవడం జరుగుతుంది. ఈ మెయిన్ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కన్జర్వేషన్, అంటే పరిరక్షణ అనమాట. మెయిన్ ఏమవుతుందంటే దక్కని అంటే మెయిన్ ఏంటంటే దక్కని ప్లాట్లు, అంటే దక్కని ప్లాట్లు ఉన్నటువంటి గొర్రె, అందుకోసం అని దక్కని ప్లాట్ దక్కని అని పేరు రావడం జరిగింది. దక్కని నల్లజాతి గొర్రె కూడా దీన్ని లోకల్ ఏమిటో పిలవడం జరుగుతుంది. సో వెనకటి రోజుల్లో ఏమయ్యేదంటే దీన్ని విరివిగా పెంచేవారు. సో ఎందుకంటే దాని నుంచి ఉన్ని అదేవిధంగా మాంసం కూడా వచ్చేవారు అనమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఉన్ని వెనకటిలో ఏం చేద్దంటే దుంపట్లు, బొంగళ్ళు అవి తయారు చేసుకునే వాళ్ళు. కానీ ఈ రోజులలో ఉన్నికి అంత డిమాండ్ లేకపోవడం కారణం ఏంటంటే ఆ దాంతో తయారు చేసిన ఉన్నితో తయారు చేసినటువంటి గొంగళ్ళు కానీ అదేవిధంగా దుప్పట్లు కానీ ఈ మధ్య అంతగా యూజ్ చేరుకోవడం వల్ల దాని యొక్క ప్రాముఖ్యత తగ్గిపోవడం జరిగింది. సో అందువల్ల రోజు క్రమేణా ఏమవుతుందంటే ఆ దాని యొక్క సంతతి క్షీణించిపోవడం జరిగింది అనమాట. సో ఆ సంతతిని మన భారతదేశంలో కంపల్సరీ, అది తెలంగాణ జాతి కాబట్టి దాన్ని పరిరక్షించిన ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. సో దీంట్లో మనకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే మంచి ఈ ప్రాజెక్ట్ నుంచి మంచి ప్యూర్ క్వాలిటీ ఉన్న మెయిల్స్ని ఉత్పత్తి చేసేసి రైతులకి కాస్ట్ పెట్టిన సరఫరా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మంచి క్వాలిటీ సెమెన్ ప్రొడక్ట్ చేసేసి ఈవెన్ సెమెన్ కూడా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేయడం, అంటే కృత్రిమ గర్భధారణ కూడా ఈ ప్రాజెక్ట్లో చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా అవేర్నెస్ ఫార్మర్స్లో కూడా అవేర్నెస్, యాక్చువల్ దక్కని యొక్క మాంసం ఏంటంటే వెనకటి రోజుల్లో కుర్బానీ అవి చేసే క్రమంలో దీని యొక్క మాంసాన్ని ఎక్కువ విరివి యూజ్ చేసేవాళ్ళు. సో దాని యొక్క టేస్ట్ అండ్ ఫ్లేవర్, ఉదాహరణకి మనము బాయిలర్ కోడి అదేవిధంగా నాటుకోడి విధంగా ఫ్లేవర్కి జనరల్ నాటుకోని ఫ్లేవర్ ఎలా విధంగా మంచిగా ఉంటుందో ఈ దక్కని మాంసం కూడా ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. సో అందుకోసమని దీన్ని ప్రిఫర్ చేసేవారు అనమాట. సో వెనకటి రోజుల్లో, కానీ ఇప్పుడు పోతూ దాని ఆ మాంసం దొరకకుండా దాన్ని కూడా కమిపించిపోతుంది. ఇంకొకటి మెయిన్ దక్కని యొక్క జాతి తక్కిపోవడానికి కారణం ఏంటంటే ఈ నెల్లూరు జాతి అనేది ఒకటి కొత్తగా, అంటే ఇప్పటి నుంచి ఉన్నది, కాకపోతే ఏంటంటే ఆ నెల్లూరు జాతి ఏంటంటే ఆ ఉన్ని దానికి ప్రాముఖ్యత లేదు, ఓన్లీ హేదే వస్తుంది, ఉన్ని మొత్తం కూడా మాంసం కొరకే ఉత్పత్తి

0: అక్కడ 50% ఏమో మార్జిన్ మళ్ళీ పెంచుకొని ఆల్మోస్ట్ ఒక కోటి వరకు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో 50% 50 లక్షలు వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 50% వచ్చేసి మన బెనిఫిషియరీ ఎవరైతే బెనిఫిషియరీ ఉంటారో అతను ఇవ్వడం జరుగుతుంది. సో కొన్ని నామ్స్ ఉంటాయని ఆ నామ్స్ ప్రకారం ఒకవేళ కనుక ఆసక్తి కనుక రైతులు ఉన్నట్లయితే మీ దగ్గర ఉన్న పశు అధికారిని సంప్రదించేసి అదేవిధంగా బ్యాంక్ మేనేజర్ సంప్రదించినట్లయితే మీకు ఒక స్కీమ్ ప్రస్తుతానికి ఆ స్కీమ్ అనేది ఒకప్పుడు అవైలబిలిటీ ఉంది. నెంబర్ ఆఫ్ ఆ ఏరియాని బట్టి కూడా స్కీమ్స్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీరు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి పశు వైద్యం సంప్రదించినట్లయితే మీకు ఆ స్కీమ్ సంబంధించిన డీటెయిల్స్ వివరంగా చెప్పడం జరుగుతుంది. దాని తదనుగుణంగా మీరు దాని స్కీమ్ యూటిలైజ్ చేసుకోవడం ఎంతైనా లాభసాటిగా ఉంటుంది.
1: లైఫ్ స్టాక్ మిషన్ యొక్క టార్గెట్ అంటే దాని ప్రధాన లక్ష్యం ఇప్పటిదాకా ఎంత వరకు పూర్తయింది అంటారు?
0: అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మా దగ్గర మట్టికి కన్జర్వేషన్ కాకుండా ప్రస్తుతానికి మేము ఇంతకుముందు 250 ఎనిమల్స్ ఉండే ఇప్పుడు ఆల్మోస్ట్ 500 వరకు ఎనిమల్స్ పెంచడం జరిగింది. రైతులకు కూడా ఆల్మోస్ట్ ఒక 120-130 వరకు ఎనిమల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది అంటే మేల్స్ మా దగ్గర ఉన్న ప్యూర్ మేల్స్ ఉంచుకొని అంటే సర్ప్లస్ ఎనిమల్స్ ఉంటాయి కదా, ఆ ఎనిమల్స్ మనకి మామూలుగా సెక్స్ రేషియో ఎలా ఉంటుంది అంటే 25కి ఒక 25 ఆడవాటికి ఒక మగ గొర్రె కావాల్సి వస్తుంది అనమాట. మా దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మగ గొర్రెలు ఎక్కువ పుట్టాయి అనుకో, అవి మంచి ప్యూరిటీ ఎనిమల్స్ కదా, అవి రైతులకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఈ స్కీమ్ అయిపోయినప్పటికీ కూడా ఇది ఎనిమల్స్ దక్కని ఇవ్వలేదు రైతులు, ఆసక్తి గల రైతులు కనుక దక్కనిగా అది పెంచుకోవాలనుకున్నట్లయితే ఈ మేము కాస్మేషన్ మేము వాటికి వాళ్ళకు ఇవ్వడం జరుగుతుందండి.
1: ఒకప్పుడు దక్కన్ జాతి మంచి జాతి అయినప్పటికీ త్వరగా మాంసం పెరిగే వేరే జాతులు వచ్చాయి. అయితే ఉన్ని అనేది కేవలం ఈ దక్కన్ జాతిలోనే ఎక్కువగా వస్తుంది కాబట్టి ఎన్ఎల్ఎం ద్వారా అభివృద్ధి చేస్తున్నారు. ఇంకా ఈ మిషన్ లో ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు?
0: ఈ మిషన్ అదే కాకుండా ప్యూర్ బ్రీడ్ ఉత్పత్తి చేయడము, అదే ఈస్టర్ సింక్రనైజేషన్ అంటే అన్ని ఒకేసారి ఎదకు రావడము, ఒకేసారి పిల్లలు పుట్టడం, ఆ పుట్టిన పిల్లల్ని ఏమంటే రైతులకు ఇవ్వడము, అదేవిధంగా అవేర్నెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము. సో ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే ఒకరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, మార్నింగ్ 9 గంటల నుంచి ఈవినింగ్ 5 గంటల వరకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. మార్నింగ్ సమయంలో వచ్చేసి క్లాసెస్ తీసేసుకొని వాళ్ళకి ఏమన్నా డీటెయిల్గా క్లాస్ రూమ్ యాక్టివిటీస్ జరుగుతుంది. ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ టైంలో ఏమవుతుందంటే డైరెక్ట్ ఫీల్డ్ దగ్గరికి వెళ్ళేసి ఎన్ఎల్ దగ్గర నుంచి ఎన్ఎల్ సంబంధించిన యాక్టివిటీస్ ఏమైనా ఉంటే అవి కూడా చూయించి చేసి అదేవిధంగా సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సర్టిఫికేట్ మీకు ఫ్యూచర్లో దేనికైనా ఉపయోగించడానికి కూడా ఆస్కారం ఉంటుంది అన్నమాట.
1: ఈ మిషన్ ఇంకా ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుందండి?
0: యాక్చువల్గా ఇంకో 2022-25 వరకు అండి, ఇంకో సంవత్సరం వరకు అది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో అలాగే ఈ మిషన్ ఉన్నప్పటికీ ఈ ఎన్ఎల్స్ ఉన్న రోజుల నుంచి మేము ఆ ఎన్ఎల్స్ మనం రైతు మా దగ్గర ప్రొడ్యూస్ అయిన ప్రతి ఒక్క ఎన్ఎల్ని కంటిన్యూస్ ఇస్తుంది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్, క్లోజ్ అవ్వడం కాకుండా స్కీమ్ క్లోజ్ అవ్వ ఉండొచ్చు కాబట్టి మా దగ్గర ఉన్న ఎన్ఎల్స్ ఉన్నటువంటి పుట్టిన పిల్లల్ని మనం కంటిన్యూస్గా రైతులకు ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట. మా దగ్గర ప్రిజర్వ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నటువంటి ఎన్ఎల్స్ రైతులకు ఇవ్వడం, ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అనేది షాప్ అనేది ఉండదు.
1: పశు ఘనక్షేత్ర సముదాయానికి అసోసియేట్ ప్రొఫెసర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ శివప్రసాద్ చుక్కలా గారు మీ అమూల్యమైన అభిప్రాయాలు అందించినందుకు ధన్యవాదాలండి. లైఫ్ స్టాక్ ఫార్మ్ కాంప్లెక్స్ కు సీనియర్ ప్రొఫెసర్ గా మరియు యూనివర్సిటీ హెడ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ టి రఘునందన్ గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ టి రఘునందన్ గారు, ఈ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ గురించి తెలియజేయండి, అది మీ యూనివర్సిటీలో ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఆ వివరాలు కూడా తెలియజేయండి.
2: నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అనేది జాతీయ స్థాయిలో ఈ నేటివ్ బ్రీడ్స్ అంటే మన దేశవాళీ జాతులను కన్సర్వ్ చేయడం కోసం ఒక ఉత్తమమైన ప్రోగ్రామ్ ఇది. సో మా యూనివర్సిటీలో ఈ ప్రోగ్రామ్ లో భాగంగా డెక్కనీ జాతి గొర్రెలను ఏ విధంగా మనం నిలుపుకోవాలి, వాటిని తర్వాత వాటిని ఫ్యూచర్ ముందు వాటిని ఏ విధంగా అభివృద్ధి చేయాలి దాని మీద మా యూనివర్సిటీలో ఈ ఎన్ఎల్ఎం ప్రాజెక్ట్ ఒకటి టేకప్ చేశాము. ఈ ప్రాజెక్టులో ముఖ్యంగా మన రాష్ట్రంలో చూసినట్లయితే ఈ డెక్కనీ జాతి గొర్రెలు మన రాష్ట్రానికి సంబంధించినవి, కానీ ఈ రోజు రోజుకు ఈ యొక్క డెక్కనీ జాతి గొర్రెలు అంతరించిపోతున్నాయి. డెక్కనీ జాతి గొర్రెల నుంచి వచ్చే మాంసము చాలా రుచికరమైందని అందరికి తెలిసిందే. మరి ఈ గొర్రెలు అంతరించిపోయినట్లయితే మనకు ఇంత రుచికరమైన మాంసం కోల్పోతాం కాబట్టి మన యూనివర్సిటీలో ఈ డెక్కనీ జాతిని అభివృద్ధి చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ టేకప్ చేశాము. మా దగ్గర డెక్కనీ జాతి గొర్రెను ఎలా పెంచుకోవాలి, తర్వాత వాటిలో ఎనిమల్ గొర్రెలన్నీ ఒకేసారి ఎదకు వచ్చేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా ఇంకా కృత్రిమ గర్భోత్పత్తి కూడా ఈ గొర్రెల్లో ఎలా చేపట్టాలి, రైతుల వరకు కూడా ఈ ప్రోగ్రామ్ తీసుకెళ్లడానికి మేము కృషి చేస్తున్నాము. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్న డెక్కనీ జాతి కావాల్సిన రైతులు ఎవరైనా మా యూనివర్సిటీని సంప్రదించినట్లయితే లేకుంటే మా విభాగాన్ని సంప్రదించినట్లయితే వారికి కావలసిన సహాయాన్ని అందిస్తాము. మా దగ్గర ఇంకా డెక్కనీ జాతి మొగ పోతులను కూడా మేము

0: విత్తన అభివృద్ధి కోసం మేము అమ్ముతాము. కాబట్టి ఎవరైనా రైతులు డెక్కని జాతి అభివృద్ధి చేయదలుచుకున్న వారు తప్పకుండా మా క్షేత్రాన్ని ప్రదర్శించి వాళ్ళకు కావలసిన గొర్రెలను, మొగ గొర్రెలు గాని ఆడ గొర్రెలను కొనుగోలు చేయవచ్చు. ఇంకా వారికి ఎవరికైనా ఈ డెక్కని జాతి మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్, శిక్షణ కార్యక్రమం కావాల్సినట్లయితే మమ్మల్ని సంప్రదించినట్లయితే ఈ డెక్కని జాతి గొర్రెని ఎలా పెంచుకోవాలి, వాటిని షియరింగ్ అంటే ఉన్ని ఎలా కత్తిరించాలి, మరి మాంసంని ఎక్కువ వృద్ధి రావాలంటే, మాంసం ఎక్కువ పెరుగుదల ఉండాలంటే ఎలాంటి దాణా గాని ఇలాంటి గడ్డి పెంచాలి అనే వాటి మీద మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తాం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న, ఆసక్తి ఉన్న రైతులు తప్పకుండా మా క్షేత్రాన్ని, మాకు ఫారాన్ని సందర్శించి మా యొక్క సలహాలను తీసుకోగలరు. ఇంతేకాకుండా పశుగ్రాసాలను మనం ఈ డెక్కని జాతి గొర్రెలను పెంచుకోవడానికి ఎలాంటి పశుగ్రాసాలను మనం పెంచుకుంటే వీటి యొక్క వృద్ధి ఎక్కువగా ఉంటుంది, అలాగే సైలేజ్ హే ఇలాంటి అన్ని రకాల పశుగ్రాసాల మీద కూడా మేము అవగాహన ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి గల రైతులు తప్పకుండా మా క్షేత్రాన్ని సందర్శించగలరని కోరుతున్నాను.
1: ప్రొఫెసర్ గారు, ఈ NLM స్కీమ్ కింద పందుల పెంపకానికి సంబంధించి ఏదన్నా సంరక్షణ జరుగుతుందా?
0: ఈ NLM లో భాగంగా మా యూనివర్సిటీ లో ప్రత్యేకంగా పందుల ప్రోగ్రామ్ ఏమీ లేదు, కానీ మా దగ్గర పందుల పెంపకానికి కావలసిన సమాచారం అంతా మా దగ్గర లభిస్తుంది. మా దగ్గర చిన్న గరి యూనిట్ కూడా కళాశాలలో ఉంది. కాబట్టి రైతు మేము ఇదివరకు లోగడ మేము ఎన్నో పిగ్గరీ డెవలప్మెంట్ కూడా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసాం ఇదివరకు. ఎవరైనా రైతులు, మామూలుగా మేము గమనించింది ఏంటంటే రైతులకు గ్రామాల్లో ఈ పందుల పెంపకం మీద సరైన అవగాహన ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి అంతేకాకుండా పందుల యొక్క పెంపకం చేపట్టినట్లయితే చాలా అపోహలు ఉన్నాయి, పంది మాంసం ఎవరు తినరు అని. కానీ అలా కాకుండా ఈ రోజుల్లో పంది మాంసానికి మంచి గిరాకీ ఉంది. తర్వాత పందులు వేరే మన గొర్రెలు, మేకలు, కోళ్లు చూసినట్లయితే వీటికన్నా ఈ పందుల అభివృద్ధి, మాంసోత్పత్తి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ లార్జ్ వెయిట్ యార్క్షైర్ పందులను రైతులు పెంచుకొని లాభాలు పొందవచ్చు. అయితే దీనికి మార్కెట్ మన దగ్గర లేదు, మన రాష్ట్రంలో మార్కెట్ లేదు అని కూడా అపోహ ఉంది. మన రాష్ట్రంలో కాకపోయినా వేరే రాష్ట్రాల్లో, బెంగళూరు గాని, కర్ణాటకలో ఉండే మార్కెటింగ్, మహారాష్ట్రలో మార్కెటింగ్ ఉంది. అంతేకాకుండా నార్త్ ఈస్ట్ స్టేట్స్ అయినా అన్ని, అక్కడున్న అస్సాం, మేఘాలయ, అన్ని రాష్ట్రాల్లో కూడా పంది మాంసానికి మంచి గిరాకీ ఉంది. కాబట్టి ఇక్కడ పందులను పెంచుకొని వాటిని అక్కడికి ఎక్స్పోర్ట్ చేసి కూడా లాభాలు పొందవచ్చు. సో ఈ విషయంలో మా యూనివర్సిటీ తరఫున మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తుంటాము. ఎవరికైనా సలహాలు గానీ ఇంకేమైనా సందేహాలున్నా మా యూనివర్సిటీ సందర్శించి, లేకుంటే మాకు ఫోన్ ద్వారా అయినా సమాచారం తెలుసుకుని వారి సందేహాలను నివృత్తి చేసుకో.
1: డాక్టర్ టి రఘునందన్ గారు, చాలా మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: నమస్కారం.
2: మీరు ఇంతవరకు నేషనల్ లైవ్ స్టాక్ గురించి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శివప్రసాద్ చుక్కల, లైవ్ స్టాక్ ఫార్మ్ కాంప్లెక్స్ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ పి రఘునందన్ గారులతో పరిచయాలతో కూర్చున్న కార్యక్రమం విన్నారు. పరిచయం చేసిన వారు డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: ఆకాశవాణి సింహపురి FM కేంద్రం 102.7 MHz పై మా ప్రసారాలు వింటూ ఉన్నారు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్య.

సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు. ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.

ప్రతిరోజు ఉదయం 6:10 వినండి అర్చన. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:00. ఇప్పుడు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలి అనుకుంటే వాట్సాప్ ద్వారా మాకు తెలియజేయండి. వాట్సాప్ నెంబర్ 7901048415. ఈనాటి హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా పంపిన వారి పేరు చెప్పడానికి ముందుగా ప్రకటన విందాం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఈనాటి హలో అభిరుచి కార్యక్రమంలో ముందుగా మనకు వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్, అపేద ఆయుష, వీరు కూడా పాటను వినిపించమని కోరుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం నుంచి ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తుల గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, యశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి, వీరందరి కోసం ఒక పాటను విందాం.

మీరు వింటున్నారు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు. హలో అభిరుచిలో తర్వాత వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ పాటను వినిపించమని కోరుతున్నారు. అదేవిధంగా బ్రహ్మయ్య కర్నూలు నుంచి వారి స్నేహితులందరి కోసం పాటను వినిపించమని కోరుతున్నారు. ఇంకా చిత్తూరు జిల్లా పుతలపట్టు మండలం తలుపులపల్లె గ్రామం నుంచి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, హన్విత. ఇంకా నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బ గ్రామం నుంచి చొప్ప కుమార్, మస్తానయ్య, కుమారి, సంపూర్ణమ్మ, వెంకట రమణమ్మ, మౌనిక వారందరి కోసం పాటను వినిపించమని కోరుతున్నారు. అలాగే అండి, మీరందరి కోసం ఒక పాటను విందాం.

హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటూ ఉన్నారు. హలో అభిరుచిలో తర్వాత వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు. పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. అదేవిధంగా పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యవతి, లక్ష్మీకాంత్ రవళి, రామకృష్ణ విహాన్స్, విద్వాన్ మహబూబ్ నగర్ నుంచి వీరు కూడా పాటను వినిపించమని కోరుతున్నారు. ఇంకా మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సి విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, సక్కుబాయ్, ఎదోజే, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డుబాబా, మూసాపేట నరేష్, ఇంకా వారి గ్రామ ప్రజలందరి కోసం పాటను వినిపించమని కోరుతున్నారు. ఇంకా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్ బాషా, మరియు వారి కుటుంబ సభ్యులు, వారి స్నేహితులందరి కోసం పాటను వినిపించమని కోరుతున్నారు. వీరందరి కోసం ఒక పాటను విందాం.

సభలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు, తర్వాత వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య, సరిలేరు నీకెవరి చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు, వారి స్నేహితులందరి కోసం, అలాగే నెల్లూరు సింహపురి ఎఫ్ఎం వింటున్న శ్రోతలందరి కోసం పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. సహస్ర, వర్షశ్రీ, అంకిత్, హర్షిత్ ఎద్దు మైలారం నుంచి వీరు కూడా పాటను వినిపించమని కోరుతున్నారు. ఇంకా పుట్టపక్క నుంచి మిరియాల తిరుమలయ్య ఆండాలు, వీరు కూడా పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. వీరందరి కోసం ఒక పాటను విందాం.

ఈనాటి హలో అభిరుచి కార్యక్రమంలో చివరిగా వాట్సాప్ మెసేజ్. సోమనాథం జనార్దన్ రావు, వనజమ్మ.

వెంకట భవన, వెంకమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్ మరియు ఎఫ్ఎం రేడియో ఆర్చీలందరి కోసం పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. ఇంకా అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుంచి అఖిల్, అరుణ, సద్దానప్ప, లింగరాజు, సుధీర్ వీరు కూడా పాటను వినిపించమని కోరుతున్నారు. ఇంకా చివరిగా నెల్లూరు జిల్లా కావలి నుంచి వారి కుటుంబం సభ్యులందరి కోసం, అదేవిధంగా వారి స్నేహితులందరి కోసం పాటను వినిపించమని కోరుతున్నారు. వీరందరి కోసం ఒక పాటను విందాం. ఇంకా చివరిగా బిట్రగుంట నుంచి అరసాన్ వీరు కూడా పాటను వినిపించమని కోరుతున్నారు. వీరందరి కోసం పాటను విందాం.

మీ ఇంతవరకు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 8:30 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 6వ తేదీ నుండి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. దేశీయ ఎగుమతులను $1 trillion చేర్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. సింధు జలాల ఒప్పందంపై భారత వైఖరిలో ఎలాంటి మార్పు లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 16వ ఆర్థిక సంఘం పంచాయతీలకు 80% ప్రాథమిక గ్రాంట్లు, 20% పనితీరు ఆధారిత గ్రాంట్లను ప్రతిపాదించినట్లు కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ వెల్లడించారు. అమర్నాథ్ వార్షిక పవిత్ర యాత్ర అధికారికంగా ఈ ఉదయం ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 6వ తేదీ నుండి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటించనున్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ తూర్పు విభాగ కార్యదర్శి రుద్రేంద్ర టాండన్ ఆ పర్యటన వివరాలను న్యూఢిల్లీలో ఈరోజు పాత్రికేయులకు వెల్లడిస్తూ జూలై 6 నుంచి 8 వరకు ప్రధానమంత్రి ఇండోనేషియాలో పర్యటిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు సాంస్కృతిక, చారిత్రక ప్రాధాన్యం కలిగిన యోగ్యకర్త నగరాన్ని కూడా సందర్శిస్తారని చెప్పారు. 2025 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యకుడు ప్రబోవో సుబియాంటో భారత్ను సందర్శించిన సందర్భంగా ప్రారంభమైన ద్వైపాక్షిక సహకార చర్చలకు ఈ పర్యటన కొనసాగింపుగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మలక్కా జలసంధి సముద్ర ప్రాంత భద్రత, స్థిరత్వ పరిరక్షణలో ఇండోనేషియా ఎప్పటి నుంచో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఈ సముద్ర మార్గం భారతదేశానికి అత్యంత ముఖ్యమైన సముద్ర వాణిజ్య మార్గాల్లో ఒకటని, భారతదేశానికే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా మలక్కా జలసంధి అత్యంత వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన ప్రాంతమని వివరించారు. ఇక పర్యటనలో 2వ దశగా జూలై 8 నుంచి 10 వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారని వెల్లడించారు. 3 దేశాల పర్యటనలో చివరిగా జూలై 10-11 తేదీల్లో నరేంద్ర మోదీ న్యూజిలాండ్లో పర్యటించనున్నారని టాండన్ తెలిపారు. సింధు జలాల ఒప్పందంపై భారత వైఖరిలో ఎలాంటి మార్పు లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ న్యూఢిల్లీలో ఈరోజు వారాంతపు మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్తాన్ అందిస్తున్న మద్దతు నేపథ్యంలో సింధు జలాల ఒప్పందం రద్దు కొనసాగుతుందని చెప్పారు. ఉగ్రవాదానికి పాకిస్తాన్ తన మద్దతును శాశ్వతంగా విరమించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా బంగ్లాదేశ్లోని తీస్తా నది పునరుద్దరణ ప్రాజెక్టు గురించి వివరణ ఇస్తూ బంగ్లాదేశ్లో భారత్ చేపడుతున్న అభివృద్ది సహాయ కార్యక్రమాలు పరస్పర అంగీకారంతో రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక ఆధారంగా అమలవుతున్నాయని, వాటిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు. తీస్తా నది ప్రాజెక్టుపై భారత అభిప్రాయాలను ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రభుత్వానికి తెలియజేశామని జైస్వాల్ స్పష్టం చేస్తూ,
1: India's development assistance for projects in Bangladesh is based on a mutually agreed roadmap, which is regularly reviewed. Our views on the Teesta River project have been previously conveyed to the Bangladesh side. We will factor all related developments in our overall approach to the Teesta issue.
0: దేశీయ ఎగుమతులను ఈ ఆర్థిక సంవత్సరంలో $1 trillion చేర్చే లక్ష్యంతో భారత్ వేగంగా ముందుకు సాగుతోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి

0: పీయూష్ గోయల్ తెలిపారు. ఈ లక్ష్యంలో భాగంగా వార్షిక ఎగుమతుల్లో దాదాపు 15% ఇప్పటికే తొలి త్రైమాసికంలోనే నమోదైనట్లు ఆయన వెల్లడించారు. న్యూఢిల్లీలో జరిగిన బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, వస్తు ఎగుమతులను సుమారు 440 బిలియన్ డాలర్ల నుంచి 530 బిలియన్ డాలర్లకు, సేవల ఎగుమతులను సుమారు 421 బిలియన్ డాలర్ల నుంచి 470 బిలియన్ డాలర్లకు పెంచాల్సిన అవసరముందని చెప్పారు. తొలి త్రైమాసికంలో వస్తు ఎగుమతులు సుమారు 15%, సేవల ఎగుమతులు 10 నుంచి 11% వరకు వృద్ధి చెందాయని పేర్కొన్నారు. భారత ఎగుమతి వ్యూహాన్ని మరింత బలోపేతం చేస్తూ సమ్మిళిత అభివృద్దికి ప్రాధాన్యమిస్తున్నామని కేంద్రమంత్రి తెలిపారు. ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లా, ప్రతి రంగాన్ని సమాన ప్రాధాన్యంతో పరిగణిస్తూ ఎగుమతుల విస్తరణకు కార్యాచరణ రూపొందిస్తున్నామని పీయూష్ గోయల్ వివరిస్తూ,
1: For those of you and your businesses who want to export, particularly micro and small, for any approvals you require internationally, you know, pharma requires approvals, agri products require approvals, SPS, TBT clearances, any testing cost that you have to bear or to meet the EU regulations or to meet regulations of these developed countries, Export Promotion Mission will finance most of your expenditure for getting approvals internationally for quality of Indian goods.
0: Akashvani, Jatiya Vartalu Vintunnaru. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల అమలుపై చర్చించేందుకు రాష్ట్రాల పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సును న్యూఢిల్లీలో నిర్వహిస్తోంది. 16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థలకు 435,236 కోట్ల రూపాయల నిధులను సిఫార్సు చేసిందని ఆ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇవి 15వ ఆర్థిక సంఘం 5 ఏళ్ల కాలానికి చేసిన కేటాయింపులతో పోలిస్తే సుమారు 84% అధికమని పేర్కొంది. వికసిత భారత్ 2047 లక్ష్య సాధనలో ఆర్థికంగా బలోపేతమైన, డిజిటల్ సదుపాయాలతో కూడిన, జవాబుదారీతనం కలిగిన గ్రామ పంచాయతీలు సమ్మిళిత సుస్థిర అభివృద్దిలో మరింత కీలక పాత్ర పోషిస్తాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ పాత్రికేయులతో మాట్లాడుతూ, 16వ ఆర్థిక సంఘం పంచాయతీలకు 80% ప్రాథమిక గ్రాంట్లు, 20% పనితీరు ఆధారిత గ్రాంట్లను ప్రతిపాదించినట్లు తెలిపారు. అమర్నాథ్ వార్షిక పవిత్ర యాత్ర అధికారికంగా ఈ ఉదయం ప్రారంభమైంది. నున్వాన్, పహల్గాం, బాల్తాల్ మార్గాల ద్వారా యాత్రికులు సజావుగా పవిత్ర గుహ ఆలయం వైపు పయనమయ్యారు. తెల్లవారుజామునే బేస్ క్యాంపుల నుంచి బయలుదేరిన వేలాది మంది భక్తులు ఎత్తైన పర్వతాలు, ఇరుకైన మార్గాలను దాటుకుంటూ సహజ సిద్ధంగా ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించేందుకు పవిత్ర అమర్నాథ్ గుహ ఆలయానికి చేరుకుంటున్నారని మా ఆకాశవాణి ప్రతినిధి తెలియజేశారు. యాత్రికుల సౌకర్యం, భద్రత, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రెండు మార్గాల్లోనూ తాగునీరు, ఆహారం, విశ్రాంతి కేంద్రాలు వంటి అన్ని మౌలిక సదుపాయాలను అధికారులు ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఈ ఉదయం అధికారులు యాత్రికులకు పలు కీలక సూచనలు చేశారు. నమోదు చేసుకున్న తేదీల్లోనే యాత్రకు రావాలని కోరుతూ, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతిరోజు అనుమతించే యాత్రికుల సంఖ్యకు పరిమితి విధించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, ఈరోజు తెల్లవారుజామున జమ్మూ నుండి బయలుదేరిన రెండో విడత యాత్రికులు కాశ్మీరుకు చేరుకోగా, వారు రేపు ఉదయం పవిత్ర గుహ ఆలయం వైపు ప్రయాణం ప్రారంభించనున్నారు. గుజరాత్, గోవా, మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం IMD హెచ్చరించింది. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. రేపటి వరకు ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లడాక్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని IMD అంచనా వేసింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం కొనసాగుతోందని, దీని ప్రభావంతో రానున్న 4 నుంచి 5 రోజుల పాటు మధ్య భారతదేశంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతాయని పేర్కొంది. ఇక నైరుతి రుతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని మిగిలిన ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించాయని IMD శాస్త్రవేత్త ఏ ధర్మరాజు వెల్లడిస్తూ,
2: The southwest monsoon has further advanced into some more parts of the Gujarat and remaining parts of Madhya Pradesh and some more parts of Rajasthan, Haryana. 3rd of July 2026, a low pressure area has laid over northwest Bay of Bengal. Under its influence, monsoon is likely to continue in active phase over central parts of the country for coming 4 to 5 days. An isolated

0: extremely heavy rainfall likely to occur over Konkan and Madhya Maharashtra and South Gujarat during 3rd of July to 6th July.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాల్లో రేపు పర్యటించనున్నారు. ముందుగా రాజస్థాన్లో పర్యటించి జోధ్పూర్ విమానాశ్రయంలో నూతన టెర్మినల్ భవనాన్ని ప్రారంభించనున్నారు. సుమారు 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ టెర్మినల్ ద్వారా ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందుబాటులోకి రానున్నాయి. జోధ్పూర్లో సవరించిన ఉడాన్ పథకాన్ని కూడా ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. అదేవిధంగా రాజస్థాన్లోని బాలోత్రాలో సుమారు 106,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు చేయడంతో పాటు కొన్ని ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 6వ తేదీ నుండి ఇండోనేషియా, ఆస్టేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. దేశీయ ఎగుమతులను $1 ట్రిలియన్లకు చేర్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. సింధు జలాల ఒప్పందంపై భారత వైఖరిలో ఎలాంటి మార్పు లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. భక్తరామదాసు చరిత్ర. కోట సచ్చిదానంద శాస్త్రి గారిచే హరికథాగానం వింటారు.

ఫలం అన్నట్లుగా పుట్టిన ఆ బాలునికి గోపన్నయ్యని పేరు పెట్టారు. నేలకొండపల్లిలో ఉన్న రాజగోపాల స్వామి వారి అనుగ్రహంతో పుట్టినాడు కాబట్టి ఆ పిల్లవానికి ఈ పేరు పెట్టారు. అక్షరాభ్యాసం జరిగింది, దేశభాషలందు నేర్పించారు. ఆ బాలు సాయమవేళన భజన సావడియందును సాగుచుండు రామాయణ సత్పురాణమతడాతలకుందన కాలకింపగా ఆ యవనీశోర్భకున కారమయ్యేటని తెల్లమయ్యే రామాయణ మారుకాండమయందని రామకథ విశేషం. పరిశీలనగా పారవశ్యంతో అలౌకికానందం పొందిన ఆ చిరంజీవికి గోపన్న తనలో తాను ఇలా అనుకునేవాడు. జనీంపనైతి రామునితో అయోధ్యను భరతాదులను కంటబడయనైతి భానుకుల దీపకునితో శివధనుర్భంగ భిక్షింపనైతి దర్శింపనైతి సీతా జగన్మాతను నేనా దేవి చరణంబులంటనైతి నిప్పొందనైతి సుమిత్రాతనుజుచే హనుమదారుల రూపుల వయ్యనైతి చెల్లరే దిక్కుమాలిన పల్లెలోన పారవేశనుడను రామభద్రుడనుచు వగచుకుండు పురాణము ముగిసి ఇంటికి అను అడుగుచుండిన గోపన్న అనుదినంగు గోపన్న గారు విజయం చక్కగా నేర్చుకొని రాముని భజిస్తూ పాపభీతితో వీలైనంత ఏదో పరోపకారం చేస్తూ రామభక్తితో కాలం గడుపుతున్నారు. అయినా ఏదో తపన, ఆరని ఆవేదన, సద్గురు కోసం అన్వేషణ. ప్రజలరా, పుణ్యం పండితే దేవుడు సద్గురువు రూపంలో వస్తాడు. అదే జరిగింది. ఒకనాడు రామభజన చేయుచుండగా సీతారామ స్వామి వారి కొవ్వెల్లో కరగిపోసిన సాత్విక ప్రతిమాయన ఆకర్షణీయ దేహంబుతోడాయిమోగు తంత్రీనాదమోజన రవతుల్లు గాత్ర మర్యాదతోడ అది నిరాడంబరమైన జీవిత గాటనప్పారు టెంకాయ చిప్పతోడ మనసుకి తూపు నాతని తనుత్రాడమోయన దాల్చు జగురు తంగితోడ తనకి జంగమ తనది జంగమ తీర్థమోయన కబీరు పారవశ్యమునకు లొంగి ప్రకృతి కాంత చేష్టలందింది చూడ వెంచేసే అటపాత్రం రామనామ ప్రభావమడ ఆలయంలోకి ప్రవేశించబోగా వీల్లేదన్నారు కొందరు. గంగాపాపం శశీతాపం దైన్యం కల్పతురుస్తథ పాపం తాపంచ దైన్యంచ హంతి సజ్జన దర్శనం. సరే ఏం చేస్తాం అలాగే అని కబీరు గారు వెళ్ళి అనంత దూరంలో కూర్చున్నారు. ఆశ్చర్యం, ఒళ్ళో సీతారాముల విగ్రహాలు కనపడలేదు. అందరూ వెళ్ళి కబీరు గారిని ప్రార్థించారు ఒళ్ళోకి రమ్మని. కబీరు గారు వచ్చి జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్

జై జై జై శ్రీరామ్ అంటూ వచ్చారు. అందరికీ దర్శనం ఇచ్చారు. సీతారాములు ప్రార్థించారు, దర్శనం ఇచ్చారు. విగ్రహాలు కనిపించినాయి. అందరూ ఉత్కంఠంతో జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ కేకలు పెట్టారు. కవికోకిలము తాత్వికవ్యేకి వాల్మీకి ఏవర్ణమును జనించినాడు మౌనిమండలి పితామహుడు పరాశరుడు ఏ పురమున జన్మెత్తినాడు ధర్మ సంవేది దేవవ్యాసముని చంద్రుడు ఏ వంశమును జన్మెత్తినాడు ధన్యుడు అధ్యాత్మవిత్తముడు మాన్యుడు శుకుడు ఏగోత్రమును ఉద్భవించినాడు సత్యవతి జన్మించిన జాతి ఏది రోహిదాసుడు జన్మించిన దేహమేది వాళ్ళెల్లరి పూజ్యులు వరలేది కులము లేదని మహిమంది వదుగబడునే. గోపన్న వెళ్ళి కబీరును నమస్కరించినాడు. ఉపదేశం చేయండి స్వామి అంటే కబీరు, నాయన మడియంచు దడియంచు అడుగెత్తి ఇడుకొంచు సంతరించడు గృహాచారములకు మరంద రుద్రాక్షలు ఒడల నిండా విభూతి వేసి పూసిన రిక్త వేషములకు పాకాది గృహకృత్య భాషలంబులతో ఆచరించడు భగజ్జారములకు శబ్దంబు గంధంబు స్పర్శంబు ఇళయు తీరాయు అని చిల్క పల్పులకు దేశదంబులకు వేదాంత భాషలకు ఆసనములకు సహ ఉపన్యాసములకు హరిహరు నవ్వుకొనుచుండు ఆత్మలందు ఇలాంటి తలతిక్కలు లేకుండా చక్కగాను భగవన్నామం చేస్తూ కాలం గడుపునాయన. శ్రీరామ రామ రామేతి రవే రామే వరవరే రహస్యనామతత్వం రామనామవరాలనే జయతి జయతి మంత్రం జన్మ సాఫల్య మంత్రం జన్మ మరణ భేద క్లేశ విచ్ఛేద మంత్రం సగల నిగమంత్రం సర్వశాస్త్రీయ మంత్రం రఘుపతి మంత్రం రామ రామేతి మంత్రం ఓం శ్రీ శ్రీరామాయ నమః. ఇది అనుకుంటుండు నాయన. గోపన్న, ఇక పైన నీ పేరు రామదాసు. పేరు పెట్టే అధికారం, మార్చే అధికారం గురువుకే ఉంటుంది. రామపంచాయతమని పూజిస్తూ మంత్రోపాసన చేస్తూ భజిస్తూ ఉండు ఆ స్వామి. సగుణోపాసన చేయమంటారా అంటే సగుణం పునాది నిర్గుణ సౌధమునకు చపల చిత్తుని అజ్ఞానం ఉపనయించి సుగతిదార్చు అని చెప్పారు. గోపన్న, మరో విషయం, వరవర్ణద్వేషావరంశ్యమున వరవర్ణద్వేషావరస్యంబున అద్వైత అద్వైత ప్రభావము సుస్థిరము అయ్యది రామకారకము కాదు బిడ్డ తన్నామేర నేమరకం జరిపింప మోక్ష ఫల సంబారం సిద్ధించు భీకర సంసార భావ

ఇట్టు నిశ్చయాత్ముడి శ్రీ రామ పంచాయతీ భక్తితో సేవిస్తూ భక్తుల్ని గౌరవిస్తూ సంతర్పణలు సమారాధనలు ఉత్సవములు భజనలు జరిపిస్తూ ఉన్నాడు రామదాసు. కొంతకాలమైంది. రామదాసు గారి భార్య గర్భం ధరించింది. నెలల నిండిని తల్లిదండ్రులకు అనారోగ్యం ఎక్కువగా ఉంది. ఒకరోజు తల్లిదండ్రులు గతి ఇంచిన అతనికి సీతారాములందు నిర్మల హృత్పీఠి నిలిచే తారక పరబ్రహ్మముని సీతను ఫలించిన సతి గర్భవాసము సుఖప్రాప్తిని విడంబించి ఆ మొలకను రాఘవ పేర పిలుచు రఘురా ఉండంతు గోపన్నయ్యి. రామదాసు గారి తల్లి కళ్ళు తిరిగిపోతున్నాయి అంది. భర్త వచ్చారు లింగనమంత్రి గారు. ఆయన మీద పడి ప్రాణాలు వదిలిపెట్టింది ఆమె. అయ్యో నువ్వు పోయినా ఒకటే, నేను మాత్రం ఎందుకు వస్తున్నా, నీవు పోతే నాకు వైధవ్యం వస్తుంది, సహించలేను అంటూ ఆయన కూడా ప్రాణాలు వదిలిపెట్టారు. ఇటు నుంచి కబురు వచ్చింది, రామదాసు నీకు మగపిల్లవాడు పుట్టాడయ్యా అని. స్వామి, దానికి విచారపడాలా, దీనికి సంతోషపడాలా, అంతా నీవేలా అనుకుంటున్నారు రామదాసు గారు. రామదాసు గారింటికి యాచకులు భక్తులు యాత్రికులు చాలామంది వస్తూ ఉండేవారు. గంజాయి కైపెక్కి గాని తత్వ వివక్ష గాలింపలేని బైరాగి ఒకడు అన్నపూర్ణాదేవి నరేగ ఊర సంచారము ధరించు సాధువు ఒకడు. ఇవేమీ నేనేమి, ఇది మాయ జగమంచు తత్వములు బాడు వేదాంతి ఒకడు. అరచేత స్వకుల క్రమాగతాక్షయ పాత్ర ధరించినట్టి దాసుడు. ఈ విధముగా రామదాసు కీర్తిని మీ వచ్చాము. ఆ రాముడే కల్లో కనిపించి మీ ఇంటికి వెళ్ళమన్నాడు. మీ ఇంట్లో ప్రసాదం సాధం చాలా బాగుంటాయని, ఇక్కడే బాగా తినమని అన్నాడు. దానితో రామదాసు, రాముని వారలయ్యా రఘురాముడు మిమ్మల వంపెనయ్యా, ఆ స్వామి ప్రసన్నుడై ఇటు కృపామతి మీద మాట్లాడనే నేను అదృష్టమయ్యా, నువ్వు ఎన్నడు చూడు మాట్లాడవు రామయ్య తండ్రి, నీకు కృపరానికి కారణమిట్లది గదిని. ఇలా సాధు సేవ చేస్తూ ఉంటే పిత్రార్జితం అంతా అయిపోయింది పొలం. చక్కగా రాస్తారు ఇక్కడ మా దీక్షిత్దాస్ గారు, చూడండి పిల్లలరా. స్వామి భక్త సేవ స్వామి సేవ తంచు అనుదినమునిట్టు ఆచరింప, స్వామి కంటే ముందు లేమి ప్రత్యక్షమై దాసు గృహములోన వాసమునే. యాత్రికుల రాక తగ్గింది, ఇల్లు గడవడం కష్టముగా ఉంది. నా పాదభక్త సేవయు నా సేవయును ఇక మీద జట్లు ఆచరించుతో చూచదగాకని ఈ పగిది దరిద్రు చేసి తేలదురామా. తపియింపనేల ఏటికి తపియింపనేల లేమికి ఉపనయనము మంత్రము నాటి ఉపనయనం నాటి మంత్రం ఉండగరామా. పెద్ద రాగి చెంబు తోమి శిరస్సును ఉంచుకొని ఊరిలోకి వెళ్ళి బయలుదేరాడు. రామనామం చేస్తూ వెళ్తూ ఉండేవాడు. 10 మందికి పెట్టడమే తెలుసు కానీ 4 మందిని యాచించడం తెలియదు. ఎవడైనా గమనించి ఏదో కొన్ని తండులాలు వేస్తే సరే, లేకపోతే సరే, అడగడం లేదు, వెళ్ళిపోతుండేవాడు. అడగడం బాగా చేతనైన వారికే గడవడం అంతంత మాత్రంగా ఉంటే ఇటువంటి వారికి ఎలా గడుస్తుంది? ఇక గ్రామంలో వాతావరణం ఎలా ఉందంటే, గానం బందు కవిత్వముందు కడు ప్రజ్ఞాశాలి సచ్చీలి ఆపై ఎంతేని వదాన్యమూర్తి భగవద్భక్తాగ్రగణ్యుండిటి దీనావస్థకు వచ్చే పాపమని జాలింబందుకే గాని తా కాని ఏని చేతబెట్టడవడా గ్రాపాద గోపన్నకం. ఒకరోజు రామదాసు గారు జపం చేసుకుంటూ కూర్చున్నారు. మనోవాక్కాయ కర్మల రాముడికినే చూస్తున్నారు. ఆ సమయంలో ఎవరు ఏ పెద్ద శబ్దం చేయరారు, కానీ పెద్ద ఏడుపు వినవచ్చింది. ధ్యానం కుదరలేదు.

రామదాసు గారి కొడుకు చిరంజీవి రఘురాముడు గొక్కెబెట్టి ఏడుస్తున్నాడు. చీకాకలిగింది. కమలా, ఎందుకు వాడు ఏడుస్తున్నాడు అంటే ఆమె చెప్పలేక చెప్పలేక చెప్పింది. పాలు లేక ఇవరాదు అన్నాడు. నా దగ్గర లేక. ఎందుకని? సరైన ఆహారం లేక. ఆరామ, ఎంత అధీనమైన పరిస్థితి అని బాధపడుతుంటే తలుపు వెనుక నుండి కమలాంబ అన్నది, ఒక్కసారి గోల్కొండ వెళ్ళి చెప్పవచ్చును కదా, పిల్లలిచ్చిన మామలే కాక మేనమామలు కూడా కదా, ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేయవచ్చును కదా. నా మాట తప్పైతే మన్నించండి అంది కమలాంబ. కమలా, బాగానే చెప్పావు, కరణేష్ మంత్రి ఏను కదా, అలాగే మంచి ఎవరు చెప్పినా వినవచ్చును, అలాగే బయలుదేరుతాను అని బయలుదేరాడు రామదాసు గారు.

వెళ్తున్నారు. 130 కిలోమీటర్లు ఉంటుందండి. నడిచి వెళ్ళాడు పాపం. నడిచి నడిచి గోల్కొండ చేరాడు. అక్కడ మేనమామలను చూడడం చాలా కష్టమైంది. మాసిన గడ్డం, కలయి మాసిన గుడ్డలు, సామాన్యంగా ఉన్న ఇతన్ని చూసి చెల్లరే అని ద్వారపాలకులు తోశారు. అవతలికి చాలాసేపు నిరీక్షించాడు. అందులో ఒకడు, పొన్లేరా, అయినవాడైతే సరే, కాకపోతే పొమ్మంటారు అంతే కదా అని వెళ్ళి చెప్పారు. అక్కన్న మాదలు ఎదురుగా వచ్చి, రానాయనా అని తీసుకువెళ్ళారు. అమ్మాయి పిల్లవాడు బాగున్నారా, చాలా రోజులైంది చూసి, వద్దామంటే ఎక్కడ ఇక్కడ ప్రభుత్వం పనులు రావచ్చు కదా అంటే, అతి లౌక్యుడైన అల్లుడు అన్నాడు, మావయ్య నిందిరితాను కోరి వరించిన సుందరమూర్తి దేవగీరణముని చిన్ననాటి శకునుడు కుచేలుడు ఆతను మాటి మాటికి

ముందు భోజనం చేయని ఆయన విశ్రాంతి తీసుకో అన్నారు. తానీష దగ్గర తీసుకెళ్ళారు. తమరెవరు అని అడిగారు తానీష. తమ సర్కారుల కంకితంబై సముద్ర తీర్పునప్పారు నెక్కొండ నివాసమయ్య గృహరానందల్ల కంచర్ల వారము లింగనకు కామానందపు గాయాభిపత్తుడ నామము గోపన్న కబీరు శిష్యుడను రామస్వామికి

మీ కొలువులో ఉన్న అక్కన్న మాదన్నలు నాకు మేనమామలు. అంటే మీరేం పని చేస్తారన్నాడు తానిషి. పనికి ఏమున్నది, రామచంద్ర కరుణా ప్రాప్త్యర్థం ఆశించుటే పని, తత్తారకధామ జపం ధ్యానం చేయడమే నా పని, జీతపత్యాలు సంపాదించడానికి వేరే అన్యమేమీ లేదు ఎలుక అన్నారు. వెంటనే అక్కన్న మాదన్న ఆలోచించి, భద్రాచలం తహసీల్దార్ పని ఉన్నది,

ఫర్మానా తయారు చేసి ఇచ్చారు. అప్పుడు తానీషా అన్నారు, నీది కుటుంబ పోషణకు 200 కావలయ్యను, నీ రాముని సేవకు మరొక 50 కావలయ్యను, మరి వచ్చిపోయి వారు ఆదరణం పొందాలంటే మరో 50 కావాలి. కాబట్టి నాయన నెలకు 300 రూపాయలు జీతముగా తీసుకొని రైతుల మంచి చెడ్డలు విచారించి పన్ను వసూలు చేసి నీ వేతనము తీసుకొని మిగిలింది సర్కారులకు పంపించు. నీతులు నీకు చెప్పవలైనా స్వామి అన్నారు తానీషా. వెంటనే ఆ ఫర్మానా కళ్ళకద్దుకొని రామదాసు, ఆహా రామా, నిన్నలేమి నేడు కలిమి, అంతా నీ దయ స్వామి అనుకుంటున్న రామదాసు నిశ్చితాభిప్రాయం ఎలా ఉందంటే, సాకల్యంబుగు ఇట్టు ఎంతైన మహదైశ్వర్యంబు కల్పించిన నీదు నీ భక్తతికి నిత్యాన్న నైవేద్యములు గాక ఈ భోగభాగ్యము నాకు అక్కర్లేదు స్వామి అనుకుంటున్నాడు రామదాసు. అనుకుని వెంటనే భార్యాబిడ్డలను రప్పించాడు, బయలుదేరాడు. అఖండ గౌతమి స్నానం చేశారు, భద్రగిరినాథుని దర్శించి వెళ్ళి బాధ్యత స్వీకరించారు, కర్ణాలను పిలిపించారు, రైతులను రావించాడు. ఎంతో కాలంగా బకాయి ఉన్న శిష్టు వసూలయ్యింది, పంపించేశాడు. బంగారు బాకు బహుమతిగా పంపించారు తానీషా. మళ్ళీ యాచకులు రావడం ప్రారంభమైంది. ఒడుగని పేర ఒక్కడును, వివాహమంటు ఒక్కడు, ఇల్లు గట్టగా ఒక్కడు, ఉపాధి లేక ఒక్కడు, కాశీకి పోయి వినంచు ఒకడు, ఈ ఒడుపున ఒక్కరొక్కరు నెపమును చేరుతురుందురు, కట్టగా కుడువగలిగిన యాచకులు గోపన్నగా

ప్రార్థనందిపుతులేక గోపన సాగరంబుగ శ్రితాళించుచు ప్రార్థనలు ఆకర్ణించు వనర్చు వీడేని సాయము దయామేయుడై దైవభక్తులకు సాధుపుంగులకు శ్రద్ధసమైన సమాధానం జరుగుతుంది, సమారాధం జరుగుతున్నది. ఈ పీట్ల మీద కూర్చోండి అయ్యలారా, ఆశీర్లు కండి నాయనలారా, తృప్తిగా వడ్డించండి. పదార్థాలు సమృద్ధిగా రాముడిచ్చాడు, నాలుగుసార్లు వడ్డించండి అయ్యా శాస్త్రి గారు. వీలైతే ఏది ఒక్కసారి అనండి. శ్రీరామచంద్ర శ్రీరామచంద్ర ఆశ్రిత పరిజత కళ్యాణపునాభిరామ సీతాముఖాంబరంతరం మంగళవాతరణ గోవింద గోవింద. ఎంత బాగుపడారండి, చాలా సంతోషం అంటున్నారు. కదరా పిండి వంటలు నువ్వే వడ్డించు, సమృద్ధిగా వడ్డించు. భగవంతుడు ఇచ్చాడు మనకి, తక్కువ ఏం లేదు. భక్ష్యములు వడ్డించు అంటున్నారు. అవి వడ్డించిన భక్ష్యాలకి కృతస్నానం చేయిస్తున్నారు రామదాసు గారు. అయా పెరుగులో నీరు కలపకండి, మారు వడ్డించండి అంటున్నాడు. ఈ లోపల జరగకూడింది జరిగిపోయింది. భోజనము భోజనాలు వడ్డించుటకు ముందు చిరంజీవి రఘురాముడి చేతిలో ఒక భక్ష్యం పెట్టి ఆడుకుంటున్న ఆయన అని పంపించి సాధువులకు పదార్థాలు వడ్డిస్తుంది. ఆమె పెరుగు సంగతి చూద్దామని వంటశాలలోకి వచ్చింది. సుమారు 500 మందికి సమారాధన చేసే సందర్భంలో గంజివార్చిన గుంటలో పగలు శగలు వస్తున్న ఆ గంజి గుంటలో రఘురాముడు పడి శవమై తేలుతున్నాడు కనిపించింది. ఆమెకు పెద్దగా ఏడుపు వచ్చింది. రఘురాముడు చిట్టి చిట్టి అడుగులు వేసుకుంటూ వెళ్ళి గుంటలో పడి మృతి చెందాడు. పెద్దగా ఎడవబోయి నోటిలో గుడ్డ కుక్కుని కాళ్ళు దిగమింగుకొని పిల్లవాడి శవం బయటకు తీసి చేపలో చుట్టి ఒక తట్టు పెట్టింది. దుఃఖంతో బాధపడుతోంది, నాయన గంజి లేక బాధపడుతున్నప్పుడు నేలకొండలో హాయిగా ఉన్నావు, ఆ గంజి ఇవాళ ఉండి అన్ని సుఖాలు ఉన్నప్పుడు ఇలా అయినావు, చాలా బాధగా ఉంది అనుకుంటూ ఉంది. అక్కడి నుంచి వినపడింది భోజనాంత

అన్నాడు. ఒడ్చుకోలేక ఆమె ఏడ్చింది, పెద్దగా ఏడ్చింది. ఎవరో వచ్చారు రామదాస్ గారు. ఒక క్షణం బాధపడ్డారు. పిల్లవాడి శవాన్ని భుజం మీద వేసుకొని కదా రా అంటూ వెళ్తున్నారు. బ్రాహ్మణ సముదాయం అంతా వెంట నడుస్తుంది. రఘురామ, వేసవిలో గంజి పోసి బతికించుకున్నావు, నెలకొండర పనులనే ఉంటే బతికేవాడు నాయన అని బాధపడుతున్నారు. నేరుగా తీసుకొని వెళ్ళాడు. భద్రగిరినాథుని కొండ ముందు కింద పడుకోబెట్టాడు. పడుకోబెట్టి, నాయన రామచంద్రప్రభు, నీకిద్దరు కొడుకులు, నాకొక్కడే కొడుకు, వీడిలా అయిపోయాడు, చాలా బాధగా ఉంది, వంశాన్ని కూడా తండ్రి పెడుతుండగా కొడుకు పోవడం పాపం నాయన, నీకు తెలియదే ఉంది అంటూ బాధపడుతున్నారు.

0: వీడిని బ్రతికించు స్వామి. ఎంతసేపటికి కావడం లేదు. అప్పుడు కొంచెం ఇలా అన్నారు కీలుకతో రామదాసు గారు,
1: తహసీల్దారు ఈ తాలూకా నగల తిడి ఏనిత్యం వాసమే, బల ప్రాణము పన్ను కట్టము ఇదిగా పర్మాన బలప్రాణము పన్ను కట్టము ఇదిగా పర్మాన లేనితో ఖాళీ చేయము భద్రసైనమతి వేగన్నేడు రమప్రభు
0: ప్రభు. ఏదో అజ్ఞానంతో అంటున్నాను కానీ నాయన సర్వజగద్రక్షుడు కదా, నీవు మన్నించు సర్వజగత్ప్రభు, మన్నించు వీణ్ణి బ్రతికించు. శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ అంటూ ధ్యానిస్తున్నారు. అక్కడ ఉన్న అందరూ ప్రార్థిస్తున్నారు. చిరంజీవి రఘురాముడు నిద్ర నుంచి లేచినట్టుగా లేచాడు. అక్కడ వాళ్ళంతా రామచంద్ర ప్రభువు జై, సీతామాతకు జై, అక్షస్వామి గారికి జై, అమృతస్వామి గారికి జై అంటూ పెద్ద పెట్టిన కేకలు పెడుతుంటే కళ్ళు తెరిచాడు రామదాసు. కళ్ళు తెరిచారు రామదాసు దంపతులు. ఒకనాడు భద్రగిరి పైకి వెళ్ళారు. తహసీల్దారు చుట్టూ భక్తులు ఉన్నారు. గుడి చుట్టూ తొమ్మలు దొబ్బలు పుట్టలు అన్నీ ఉన్నాయి. అయ్యయ్యయ్యో, ఆనాడు కైకి కథనా, ఈనాడు మీ కథనా, రాముల వారికి అరణ్యవాసం తప్పలేదు కదా నాయన. ఈ సంపద

శాశ్వతమా, దయచేసి ఇంటికి ఒక పువ్వు అయితే దేవుడికి మాల అవుతుంది, మేము సహాయం చేస్తామనండి, చక్కని గుడి కడదాము అన్నారు రామదాసు గారు. అందరూ అలాగే అలాగే అలాగే అంటూ, నేను 10,000 నడపదాలు ఇస్తాను, నేను 5,000 నడపదాలు ఇస్తాను, నేను 2,000 నడపదాలు ఇస్తాను, నాది 1,000 నడపదాలు వేసుకోండి అని వాగ్దానం చేశారు. అన్నారే కానీ తొందరగా ఎవరూ ఇవ్వలేదు. రామదాసు గారికి తొందర ఎక్కువైతోంది, వాగ్దానం చేసిన వారు ఇవ్వకపోతారా? కాకపోతే కొద్దిపాటి ఆలస్యం వసూలైన శిస్తు పైకం ఉన్నది కదా అని వినియోగించుకుందాం, దానికి ఖర్చు చేద్దామని చెప్పేసి అనుకున్నారు. అదే పని చేశారు, ప్రారంభించారు దేవాలయం కట్టడం.

నేనతో గొర్కదీరని బాగుగా ఆనందించని. యాత్రికులు చక్కగా వస్తున్నారు, భద్రాచలాలయం చూస్తున్నారు, వాళ్ళంతా చాలా సంతోషిస్తున్నారు.

నేను నారాయణుడు మన చెంతలు ఇండగ తక్కువే నిమలకు. అంటున్నారు నాయన ఎందుకు బాధపడాలి, జనకయ్య కొరకు రావణు ఎదిర్ప శరీరం ఆశించినాడే విహంగరాజు. తన ఎన్న మృతుకైన తలచూపుడే తన ఎన్న మృతుకైన తలచూపుడే కపికుల వరుణుడు రామాజ్ఞపూని వారాసి దాటగా ప్రాణభయంబు పాటించినే పవనసుతుడు బహుభోగ భాగ్య సంపదను వర్జించబడే స్వామి సేవకు విభీషణ మనీషి ధనముపై మేనిపై బంధుజనులపై ఆశలు బాసి ప్రాణం రోసి భక్తులందరూ శ్రీరామభద్ర సేవ చేయలేదు, నేను మాత్రం ఎందుకు చేయకూడదు? హాలిని త్రాటక ముందుని యాగముగాచి అహల్య పోచి సీతాలను వరించి రణదర్పితరావుడ కుంభకంలో కూల్చి వధించి రాజ్యము నయముగనేలిన రామచంద్ర భూపాలుడు రంగశాయి మనపాలగలండు విచారమేటికి. కాళేశ్వర భట్లు వచ్చారు, ఖజానా తనిఖీ చేశారు. రామదాసు గారి సంజాయిషి సరిగా వినకుండా ఆయనకు చేతికి సంకెళ్ళు వేశారు. తీసుకెళ్ళబోతూ ఉంటే కమలాంబ వచ్చి సంకెళ్ళంబడింటి భక్త దురవస్థంగాంచి చాలా బాధపడి ఆ పెంకయ్యకు తురుషుకుగాంచి అంటుంది, ఆయన ఆయనతో పాటు నేను కూడా ద్రవ్యం వ్యయించాను, నాకు కూడా సంకెళ్ళేసి నన్ను కూడా తీసుకెళ్ళి

ప్రాధాన్యపడితే వెళదమ్మా వెళ్ళే అని ఆ దాసుగారిని సంకెళ్ళి దాసుగారికి సంకెళ్ళి వేసి తీసుకెళ్తున్నారు. అప్పుడు అన్నాడు, కష్టం వచ్చినప్పుడే తట్టుకోవాలి కమల అనుకుండగా రామాలయం ముందుగా వెళ్తున్నారు. రామదాస్ గారు అన్నారు, నాయన ఒక్క క్షణం ఉండండి, సీతారాములకు మనవి చేసుకొని వస్తానంటే ఏం తప్పించుకుందామనే కాదు, ఒక్కసారి స్వామివారికి మనవి చేసి వస్తాను నాయన అంటే సరే వెళ్ళి ఉన్నారు. దగ్గరికి వచ్చారు రామాలయం దగ్గరికి రామచంద్ర ప్రభు, అసలు నీకు ఎన్నో పనులు, దానికి తోడు ఇదొకటి కూడా అప్పగిస్తున్నాను మన్నించి. కష్టమేను రాఘవ తప్పదింక నీ ఘటమిట మా క్షేమ మరయ్యుమయ్యా. మరి వెర్రిబాబుల మనిషి అంటే ఆడతోడుగా ఉండుమమ్మ సీతమ్మ తరిఫీదేమెంతయ్యను రామభక్తి మా చిన్ని బిడ్డను హనుమన్న నీవు. ఆలయమును లక్ష్మణ లోటుపాట్లేమి రానీక చూచు భారము నీది. మగడి వత్తును లేదో వేపగిది రేడు దండ విధించును తోచకుండే, కానీ ఏది ఏమైనా మాకు ఆప్తహితులు మీరే, సెలవు దైశేయుడి కలిశ్చింతబోదు. కమల నీకేం భయం లేదు, మధుకర వృత్తితో మనుడు మాని నీవును బిడ్డడు, ఇప్పుడే విధముగనైనా లోటు కనిపించదు, గ్రామము చాలా మంచిది, ఇందలము రెండు పొట్టలకు అన్నము పుట్టకపోదు, రామకథను నిరసంబు పాడుకుని హాయిగా కాలము వెళ్ళబుచ్చుడి, హాయిగా కాలము వెళ్ళబుచ్చుడి. శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ అంటూ వెళ్తున్నారు. కొందరు ప్రజలు అష్టమానం వాళ్ళింట్లోనే తిన్నవాళ్ళు నెలలుగా అనుకుంటున్నారు. ఏమని అంటే గుళ్ళష గోపురములుష గుడ్డష పూసష, అయ్యో అత్త సబ్బు అల్లు ధారపోసినట అందరూ భక్తులే, మేము ఎప్పుడో అనుకున్నాం మోసం వెల్లడి కాకపోదు అని. 600,000 అంటే 6 లకారాలు అంటే మాటలా అనుకుంటున్నారు. రామదాస్ గారు అనుకుంటున్నారు, నమ్మిని నిన్ను నమ్మవలే, అయ్యది ఎట్లయినా వైరితమ్మును నమ్మిన రాజు చేసితివి,

బొక్కసం ఆరుబెట్టలకు బొక్కసం 600,000 బుర్రయ్యబెట్టిన సాహసం నీకు ఎక్కడ నుండి వచ్చే? సరే, ఈ పైన ఇప్పుడు పాటలు చూడము. పుక్కలు నక్కలైన పడవరా, ఓ టెక్కలి కాడా నీకు నేను చెర విధించేదా? నీవు బ్రతికున్నంత వరకు అన్న తానిషాతో రామదాసుడు అంటున్నాడు, సంపద అధికారం అనే నిషాలు లేని తానిష. హరిహర భక్త మహామనీషి మహిమాన్విత రహిం సేవక.

బీదవాడై కనుపట్టుదే రాముడు. నవాబుల ఏలబడికి బీదవాడై కనుపట్టడే దేవుడు రాముడు. అక్కటే నీకు చిన్నతనం బుగవదే నీదే కదా సత్ఫలితము, ఇంతకు నాపై నింద ఏ.

దాశరథి దివ్య పాదములాన కన్నవాదక పూషక పుల్లనైన చేయు ఆస్తినైనా ఆర్జింపలేదు. కాపురంబు అద్దె ఇంట మాకు అన్నాడు. ఏమి లేదా అన్నాడు. ఏమీ లేదు తానీష. అయితే ఒక్కటింది స్వామి, ఒక్కటింది తానీష. ఏమిటది? ఆసక్తిగా అడిగాడు తానీష. రామదాస్ అన్నాడు, చూడండి

యముకటి పార్ష సంతతి గద్ది పూజ్యంబు దాని జోలిబోకుడు మీకు ఇది కేలు ముడుతు జప్తుకి ఇంకేమి గలదు నిజాము అన్నాడు. నా భార్య మెడలో ఒక్క మంగళసూత్రం ఉంది తానీష, రెండో మంగళసూత్రం చేయమని అది ఎప్పుడు అడగలేదు, నేను చేయించలేదు. చూశారండి, ఆనాడు 250,000 రూపాయల విలువ కలిగినటువంటి నగలన్నీ సీతారాములకు చేయించారు భరతలక్ష్మణ శత్రుఘ్నులకు. భార్య మెడలోకి ఒక్క మంగళసూత్రం చేయించుకోలేదు. ఆయన ఇవాటికి ఆదర్శం, గమనించండి పెద్దలారా. సమాధానం బాగానే ఉన్నా, మనసుకు నచ్చిన, దండింపిక విడిచిన, ఇలాగే తహసీల్దారులందరూ చేస్తారని చెరల వేయండి అన్నారు. ఇప్పటిదాకా ఇలా జరుగుతుంది అనుకోలేదు రామదాస్. రాముడు వస్తాడు, రక్షిస్తాడు, అప్పు చెల్లిస్తాడు, నన్ను కాపాడుతాడని అనుకుంటున్నాడు. ఒక్కసారి కుప్ప కొనిపోయాడు. దాసు హృదయం ఆక్రోశిస్తోంది. భద్రాద్రి రాముడు నా బాలి దేవుడు

చెరసాలలో వేశారు. ఆశ మారిపోయింది. లలితోర్ధ్వపుండ్రములు బాగా పెట్టేవాడు. లలితోర్ధ్వపుండ్రములు ధారణ చేసి కలకలలాడు మోమది ఎంతో పాడువారి. పంచపింగిన బోసి బట్టగట్టెడు తీరు మట్టిలాగిన జిక్కి మాయమాయి. ఉత్తరీయము యజ్ఞోపవీతము ప్రీతిని వైపు నేర్పు ఇప్పుడు జుబ్బానడంగి నిగల శృంఖల బంధనీతి కాలు చేతులకు ఎడబాటు అని పొత్తడగలిగి చూడి అంబలి యొక్క డొక్క శుద్ధి చేసి కరపురాణీల అతని కాస్తరణమగ్గి ఒక్కరగా మీకు కాలశక్రమహిమ పరమభక్తులకి ఇంతటి పాటలు వచ్చి రామచంద్ర ప్రభు ఈ చెరసాలలో ఉంచినందుకు నేను బాధపడలేదు. ఎందుకంటే ఈ చెరసాలని

అని చక్కగా నామం చేసుకుంటున్నాడు. అనేక రకాల శిక్షలు అమలు చేస్తున్నారు, కొరడాలతో కొడుతున్నారు, ఎండలో ఉంచుతున్నారు, ఇసుకలో నిలుపుతున్నారు, ముళ్ళ కంచె మీద నడిపిస్తున్నారు, మూపున పెద్ద బండ పెట్టి కొండ ఎక్కమంటున్నారు. ఇలా ఎన్ని శిక్షలు పెట్టినా రామ రామ అంటూ అనుభవిస్తున్నాడు రామదాసుడు. అనుభవిస్తున్నారు. ఈ పరిస్థితి ఇద్దరికీ కష్టంగానే ఉంది. ఇంకా ఎలా ఉందంటే అనేక విధాలు బాధపడుతూ ఉన్నారు. ఎంత బాధపడుతున్నారో చెప్పడానికి వీలైనంతగా బాధపడుతూ ఉన్నారు. ఇలా ఉండగా రామదాసు అప్పుడప్పుడు అనుకుంటూ ఉండేవాడు, అనేక విధాలు స్తుతిస్తూ ఉండేవాడు,

అంటూ ప్రార్థిస్తున్నారు. ఇలా మరికొన్నాళ్ళు గడిచిపోయింది. అప్పుడప్పుడు అంటూ ఉండేవాడు, తప్పకుండా రక్షించిన ఆయన అని తీవ్రమైనటువంటి పదజాలంతో కూడా అంటూ అనుకుంటుండేవాడు. కరుణేని ఇందిహుళక్కి ద్రౌపదికి కోకలమిచ్చి ఇచ్చింది దెబ్బర, కాకాశ్ని కటాక్షములు చేపట్టింది అబద్ధం బహు. శ్రీనన్నన్ పగవాన్ తమ్మునికి రాజ్యం పెచ్చుటల కల్ల ఇద్దరు నన్నేళ్ళ నిక్క మీ కథలు అనంత రామచంద్ర ప్రభు భవనారాయణ అంటున్నాడు. మరొకసారి అంటాడు, భద్రశైలాలయ ప్రాకార మంటపాలు ఎలమని బాబు నిర్మించినాడా, నరతసేనానంద నిత్య కళ్యాణము భరత సౌమిత్రులు జరిపినారా, ప్రియమార షడ్రసోపేద భోజనము నీ ఇల్లాలు సీత చెల్లించినక్కు, ఇన్ని సుఖములు నీ తాత ఇచ్చినాడా నీవే గడించుకున్నావా, ఇచ్చకూడదు అనుభవించుటూ నా పాటలు అరే వేయితివి, ఇంత మగమాటమే లేదా ఎనకు లేచా, పలుగురాడు ఇలా పండుకుందా ఉంటే ఘాతకమైన నల్లిపోతు బాధ, ఇలాగా కుట్టి కుట్టి బాధపడుతున్నాయి, అలాగే ఇంకో చేరబడదామంటే మండగబ్బ బాధ, వాయిత్తు ఇబ్బుసుకొని పాడుకుందా ఉంటే బలిమి నోరుమూయి భటుల బాధ, అన్నీ బాధలేనా? అయ్యో, కవీరు నన్ను వెళ్ళివాణి చేసి మోసపుచ్చిపోయాడా, అసలు రాముడు అనే దేవుడు ఉన్నాడా, ఉండి మరొకరికున్నవాడా అని చాలా బాధపడుతున్నాడు. నేను వజ్రాల పథకం నీకు చేయించాను, నీ మనస్సు వజ్రంగా మార్చావా స్వామి అంటుండేవాడు. అలాగే నేను ఇచ్చే నైవేద్యాలు నీకు నిర్ణయించాను, నాకు ఎంగిలి అమ్మలు నిర్ణయించావా స్వామి అని బాధపడుతూ ఉండేవాడు. ఒక్కొక్కసారి గట్టిగా కొడుతుంటే నెత్తురుస్తుంటే, అయ్యో అక్కడ భద్రాచలంలో వసంతోత్సవం ఎలా జరిగిందో అని బాధపడుతుండేవాడు. బరబరా ఈడుస్తూ ఉంటే

రథసేవ ఎలా జరిగిందో అని అనుకుంటుండేవాడు. ఇలాగా చాలా బాధపడుతూ మొత్తం మీద 12 ఏళ్ళు గడిచినాయి. ఒక్కరోజు నాకు అవకాశం ఇవ్వండి అయినా, నేను ఇవాళ గట్టిగా ధ్యానించాలి భగవంతుణ్ణి అన్నాడు. సరే తాను షాకు చెబితే ఆయన అదే కానివ్వండి అన్నాడు, ఒప్పుకున్నాడు. ఆ రోజు తీవ్రంగా ప్రార్థిస్తున్నాడు. ప్రార్థించగా గుర్తొచ్చింది, ఇంతకాలం నేను కేవలం స్వామివారిని ప్రార్థించాను, అమ్మవారిని ప్రార్థించలేదు. అప్పుడు సీతామ్మవారిని ప్రార్థించాడు. నన్ను

సీతమ్మవారు శ్రీరామతుల మూర్తివారికి మనవి చేసింది. తక్షణం ఆరుదక్షిణ పైకిని తీసుకొని వచ్చేసి తానీషాకి ఇచ్చారు. తానీషా వచ్చేసి రసీదు ఇచ్చాడు, అంతర్ధానమైనాడు. రామదాసు గారు అసలు శ్రీరామతుల మూర్తివారిని గురించి, ఏమయ్యా రామ నీ మాయ బ్రహ్మాండ్రాదులకు కూడా తెలియదని చెప్పేసి పొగిడాడు. ఆ తర్వాత భద్రాచలం ఫిర్క రాముడికి ఇస్తాను తీసుకోండి అన్నాడు బాధపడినటువంటి తానీషా. అక్కర్లేదు, అది నాకు అక్కర్లేదు, అది దేవుడికే ఇవ్వండి అన్నాడు. సరేనన్నాడు, ధన్యుడన్నాడు ఆయన. ఆ తర్వాత చెరసాలను విడిపించారు. ఆ తర్వాత భద్రాద్రి చేరి పరమాత్మను యథాశక్తిగా సేవిస్తూ ఆఖరికి శ్రీమన్ నారాయణమూర్తి వారు పంపించినటువంటి దివ్యవిమానంలో ఎక్కి వైకుంఠం చేరాడు భక్త రామదాసు. ఈ కథ విన్న వాళ్ళకి అందరూ సుఖశాంతులతో ఉంటారు అని మనవి చేస్తూ, మీ అందరికీ మనందరికీ శ్రీరామకృష్ణమూర్తి వారు సర్వదా అనుగ్రహం ఉంచి మనమందరం రక్షించాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 11 గంటలు కావస్తోంది. ముందుగా హిందీలోను అనంతరం ఆంగ్లంలోను వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార సేవకి సాథ్ మే అపర్ణ సింగ్. भारत ने स्पष्ट किया है कि जब तक पाकिस्तान सीमा पार आतंकवाद को समर्थन देना बंद नहीं करेगा, तब तक सिंधु जल संधि स्थगित रहेगी. विदेश मंत्रालय के प्रवक्ता रणधीर जायसवाल ने नई दिल्ली में ये जानकारी दी. तीस्ता नदी के समग्र प्रबंधन और पुनरुद्धार परियोजना पर श्री जायसवाल

దసరాను సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:48 నిమిషాలకు మా ప్రభాత ప్రసారాలతో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.